యేసయ్య మార్గంలోకి నీవు వస్తే, ఆయన మాటలు నీవు వింటే, ఆయనకై నీవు గళమెత్తి కీర్తించి ఘనపరిస్తే, స్తుతి స్తోత్రాలే నీ నినాదంగా మారితే, యేసయ్య పాదాలకే నీవు పరిమితమైతే, నీవు తండ్రి అయిన దేవుణ్ణి చేరగలవు. ఈ లోకం, లోకాశలు, జీవపు ఢంబం మొత్తం విడిచి జీవాధిపతి అయిన యేసయ్య నీ రక్షకుడని, నీ దేవుడని విశ్వసిస్తే, ఇవ్వాలే నీ మనసు మార్చుకో. యేసయ్యకు కులం లేదు, మతం లేదు. యేసయ్య సందేశం ఒక్కటే, అది మారిన మనస్సు. మనస్సు మార్చుకుని ఆయన మార్గంలో నడవటం ఆయనకు నువ్విచ్చే సంతస క్రిస్మస్ కానుక. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను అభిషేకిస్తాడు. ఆయనకు ప్రార్థన చేయటానికి, ఆయన ప్రేమ, ఆయన త్యాగాన్ని చాటి చెప్పేందుకు సైనికుల వలె సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక మందికి ఈ మహాదేవుడైన యేసయ్యను, ఆయన మార్గాన్ని బోధించగలరు.

ప్రభునందు ప్రియులారా, మన దేవుడు ఆరాధ్యుడు. ఆయనే కీర్తనీయుడు, స్తోత్రనీయుడు, పూజనీయుడు. ఆయన కోరుకునేది, ఆయనకు ప్రీతికరమైనది స్తుతి ఆరాధనలే. పరలోకమందు భూమి మీద స్తుతి ఆరాధనలు జరుగుచున్నవి. పరలోకములో దేవదూతలు, భూమి మీద మనము ఆయనను పూజిస్తున్నాము. పరలోకములో ఉన్న కోట్లాది దేవదూతలు దేవునిని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవునిగా ఆరాధిస్తున్నాయి. కానీ మనం వారికంటే ఎంతో శ్రేష్ఠులము. మనం దేవుని యొక్క ప్రేమను పొందిన

దేవుని యొక్క ఆ ఉన్నతమైన సుగుణాలను తలపోసుకుంటూ ప్రభు ఎవరో ఆయన ఏమై ఉన్నారో చెప్పుటయే దేవునికి ఇంపైన స్తుతి. ప్రభు మనకై చేసిన మేలులకు మనము రుణస్థులము, ఆయన చేసిన దానికి ప్రతిగా వందనములు చెల్లించుటయే కృతజ్ఞత. మన ఏకైక సత్యదేవుని నాట్యముతోనూ చప్పట్లతోనూ జయధ్వనులతో కూడా సేవించాలి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధంగా జీవించుట, మనకు ఉన్నది ప్రభుకి ఇచ్చుట, ఆయన చిత్తం చేయుటకు మన జీవితములు అర్పించుట ఆరాధనలో భాగాలే. ఈ విధంగా దేవుని ఆరాధించే ప్రజలే బహుగా దీవింపబడతారు, వర్ధల్లుతారు, ప్రభు వారికి తోడుగా ఉంటారు, వారికి విరోధంగా శాతాని ఏమీ చేయలేడు. కావున మీ వ్యక్తిగత కుటుంబ సంఘాలలో కూడా ప్రభువును ఆరాధించండి. దహించు అగ్ని సహవాసం దేవుని ఆరాధించుటయే ప్రియమైనదిగా భావిస్తుంది. దేవుని గుణలక్షణాలను తెలిపే పుస్తకమును బ్రదర్ థామస్ గారు 1000 స్తోత్ర బలులు పుస్తకంగా రాశారు. ప్రభువును అందరూ ఆరాధించాలి అనే సదుద్దేశముతో అందరికీ అనుకూలంగా వాటిని దహించు అగ్ని స్తుతి ఆరాధన క్యాసెట్గా చేసి మీ ఆశీర్వాదం కొరకు అందించుచున్నాము. దీనిలో ఉన్న ఆరాధనతో మీరు ఏకీభవించి ప్రభువును మనసారా ఆరాధించండి. ప్రభు కృప సమాధానం మీకు తోడయుండునుగాక. మీరు ప్రభువును ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక.

0: దైవజనులు, బ్రదర్ థామస్ గారు ఇప్పుడు మీ కొరకు ప్రార్థించెదరు.
1: కడవరి దినాల్లో మనుషులందరి పైన నా ఆత్మను కుమరిస్తానని చెప్పిన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మేము నువ్వు నివసించిన పరిశుద్ధమైన ఆలయమై ఉన్నాము. ఈ శరీరము నాయన నువ్వు నివసించట కొరకు ఏర్పాటు చేయబడింది తండ్రి. ఇప్పుడే క్యాసెట్ ఉంటున్న ప్రతి ఒక్కరిలో నువ్వు నివసించాలని యేసుక్రీస్తు నామములో ప్రతిమాలుతున్నాను. ఇప్పుడే నీ దివ్య ప్రభావము ప్రతి ఒక్కరిని తాకాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తి అందరిలో క్రియ చేయాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే నాయన పరిశుద్ధాత్మ కోసము కనిపెడుతున్న ప్రతి ఒక్కరిని నాయన నీ ఆత్మశక్తితో నింపాలని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, 9 వారాల కోసం కనిపెడుతున్న వారిని ఇప్పుడే యేసుక్రీస్తు నామములో 9 వారాల చేత నింపమని అడుగుతున్నాను ప్రభువా. ఇప్పుడే నాయన నీ పరిశుద్ధ ఆత్మ కార్యము వారిలో జరుగునగాక, యేసు నామములో జరుగునగాక, యేసు నామములో జరుగునగాక, యేసు నామములో ఇప్పుడే జరుగునగాక. అభిషేకించండి రాజా, అరికాల మొదలుకొని శిరస్సు మట్టుకు నీ ప్రభావము ఆవరించునగాక. తండ్రి, నీరాకడ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని యేసు నామం బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.

నోట్పతాలు చేసే దేవుడు అయ్యా, నువ్వు ఆశ్చర్యకరుడవు ప్రభా. నీకు వందనములు, నీకు వందనములు, నీకు స్తోత్రములు. ఎక్కడ మన చప్పట్లు కొడుతూ దేవుడు నామని మహిమపడతామా?

ఏంటి నీకు దేవుడు ఈ సంవత్సరాలు ఇచ్చింది? వందనాలు చెప్పండి, మనసు పూర్తిగా వందనాలు చెప్పండి. నీకు తగినది ఎన్నో ఇచ్చాడు కదా, కృతజ్ఞతతో స్తోత్రాలతో. Let's finish this year with a note of

తన మించి నన్ను హెచ్చరించిన దేవా, నీకు వందనములయ్యా. ఈరోజు తిరిగి చూస్తే నా చుట్టూ ఎన్ని మేలు చేసావు ప్రభా, ఈ సంవత్సరంలో ఎన్ని ఆశీర్వాదించావు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా మనము యెహోషువ గ్రంథము 1-2 అధ్యయనాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ఇస్రాయేల్ ప్రజలకు నూతన నాయకుడైన యెహోషువ వారిని వాగ్దత్త భూమికి నడిపిస్తున్న విధానాన్ని గమనిస్తాం. దేవుడు యెహోషువతో ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని, అతన్ని ఎడబాయనని వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలుల మధ్య భూమిని పంచి ధైర్యంగా మరియు బలంగా ఉండమని యెహోవా యెహోషువతో చెప్పాడు. యెహోషువ దేవుని ఆజ్ఞలను పాటించి ఆయన్ని అనుసరించి నడుచుకోవాలని, దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలని, నిబ్బరంగా ఉండుమని దేవుడు మళ్ళీ చెప్పాడు. దేవుడిచ్చే దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి యోర్దాను దాటాలని చెప్పినట్లుగా చూస్తాం. ఇక 2వ అధ్యాయంలో రాహాబు అనే స్త్రీలోని గొప్ప విశ్వాసాన్ని ఇందులో గమనిస్తాం. ఎరికో యుద్ధంలో ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె కుటుంబము మాత్రమే రక్షించబడిన వైనాన్ని మరియు ఆమె యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన విధానాన్ని ఇందులో గమనిస్తాం. ఇక సందేశాన్ని వినడానికి మనం సిద్ధపడదామా?
1: సోదరీ సోదరులారా, ఈరోజు మన పాఠం యెహోషువ గ్రంథం 1-2 అధ్యాయాలు. జాగ్రత్తగా వినండి. యెహోషువ ఇశ్రాయేలు ప్రజానాయకుడు. వారిని వాగ్దత్త భూమికి, అనగా కనాను దేశానికి నడిపిస్తున్నాడు. కనాను దేశం దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసిన భూమి. ఆదికాండం 17:7-8 వచనాలలో దేవుడు అబ్రహాముతో తన నిబంధనను స్థిరపరిచాడు. కనాను దేశమంతటినీ నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను అన్నాడు. అంతకుముందు కనానులో నివసిస్తున్న దుర్మార్గులను పారదోలటంలో వారికి తోడై ఉంటాను అన్నాడు. కనానీయులతో దేవుని ప్రజలు సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకూడదు. కనానీయ విగ్రహస్థానాలను పడగొట్టి వారు వాగ్దత్త భూమిని స్వాధీనపరుచుకోవాలి. 1వచనం, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత నూను కుమారుడు మోషే పరిచారకుడు అయిన యెహోషువాకు యెహోవా సెలవిచ్చాడు. ఇంతవరకు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో అటూ ఇటూ తిరుగాడారు. సీనాయి కొండ దగ్గర 1 సంవత్సరం పాటు ఆగారు. వాగ్దత్త భూమి అంచుకు చేరేసరికి పాతతరం అంతా గతించింది. వారి అవిధేయతకు అవిశ్వాసానికి ఇది శిక్ష. దేవుడంటున్నాడు, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మీకిస్తున్నాను. నీవు బతికే దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదట నిలవలేడు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. శ్రోతలు వింటున్నారా, పాతతరం గతించగా ఇద్దరే మిగిలారు, యెహోషువ కాలేబు. యెహోషువకు మోషేతో కలిసి పనిచేసిన అనుభవముంది. కనాను దేశానికి పంపబడిన 12 గురిలో మంచి నివేదిక తెచ్చిన వారు ఇద్దరే, యెహోషువ కాలేబు. సౌలు తిమోతిని సిద్ధం చేసినట్లు మోషే తన తరువాత నాయకత్వానికి యెహోషువను సిద్ధపరిచాడు. 10 లక్షల మంది ఇశ్రాయేలీయులను నడిపించటమంటే మాటలు కాదు. యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు. యెహోషువ గ్రంథంలో కీలక పదం స్వాస్థ్యం. మోషే ధర్మశాస్త్రానికి ప్రతీక. అయితే మోషే ఇశ్రాయేలును వాగ్దత్త భూమిలోకి ప్రవేశపెట్టలేకపోయాడు. మోషే మరణించాక యెహోషువ నాయకుడయ్యాడు. గాని యేసు సదాకాలము మనకు నాయకుడు, ఆయన నిత్యుడు. వారు కనానులో ప్రవేశించాక అక్కడ ఉన్న దుష్టులతో యుద్ధం చేసి వారిని పారదోలాలి. ఎఫెసీ పత్రిక 1:3 పరలోక ఆశీర్వాదాలన్నీ మనకిచ్చాడు దేవుడు, గాని చాలామంది వాటిని స్వతంత్రించుకోలేకపోతున్నారు. అది వాగ్దత్త భూమే, కాని దాన్ని స్వాధీనపరుచుకునే వరకు అది వారిది కాదు. మనం సర్వాంగ కవచము ధరించుకుని యుద్ధం చెయ్యాలి. మన ఆత్మలకు శత్రువైన సైతాను ఉన్నాడు. జాగ్రత్త, మనకు ఈ లోకమంతటి మీద హక్కుభుక్తములున్నాయి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. కాని సైతాను గుప్పిట్లో ఉన్నది లోకం. మనం యుద్ధం చేసి వాని చేతిలో నుండి మన స్వాస్థ్యాన్ని లాక్కోవాలి. దేవుడిచ్చింది మనం సైతాను చేతిలో నుండి తీసుకొని స్వతంత్రించుకోవాలి. దేవునికి విధేయులము అయినప్పుడే మనము విజేతలం. దేవుని వాక్యమునకు పూర్తిగా లోబడి జీవించాలి. 8వ వచనం, ఈ ధర్మశాస్త్రమును నీవు బోధించక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయడానికి నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. ఇదే అభివృద్ధి సూత్రం. దేవుని వాక్య సత్యాలను అనుసరించేవారే విజేతలు. యెహోషువా యొక్క విజయ రహస్యమిదే. యెహోషువా దేవునికి విధేయుడు, అనగా విజేత. యెహోషువా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. యెహోషువా ఒక చేత్తో దేవుని వాక్యము, మరో చేత్తో ఖడ్గము పట్టుకొని బయలుదేరాడు. యెహోషువా ఆజ్ఞాపించాడు, పదండి, 3 రోజుల్లో మీరు యొర్దాను దాటాలి. మోషేను యిర్మీయాను దేవుడు ఇలాగే పిలిచి వారికి అభయమిచ్చాడు. హెబ్రీపత్రిక 13వ అధ్యాయం 6వ వచనం, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను అని మంచి ధైర్యముతో చెప్పగలము. కీర్తన 118వచనం 6 ఇదే మాట అంటోంది. ప్రభువే నాకు సహాయం, నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు. శ్రోతలు గ్రహించండి, ఇశ్రాయేలుకు దేవుడు కనాను దేశాన్ని ఎట్టి షరతులు విధించకుండా ఇచ్చాడు. గాని ఆ భూమిని స్వతంత్రించుకోవాలంటే వారు యుద్ధాలు చెయ్యాలి, తప్పదు. ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తారు. ఆ తరువాత మన్నా సరఫరా ఆగిపోయింది. వారు ఆ దేశపు పంటే తిన్నారు. దినదినమూ వారు మన్నాను ఏరుకునేవారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, మీరు ఆత్మపూర్ణులవుతూ ఉండాలి. ఇది అనుదినము జరగాల్సిన ప్రక్రియ. రూబేనీయులకు గాదీయులకు మనషే అర్ధగోత్రానికి యెహోషువా ఆజ్ఞ ఇచ్చాడు. వారు యొర్దాను యువతలే ఉండిపోతామన్నారు. అయితే యెహోషువాకు అవసరమైనప్పుడెల్లా వీరు యుద్ధంలో సాయపడతారు. ఈ 2.5 గోత్రాలు యొర్దాను దాటము అంటున్నారేమిటి? ప్రియ శ్రోతలు వింటున్నారా? యొర్దాను దాటటము అంటే అది యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలకు సంకేతం. యొర్దాను దాటటం అంటే అది మరణం కాదు, యొర్దాను నది ప్రతిష్టకు, సమర్పణకు వస్తుపాఠం. యేసు మరణం మనకు శుద్ధీకరణం. న్యాయాధిపతుల గ్రంథంలో మనం ఇదే పాఠం నేర్చుకుంటాము. ఆ 2.5 గోత్రాలు యొర్దానుకు తూర్పు దిక్కున ఉండిపోవడం గొప్ప తప్పు. యొర్దాను తూర్పు దిక్కున గదరేనీయులున్నారు. వారిది భ్రష్ట యూద సాంప్రదాయం. అక్కడ పందులు కాసేవారున్నారు, వ్యాపారం చేస్తారు, దయ్యాలు పట్టిన వారున్నారు. యేసు మరణ పునరుత్థానాలయందే మన ఆత్మకు విశ్రాంతి. సోదరీ సోదరులారా, యెహోషువా గ్రంథాన్ని ఎఫెసీ ఫిలిప్పీ పత్రికలతో సరిపోలుస్తూ చదవండి. ఈ 3 గ్రంథాలలో క్రైస్తవ విశ్వాసులకు విజయ సందేశం తేటగా ధ్వనిస్తోంది. ఈ అధ్యాయంలో 5-9 వచనాలు మరోసారి పరిశీలించండి. నీవు బ్రతికే దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదట నిలువలేడు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకూ తోడై ఉంటాను. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకు, జడియకు. నీవు నడిచే మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. సోదరీ సోదరులారా, దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయకండి. విజయానికి లోకప్రజలు పాటించే విధానాలు మనవి కావు. మనం లోకమర్యాదను పాటించము, దేవుని వాక్య ప్రమాణాన్ని పాటిస్తాము. దేవుని బిడ్డలు నిబ్బరంగా, జాగ్రత్తగా, ధైర్యంగా ఉండాలి. దేవుని వెంట కుడికి ఎడమకు తొలగకుండా నడవాలి. దేవుడు మనకు సాధన సంపత్తు ఇచ్చి యుద్ధానికి వెళ్లమంటాడు. మోషే అంతటి గొప్ప నాయకుడి స్థానంలో యెహోషువా పనిచేయాలంటే అది మామూలు సంగతి కాదు. దేవుడే అతనికి కావలసిన శక్తి సామర్థ్యములు సాధనములు ఇచ్చాడు. మత్తయి సువార్త 25:21 బళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. దేవుడు తన సేవకులను ఎంతో ప్రోత్సాహపరుస్తాడు, అభయమిస్తాడు. యెహోషువాకు దేవుడు ఎంతో ధైర్యం గొలిపే మాటలు చెప్పాడు. దేవుడు యెహోషువాను ఎంతో బలపరిచాడు. దేవుడు తనకు విధేయులైన వారి ద్వారా అద్భుతాలు చేస్తాడు. లూకాసువార్త 1:37 దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు. ప్రభువు ఆజ్ఞే మన అధికారం, మన బలం. ఇప్పుడు మనం యెహోషువా 2:1 వస్తున్నాము. ఈ అధ్యాయంలో రాహాబు అనే ఒక గొప్ప విశ్వాసిని మనం చూడబోతున్నాము. యూదా చరిత్రలో రాహాబుకు ప్రత్యేక స్థానముంది. ఎరికో యుద్ధంలో అందరూ హతమైపోయారు, గాని రాహాబు, ఆమె కుటుంబీకులు మాత్రం బ్రతికి క్షేమంగా ఉన్నారు. ఈమె షల్మాను అనే వ్యక్తిని పెళ్లాడింది. షల్మాను ఒక విధంగా కాలేబుకు బంధువవుతాడు. ఈ వివాహము ద్వారా రాహాబు యేసుక్రీస్తు వంశవృక్షంలోకి వచ్చింది.

మత్తయి సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం, నయస్సోను, సల్మాను, బోయజు, ఓబేదు, యషయి, దావీదు. యేసుక్రీస్తు దావీదు కుమారుడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. రాహాబు ఒక గొప్ప విశ్వాసిగా పేర్కొనబడిన వచనాలివి. యెహోషువా 2వ అధ్యాయం, యెహోషువా 2 వేగులవారిని పంపిస్తూ అన్నాడు, మీరు వెళ్లి యెరికోను వేగు చూడండి. వారు వెళ్లి రాహాబు అనే వేశ్య ఇంట దిగారు. ఈ సంగతి యెరికో రాజుకు తెలిసింది. రాజభటులు వచ్చి ఆజ్ఞాపించారు, ఏరి నీ దగ్గరికి వచ్చి నీ ఇంటికి వచ్చిన ఆ మనుష్యులను వెలపలికి తీసుకురా. ఆ స్త్రీ ఆ 2 మనుష్యులను దాచిపెట్టి రాజభటులతో అన్నది, వారు నా వద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుంచి వచ్చారో నేను ఎరగను. చీకటి పడుతూ ఉండగా పట్టణ ద్వారం మూయబడే వేళ ఆ మనుష్యులు వెలపలికి వెళ్లిపోయారు. వారు ఎక్కడికి పోయారో నేనెరుగను. శీఘ్రంగా మీరు వారిని తరుముకుంటూ వెళ్ళండి, వారిని పట్టుకోగలరు. రాహాబు తన ఇంట ఉన్న వారినిద్దరినీ మిద్దె ఎక్కించి అక్కడ రాశిగా వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టింది. రాజభటులు వెళ్ళిపోయారు. ద్వారం మూయబడింది. ఆమె తన ఇంట ఉన్న వారితో అన్నది, అయ్యలారా, నాకు తెలుసు, యెహోవా ఈ దేశాన్ని మీకిస్తాడు. ఈ దేశ నివాసులందరికీ మీరంటే భయం పుడుతుంది. మీరు ఈజిప్టు నుండి వస్తున్నప్పుడు యెహోవా మిమ్మలను ఎర్ర సముద్రం దాటించాడు. యెహోవా సాయంతోనే మీరు సీహోను, ఓగు అనే రాజులను నిర్మూలం చేశారు. ఈ వార్తకు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడు భూమ్యాకాశాలకు దేవుడైన యెహోవా. మీ ఎదట ఎవ్వరూ నిలువజాలరు. నేను మీకు ఉపకారం చేశాను. మీరు యెహోవా తోడని ప్రమాణం చెయ్యాలి. నాకొక ఆనవాలివ్వండి. నా కుటుంబాన్ని, బంధుమిత్రాదులను రక్షించండి. వారు చావకుండా వారిని బ్రతకనివ్వండి. వారన్నారు, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీ ప్రాణాలకు బదులుగా మా ప్రాణమిస్తాము. ఈ పట్టణాన్ని యెహోవా మాకు స్వాధీనపరిచినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేస్తాము. ప్రియశ్రోతలు వింటున్నారా, రాహాబు విశ్వాస వీరనారి. విశ్వాసవీరుల జాబితాలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఈమె పేరుంది. విశ్వాసవీరులు అంటే వారు గొప్పవారని కాదు, వారు విశ్వాసముంచిన దేవుడు గొప్ప దేవుడు. వారి విజయం విశ్వాసమే. అది దేవుని విజయం. అలనాటి విశ్వాసవీరులందరూ ఒక గొప్ప సాక్షి మేఘమై మనల్ను ఆవరించి ఉన్నారు. రాహాబు ఎంత ధన్యురాలు! ఆమె యేసుప్రభు వంశవృక్షంలో భాగమైపోయింది. దేవునియందలి విశ్వాసం ఒక వేశ్యను ఎంత ఉన్నత స్థితికి హెచ్చించిందో మా శ్రోతలు గమనించాలి. ఆ రోజు 2 వేగులవారికి యెరికోలో ఎవరూ తలుపు తీయలేదు, ఎవరూ వారిని చేర్చుకోలేదు. ఒక వేశ్య వారిని చేర్చుకుంది, వారిని తన ఇంట్లో దాచిపెట్టింది, వారిని కాపాడడానికి రాజభటులకు అబద్ధం చెప్పింది, గొప్ప సాహసం చేసింది. ఆమె నిజం చెప్పి ఉంటే యెరికో రాజభటులు అక్కడికక్కడే వారిని చంపేసి ఉండేవారు. తన సొంత వారికి అబద్ధం చెప్పి పరాయి వారి ప్రాణాలు ఆమె కాపాడింది. ఎందుకామె అంత సాహసానికి ఒడిగట్టింది? అది సరే, ఆమె అబద్ధమాడవచ్చునా? దేశ ప్రభుత్వాన్ని ఘనపరచాలి గదా, పరిపాలకులతో సహకరించాలి. రాహాబు అలా చేయలేదు. ఆమె అబద్ధం చెప్పింది. దేవుడు అబద్ధాన్ని ఆశీర్వదిస్తాడా అని అడుగుతున్నారా? అయితే ఒక మాట, ప్రభుత్వ నిర్ణయం దేవుని చిత్తానికి వ్యతిరేకమైనప్పుడు దేవునికే విధేయత చూపాలి గాని ప్రభుత్వానికి కాదు. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 19-20 వచనాలలో పేతురు యోహానుల సాక్ష్యం, దేవుని మాట వినటం కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. విశ్వాసి దేవుని మాట వినాలి గాని దానికి భిన్నంగా అధికారుల మాట వినాలని ఎక్కడా లేదు. రాహాబు కనానీయుల ఆలోచన ఎలాంటిదో బాగా ఎరుగును.
ఆమె యెహోవాను గురించి విన్నది. యెహోవాకు ఆయన ప్రజలకు దిగ్విజయము తప్పక కలుగుతుంది. యెహోవా నమ్మదగిన దేవుడు అని ఆమె నమ్మింది. తన రక్షణ కోసం వేడుకున్నది. తన ఇంటివారి రక్షణ కోసమై ప్రాధేయపడి అడిగింది. ఆమె వేశ్య అయితేనేమి, కనానీయురాలైతేనేమి, విశ్వాసం ద్వారా రక్షించబడింది. ఆయన ఇశ్రాయేలీయుల దేవుడు నిజమేగాని అన్యులకు, పాపులకు, వేశ్యలకు, హంతకులకు, విగ్రహారాధికులకు కూడా ఆయన దేవుడే. ఆమె గొప్ప విశ్వాసి, విశ్వాస వీరనారి. చరిత్రలోని దేవుణ్ణి గురించి అందరికీ తెలుసుగాని అనుభవపూర్వకంగా ఆయనను విశ్వాసము ద్వారా ఎరిగిన వారికి వ్యక్తిగతంగా ఆయన దేవుడవుతున్నాడు. విశ్వాసాన్ని అనుసరించి ఆమె క్రియ కూడా చేసింది. విశ్వాసక్రియలు లేకపోతే అట్టి విశ్వాసం మృతమని యాకోబు పత్రిక చెబుతోంది. యెహోషువా 2:15 నుండి, రాహాబు ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉంది. ఆమె తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపింది. కొండల్లోకి వెళ్ళిపోండి,

0: యూగుల వారు రాజభటులకు చిక్కలేదు. వారు కొండల నుండి దిగి తమ నాయకుడైన యెహోషువా వద్దకు వెళ్లి జరిగిందంతా నివేదించారు. శ్రోతలు వింటున్నారా, రాహాబు రక్షించబడింది, ఎరికో రాజు కూడా విశ్వాసముంచితే రక్షించబడేవాడే. ఆ దేశమందు ప్రతి ఒక్కరూ విశ్వసిస్తే రక్షించబడేవారే. ఈ మాటలో ఎట్టి సందేహము లేదు. 40 సంవత్సరాల క్రిందట 10 మంది వేగులవారు వచ్చి తెచ్చి ఇచ్చిన నివేదిక సరైంది కాదు. ఇప్పుడు ఈ ఇద్దరు వేగులవారు సరైన నివేదిక తెచ్చారు. కాలేబు యెహోషువాల నివేదికే సరైంది. ఈ రాహాబు విశ్వాసం ఎంతో ప్రశంసనీయమైంది. ఒక వేశ్యగా ఈమెకు సమాజంలో గౌరవము లేదు, మర్యాద లేదు. ఆమె ఇల్లు విటులకు వసతి గృహం. వేశ్యలు అబద్ధాలు చెప్తారు గాని సమరయ్య స్త్రీతో ప్రభు అన్నాడు, అమ్మా నీవు నిజమే చెప్పావు. ఈ రాహాబు ఇప్పుడు తన నిత్య రక్షణను గురించి తలపోసింది. రాహాబు రక్షించబడడం కేవలం దేవుని కృపేగాని మరేమీ కాదు. శిలువ మీది దొంగ తాను చనిపోతూ ప్రభువును వేడుకొని రక్షించబడి నిత్యజీవంలో ప్రవేశించాడు. యెహోవా ప్రజలను గురించి, దేవుణ్ణి గురించి అందరూ విన్నారు గాని ఒక రాహాబే నిజంగా విశ్వసించిన వ్యక్తి. ఆమె సాహసానికి జేజేలు. ఆమె వేగులవారిని దాచిపెట్టింది అంటే ఈ సంగతి రాజుకు తెలిస్తే ఆమెకు శిరచ్ఛేదమే శిక్ష. శత్రురాజులతో సంబంధం పెట్టుకున్న వారికి ఉరిశిక్ష. గాని ఇశ్రాయేలు దేవుడు నమ్మదగినవాడు అనే విశ్వాసం ఆమెకున్నది. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీ ఇంటివారు నీవు రక్షించబడతావు అని పౌలు శీల చెరసాల అధిపతితో చెప్పారు. ఇక్కడ రాహాబే కాదు, ఆమె ఇంటివారు రక్షణ పొందారు. దేవుడు రాహాబునే రక్షించాడు, నిన్నెందుకు రక్షించడు? ఎంత ఘోర పాపినైనా యేసు రక్షించగలడు. రాహాబు బోయజు తల్లి. రాహాబు దావీదుకు, యేసుక్రీస్తుకు, వారి వంశవృక్షానికి చెందింది. హెబ్రీపత్రిక 11వ అధ్యాయంలో ఇద్దరు స్త్రీలు పేర్కొనబడ్డారు. 1 శారా, 2 రాహాబు. ఇద్దరూ సమానంగా విశ్వాస వీర నారీమణులే. రాహాబు సల్మానును పెళ్లాడింది, రూతు ఈమె కోడలు. యెహోషువా గ్రంథమంతటిలో రాహాబు అనే స్త్రీకి ఎంత ప్రాముఖ్యం వచ్చిందో గమనించారా? ఇద్దరు వేగులవారు రాహాబు సాక్ష్యానికి ఆశ్చర్యపోయారు. ఆ ఇద్దరిలో ఒకడే సల్మాను. ఆమె సాక్ష్యం అతణ్ణి ఎంతో ఆకర్షించింది. ఒకసారి యేసుప్రభు అవిశ్వాసులైన ఆ తరం వారిని గద్దిస్తూ అన్నాడు, మీకంటే ముందుగా వేశ్యలు రక్షించబడి విమర్శ దినమందు వారే మీ మీద నేరస్థాపన చేస్తారు. యెహోవా సత్యయేక దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయనే యేసుక్రీస్తు. మరణము నుండి, నరకము నుండి ఆయనే మానవులను రక్షించగలడు. ప్రియశ్రోత, నీవు ఈ యేసు దేవుణ్ణి ఎరుగుదువా? ఆయన నీ రక్షకుడా, ప్రభువా? అవును అని చెప్పు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: ఇశ్రాయేలీయులకు మన్నా సరఫరా ఎప్పుడు ఆగిపోయింది? ఇశ్రాయేలీయులకు మన్నా సరఫరా ఎప్పుడు ఆగిపోయింది? 1, వారు దేవునికి విరోధముగా మాట్లాడినప్పుడు. 2, వారు వాగ్దత్త దేశంలోకి ప్రవేశించినప్పుడు. 3, వారు యోర్దాను నది దాటకముందు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, నేటి ఈ సందేశంలో ఇస్రాయేలు ప్రజలకు నూతన నాయకుడైన యెహోషువా వారిని వాగ్దత్త భూమికి నడిపిస్తున్న విధానాన్ని గమనించాం. దేవుడు యెహోషువాతో ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని, అతన్ని ఎడబాయనని వాగ్దానం చేశాడు. ధైర్యంగా మరియు దృఢంగా ఉండమని చెప్పి, దేవుని ఆజ్ఞలను పాటించి ఆయన్ను అనుసరించి నడుచుకోవాలని, దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలని దేవుడు చెప్పాడు. దేవుడు క్రీస్తునందు

0: పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించాడు. వాటిని మనము స్వతంత్రించుకోవాలి. దానికై మనము సర్వాంగ కవచాలు ధరించుకోవాలి. ఈ లోక సంబంధమైన అంధకార శక్తులతో యుద్ధం చేయాలి. శత్రువుకు సాతానుతో పోరాడాలి. ఈ లోకము సైతాను కబంధ హస్తాల్లో ఉన్నది కాబట్టి వానితో యుద్ధం చేసి మన స్వాస్థ్యాన్ని లాక్కోవాలి. మనము దేవునికి విధేయులమై ఉన్నప్పుడే సైతానుపై విజయం సాధిస్తాం. మనము యుద్ధం చేస్తున్నప్పుడు అందుకు తగిన సామర్థ్యాన్ని దేవుడే దయచేస్తాడు. దేవుడు యెహోషువను ఎంతో బలపరిచాడు. తనకు విధేయులైన వారి ద్వారా అద్భుతాలు చేస్తాడు. దేవుని వాక్యానికి మనము పూర్తిగా లోబడాలి. దేవుడిచ్చే దేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే మనము యోర్దాను దాటాలి. యోర్దాను దాటడం అంటే యేసు యొక్క మరణ పునరుత్థానాలకు సంకేతం. రాహాబు తన విశ్వాసాన్ని బట్టి ఏ విధంగా తనను తన కుటుంబాన్ని రక్షించుకుందో చూశాం. దేవుని అందరి విశ్వాసము ఒక వేశ్యను ఎంతో ఉన్నత స్థానానికి తెచ్చింది. రాహాబు తన విశ్వాసాన్ని క్రియల్లో కనపరిచింది. ప్రియ సహోదరుడా, సహోదరి, రాహాబు దేవుణ్ణి విశ్వసించింది కనుకనే ఆమె రక్షించబడింది. నీవు నేను రక్షించబడాలంటే యేసును విశ్వసించాలి. ఆయనను రక్షకునిగా అంగీకరించాలి. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బాగున్నారా? మనమిప్పుడు ఒక గొప్ప యాత్రలో ప్రవేశించబోతున్నాము. బైబిల్ భూమిలో ఇదొక సుదీర్ఘమైన పవిత్ర యాత్ర. వాక్య భూమిపై అడుగిడి ఆదికాండం నుంచి ముందుకు సాగిపోతాము. 66 మజిలీలు, 66 గ్రంథాల బైబిల్ ఇది. ఇది దేవుని వాక్యం. యాత్రికులం మనం యాత్రా ప్రారంభంలో ప్రార్థన చేసుకుందాము. మహిమగల తండ్రి, కృపామయ దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. మమ్మలను ఆశీర్వదించండి. వాక్యమనే పుణ్యక్షేత్రమందు ప్రయాణిస్తూ ఉండగా మాకు తోడై ఉండండి. మమ్మలను నడిపించండి. ఆశ్చర్యకరమైన వాక్చిత్రాలను, వాక్య దర్శనాలను మాకు చూపండి. మమ్మలను దీవించండి. మమ్మల్ని ఆత్మతో నింపండి. మా మనోనేత్రములను వెలిగించండి. నీ వాక్యము సజీవమైనది, బలమైనది, పదునైన ఖడ్గము వంటిది. నీ వాక్యము సజీవమై పవిత్ర జలము వలె మమ్మలను కడుగుతుంది. మా శ్రోతల కుటుంబములను, వారి పిల్లలను దీవించండి. క్రైస్తవ గృహములలో, పరలోకములో వలనే నీ చిత్తము నెరవేరాలని ప్రార్థిస్తున్నాము. కుటుంబమునకు నీవే శిరస్సు అని, నీ ఆజ్ఞ మేరకు కుటుంబములో అందరూ ప్రవర్తించాలని ప్రార్థిస్తున్నాము. తల్లిదండ్రులు, అక్క చెల్లెండ్లు, అన్నదమ్ములు, వీరందరి మధ్య పరస్పర సదవగాహన, ప్రేమ వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాము. క్రీస్తునందు విశ్వాసుల కుటుంబాలు ప్రార్థించే కుటుంబాలై, ఇరుగు పొరుగు వారిని నీ వైపునకు ఆకర్షించే కుటుంబాలై ఉండాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. ప్రియతండ్రి, నీ బిడ్డలు నీ రాకడ నిరీక్షణ గలవారై, అనేకులను నీ కుటుంబములోనికి నడిపించేవారై ఉండాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. సంఘములలోని కుటుంబాలు దేవుని రాజ్య ప్రయోజనము దృష్ట్యా సువార్త ప్రకటించగలుగునట్లు వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. మా దేశమును, దేశ పరిపాలకులను, ప్రజానాయకులను సమృద్ధిగా దీవించండి. దేశమును స్వస్థపరచండి. కరువులు, కాటకములు రాకుండా కాపాడండి. దౌర్జన్యముల చేత, యుద్ధముల చేత జన నష్టము కలగకుండా వారికి మీ కాపుదల, క్షేమము, భద్రత అనుగ్రహించండి. దేశమందు ప్రజాజీవితములో నైతిక, ఆధ్యాత్మిక విలువలు అమలులో ఉండాలని, రాజ్యమందంతటా ప్రజలు ఉత్తమ పౌరులుగా జీవించాలని, అదే సమయంలో నీ రాజ్యములో మరీ ఉత్తమ పౌరులుగా జీవిస్తారని ఆశిస్తాము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువని, ప్రతి దేశము, ప్రతి రాజ్యము దేవుని రాజ్యమవుతుందని, ప్రవచనాలు నెరవేరే సమయం ఆసన్నమైందని ప్రజలకు తెలియచెప్పగల సామర్థ్యము నీ సంఘమునకు అనుగ్రహించుమని, నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ ప్రసాదించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, మనం దేవుని వాక్యమందలి ఆది గ్రంథమైన ఆదికాండం అధ్యయనం ప్రారంభించబోతున్నాము. దానికి ముందుగా దేవుని వాక్య పఠనమును గురించిన సూత్రాలు కొన్ని మీ దృష్టికి తేగోరుతాము. జాగ్రత్తగా వినండి. లోకంలో ఎన్నెన్నో గ్రంథాలున్నాయి. అన్నిటికంటే బైబిలు ఎక్కువగా విమర్శలకు గురి కావటం విశేషం. వేల కొలది సంవత్సరాలుగా బైబిలు అన్ని విమర్శలను తట్టుకొని ప్రజలను ఆశీర్వదించే గ్రంథంగా నిలిచి ఉంది. ఇది గ్రంథరాజమై వెలుగొందుతున్నది. మానవత అంతటి మీద ఇంత గొప్ప ప్రభావము చూపగలిగిన గ్రంథం మరి ఒకటి లేదు. స్త్రీ పురుషులెందరో బైబిల్ గ్రంథాన్ని దినదినమూ చదువుతున్నారు, ధ్యానిస్తున్నారు. అందలి ఆధ్యాత్మిక నైతిక సూత్రాలను ప్రయోగించి గొప్ప ఆధ్యాత్మిక విజయం పొందుతున్నారు. ఇంతకు ఈ గ్రంథములోని విశిష్టత ఏమిటి? చనిపోతూ చిట్ట చివరిసారి బైబిలును చదివించుకుని ఎందరో చింతనాపరులు ప్రశాంతంగా కన్నుమూశారు. జీవిస్తూ బైబిలును ధ్యానిస్తూ
సమస్యలను పరిష్కరించుకొని ధన్యులైన వారెందరో ఉన్నారు. కొందరు ఇది మామూలు గ్రంథమే అని మూలన పెట్టేసి ప్రమాదవశాత్తు అందులోని ఏదో వచనం వారి దృష్టిని ఆకర్షించగా బైబిలును దీక్షతో ఆమూలాగ్రంగా చదివి కృతార్థులైన వారున్నారు. బైబిలును విశ్వాసులు దేవుని వాక్యము అంటారు. ఇది చదివే గ్రంథము మాత్రమే కాదు, జీవించే గ్రంథం, సజీవ గ్రంథం. బాల్యదశలో, యువదశలో, వృద్ధాప్యంలో కూడా ఉపకరించే మహాగ్రంథం. లోకయాత్రలో ప్రవర్తన నియమాలను నేర్పే బృహద్గ్రంథం. పరలోక దిశగా మనుషులను నడిపించే దివ్య గ్రంథం. కాలదోషం పట్టని గొప్ప గ్రంథం. జీవితంలో కష్టనష్టాలను ఎదుర్కొని గెలవటానికి దేవుని వాక్యమనే బైబులు ఎంతో ప్రయోజనకరం. ఒడుదుడుకులను తట్టుకొని స్థిరంగా నిలవటానికి ఈ గ్రంథం దోహదపడుతుంది. బైబిలు గ్రంథానికి మరే గ్రంథమూ సాటిరాదు. కొందరైతే బైబిలు చేత ప్రభావితులై తాము లోకమంతటినీ ప్రభావితం చేసిన వారున్నారు. దేశాలే కాదు, జాతులకు జాతులే ఈ గ్రంథము చేత ఎంతగానో ఆశీర్వదించబడినవి. ఈ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేసి కొన్ని జాతులు నష్టపోయాయి. బైబిలు రాజులకు, పేదలకు ఆదరణ గొల్పే గ్రంథం. ఈ సత్యాన్ని చరిత్రే రుజువు చేసింది. న్యాయవాదులకు, న్యాయాధిపతులకు బైబిలు నైతికంగా ప్రోత్సాహకరం. బైబిలులోని సువార్త మానవుల బలహీనతలను, లోపాలను తొలగిస్తుంది, తప్పులను సరిదిద్దుతుంది. గొప్ప గొప్ప మేధావులు గతంలో బైబిలును విశ్వసించిన వారే. దేవుని వాక్యమెరిగిన శాస్త్రవేత్తలెందరో తమ సృష్టికర్తను మహిమపరిచిన వారున్నారు. బైబిలును, అందలి సందేశమును అవలంబించిన వారెవరూ తప్పిపోరు. గతకాలపు చరిత్రలో ఎందరో రాజులు, చక్రవర్తులు బైబిలును శిరోధార్యంగా అంగీకరించి కృతకృత్యులయ్యారు. లోకమందలి వేదాంతాలను మించినది, తర్క వితర్కాలకు అతీతమైనది, మానవుని జ్ఞానానికి తీర్పు తీర్చేది బైబిలు గ్రంథరాజం. అనుదిన పారాయణకు యోగ్యమైన పవిత్ర గ్రంథం బైబిలు. సమస్యలను మానవుడు కల్పించగలడు గాని పరిష్కరించజాలడు. దేవుని గ్రంథమైన బైబిల్లో మానవుని సమస్యలకు దేవుని పరిష్కారం బోధించబడింది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పఠించే వ్యక్తి ఏ రాజ్యంలోనైనా ఉత్తమ పౌరుడు కాగలడు, మంచి భర్త కాగలడు, మంచి భార్య కాగలదు, కుటుంబంలో మంచి తల్లి తండ్రి కాగలరు. ఈ మాటలో ఏమాత్రమూ సందేహం లేదు. దౌర్జన్యం పెచ్చుమీరే ఈ రోజుల్లో, గృహఛిద్రాల వల్ల భార్యాభర్తలు విడాకులకు సిద్ధమయ్యే నేటి కాలంలో బైబిలే మనకు ఏకైక పరిష్కారం. బైబిలు గ్రంథాన్ని లేఖనములు అంటాము. లేఖనములలోని దేవుడే మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు. మనకు సమకాలికుడై మనలను శాశ్వత జీవము దిశగా నడిపించే దేవుడు. ఏ వృత్తిలో నీవున్నా బైబిలు జ్ఞానం నీ వృత్తికి నాణ్యతను చేకూరుస్తుంది. ఇది నిజం. భావజీవితానికి, ప్రవర్తన శైలికి బైబిలు సూత్రాలు ఒక కొత్త ఆధ్యాత్మిక పరిమాణాన్ని చేకూరుస్తాయనేది అనుభవైక వేద్యం. ఈ బైబిలు తూర్పు దేశాల సన్నివేశాలతో నిండి ఉంది. అన్ని దేశాలకు, దేశ భాషలకు, సంస్కృతులకు బైబిలు అనువదించబడింది. బైబిలు మనుషుల హృదయాలతో మాట్లాడుతుంది. జీవదర్శనము, సేవాదర్శనము బైబిలులో మనకు కనపడతాయి. బీదలు దేవుని బిడ్డలని, రాజులు దేవుని సేవకులని చూపి ఒప్పించగల దైవవాక్యే బైబిలు గ్రంథం. పసిపిల్లలకు సైతం ఆధ్యాత్మిక విలువలను బయలుపరిచే దేవుని పుస్తకమిది. అల్లకల్లోలమైన ఈ లోకానికి శాంతి సందేశమే బైబిలు. నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడే ప్రజలకు శాంతిప్రదాయిని ఈ మహాగ్రంథం. చీకటిలో వెలుగుబాట బైబిలు. ఒంటరితనంలో దేవుని సహవాసాన్ని కలిగించే దేవుని వాక్యే పరిశుద్ధ బైబిలు. బైబిలు హెచ్చరికలు దుండగుల గుండెల్లో గుండా దూసుకుపోతాయి.
గర్విష్ఠులకు శృంగభంగం కలిగించే గొప్ప గ్రంథము బైబిలు వేదం. గాయపడిన వారికి, పశ్చాత్తప్తులకు తల్లిలాగా క్షమాపణ, చల్లని స్పర్శ అనుగ్రహించే గ్రంథమే దేవుని వాక్యం. ప్రేమ, స్నేహం, సానుభూతి, భక్తి, మధుర స్మృతులు, ఒకటేమిటి, లక్షోపలక్షల దీవెనలు ఇందులో ఉన్నాయి. బైబిలులో బంగారు, సాంబ్రాణి, బోళములున్నాయి. కమ్మని మాటలున్నాయి. పరిమళ సుగంధాలు గుబాళించే గ్రంథరాజము బైబిలు. బైబిలుకున్న ప్రాముఖ్యం ఎలాంటిదో చెప్పాలంటే ఎంతైనా చెప్పవచ్చు, చాలినంత చెప్పలేకపోవచ్చు. ఇది అసాధారణమైన గ్రంథం. ఈ బైబిలు గ్రంథాన్ని ఎవరు రాశారు? గ్రంథకర్త ఎవరు అంటారా? గ్రంథకర్త దేవుడే. అయితే మానవుని చేత రాయించాడు, తాను రాశాడు. దేవుడు రాయించకపోతే ఆ రాత వ్యర్థమే. 1500 సంవత్సరాల కాల వ్యవధిలో దేవుడు 40 మందిని సహగ్రంథకర్తలుగా వాడుకున్నాడు. ఈ మానవ గ్రంథకర్తలలో ఒకరొకరిని బొత్తిగా ఎరుగరు. అయితే అందరూ ఒకే అంశాన్ని భేదాభిప్రాయాలు లేకుండా రాశారు. పరస్పర వ్యాఘాతం బొత్తిగా లేదు. అంతగా అయితే ఈ 40 మందిలో ఒకరిద్దరూ పరస్పరం కలుసుకుని ఉండవచ్చు. బైబిలు గ్రంథమంతా ఒకే పుస్తకమా అన్నట్లు వీరందరూ రాయటం జరిగింది. దేవుడే వారి చేత అలా రాయించాడు. ఈ గ్రంథం మొత్తం ఎట్టి లోపమూ లేని రచన. ప్రతి రచయిత తన వ్యక్తిత్వాన్ని, శైలిని కోల్పోయి ఉండలేదు. ఆయా తరాలకు చెందిన ఈ రచయితలు అప్పటి సమస్యలను ఉన్నవి ఉన్నట్లు చెప్పారు, దేవుని చిత్తమును బయలుపరిచారు. మానవులుగా వారు మితులకు లోనైన వారు. గాని బైబిలు రచన విషయంలో మాత్రం దేవుడు రాయించాడు గనుక ఒక్క తప్పు ఇందులో కానరాదు. ఇది దేవుని రచన, కాని మానవుని ద్వారా, మానవ సాధనము ద్వారా రాయబడింది. రచయితల వ్యక్తిత్వాలలో వైవిధ్యం ఉంది, వారి శైలిలో వైవిధ్యం ఉంది. ఈ రచయితలలో కొందరు పండితులు, కొందరు పామరులు. లూకా శైలి భాషాపరంగా కఠినం, జటిలం. గ్రీకు భాషలో ప్రావీణ్యమున్నవాడు వైద్యుడైన లూకా. అయితే సీమోను పేతురో, అతడు వృత్తిరీత్యా ఒక జాలరి, చేపలు పట్టుకునేవాడు. అతడిది పల్లెటూరి భాష, గ్రామ్య భాష. లూకాను, పేతురును, ఈ ఇద్దరినీ దేవుడు తన సాధనములుగా వాడుకున్నాడు. పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించగా వారు రాశారు. దేవుడు ఏమి చెప్పాలనుకున్నాడో అదే ఉన్నది ఉన్నట్లు వారు రాశారు. అనగా దేవుడు రాయించాడు. అందుకే మనము నమ్ముతున్నాము, ఇది ఆశ్చర్యకరమైన గ్రంథం. ఇది దేవగ్రంథం, దైవరచితమైన గ్రంథం. బైబిలులో దేవుడు 2200 సార్లు యెహోవా సెలవిస్తున్నాడు, యెహోవా వాక్కు అంటూ పదే పదే పలికాడు. ఈ గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ బైబిలు వాక్కు జీవముతో నిండి ఉన్నది, సమృద్ధి జీవముతో తొణికిసలాడుతోంది. ఈ బైబిలు వాక్కును నమ్మి నీవు ఒక క్షణంలో దేవుని బిడ్డవు కాగలవు. దేవుని వాక్యమనే అక్షయ బీజం నిన్ను కొత్తగా పుట్టిస్తుంది. శాశ్వతమైన, అక్షయమైన దేవుని బీజమే దేవుని వాక్యం. దేవుడు మనిషితో చెప్పదలుచుకున్నదంతా ఈ గ్రంథంలో చెప్పాడు, నీతో నాతో చెప్పాడు. వ్యక్తిగతంగా దేవుని వాక్యం ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. పరలోకం నుండి దేవుడు ఇప్పుడు మాట్లాడాలనుకుంటే బైబిలులో ఉన్నదే తిరిగి మాట్లాడతాడు. బైబిలుకు విరుద్ధంగా దేవుడు మాట్లాడడు. తాను చెప్పింది, రాసింది, రాయించింది దేవుడు కాదనడు. అప్పటి దేవుడే ఇప్పుడు ఉన్నాడు, అప్పుడు చెప్పిందే ఇప్పుడూ చెప్తున్నాడు. అలనాడు భూమ్యాకాశములను సృజించిన దేవుడే ఇప్పుడు ఈ రోజున నీతో నాతో మాట్లాడుతున్నాడు. బైబిలుకు దేవుని లక్షణాలున్నాయి, మానవ లక్షణాలు కూడా ఉన్నాయి. ఎందుకనగా ఆయన దేవుడై ఉండి మానవుడయ్యాడు. ఆయన అవతరించిన దేవుడు, మానవుడై ప్రయాణాలు చేశాడు, అలసిపోయాడు, బడలిక చెందాడు. ఒకసారి మధ్యాహ్న వేళలో అలసిపోయి
బావి దగ్గర కూర్చున్నాడు. ఆయన దేవుడు, అయినా ఆయన మానవుడయ్యాడు. మనుష్యులతో మాట్లాడాడు, వారి కష్టసుఖాలను పంచుకున్నాడు, సహవాసం చేశాడు, సంభాషించాడు. అలాగే గ్రంథకర్త అయిన దేవుడు తన గ్రంథము ద్వారా మనతో మాట్లాడతాడు. మనుషులకు దేవుని స్వరమే పరిశుద్ధ బైబులు. నిత్యత్వము నుండి వచ్చిన యేసు 33.5 సంవత్సరాలు ఇక్కడ ఉండి తిరిగి నిత్యత్వంలోకి వెళ్లిపోయాడు. ఈ మధ్యకాలంలో దేవుని సందేశమే బైబిలు వాక్యం. బైబిలు దేవుని వాక్యం. లేఖనాలలో క్రీస్తు కనపడతాడు, ఆయన వాక్యం వినపడుతుంది. దేవుడు పలికింది, రాసింది, రాయించింది దేవుని వాక్యం. యేసే దేవుని వాక్యం. అవతరించిన దేవుని వాక్యే బైబిలు. శరీరము ధరించిన దేవుని వాక్కు. పాత నిబంధన లేఖనముల్లో ఆయన అడుగుజాడలు కనిపిస్తాయి. కొత్త నిబంధనలో ఆయన స్వయంగా మానవులతో మాట్లాడిన దైవనరుడు, నరరూపు దాల్చిన దేవుడు. కృపాసనము చెంత యేసు దేవుణ్ణి కలుసుకోగలము. యేసు శిలువపై చనిపోయింది మానవత కోసమే, మానవులమైన మనందరి కోసమే. నా పాపాలను ఆయన క్షమించాడు, పరిహరించాడు. ఆయన మనకు నిత్య జీవం ప్రసాదించాడు. క్రీస్తు వాక్యం పాత నిబంధనలో అవ్యక్తమై కొత్త నిబంధనలో యేసు మాటగా వ్యక్తం చేయబడింది. యేసే క్రీస్తని బైబులంతా ఏకకంఠంతో ఎలుగెత్తి పలుకుతుంది. బైబులు దేవుని నుండి వచ్చిందని మనకెలా తెలుసు? ఇది మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు బైబిలే చెబుతుంది. ఇది అందరూ వినాలి. బైబిలు తరతరాలుగా కాపాడబడిన గ్రంథం. దీన్ని నాశనం చెయ్యాలని ఎవరెంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వారే నాశనమైపోయారు. గాని బైబిలు చెక్కు చెదరకుండా ఉంది. యిర్మీయా గ్రంథంలో ఒక రాజును గురించి విన్నాము. దేవుని గ్రంథం అతని చేతికి అందించారు. అతడేం చేశాడు? చాకుతో ఆ గ్రంథాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు, చింపాడు. అయితే ఆ గ్రంథం తిరిగి రాయబడింది. ఈ రోజున మనకు పూర్తి గ్రంథం ఉంది. దేవుడే రాయించాడు, రాశాడు. ప్రతి తరంలోనూ బైబిల్ను చించేసేవారు, తగలబెట్టేవారు చెలరేగుతూనే ఉన్నారు. బైబిల్ వ్యతిరేక శక్తులు నాటి నుండి నేటి వరకు పనిచేస్తూనే ఉన్నాయి. బైబిల్ను తాము చదవరు, ఇతరులను చదవనియరు. ఎంతమంది ముట్టడించినా బైబిల్ను ఎవరూ రూపుమాపలేకపోయారు. బైబిలే గెలిచింది. లోకంలో బైబిల్ ప్రతులు అమ్ముడుపోయినంతగా మరే గ్రంథమూ అమ్ముడుపోదు. గ్రంథములన్నిటిలో బైబిలుదే ప్రథమ స్థానం. తన వాక్యాన్ని దేవుడు స్వయంగా కాపాడుకున్నాడు. అంతేకాదు, బైబిలు దేవుని గ్రంథమని భూగర్భ పరిశోధకులు రుజువులెన్నో కనుగొన్నారు. తవ్వకాలలో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. బైబిలు దేవుని గ్రంథమని ఈ వస్తువులు సాక్ష్యమిస్తాయి. మోషే పంచగ్రంథాలు రచించాడు అన్నాము. అయితే కొందరు మోషే కాలం నాటికి రాత అనేది ఎవరికీ తెలియదు అని వాదించారు. అప్పుడు రాత ఉందని భూగర్భం తవ్వకాలలో రుజువులు దొరికాయి. ఎరికో పట్టణము, ప్రాకారాలు అలనాడు కూలిపోయాయి. ఈ చరిత్రను భూగర్భ పరిశోధకులు ధృవపరుస్తున్నారు. వారికి కొన్ని రుజువులు దొరికాయి. బైబిలు నమ్మదగిన చరిత్ర అనడానికి ఎన్నెన్నో ఆధారాలు పరిశోధకులు కనుగొన్నారు. ఎన్నో రాతప్రతులు, శాసనాలు దొరికాయి. యెషయా గ్రంథపు చుట్టలు, మృత సముద్ర ప్రాంతంలో దొరికిన గ్రంథపు చుట్టలు మనకు బలమైన ఆధారాలు. ఇక ప్రవచనాలను గమనించండి. నెరవేరిన ప్రవచనాలు ఇదే సత్యాన్ని రుజువు చేస్తాయి. ఇది దేవుని గ్రంథం. బైబిల్ మొదట రాయబడినప్పుడు ఆ గ్రంథంలో 4వ వంతు ప్రవచనాలే. జరగబోయే సంగతులే ప్రవచనాలు. ఈ రోజున ఎన్నో ప్రవచనాలు ఇంతవరకు నెరవేరినట్లు మనకు తెలుసు. అలనాటి ప్రవక్తలు బతికి ఉండగానే కొన్ని ప్రవచనాలు అప్పటికప్పుడే నెరవేరాయి. మీకాయా అనే ప్రవక్త ఉండేవాడు. అతడు ఆహాబు రాజుకు ప్రవచనం చెప్పాడు.
నీవు యుద్ధం చేయకూడదు, చేస్తే ఓడిపోతావు, నీ ప్రాణాలు కోల్పోతావు. అబద్ధ ప్రవక్తలు రాజును వెళ్లమని ప్రోత్సహించారు. మికాయా మాటలు రాజు నమ్మక అతణ్ణి చెరసాల నిర్బంధంలో ఉంచాడు. మికాయా చెప్పినట్లే రాజు యుద్ధంలో హతమైపోయాడు. రాజు మారువేషంలో ఉన్నా బాణం అతనికే తగిలింది, అతడు చనిపోయాడు. మికాయా ప్రవచనం అక్షరాలా నెరవేరింది. 1 రాజులు 22వ అధ్యాయంలో ఈ వృత్తాంతమున్నది. సరే, పాఠం ఇక్కడ ఆపుదాము. వచ్చే పాఠంలో దేవుని వాక్యాన్ని గురించి మరిన్ని సత్యాలు తెలుసుకుందాము. అందాక సెలవు, ముగింపులో ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవైన మా దేవ, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీవు మాకు అనుగ్రహించిన వాక్యము ఎంతో విలువైనది. ఈ గొప్ప బహుమానము కొరకు మీకెంతో కృతజ్ఞులం. దినదినము నీ వాక్యాహారము చేత మేము పోషించబడుతున్నాము, బలపడుతున్నాము. నీవు మమ్మలను మీ వాక్య సందేశముల ద్వారా ఎంతో ప్రోత్సహిస్తున్నావు. జీవితమనే యుద్ధరంగములో గెలవడానికి కావలసిన ఆయుధ సంపత్తి మీ వాక్యమందు మాకు లభిస్తున్నది. మిమ్మలను మహిమపరుస్తున్నాం. మరొకసారి ఆదికాండము నుండి మేము ధ్యానాలు ప్రారంభించుకుంటున్నాము. ప్రభు, మీ వాక్యం యొక్క విశిష్టతను మేము ధ్యానిస్తున్నాము. మమ్మలను బలపరచండి, మీరే మహిమ పొందండి. ఈ యాత్రలో మీరు మాకు తోడై ఉండండి. 66 గ్రంథాలు, ప్రతి గ్రంథము, గ్రంథములోని ప్రతి అధ్యాయము, అధ్యాయములోని ప్రతి వచనము మేము ధ్యానించడానికి మాకు వెలుగు దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, మమ్మలను సర్వసత్యములోనికి నడిపించు, మమ్మలను బలపరచు, మహిమ పొందు. ప్రతి విధమైన ఆటంకమును తొలగించు. మీ వాక్య సందేశముతో మమ్మలను నింపుమని, వాక్యము మాలో సమృద్ధిగా నివసించున్నట్లు దీవించుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.

0: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 93999952570. మరొక నంబర్ 93999952580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com. మా వెబ్సైట్ వివరాలు www.radio882.com.
1: తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా 66:13. తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా 66:13.

వాక్యం చెప్పండి గట్టిగా. వ్యభిచరింపకూడదు, స్ట్రైట్ ఫార్వర్డ్, వ్యభిచరింపకూడదు. వ్యభిచారం అనేది చాలా భయంకరమైన పాపం అండి. వాక్యానుసారంగా చూస్తే వ్యభిచారులు ఏం చేయబడాలి? చంపబడాలి, రాళ్ళతో కొట్టి చంపబడాలి. యేసు ప్రభు దగ్గర చూసినప్పుడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొస్తాడు. అక్కడ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొస్తున్నారు, కానీ పాత నిబంధన ప్రకారము పురుషుణ్ణి స్త్రీని ఇద్దరిని తీసుకురావాలి, ఇద్దరిని తీసుకురావాలి, ఇద్దరిని చంపేయాలి, ఇద్దరిని సమూహము రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఇందుకొరకు దేవుడు అంటున్నాడు, మీ మధ్య కొంచెం పులిసింది వచ్చిందా దేశమంతా పాడైపోతుంది, మీ మధ్య కొంచెం మీరు అంగీకరించారా మొత్తం పాడైపోతుంది, మీరు అంగీకరించి నాకు ఎందుకు వచ్చిందిలే అంటున్నావా, నెక్స్ట్ నీ ఇంట్లోకి వస్తుంది జాగ్రత్త, అది ఫంగల్ లాగా పాకుతుంది, బ్యాక్టీరియా లాగా పాకుతుంది.

0: ఇది ఇతరులకు విరోధంగా మాత్రం కాదు, ఈ అడల్టరీ మెన్షన్ చేసినప్పుడు ఇట్స్ టాకింగ్ అబౌట్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఎందుకంటే వ్యభిచారం చేసేవాడు ఈ మూడిట్లో మూడు కేటగిరీలోకి దిగుతాడు. వ్యభిచారము మూడు రకాల్లో ఉన్నాయి. వ్యభిచారం అనేది మూడు రకాల్లో ఉన్నాయి. అది ఇంకా చక్కగా అర్థమవ్వాలంటే యేసు ప్రభువు చెప్తా ఉంటాడు, వ్యభిచారము చేయొద్దన్న మాట మీరు విన్నారు కానీ నేను మీతో చెప్పినది ఏంటి, ఒక స్త్రీని మోహపు చూపుతో, అంత పురుషుడు కదా, వర్స్ వర్స, ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మోహపు చూపుతో, మోహపు చూపు, మోహం ఎక్కడొస్తుంది, మైండ్, ఒక మోహపు చూపుతో చూచువాడు అప్పుడే వ్యభిచారం చేస్తాడు. యు సీ, గాడ్ ఇస్ టాకింగ్ అబౌట్ యువర్ సోల్ బీయింగ్ అడల్టరస్, యువర్ బాడీ ఇస్ అడల్టరస్. పాత నిబంధనలు చూసినప్పుడు నీ దేహంతో వ్యభిచారం చేసేవా అన్నట్టు ఉంది, కానీ యేసు ప్రభు ఎంత కాంప్లికేట్ చేశాడంటే నీ మైండ్తో కాంప్లికేట్ కాదు, పరిశుద్ధతను కనబరుస్తున్నాడంటే నీ మైండ్తో వ్యభిచారం చేస్తున్నావా. అఫ్ కోర్స్ నీ మైండ్తో వ్యభిచారం చేసి నీ ఊహలకి అలాగే వదిలే ఒక నెక్స్ట్ చచ్చేది నీ ఆత్మ. ఎందుకంటే యేసు ప్రభు తెలియజేసేది కూడా అదే, పాపం చేసేవాడు మరణిస్తున్నాడు, పాత నిబంధనలు చేయబడితే అదే, నువ్వు చేసావా రాళ్ళతో కొట్టి చంపబడుతున్నావు, యు ఆర్ డినైడ్ బై ఎవ్రీబడి, అందరి ద్వారా తునీకరణ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో వ్యభిచారణ పాపము ఉందా, వ్యభిచారానికి అధికారం ఉందా? వ్యభిచారం అనేది అది ఎంతో భయంకరమైన పాపం అండి. ఒక్కసారి చేసి ఎవరు ఊరుకున్నది కాదు, ఒకసారి ప్రారంభించి ఆగేది కాదు. ఈరోజు వ్యభిచారం అనేటప్పుడు కేవలము వివాహపు బయట చేసే కార్యాలు మాత్రం అడ్రస్ చేయట్లేదు. ఇక్కడ బైబిల్ ఆల్సో టాక్స్ అబౌట్ ఫోర్నికేషన్. ఫోర్నికేషన్ అనేది నీకు నువ్వు విరోధంగా వెళ్ళేది, ఇంకో మాటలు చెప్పాలంటే వివాహానికి ముందే జరిగించేవి, వివాహానికి ముందే పాపపు క్రియల్లో అదే సమయంలో నీ దేహానికి విరోధంగా నువ్వు పాపం చేస్తావు. బైబిల్లో కొన్ని పాపాలు మనుషుడు తనకు విరోధంగా చేసేది, అందులో ఈ ఫోర్నికేషన్, సెక్షువల్ ఇమ్మారాలిటీ, దేవుని వాక్యంలో ఉంది, లైంగిక సంబంధమైన పాపం నుండి దూరంగా ఉండు, వాటి నుండి పారిపో, ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ అని ఉంటుంది. లైంగిక సంబంధమైన పాపం నుండి ఏం చేయమంటున్నాడు దేవుడు, పారిపో, తప్పించేది లేదు, నువ్వు పారిపోవాలి. దేవా నన్ను తప్పించు కాదు, నువ్వు పారిపోవాలి. దేవుని వాక్యంలో మరలా తెలియజేయబడుతుంది, బోధించండి, బోధించండి, బోధించండి. హెబ్రీయుల రాసిన పత్రిక 13:4 ఒకసారి చదువుదామండి.
1: వివాహము,
0: వివాహము
1: అన్ని విషయములలో,
0: అన్ని విషయములలో
1: ఘనమైనది గాను,
0: ఘనమైనది గాను,
1: పానువు నిష్కలమైనది గాను ఉండవలను, వేశ్యాసంగులను,
0: వేశ్యాసంగులను, విచ్ మీన్స్ ఇట్ టాక్స్ అబౌట్ ఫోర్నికేషన్ అండ్ అడల్టరీ. చదవండి.
1: వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును,
0: దేవుడు తీర్పు తీర్చును. ఈరోజు మనం ఈ వాక్యం చదవడం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు తీర్పు తీరుస్తాడంటే ఎలాంటి వారికి కఠినంగా. ఈ ఈ తీర్పుకి ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు అగ్ని గంధకములు మండి ఆ గుండంలో పడేస్తాడంట, ఇటర్నల్ ఫైర్. ఇక్కడ ఈ రోజుల్లో ఈ మాట చెప్తే అంగీకరించే వాళ్ళు ఎంతోమంది లేరండి. వివాహం అయ్యే వరకు పరిశుద్ధంగా బ్రతకాలి, దర్ షుడ్ నాట్ బి ఫిజికల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషనల్ అడల్టరీ ఉండకూడదు అంటే ఈ జనరేషన్ అంగీకరిస్తలేదు. సీ ఐ వాంట్ టెల్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ నాట్ మ్యారీడ్, వివాహం కాని ప్రతి ఒక్కరు చెప్తున్నాను, డోంట్ నాట్ ఫోర్నికేట్. జారత్వము భయంకరమైన పాపం అంట, జారత్వము చేయవాడు అంటే చచ్చిపోతాడు, అగ్ని గుండంలో ఉంటాడు. అది మాత్రం కాదు, ఐఎమ్ నాట్ హియర్ టు ఫియర్ యూ, స్కేర్ యూ, బట్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ టెర్రబుల్. ఈ లోకంలో కాన్సిక్వెన్సెస్ ఆర్ టెర్రబుల్. జారత్వము చేసి బాగుపడిన వాడు ఎవడు లేడు, జారత్వము చేసి తన కుటుంబాన్ని బాగుపరచిన వాడు ఎవడు లేడు, జారత్వము చేసిన జీవితము నరకమే. ఈరోజు చాలా మంది అంటారు మేము ఆల్య వివాహం చేసుకుంటామండి, ఫర్ ష్యూర్ వీ విల్ మ్యారీ ద సేమ్ పర్సన్, సో వీఆర్ హ్యావింగ్ సెక్స్ బిఫోర్ మ్యారేజ్. కాన్సిక్వెన్సెస్ ఆర్ సివియర్. యుర్ నాట్ హస్బెండ్ అండ్ వైఫ్, ఐ యూ? సో టిల్ యూ బికమ్ హస్బెండ్ అండ్ వైఫ్, యువర్ సెక్స్ ఇస్ నాట్ రైట్. It is fornication. Bible does not allow that. The world might allow. Dating చేసుకుని నచ్చనే, పది మందితో పడుకునే, పది మందితో పడుకుని, పది మందితో బ్రతికి, పది మందితో అన్ని అయిన తర్వాత వారికి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చు. నచ్చి పెళ్లి చేసుకుంటే ఏ వివాహం అన్న నిలబడుతుందంటారా? ఎందుకంటే అందరు కుండి రోజులు నచ్చుతారు, అన్ని కుండి రోజులే నచ్చుతాయి, చేసే అన్ని కుండి రోజులే బాగుంటాయి. జారత్వము జాగ్రత్త యమనస్తులకు చెప్తున్నాను, ఇట్ ఈస్ అ సిన్, యూ హ్యావ్ టెరబుల్ కాన్సిక్వెన్సెస్. ఇప్పటికే మీరు చేసిన వారైతే ప్రభు పాదాలు పట్టుకోండి, కరుణ చూపిస్తాడు. కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఈస్ ఏ బైబిల్ టాక్స్ అబౌట్ కాన్సిక్వెన్సెస్. కాన్సిక్వెన్సెస్ లేవనుకో, ఇంకా పాపానికి అంత ఉండదంట, అంత ఉండదంట.

0: దేవుని హృదయానుసారమైన వ్యక్తి దావీదే పాపం చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు మనం చూస్తాము, దేవుడు అంటాడు నీ ఇంటి పైన నుండి నా ఖడ్గము దాటిపోదు, నేను నేను క్షమిస్తున్నాను, క్షమాపణ ఉంది, కానీ కాన్సిక్వెన్సెస్ అనేది అనుభవించాలి జాగ్రత్త. ఈరోజు మోసపోకుడి మనుషుడో ఏది విత్తుతాడో అదే కోస్తాడు. నిజముగా ఒక వ్యక్తి వివాహం అయ్యేంత వరకు ఇఫ్ హీ కెనాట్ కంట్రోల్ డోంట్. ఈరోజు చాలామంది డేటింగ్ అలవాటు చేసుకుని డేటింగ్, దేవాన్ని చిత్తమా ప్రభా, ఈ వివాహం చిత్తమా ప్రభా, పలానా వ్యక్తిని వివాహం చేసుకోమంటావు ప్రభా, పలానా వ్యక్తి నచ్చిందని చెప్తున్నా తప్పు కాదు, నచ్చకుండా ఎవడని పెళ్లి చేసుకుంటాడా? నచ్చుతూ అంటాం మీరు, డేటింగ్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్. ఏంటది, నువ్వు ఎవరివి ఏంటి, ఎలాంటి వ్యక్తివి, నీ గుణగణాలు ఏంటి, నీ ఐడియాలజీ ఏంటి, నీ బ్రతుకు ఏంటి, నీ తరం ఏంటి, నువ్వు జీవించే విధానం ఏంటి, ఎట్లా బ్రతుకుదాం అనుకుంటున్నావు అని అడుగుతున్నా తప్పు కాదు. దట్ ఈస్ వెర్ యూ డిస్కస్ ఇనిషియల్లీ. కానీ ఇప్పుడు ఎలాగా, నువ్వు నాకు నచ్చావు, నీ మొహం నాకు నచ్చింది, నీ ఇది నాకు నచ్చింది, నీ అది నాకు నచ్చింది, మన ఇద్దరం అది చేద్దాం, మన ఇద్దరం అది చేద్దాం, అన్నీ చేసిన తర్వాత అప్పుడు నచ్చలేదంటారు. ఏమవుతుంది, యూఆర్ రెడీ, విత్తావు, కోస్తావు. జాగ్రత్త. ఈరోజు చాలామంది దేవుని చిత్తాన్ని వినకుండా, దేవుని చిత్తాన్ని ఓవర్రైడ్ చేసి, దే స్టార్ట్ విత్ ఫోర్నికేషన్, నెక్స్ట్ అడల్టరీ. బుద్ధి మారదు. కామాన్ని కంట్రోల్లో పెట్టుకున్న వాడు చచ్చిన వాడు అండి. సెక్స్ ఈజ్ డిజైన్డ్ బై గాడ్, నో డౌట్. ఆదాము అవ్వని దేవుడు సపరేట్గా రూపించాడు, ఒకేసారి రూపించలే. ఆదాను రూపించాడు, తర్వాత అవ్వని రూపించాడు. ఇఫ్ ద సెక్స్, చాలామంది అనుకుంటారు సెక్స్ ఇస్ ఓన్లీ ఫర్ రీప్రొడక్షన్, అప్పుడు ఏం ఫీలింగ్స్ పెట్టుండడు, ఏ ఫీలింగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏ ఆరోజింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ గివ్ బర్త్, గివ్ యువర్ సీడ్, గివ్ బర్త్, డన్, జాబ్ డన్, అసైన్మెంట్ డన్. ఈ అట్రాక్షన్, ఈ ఫీలు, ఈ కెమికల్ చేంజెస్, ఈ ఎమోషన్స్, ఇంకా కడుపులో బటర్ఫ్లైలు ఎగురుతున్నాయి, ఇవన్నీ దేవుడు పెట్టాడు. He has put that emotions, that feelings, that excitement, that pleasure. Devudu chesadu ayya santoshanga undu. Do you know sex brings husband and wife closer? Kan ee roju dukkhakaramaina vishayam survey cheptundi, husband and wife's sex hardly anything. Andukane desperate people keep seeking out. Andukane pornography ఎంతగానో అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఈరోజు ఇంకొక సర్వే ఉంది, ఏంటి తెలుసా, హస్బెండ్ అండ్ వైఫ్ ఫోటోగ్రఫీ పెట్టుకుని సెక్స్ చేస్తారంట. ఎందుకు, లేకపోతే ఆ రోజుకి ఉండదంట, ఫీలింగ్ ఉండదంట, ఇద్దరు ఒకరికొకరు ఎమోషన్ ఉండదంట, రోబోటిక్ లాగా ఉంటుందంట. అసలు మొట్టాడంట ఆయన, ఆయనకి సెక్స్ చూడాలి, ఫోటోగ్రఫీ చూడాలంట, ఫీలింగ్ రావాలంట. అంటే ఇంకొక స్త్రీని డిస్ప్లే చూసుకుంటూ, ఇంకొక స్త్రీ మీద ఆశ పెట్టుకుంటూ, ఇంకొక స్త్రీతో పాపం చేస్తున్నానని భార్యతో చేస్తాడంట. ఇసి బైబిల్ టాక్స్ అబౌట్ బాడీ సిన్, సోల్ సిన్, దట్ ఈస్ ఎమోషనల్ సిన్, అండ్ దెన్ స్పిరిచువల్ సిన్. ఈ మూడిట్లో అడల్టరీ ఉంది, జాగ్రత్త. అందుకని యేసుప్రభు అంటున్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు అప్పుడే పాపం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు. ఈరోజు ఫోనోగ్రఫీ చూసిన అందరూ దగ్గర ఫోనోక్రేటర్స్, సింపుల్ యాజ్ దాట్. ఇట్ ఇస్ ఎమోషనల్ సిన్. వివాహం అవుతున్న ముందే యూసి ఫోనోగ్రఫీ ఇండస్ట్రీలో నుండి మారిన అనేక మంది ఫోన్ స్టార్స్ చెప్తారు, దిస్ ఫోనోగ్రఫీ ఇస్ ఆల్ ఫ్యాంటసీ, ఇట్ ఈస్ జస్ట్ ఇమాజినేషన్స్, ఇట్ ఈస్ జస్ట్ ఫేక్, ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ రియల్ సెక్స్. ఫోనోగ్రఫీ హాస్ నథింగ్ టు డూ విత్ రియల్ సెక్స్. ఈరోజు ఫోనోగ్రఫీ చూసి పెళ్ళైన తర్వాత భార్య ఫోన్ స్టార్ లాగా ఉంటుంది అనుకుంటున్నారు. నా మంది అప్పుడు ఏంటిది, తన సరలేదు, లేదు, షీఈ్ రైట్. నువ్వు ఊహించుకుంది తప్పు, నువ్వు చూసింది తప్పు, నువ్వు అలవాటు చేసుకుంది తప్పు. సేమ్ అమ్మ భర్తలతో కూడా, ఫోన్ స్టార్స్ ఆర్ జస్ట్ ఫేక్, సర్జరికల్ ఫేక్, దే యూస్ సప్లిమెంట్, దే యూస్ అదర్ థింగ్స్, ఫేకింగ్ థింగ్స్ టు బీ దట్ స్టార్. యూ ఎక్స్పెక్ట్ యువర్ హస్బెండ్ టు యాక్ట్ లైక్ దట్, దట్ విల్ నెవర్ హ్యాపెన్. దేవుడు చేసిన న్యాచురల్ సెక్స్ని అపవాది అడల్టర్ చేస్తాడు, పాడు చేస్తాడు. ఈరోజు ఎంతోమంది సెక్స్ ఇన్ మ్యారేజ్ ఇస్ కన్సిడర్డ్ హోలీ, పరిశుద్ధమైంది. కానీ ఈరోజు అపవాది ఏదైతే దేవుడు ప్లెజరబుల్గా మనుషుడు చేశాడో దాన్ని, ఆ ప్లెజర్ని లాగి అన్హోలీ చేశాడు. ఏదైతే ఇద్దరిని జతపరచగలదో దానినే అపవాది నాశనం చేస్తాడు, వేరు చేస్తానికి. ద సేమ్ థింగ్ దట్ కెన్ బ్రింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఇస్ ద సేమ్ థింగ్ దట్ ఇస్ సపరేటింగ్ ఫ్యామిలీస్. ఈరోజు ఈ వాక్యం వింటున్నారు, దేవుని వాక్యం తెలియజేస్తుంది, మరణము మనల్ని వేరు చేయ వరకు వి స్టిక్ టుగెదర్. మరణము వేరు, మరణము వరకు, అంతము వరకు, దేవుని ఆటలో కూడా చూస్తాం అంతము వరకు, మరణము వరకు నమ్మకం ఉండేవాడికి జీవ కిరీటం. ఇట్ ఈస్ స్టేయింగ్ టిల్ ది ఎండ్. దేవుని ఆటలో చూస్తానండి, ఫోర్నికేషన్తో స్టార్ట్ అయిన వాడు అడల్టరస్ లైఫ్ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఈరోజు దేవుని వాక్యం ఉంటుంది, డు నాట్ అరౌజ్ అరౌజింగ్ థింగ్స్, ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ. దేవుని వాక్యం చూస్తే నిర్గమకాండము 20:14 ఒకసారి చదువుదామండి. దాని నెక్స్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18,
1: వ్యభిచరించకూడదు.
0: వ్యభిచరించకూడదు అంటే ఆపండి. దేవుడు అంటున్నాడు, వీలవుతే వ్యభిచారం చేయొద్దు, వీలవుతే సరిగా బ్రతుకు, వీలవుతే పరిశుద్ధంగా ఉండు, వీలవుతే అనే చాయిస్ అవ్వలే. థౌ షల్ నాట్, ఒక వ్యక్తి తన భార్యని నిజంగా ప్రేమించేవాడు వ్యభిచారం చేయడండి. ఒక నిజంగా ఒక వ్యక్తి భార్యని ప్రేమించే వ్యక్తి పోర్నోగ్రఫీ చూడండి. ఒక వ్యక్తి నిజంగా భార్యని ప్రేమిస్తే ఇంకొక స్త్రీతో ఫ్లర్ట్ చేయడండి. ఒక వ్యక్తి నిజంగా భార్యని ప్రేమిస్తే ఇంకొక స్త్రీ దగ్గర నుండి దూరంగానే ఉంటాడు, దూరంగానే ఉండాలి. మరి నా వర్క్ అలాంటిది, స్టే ప్రొఫెషనల్, కీప్ ఇట్ యువర్ వర్క్. నా కొలీగ్, నా స్త్రీ, కీప్ ఇట్ ప్రొఫెషనల్, కీప్ ఇట్ యువర్ వర్క్. నీ కొలీగ్తో సమయం గడిపేదానికన్నా నీ భార్యతో సమయం గడిపేది ఎక్కువ ఉండాలి, రిమెంబర్ దట్ పాయింట్. నీ కొలీగ్తో మాట్లాడేది కీప్ ఇట్ టు ప్రొఫెషనాలిటీ, స్టే కనెక్టెడ్ విత్ యువర్ వైఫ్. ఏ బ్రేక్ లేదా, ఏ లంచ్ టైం లేదా, ఏ బయటికి లేదా, ఏ డేటింగ్ చేసేటప్పుడు నీ భార్యతో కంటిన్యూస్గా, అప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్తో కంటిన్యూస్గా మాట్లాడతా, చాటింగ్ చేసుకుంటా లేవా? పెళ్ళైన తర్వాత టైం లేదంటున్నావు, ఏ డేటింగ్ చేసినప్పుడు చెప్పలేదే? అప్పుడు ఇంకా పని సీరియస్ ఉండింది, అప్పుడు ఇంకా కష్టాస్థితిలో ఉన్నావు, అప్పుడు ఇంకా ప్రారంభ స్థితిలో ఉన్నావు. దెన్ యూ హ్యావ్ టైం, నౌ యూ సెయింగ్ ఐ డోంట్ హ్యావ్ టైం, దెర్ ఇస్ నో ఇంటిమసీ. ఈరోజు చాలామంది భార్యాభర్తల మధ్య వేరు, సపరేషన్, సపరేషన్ కాబట్టి మల్టిపుల్ అఫేర్స్. చూసిన స్త్రీ అంతటితో ఈ సైకాలజిస్ట్ చెప్తారు, సైకాట్రిస్ట్ చెప్తారు, ఈరోజు తరం ఎలాగైపోయిందంటే, ఎందుకంటే నాకు తెలిసి ఒక సైకాలజిస్ట్, ఇక్కడ సైకాట్రిస్ట్, ఇక్కడ హైదరాబాద్లో చాలా పెద్ద వ్యక్తి ఆయన, ఈజ్ ఆల్సో న్యూరో సైన్స్ అండ్ ఆల్సో బిగ్ సైకాట్రిస్ట్. ఆయన చెప్తూ వచ్చాడు, ఈరోజు ఎంతమంది యవనస్తులు నా దగ్గరకు వచ్చి, నేను సరిగా చూడలేకపోతున్నాను, నేను సరిగా చూడలేకపోతున్నాను, ఏ ఒక్క స్త్రీని సరిగా చూడలేకపోతున్నాను, ఏ ఒక్క స్త్రీని, చివరికి తల్లిని కూడా సరిగా చూడలేకపోతున్నాను. ఎందుకు? పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, అన్స్టాపబుల్ పోర్నోగ్రఫీ చూసి, ఎవరిని చూసినా ఆ ఊహలే. అలాంటి వారిని ఏం చేస్తారండి అని అడిగా, 14 డేస్ వీ పుట్ దెమ్ ఇన్ ఐసోలేషన్, 14 డేస్ బ్రెయిన్ మెడిసిన్ ఇచ్చి పడుకుని పెట్టి పెడతాం లాప్ట. మా వార్డులో ఫోన్లు ఉండవు, మా ఫోన్లో ఎవరు ఉండరు. అలాంటి వారి ముందు అసలు పురుషుడేంటి, స్త్రీ ఏంటి, ఎవరుండరు. వాళ్ళు పడుకున్నప్పుడు వచ్చి చేయాల్సింది చేసి వెళ్ళిపోతారు. అలాంటి సమయంలో 14 డేస్ పెడితే కొంచెం సరిగా బుర్ర సరిగా పనిచేస్తా స్టార్ట్ చేస్తారంట. కొంచెం ఎక్కడ ఉన్నాను నేను, ఏంటి, కొన్ని మెడిసిన్ ఇస్తారంట టు కమ్ ఇన్ టు అలర్ట్నెస్, ఏం జరుగుతుంది. ఈరోజు మనుషుడికి అవన్నీ టెంపరీ, ఆయనే చెప్తున్నాడు మళ్ళీ, ఎందుకంటే పోయి కానీ మరలా అదే చేశాడు అనుకో, ఈసారి ఆ మెడిసిన్ కూడా సరిగా పనిచేయదు. ఎందుకు? యు ఆర్ ఓవర్ రైటింగ్ దట్ మెడిసిన్. ఎందుకంటే మెడిసిన్ తీసుకుంటేనే అవి ప్రారంభిస్తాడు, ఇంకా మెడిసిన్ కన్నా ఈ బ్రెయిన్ ఏమవుతుంది, ఎక్కువైపోతుంది పవర్. ఈరోజు ఎంతోమంది వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నవారు చెప్తున్నాను, ఈ సంవత్సరము దేవుడు మీ తోడు ఉండాలంటే, దేవుడు మీ జీవితంలో కార్యము చేయాలంటే, దయచేసి లైంగిక సంబంధమైన పాపం నుండి దూరంగా పారిపోవండి. ఎక్కడ చదువుతారన్నమాట,
1: జారత్వమునకు దూరముగా పారిపోవుడి,
0: జారత్వముకు
1: దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపలగా ఉన్నది కాని,
0: మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునికి
1: వెలుపలగా
0: ఉంది కాని,
1: జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.
0: ఎవరికి హానికరము? నీ దేహానికి నువ్వే హానికరం చేసుకుంటున్నావు, నీ దేహాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. దేవుడు నాకు తెలియజేస్తుంది, 1 కొరింథియన్స్ 3:17,
1: మీరు దేవుని ఆలయము అయి ఉన్నారని,
0: మీరు దేవుని ఆలయమై ఉన్నారని,
1: దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని.
0: దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నాడంట? నీలో నివసిస్తున్నాడని
1: మీరు ఎరుగరా,
0: మీరు ఎరుగరా, చాలు. మీరేమై ఉన్నారు? దేవుని ఆలయం. దేవుని ఆత్మ ఎక్కడున్నాడు? నీవు క్రైస్తవుడివి, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తివి, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తివి. నువ్వేమై ఉన్నావు? దేవుని ఆలయమై ఉన్నావు. పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు. దాన్ని తీసుకెళ్ళి, ఆ దేహాన్ని, ఆలయాన్ని తీసుకెళ్ళి వ్యభిచారానికి వాడతావా? దేవుడు ఊరుకుంటాడంటో, ఎవడైనా ఆయన ఆలయాన్ని, ఆ దేహాన్ని పాడు చేస్తే వాడిని పాడు చేస్తాను, వాడి జీవితాన్ని నాశనం చేస్తానని దేవుడు చెప్పాడు. అగ్ని గంధకముల్లో పడేస్తానని దేవుడు చెప్తున్నాడు. How dare you call yourself a Christian and use it for adultery? Your body is not yours. నువ్వు వెలబెట్టి కొనబడిన వాడివి, నీ విమోచించబడిన వాడివి. నువ్వు ఈ దేహంలో ఉన్నావు, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు నీ ఆత్మ బ్రతికి ఈ లోకంలో ఉండటానికి ఈ దేహము నీకు టెంపరీ ప్లేస్. నీ దేహం ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడిందో, వెలబెట్టి కొనబడింది, నీ దేహము దేవుని సొత్తు, నీది కాదు. పరిశుద్ధాత్మ ఆలయము, హిస్ హోలీ టెంపుల్. ఆయన ఆలయాన్ని పాడు చేస్తే ఆయన, దేవుడు అంటాడు, నేను వాడిని పాడు చేస్తాను అంటున్నాడు దేవుడు. ఈరోజు ఎంతోమంది నా దేహము, నా ఇష్టము, మై లైఫ్, మై విష్, ఐ విల్ లివ్ హౌ ఎవర్ ఐ వాంట్, నాట్ పాసిబుల్. ఎవడు నాకు చెప్పేది? దేవుడు చెప్తున్నాడు, నేను కాదు చెప్పేది. ఈరోజు మీ ఈ వాక్యం ద్వారా మీ జీవితంలో మార్పు రావాలంటే సింపుల్, ఐమ్ టెలింగ్ ది బాటమ్ లైన్. మన జీవితంలో మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలండి. ఒక యవనస్తుడు నేర్చుకోవాలి. యూనో యవనస్తుడు అన్నప్పుడు ఐ టాక్ అబౌట్ ది ఏజ్ ఆఫ్ 13, బాయ్స్ 13, గర్ల్స్ ఈవెన్ ఎర్లియర్ అంట, 11 ఇయర్స్ నుండి అంట. ఫ్రమ్ 11, ఫ్రమ్ 13, ఇస్ దట్ ఇస్ వేర్ యువర్ హార్మోనల్ చేంజెస్ బిగిన్. ఫ్రమ్ 13-14 ఇయర్స్, ఈరోజు అడల్ట్స్ ఏం చేస్తారు, ఈ టీనేజర్స్ ఏం చేస్తారు తెలుసా? అడల్ట్ మూవీస్, పోర్నోగ్రఫీ చూస్తూ స్టార్ట్ చేస్తారు. 13 ఇయర్స్ పిల్లలకి పోర్నోగ్రఫీ కామన్ అంట అండి. 7 సంవత్సరాల పిల్లోడికి పోర్నోగ్రఫీ కామన్ అంట ఈ రోజుల్లో. ఈ ఒక కుర్రని అడుగుతూ సర్వే రాశారు, ఎక్కడి నుండి బాబు నీకు స్టార్ట్ అయింది? 7 సంవత్సరాలు అడిగి, ఎక్కడి నుండి బాబు స్టార్ట్ అయింది అంటే, మా నాన్నగారు ఫోన్ తీసుకున్నాను. మా నాన్నగారు ఫోన్ తీసుకుని వీడియోస్ చూద్దామని ఓపెన్ చేస్తే అందులో ఇవన్నీ కనబడ్డాయి. సో తండ్రి ఏం చేస్తున్నాడు పిల్లోడు? అదే చేస్తున్నాడు. తండ్రి ఏం నేర్పిస్తున్నాడు పిల్లోడు? ఆ ప్రకారమే వెళ్తున్నాడు. సో తండ్రి దగ్గర ప్రారంభమైంది శాపం ఎక్కడికి వెళ్తుంది? తరాల మీదకి వెళ్తుంది. సో ఈరోజు రియల్ అడ్వైస్, ఏ టీనేజర్, లెర్న్ టు కంట్రోల్, కంట్రోల్ యువర్ వర్చ్యూ, కంట్రోల్ యువర్ ఎమోషన్స్, కంట్రోల్ యువర్ డిజైర్స్, కంట్రోల్, కంట్రోల్. బికాస్ పురుషులకు ముఖ్యంగా యువర్ టెస్టో లెవెల్స్ ఇంక్రీజ్, దట్ ఈస్ ద ఏజ్ యూ స్టార్ట్. అక్కడ నుండి 18 ఇయర్స్కి యువర్ టెస్టో లెవెల్స్ ఇంక్రీజ్ టు ద పీక్స్. వెన్ ఇట్ ఇంక్రీజెస్ టు ద పీక్స్, నువ్వు నేండ్రా, ప్యూబర్టీ అంటాం కదా, ప్యూబర్టీ అంటాం కదా, ప్యూబర్టీ ఏజ్ వచ్చేటప్పుడు ఏమవుతుంది? గొంతు మారుతుంది, ఎందుకు మారుతుంది? బాడీలో అంతా చేంజెస్ మారుతుంది. దాని తర్వాత ఎమోషన్స్ మారుతున్నాయి, బాడీలో రియాక్షన్స్ మారుతున్నాయి, హైట్ పెరిగిపోతున్నాం, ముట్టలు వచ్చేస్తున్నాయి, ఇంకా స్కిన్లో చేంజెస్, హార్మోన్స్ చేంజెస్ మారుతున్నాయి. ఆ టైంలో నీకు కంట్రోల్ నేర్చుకుంటలే. ఏం నేర్చుకుంటున్నావు? ఫ్రీ అప్ప, నాకు ఎట్లా కావాలా అట్లా, నాకు ఎట్లా అంటే అట్లా. బ్యాలెన్స్ రావట్లే. బ్యాలెన్స్ రేణుడికి బ్యాలెన్స్ ఎప్పుడు నేర్చుకోడు. ఇంకా బ్యాలెన్స్ ఫస్ట్ నేర్చుకున్నది చాలా ముఖ్యమంట. ఫస్ట్ నేర్చు, అక్కడే తల్లిదండ్రులు జ్ఞానం కలిగి, ఇదిగో నా బిడ్డ ఈ వయసుకు వస్తున్నాడు, ఈజ్ డూయింగ్ ఏ క్రాస్ ఓవర్, వాడిని జాగ్రత్తగా చూడాలి, వాడికి ముందు నుంచే హెచ్చరికలు, దైవ భయంలో పెంచాలి, ఏది చేస్తే దేవుడు ఒప్పుకోడు, ఇలాగ అయిన వారి జీవితాలు ఇలాగ ఉన్నాయి చూపించాలి, భయపడతానికి కాదు, ఎగ్జాంపుల్స్, ఇలాగవుతే నీ జీవితం కూడా ఇలాగవుతుంది, ఫేస్ ద రియాలిటీ. గైడెన్స్ ఇవ్వాలి, మాట్లాడాలి, మాట్లాడాలి. మాట్లాడతలేదు ఈరోజు తల్లిదండ్రులు, మాట్లాడతలేదు. సెక్స్ అన్న మాట మాట్లాడతాం, ఎంత భయమో, ఎంత భయమో, ఎంత సిగ్గో. అందుకే రోడ్లు ఉన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు సెక్స్ అంటే ఏంటి వాడికి. స్పీక్, కమ్యూనికేట్, డిసిప్లైన్, పుట్ లిమిట్స్. వాక్యం చూసాం కదా, ఏలి తన పిల్లల్ని ఏం చేయలేదంట, లిమిట్స్ పెట్టలేదంట, లిమిట్స్ పెట్టలేదు కాబట్టి నాశనం అయిపోయారు. ఆలయానికి వచ్చే స్త్రీలతో సేవిస్తాం ప్రారంభించారు. దేవుడు కోపం రగులుకుంది, ఊరుకోలేదు, దేవుడే చంపిస్తాడు వాళ్ళని. దేవుని వాక్యలో చూస్తామండి, దేవునితో ఆడి బాగుపడిన వాడు ఎవడు లేడు. ఇక్కడ ఉన్న యవనస్తులకి, యవనస్తురాలకి చెప్తున్నాను, భార్య భర్తలకి, పెద్దవారికి, యూనో దర్ ఇస్ నో ఏజ్ లిమిట్. ఇఫ్ యూ థింక్ దిస్ మెసేజ్ ఓన్లీ ఫర్ యూత్, యూ హ్యావ్ నేను చెప్తా, 70 సంవత్సరాలు కూడా వచ్చి నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. పిచ్చి పిచ్చి తలంపులు వస్తున్నాయి, పిచ్చి పిచ్చిగా వస్తున్నాను, కామ సంబంధమైన కార్యాలు ఆశలు వస్తున్నాయి. ట్రూత్. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు చెప్తున్నా. సో యు ఆర్ టెలింగ్ మీ దిస్ ఓన్లీ ఫర్ ద యూత్? నో, స్టార్ట్స్ అట్ ద యూత్, గోస్ ఆల్ ది వే టు ద ఓల్డ్ టిల్ యు డై. బెటర్ బి కేర్ఫుల్. దేవుని వాక్యం తగినట్టు చూస్తే వి హావ్ టు రియల్లీ మేక్ ఎ డెసిషన్. ఈరోజు నిజంగా మీ హృదయము, మీ ఆత్మలో మీరు దేవుని బాధపెట్టిన వారైతే, అపవిత్రపరిచిన వారైతే, దేవునికి విరోధంగా క్రైస్తవుడు అని చెప్తూ, క్రీస్తుని ప్రేమిస్తున్నానని చెప్తూ, క్రీస్తు దేహంలో భాగం ఉన్నానని చెప్తూ, ఆ దేహాన్ని తీసుకెళ్లి వేశ్యగృహం అన్నట్టుగా ఈ పోర్నోగ్రఫీ, ఈ అక్కర్లేని వాటితో సంబంధమైన కార్యాలు చేసుకున్నారంటే దేవుని దగ్గర క్షమాపణ పడు. దేవుని దగ్గర క్షమాపణ, ఆయన క్షమాపణ పొందుకో, ఆయన దయను పొందుకు, ఆయన కరుణను పొందుకు. దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేద్దామండి. ఇప్పటికే మీ జీవితంలో ఎటువంటి కార్యాలు ఏదైనా చేస్తుంటే దేవుని క్షమాపణ అడగండి. ప్రభు బాధలు పట్టుకుని నేను దేవుని అడుగుదాను, దేవా నా జీవితంలో నూతన ప్రారంభం అవ్వాయా, గతంలో ఎన్నోసార్లు మార్గం తప్పిపోయానయ్యా, పాపపు మార్గంలో వెళ్ళానయ్యా, గివ్ మీ ఎ న్యూ స్టార్ట్ లార్డ్, గివ్ మీ ఎ న్యూ స్టార్ట్ లార్డ్, గివ్ మీ ఎ న్యూ బిగినింగ్ లార్డ్. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభువా, ఇద్దరం నీ పాదాల దగ్గరకు వస్తున్నాము. మా జీవితంలో నీ నియమం ప్రకారం జీవించాలని ఆశపడుతున్నామయ్యా. మేము చేసిన తప్పులు, మేము చేసిన పాపాలను క్షమించు ప్రభా. కృప కనికరమును చూపించేదేవా, మరొక అవకాశాన్ని, తరుణాన్ని ఇచ్చేదేవా, జీవితంలో బాగుపడాలని కోరేదేవా, మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడే ప్రభా. నీ సాక్షులుగా మేము బ్రతకాలని, నీ సొత్తుగా మేము జీవించాలని, నీ ప్రజలుగా మేము ఉండాలని, నిన్ను మహిమపరచు వారిగా మేము ఉండాలని ఆశపడేదేవా. అయ్యా, మేమందరం ఇంకా పాపులు ఉన్నప్పుడు నువ్వు మా కొరకు మరణించావయ్యా యేసయ్యా, మా జీవితాలను బాగు చేయాలని ఆశపడుతున్నావయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న మా జీవితాలను చూడు ప్రభా. ఇక్కడ ఇంకా ఎవరైనానో కామ సంబంధమైన కార్యాల్లో ఏదైతే నువ్వు మంచి కొరకు మా జీవితంలో చేసావో అది పాడు చేయబడిన రీతిగా సాతానుడు అయ్యా ఏ ఏ జీవితంలో ఏ ఏ దేహాలను అయితే పాడు చేసి పెట్టాడు అయ్యా, అటువంటి జీవితాలను చూడు ప్రభా. ఎవరైతే ప్రభా నన్ను రక్షించవా, ప్రభా ఈ బంధకం నుండి నన్ను విడిపించవా, ప్రభా ఈ అక్రమ సంబంధం నుండి నన్ను విడిపించవా, ఈ మోసకరమైన కార్యాల నుండి నన్ను విడిపించవా, ఈ ట్రాప్లు ఇరుక్కున్నానయ్యా నన్ను విడిపించవా అయ్యా, నాకు ఈ పాపపు బంధకాల నుండి విడుదల కావాలి, ఈ ఆశల నుండి విడుదల కావాలి, ఈ అడిక్షన్ నుండి విడుదల కావాలి. ఎవరెవరైతే అడుగుతున్నారో ప్రభువా దయచూపిమని వేడుకుంటున్నానయ్యా. నీ వాక్యం సమర్పిస్తుంది, నీ వాక్యం చెప్తుంది కదా ప్రభా, నీ దగ్గర సమర్పించుకోవాలి, నీ చేతులకు సమర్పించుకోవాలి. నీ చేతుల్లో సమర్పించుకుని అపవాదిని ఎదిరిస్తే వాడు మా ఎందు నుండి పారిపోతాడని ఇదిగోనయ్యా, మేము సమర్పించుకుంటున్నానయ్యా. ఇక్కడ ఎవరెవరైతే సమర్పించుకుంటున్నారో, ఎవరెవరైతే ఇక్కడ సమర్పించుకుంటున్నారో, ఎవరెవరి జీవితాలు అయితే విడుదల కోరుతున్నారు, ఎవరెవరి జీవితాలు అయితే జయం కోరుతున్నారో, ఎవరెవరి జీవితాలు అయితే మార్గదర్శనం కోరుతున్నారో, ఎవరెవరి జీవితాలు సమాధానం కోరుతున్నారో, ఎవరెవరి వివాహ జీవితాలు అయ్యా మరల వర్ధిల్లాలని ఆశపడుతున్నారో, ఫలించాలని ఆశపడుతున్నారో, శాంతి సమాధానంతో నింపబడాలని ఆశపడుతున్నారో, భార్య భర్తల మధ్య ఐక్యతను వేడుకుంటున్నారో ప్రభు, ఒక్కసారి కన్ను చూపి దర్శించి నీ ఆత్మ ద్వారా నీ కార్యాన్ని జరిగించుకొని వేడుకుంటాము. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. ఎటువంటి హృదయాన్ని, ఎటువంటి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, ఎటువంటి బ్రతుకులను మార్చగలిగిన దేవుడు, ఎటువంటి వ్యక్తికైనా మరొక అవకాశాన్ని ఇవ్వగలిగిన దేవుడివి. ఈ రోజు మేము బ్రతుకున్నామంటేనే అది కేవలం నీ అవకాశం, నీ కరుణ, నీ దయ, నీ కృపైనమ్మా. అబ్బా పరమ తండ్రి, నీ కార్యాలే పరమ తండ్రి, మేము బాగుపడాలని ఆశపడుతున్నామయ్యా. యేసు ప్రభువా, ఈ రోజు నువ్వు ఈ లోకంలోకి వచ్చింది మాకు అనుగ్రహించిన రక్షణ, మేము బాగుపడాలని అయ్యా ప్రభువా, నీ వెలుగును చూపించాలని ఆశపడుతున్నాను ప్రభువా, నీ సాక్షిగా బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభువా. ఎన్ని శోధనలు, ఎన్ని పోరాటాలు వచ్చినా ప్రతి దాంట్లో నుండి తప్పించే దేవుడు నువ్వు ఉన్నావయ్యా. నువ్వు నాకు బలమించి, నువ్వు నాకు జయమిచ్చి, నీ ప్రేమతో నడిపించే దేవుడు ఉన్నావు అయ్యా. నీ జయము నా జీవితంలో దయచే. ఎక్కడ అయ్యా శరీర సంబంధమైన, లైంగిక సంబంధమైన పాపాలకి నా జీవితంలో చోటు ఉండవద్దు ప్రభా. నీ భయంతో బ్రతుకుతానయ్యా, నిన్ను మొదటి స్థానంలో పెడతానయ్యా, నీ వాక్యంతో నేను జీవిస్తాను ప్రభా. నా జీవితం అన్ని విషయాలు వర్ధిల్లాలని, నీ జీవితం ఈ లోకం పైన ఫలితంగా అయ్యా అధికంగా ఫలించే జీవితం ఉండాలని ఆశపడుతున్నాను. దాన్ని బట్టి నీ రాజ్యంలో ఘనంగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా. దేవా ఇదిగోనయ్యా, ఇక్కడ ఎవరెవరైతే ఇంకా నువ్వు వివాహ జీవితాల్లో అయ్యా తప్పుడు నిర్ణయాలు చేసిన వారు ఉన్నారు, ఇప్పటికే వివాహమై పోరాటంలో ఉన్న వారిని చూడు ప్రభా. దయ చూపించే దేవుడు, కరుణించే దేవుడు అయ్యా. నీ బిడ్డలకి నువ్వు ఏదో ఒక రీతిగా కార్యాన్ని జరిగించే దేవుడు అయ్యా. నువ్వు ఎలా చేస్తావు నాకు తెలియదు ప్రభా, కానీ నువ్వు చేస్తావు ప్రభా. యు ఆర్ వే మేకర్ లార్డ్. మార్గం లేని స్థలంలో కూడా మార్గాన్ని కలుగు చేసే దేవుడు అయ్యా, దారి లేని స్థలంలో కూడా దారిని కలిగి చేసే దేవుడు అయ్యా, ఇంకా ఇది చేత కాదన్న స్థలంలో కూడా చేతపరిచే, సాధ్యపరిచే దేవుడు ప్రభా. ఇంకా నా జీవితంలో నేను ముందుకెళ్ళలేను అన్న పరిస్థితులు ఉన్నావని కూడా ముందుకెళ్ళని తీసుకెళ్ళగలిగిన దేవుడు అయ్యా. ఇప్పటికే నష్టపోయాను, కోల్పోయాను, అంత చేత కాదు, నాకు ఇక రాదు అన్నవారిని కూడా అయ్యా నువ్వు బలపరిచి నడిపించి నూతన రీతిగా అయ్యా సంతోషంతో ఆనందంతో ఒక పర్పస్తో నింపే దేవుడు అయ్యా. ఇదిగో ప్రభా, ప్రతి కుటుంబాన్ని కట్టు, ప్రతి జీవితాన్ని కట్టు. మొదటి మా కుటుంబాలు, మా బిడ్డలు సరైన విధానాన్ని ఎదగాలి, మా బిడ్డల జీవితంలో మార్పు రావాలి, మా బిడ్డల జీవితాలు ఫలించాలి ప్రభా. మా బిడ్డలు పెంచవలసిన రీతిగా పెంచుతానికి సహాయం తెచ్చి, మొహమాటము, సిగ్గు, భయం అంటూ ఏమనుకుంటారో అంటూ పాపములో పాప భూముల్లో ఒక పడిని వద్దు, పంపించడం వద్దు, వదలను వద్దు. రోషముతో ఒక తండ్రిగా, ఒక తల్లిగా మేము నిలబడవలసిన రీతిగా నిలబడి, వారిని పెంచవలసిన రీతిగా పెంచి, నీ నామ మహిమార్థమై వారి కుటుంబాలు సంతోషంగా ఉండదు, నిన్ను మహిమపరుస్తూ ఆనందంతో బ్రతికే జీవితాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దయచేయ దేవా. ఇంకా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారిని చూడు. కంగారు పాటు నిర్ణయాలు, లోక సంబంధమైన నిర్ణయాలు, లోక ఆకర్షణలు కాక, శరీర అట్రాక్షన్స్ గురి కాక, దేవా నీ చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకుని, నీ చిత్తం ఏంటో కనిపెట్టి, నీ చిత్తం ఏంటో ఎరిగి, నీ చిత్తంలో సరైన నిర్ణయం, సరైన సరైన అడుగు, ఘనకరంగా పరిశుద్ధంగా నీ మహిమార్థమే నీ చిత్తంలో వివాహం జరుగుతానికి సహాయం తెచ్చేవా. నీ చిత్తం మా అందరి జీవితంలో జరగాలని సమర్పించుకుంటాం, వేడుకుంటాం. నీ చిత్తాన్ని దాటి ఏది జరగనవద్దు, ఎక్కడికి పోనవద్దు, ఏది అవ్వనవద్దు. ఈ నూతన సంవత్సరంలో మాకు కావాల్సిన దృష్టి మార్గదర్శనం దయచేయమని, విత్తనవాక్యం ముద్రింపజేయ చేయబడిన ఆరాధన దీవించమని నజరేడ యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రీ.

0: ఒక రహస్యం అని చెబితేనే వెతకాలి. ఈ కార్యక్రమానికి మీరు వెతకి వచ్చి కూర్చుని ఉన్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. కార్యక్రమంలో ఒక రహస్యం దొరకబోతోంది. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్ జగన్, కార్యక్రమానికి స్వాగతం. లూక్, ఈ వైద్యుని నేనొక వ్యత్యాసంగా చూస్తున్నాను. యూజువల్గా ప్రిస్క్రిప్షన్ రాసేవారు రాసేస్తారు, డాక్టర్స్ అందరూ కూడా. అయితే ఈ డాక్టర్ గమనిస్తే చాలా ఎలాబొరేట్గా, అర్థమయ్యేలా, ఇంకా చెప్పాలంటే ఎవరు చదివినా అర్థమయ్యేలా రాశాడు. అయితే ఆ పరలోకం అని చెప్పినప్పుడు ఒక రహస్యం అని ఉంది. ఆ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయాలు మనకి బేసిక్గా, ఫండమెంటల్గా అర్థం కావాలి. ఈరోజు మనం చూడబోయే ఈ పారాబుల్ ఒక లూక్ చాప్టర్ 13లో పలు రహస్యాలు ఉన్నాయి. ఒకటి రెండు కాదు, పలు రహస్యాలు. ఫండమెంటల్గా ఈ 13వ చాప్టర్ని ఎలా అర్థం చేసుకోవాలి?
1: మీరు ఆరంభములు చెప్పడం వల్లే చెప్తున్నాను, అనేక డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాయడమే మనకి రహస్యంగా ఉంటుంది.
0: అదే రహస్యం,
1: మనకు అర్థమే కాదు అందులో ఏముందని. కానీ ఆ ఫార్మసిస్ట్ కి బాగా అర్థమవుతుంది,
0: క్లీన్ గా అర్థం
1: చూసి మాత్రను తీసి మన చేతికి ఇచ్చేస్తాడు. ఆ విధంగా కొందరి చేరాత కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. ఇది పరిశుద్ధాత్ముడు లూకా ద్వారా రాయించింది. అందులో ఉండేటువంటి రహస్యాలొచ్చి ఫార్మసిస్ట్కి తెలిసేలాగా కొందరి ద్వారా దేవుడు అది తెలియజేస్తున్నాడు. దాని మూలంగా అనేకులకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. ఉపమానం అంటేనే అది ఒక రహస్యమైనదని చెప్తూ మాథ్యూ 13లో దేవుడు చెప్తున్నాడు, ఉపమానం వెనుక రహస్యాలున్నాయని చెప్పి. సో అదే మనం వరుసగా ఒక్కొక్క ఎపిసోడ్ ద్వారా తెలియజేస్తున్నాం. దేవుడు మనకు అది బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చూడబోయేది లూక్ 13. లూకా 13లో 6th వర్స్ నుంచి మాట్లాడుతున్నాడు. ఈ పారబల్ ఎలాగంటే ఒక కొనసాగింపు పారబల్. ఇక్కడ ఆయన వేరుగానే మాట్లాడుతున్నాడు. అయితే యేసు మాట్లాడకముందు కొన్ని సంభవాలు జరిగున్నాయి. ఈ యొక్క పారబల్ అనంతరం కొన్ని సంభవాలు జరుగుతాయి. అన్నిటినీ సమకూర్చి ఇదొక సెంటర్ పాయింట్గా ఉంచి మాట్లాడుతున్నాడు ఈ పారబల్. మనమెంతో వీరిని కన్ఫ్యూజ్ కాకుండా కొంత అర్థమయ్యేలాగా వెళ్ళిపోదాం, అప్పుడే తెలుస్తుంది.
0: చాలా జనసమూహం వస్తున్నారు,
1: అది అందరూ వచ్చినప్పుడే ఆయన వారి మధ్య మాట్లాడుతున్నాడు. ఇప్పుడిక్కడ ఈ పారబల్ ఏం తెలియజేస్తుందని చూసినట్లయితే, ఒక స్టార్టింగ్లోనే ఫస్ట్ లైన్లో మనం చూసినట్లయితే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంత సమయం కావాలి. ఏంటంటే అప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఒక మనుషుని ద్రాక్షతోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అని ఉంది. ద్రాక్షతోటలో అంజూరపు చెట్టు నాటబడడం అనేదే ఒక కాంట్రవర్సీ అయిన విషయం.
0: అవును, ఇందులో ఎందుకు దీన్ని వాడుతున్నారు?
1: మీరు ఎప్పుడు చూసినా ఈ ద్రాక్షతోట అనేదే, ఇప్పుడు మన సౌత్ సైడ్లో అంతా చూసినట్లయితే అనేక ద్రాక్షతోటలున్నాయి.
0: అవును,
1: ఇది పాతుకుపోదు, పాకుతుంది, అట్లే పాకుతూ వెళ్లేదిగా ఉంటుంది. అంజూరపు చెట్టు వేరుపారి బాగా స్ట్రాంగ్గా మట్టిలోకి వెళ్లేటువంటిది. ఇది వేరే, అది వేరే, రెండునూ ఆపోజిట్. అయితే ద్రాక్షతోటలో అంజూరపు చెట్టు నాటబడటం అనేదే మన యొక్క ప్రశ్న. ఇప్పుడు ఇది మనమొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలని చూసినప్పుడు మొదటిగా ద్రాక్ష చెట్టు అంటే ఏంటని మనకు తెలియాలి. ద్రాక్షతోట దేనికి సూచించబడుతుంది, అందులో ఎందుకు అంజూరపు చెట్టు వచ్చింది, అదొక రీజన్, అది రెండవదిగా చూద్దాం. మొదటిగా ద్రాక్ష చెట్టు అన్నది దేని సూచిస్తుంది అన్నట్లయితే, యెషయా గ్రంథంలో 5th చాప్టర్లో దేవుడు మొదటి వచనం నుండి దేవుడు ఒక కార్యాన్ని చెప్తూ వస్తున్నాడు.
0: ఐసయ్య ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు కదా. క్రైస్ట్ చెప్పేటప్పుడు సినగాగులో నా టెంపుల్లో ఐసయ్య పుస్తకాన్ని చదివాడు కదా.
1: యెషయాలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటని అడిగితే, యెషయా గ్రంథం స్పెషాలిటీ క్రీస్తు యొక్క బర్త్ నుండి క్రీస్తు యొక్క మిలేనియం వరకు అక్కడ ఉంటుంది. అటువంటి ఒక ప్రాఫిటిక్ బుక్ మనం ఇంకెవరిలోనూ చూడలేము.
0: దాదాపుగా బైబిల్లో ఒక ముఖ్యమైనవి అర్థం కావాలంటే ఐసయ్యని మనం స్టడీ చేయడం చాలా అవసరం.
1: యెషయా గ్రంథం పూర్తిగా చదివినట్లయితే క్రైస్ట్ ఏ విధంగా ఒక కన్యక గర్భాన పుడతాడని ఆరంభమై ఆయన మరణించడం నుండి ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో చేసే అన్ని కార్యాలు అందులో ఉంటాయి.
0: అన్ని డీటెయిల్స్,
1: జడ్జ్మెంట్ నుండి అన్ని కూడా అందులో ఉంటాయి. ఐసయ్యలో మాత్రమే అటువంటి పరిపూర్ణమైన కార్యాలు వెల్లడి చేయబడతాయి.
0: అప్పుడు ఆయన అంతవరకు ఈ సీక్రెట్స్ అన్ని పొందుకున్నాడంటే అతను ఎంత స్పిరిచువల్ గా ఉండొచ్చు.
1: ఇంకొకటి, ఇప్పుడు మనం యెషయా వెంట వెళ్తే,
0: ఎందుకంటే ఇది పెద్ద విషయం, సీక్రెట్స్ కోసం చెప్తున్నా, అతను ఎన్ని విషయాలు పొందుకున్నాడో చూడండి.
1: ఒక 5 చాప్టర్ల వరకు యెషయా అలాగ ఉండాడు, నార్మల్ ప్రాఫిట్ గా ఉంటాడు. అంటే ఇస్రాయలులో ప్రాఫిట్స్ ఎలాగుంటారో అలా ఉంటాడు. కానీ 5వ అధ్యాయం నుండి యెషయాలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూడగలం.
0: అందులో నుండి ఒక డైమెన్షన్లోకి వెళ్తాడు,
1: ప్రాఫిట్ యొక్క నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. అప్పుడే యెషయా నుండి ఒక గొప్పదైన కార్యాలు వెల్లడవుతుంది. చూసినట్లయితే దాని తర్వాత ఆయన మాట్లాడే అన్ని విషయాలు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది.
0: అప్పుడు అతను ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటాడని అనే ఒక దీన్ని రిసీవ్ చేసుకోవడం కోసం
1: సాధారణంగా చెప్తుంటారు. యెషయా పుస్తకంలో చూసినట్లయితే మొత్తమే 66 పుస్తకాలే ఉంటాయి.
0: అవును,
1: ఐసయ్యలో చూసినట్లయితే దాన్ని ఏం చెప్తారని అడిగితే, ఈ 66 చాప్టర్స్ను మొత్తం 66 బుక్స్కైనా పూర్తి సంగ్రహం అంటారు. ఏషియాలో 66 చాప్టర్స్ ఉన్నాయి కదా, అలాగే టోటల్ బైబిల్లో చూస్తే 66 పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకాలనే అందులో సంగ్రహం అంటారు. ఆ స్థాయికి మనమొచ్చి ఏషియాను నేనప్పుడప్పుడు మెసేజెస్లో చెప్తా, మన ఏషియానొచ్చి ఎంతో వేరే విధంగా యూజ్ చేశాం. ఎలాగని అడిగితే ఒక ప్రవచనాత్మకమైన ప్రవక్తగానే ఆయన చిత్రీకరించాం. జనవరి మాసంలో ఆ వాగ్దానాలు ఇస్తుంటాం కదండి, మాక్సిమం ఎక్కడి నుండి తీస్తారంటే ఏషియా నుండే తీస్తారు, ఎందుకంటే అన్ని వాగ్దానాలు ఉన్నాయి, ప్రామిసెస్. కానీ ఆయన్ని అందులో కొరకే యూజ్ చేశారు.
0: అది దాటి మనం చాలా విషయాలు చూడడం లేదు.
1: అది దాటించి డెప్త్ అయిన విషయాలు అన్నీ ఉంటాయి. మీరు 66 చాప్టర్స్లో 66 పుస్తకాలు తీసుకురావచ్చు. అన్ని విషయాలు పొందుపరిచాడు ఏషియా.
0: ఈ పారాబుల్కి మనం అక్కడికి
1: పారాబుల్కే ఏషియాలోకే వెళుతున్నాం. ఇప్పుడు 5th చాప్టర్లో ఏషియాలో దేవుడు ఒక రెవల్యూషన్ ఇస్తున్నాడు. మరి ఈ సమయంలో నేను మరొకటి చెప్పాలని ఇష్టపడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ డేస్లో మనవాళ్లల్లో ఇటువంటి వాక్య విశ్లేషకులలో ఒక గ్రూప్ ఏం చెప్తున్నారంటే ఓల్డ్ టెస్టమెంట్ అవసరం లేదని చెప్తున్నారు. ఇప్పుడు అటువంటి వ్యక్తులు అధికమవుతూనే ఉన్నారు. ఓల్డ్ టెస్టమెంట్ ముగిసిపోయింది, న్యూ టెస్టమెంట్ వచ్చింది, ఎందుకు పాత ధర్మశాస్త్రమంతా మాట్లాడాలి అని చెప్తున్నారు. మన కొనసాగింపులో అన్ని ప్రోగ్రాంలో చూసినట్లయితే న్యూ టెస్టమెంట్ ఓల్డ్ టెస్టమెంట్కైన కనెక్షన్ మాట్లాడుతూనే ఉంటాం.
0: లింక్ వస్తూనే ఉంది,
1: మనం తీస్తూనే ఉన్నాం. రెవల్యూషన్ కానీ డానియల్ కానీ రెండు మిక్స్ చేయకుండా మనం ఎలా చదవగలం? అదేవిధంగా ఈ ఏషియాను ఇప్పుడు చూడబోయే విషయం. అందుకే ఇప్పుడు న్యూగా ఈ ప్రోగ్రాం చూసేవారికి ఒక కార్యం చెప్పి వెళ్ళబోతున్నాం. ఓల్డ్ టెస్టమెంట్ని దయచేసి ఎవరు చెప్పారన్నందులకు మీరు ఏం చేయకండి, ఒమిట్ చేయొద్దు, ఎందుకంటే ఇదే ఫుల్ఫిల్డ్ బైబుల్ మన దగ్గర ఉన్నటువంటిది. వారి దగ్గర సగం మాత్రమే ఉండేది, ఇస్రాయేల్ దగ్గర ధర్మశాస్త్రం మాత్రం. మన దగ్గరే దేవుడు మొత్తాన్ని చేతిలో ఉంచి ఉన్నాడు. ఇది మొత్తాన్ని చేర్చి చదివితే అర్థమవుతుంది. యెషయా 5వ అధ్యాయాన్ని చూసేప్పుడు అక్కడ దేవుడు ద్రాక్ష తోటను నేరుగా ఏంటన్నది అక్కడ తెలియజేశాడు. నా ప్రియుని గుచ్చి పాడేదను వినుడి అతని ద్రాక్షతోటను బట్టి, అతని ద్రాక్షతోటను బట్టి అని ఉంటుంది 5:1.
0: అవును,
1: అప్పుడు 7th వర్స్లో చూడండి, ద్రాక్షతోట అంటే ఏంటని అక్కడ తెలియజేశాడు. ఇస్రాయేల్ వంశము సైన్యములకు అధిపతి అగు యెహోవా ద్రాక్షతోట. ఇంగ్లీష్లో ఎలాగుందండి?
0: ఫర్ ది విన్యర్డ్ ఆఫ్ లార్డ్ ఆఫ్ హోస్ట్ విత్ ది హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ది మెన్ ఆఫ్ జూడా.
1: హౌస్ ఆఫ్ ఇస్రాయెల్
0: వంశం,
1: జీనియాలజీ అంటారు లేక వంశ పారంపర్యం అంటారు. అప్పుడు ఇస్రాయేల్ అనేటువంటి వంశము లోపల ద్రాక్షతోట అంటే వారి
0: అబ్రహం ప్రామిస్ నుండి
1: లోనికి వస్తుంది. వారు అబ్రహం కానివ్వండి, తర్వాత ఐసాక్ కానివ్వండి, తర్వాత జాకబ్ కానివ్వండి, వీరు ముగ్గురు వేరైన వారు. వీరు ముగ్గురును మూడు పార్ట్లు.
0: అవును, ది గాడ్ ఆఫ్ అబ్రహం.
1: ఎందుకంటే వీరి ముగ్గురులోనూ చెప్పబడిన ప్రామిసెస్ వచ్చి వ్యత్యాసంగా ఉంటాయి. ఎందుకు వీరిని మాత్రం ఆపివేసినందుకైనా కారణం ఉంది. ఎందుకు దీని తర్వాత యూదాను తేలేదు? ఎందుకంటే యాకోబు యొక్క కుమారుడు యూదా, ఆ తర్వాత
0: యోసేపు
1: రాలేదు. వీరి ముగ్గురిని ఎందుకు ప్రస్తావిస్తున్నాడంటే వీరి ముగ్గురులో మాత్రమే ఒక గాడ్స్ ప్లాన్ ఉండింది.
0: అందులో
1: ఒక రహస్యం ఉంది. అది ఉంచుకునే మీరు టోటల్ బైబుల్లో ఉన్నటువంటి ప్రామిసెస్ని చదువుకోగలరు. ఇతనితో ఆ దేశానికి వెళ్ళమంటాడు, ఇతనితో ఇస్సాకుతో దేశాన్ని వదిలి వెళ్లొద్దంటాడు, యాకబుతో వెళ్ళు తీసుకొస్తానంటాడు. ఈ మూడు ప్రామిసెస్ వెనుకను మూడు ముఖ్యమైన సీక్రెట్స్ ఉంటాయి అందులోపల. సో అది చదువుతూ ఉంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఈ యొక్క సీక్రెట్స్ని త్రవ్వుతూ ఉంటే మనకంత ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఇన్ని నిధులు దేవుడు బైబిల్లో దాచి ఉంచాడా అనేటువంటిది. ఇప్పుడు ద్రాక్షతోట. ద్రాక్షతోటను చూస్తున్నప్పుడు ఎందుకు ద్రాక్షతోటలో అంజూరపు చెట్టును నాటాడు?
0: అవును,
1: అదే ఫస్ట్ క్వశ్చన్.
0: అవును, అదే వ్యత్యాసంగా ఉంది.
1: ద్రాక్షతోటలో అవే విత్తాలి కదా, అటువంటి చెట్లనే పెంచాలి కదా.
0: అవును,
1: ఎందుకు ద్రాక్ష విత్తనానికి బదులుగా అంజురుపు చెట్టును నాటుతున్నాడని చూసినట్లయితే ద్రాక్షతోట అన్నది ఇస్రాయేల్ వంశము, జీనియాలజీ. ఇప్పుడు ఆరంభము నుండి ఈ ఇస్రాయేల్ వంశం వీరిని చూస్తూ వస్తున్నప్పుడు ఈ ఇస్రాయేలీలు సాధారణంగానే దేవునికి, ఇప్పుడు మీరు జడ్జెస్ పుస్తకాన్ని తర్వాత మీరు చదివినట్లయితే తెలుస్తుంది, దేవునికి నమ్మకంగా ఉంటారు. కొన్ని దినాలే ఉంటారు, ఒక 10, 20, 30 సంవత్సరాలు. తర్వాత కొంచెం కొంచెంగా ఏం చేస్తారు, దేవుని నుండి దూరంగా వెళతారు. అప్పుడు దేవుడేం చేస్తాడు, వీరికొచ్చి ఒక దీర్ఘదర్శితో తెలియజేస్తాడు, మీరు చేసేది తప్పంటాడు, వినజాలరు. తర్వాత ఏం చేస్తాడు, ఎవరికన్నా అప్పజెప్తాడు. మిద్యానీయులు, కనానీయులు, ఫిలిస్తీయులు, అమాలేకీలకు వీరికి ఎవరికైనా పట్టిస్తాడు
0: తరచుగా వస్తూనే.
1: కొనసాగింపుగా వారొక 10 సంవత్సరాలు శ్రమ పెడతారు. ఇప్పుడు మారు మనసుతో పిలుస్తారు. పిలిచిన వెంటనే ఒక యోధుని నిలబెడతారు, యెఫ్తా, సంసోను, ఆ తర్వాత అగిదియోన్, ఇటువంటి వారిని లేపుతాడు. తిరిగి ఒక 10, 20 సంవత్సరాలు వీరు బాగుంటారు. మరలా దేవుని వదిలి వెళ్తారు, తిరిగి వస్తారు. ఇది వచ్చి రుటీన్ వర్క్, వారి మధ్యలో జరిగేది. ఇది ఇస్రాయేల్కి మాత్రం కాదు, మన దగ్గర అలాగే ఉంది. మనకీ దేవుడు చెప్తాడు, ఒక 3-4 వారాలు బాగుంటాం, ఒక 6 నెలలుంటాం. మరల తిరిగి అదే దానికి వెళతాం. తర్వాత సందేశం ద్వారా దేవుడు బయలుపరుస్తాడు, కొంత సరి అవుతుంది, లేక 2 దెబ్బలేస్తాడు, లేక ఎవరికైనా అప్పజెప్తాడు. తర్వాత దేవా నాకెందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని అడుగుతాం. తర్వాత దేవుడు స్పర్శిస్తాడు. ఇది యూజువల్గా మనకి జరిగేటువంటి ఒక విషయం అనుకోండి, ఎందుకంటే మనం మన్నయ్య ఉన్నామని దేవుడు గుర్తు చేస్తున్నాడు. మాంసంలో ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇప్పుడు దేవుడేం చేస్తున్నాడు, ఇస్రాయేల్ జనుల్ని ఒక కాలఘట్టం వరకు మోర్ దెన్ 2000 ఇయర్స్ అబ్రహాం నుండి క్రైస్ట్ వరకు ఆ ఛాన్స్ వారికి ఇవ్వబడుతూనే ఉంటుంది. ఈ యొక్క ఛాన్స్ని వారు వచ్చి ఒక్కొక్క చోటు కూడా వారు మిస్ చేస్తూనే ఉన్నారు. ఒక దగ్గర వారిని 70 సంవత్సరాలు చెరలోనికి పంపుతాడు, ఎవరి దగ్గర నెబుకద్నెజర్ దగ్గర అప్పగించబడతారు.
0: అవును,
1: ఇప్పుడు ఆ నెబుకద్నెజర్ పాలన క్రింద 70 సంవత్సరాలు వారు దెబ్బలు తిని అన్నీ చేసి దేవాలయం కూల్చబడుతుంది, అన్నీ చేయబడతాయి. తిరిగి వస్తున్నారు, 3 పార్ట్లుగా వారు వస్తున్నారు. నెహెమియా, ఎజ్రా, జెరుబ్బాబెల్ వారు 3 పార్ట్లుగా లోనికి వస్తారు. వచ్చి తిరిగి ఫామ్ అవుతుంది. ఒక 400 ఇయర్స్ అలా ఉంటారు. క్రైస్ట్ వచ్చేంతవరకు వీరు అట్లే పోను పోను, వారు ఎంతో మోసమైన వారిగా మారిపోయారు. అలా మారిన తర్వాత క్రైస్ట్ చివరిగా వీరికిచ్చేటువంటి ఒక ఛాన్స్ అది, మారుమనసు పొందిడి పరలోక రాజ్యం సమీపంగా ఉందని చెప్పి. క్రైస్ట్ వచ్చిన తర్వాత వీరేం చేయలేదు, దేవుడే వచ్చి నుంచుంటున్నాడు ముందు. వీరర్థం
0: చేసుకోలేదు.
1: ఇప్పుడు చివరిగా ఏం చేశాడు దేవుడు? ఈ ద్రాక్ష తోటను 5వ అధ్యాయంలో చెప్తున్నాడు,
0: అవును,
1: నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను, నేను అది మేసి వేయబడునట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను, అది శుద్ధి చేయబడదు, దానిలో గచ్చపొదలును బలురక్కసే చెట్టును బలిసి ఉండును, దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను అని రాయబడి ఉంది.
0: అది చాలా స్ట్రాంగ్గా ఉంది.
1: 2000 ఇయర్స్గా వారు అలాగే ఉండారు. క్రైస్ట్ తర్వాత 1948 వరకును వారి పరిస్థితి ఇంతే, వారిని మొత్తంగా తీసివేశాడు.
0: ప్రాఫిట్స్ ఇంత తరచుగా చెబుతూ ఇన్ని వార్నింగ్స్ ఇచ్చిన తరువాత కూడా మన హృదయం అంత కఠినమైందో అనే అర్థమవుతుంది. కరెక్ట్గా అది వస్తుంది.
1: నేనెప్పుడు నాకు ఎప్పుడు మెసేజ్ ద్వారా దేవుడు తెలియజేసే కార్యాలు చెప్తూ ఉంటాను ఏంటంటే, ఒక కష్టములో మనము దేవునికి నమ్మకంగా ఉంటున్నాం, ఒక వ్యాధి వచ్చినప్పుడు దేవా అంటున్నాం, ఒక సమస్య వస్తే పిలుస్తున్నాం, ఒక అవసరతలో పిలుస్తున్నాం, ఇదే కార్యాన్ని ఆశీర్వాదంలో చెప్తున్నామా? ఒక మంచి ఆశీర్వాదం వచ్చిన తర్వాత దేవా ఇది నాకిచ్చారు దానికై మీకు స్తోత్రం అంటున్నామా? ఆశీర్వాదం 2 అంతలు అవుతున్నప్పుడు దేవా నన్ను 2 అంతలు ఆశీర్వదించారు స్తోత్రం అంటున్నామా? సాధారణంగా యూదుల దగ్గర ఒక అలవాటు ఉంది, పారంపర్య యూదుల దగ్గర ఒక అలవాటు ఉంది, ఏంటంటే తినకముందు ప్రార్థన చేస్తారు.
0: అవును,
1: మనకు అలవాటుందా? మనము చేస్తున్నామా? చేస్తున్నాం.
0: అది
1: భోజనం తర్వాత వారు ప్రార్థన
0: బ్యాక్, అదొక
1: దేవా ఈ ఆహారాన్ని మంచిగా భుజింపజేశారు వందనాలని అలా ఆ భోజనం తర్వాత ప్రార్థన చేసి లేచి నిల్చుంటారు. మనమది చేస్తామా? ఇదే మనకి వాళ్ళకి డిఫరెన్స్. ఆహారానికి మనం ప్రార్థిస్తాం, ఇచ్చిన ఆహారానికై మనం అది మంచి విధంగా భుజింపజేశారని మనం ఎప్పుడూ ప్రార్థన చేయడం లేదు. ఇది యూదుల దగ్గర ఉండేటువంటి అలవాటు. ఇది ఎలా తీసుకుంటున్నానంటే, బ్లెస్సింగ్ రావడానికి మనం అధికంగా ప్రార్థన చేశాం, వచ్చిన బ్లెస్సింగ్ కొరకు ప్రార్థన చేసిందే లేదు అటు తర్వాత. అది ఏమవుతుందంటే రోజులు తరబడే కొద్దీ దేవుని నుండి దూరంగా వెళుతూ ఉంటాం.
0: ఆ వచ్చిన బ్లెస్సింగే మనకి ఒక కారణంగా ఉంది వేరే.
1: ఇందువల్ల దేవుడు మరల మనతో ఏం చెప్తున్నాడు, ఓల్డ్ టెస్ట్మెంట్ గానీ న్యూ టెస్ట్మెంట్లో గానీ, నీకు తగినంత ఉంటే నువ్వు బాగుంటావని చెప్పి అందువల్ల మా అనుదినాహారం నీడు మాకు దయచేయమంటాడు. ఎక్సెస్ వచ్చిందంటేనే ఎక్సెస్ రాను రాను రాను మనం ఆ ఎక్సెస్ని కాపాడే స్థాయికి వెళ్ళిపోతాం. మనాని ఎక్స్ట్రాగా తీసుకోవద్దని అందుకే చెప్పాడు. తీసి పెట్టుకున్నట్టయితే అది ఉంచడానికి ఒక పాత్ర కావాల్సి ఉంది, ఆ పాత్ర పురుగుపడుతుంది, వాసనొస్తుంది, అన్నీ అవుతున్నాయి,
0: అది
1: స్టోర్ చేస్తున్నాం, ఇక్కడే సమస్య వస్తుంది. ఈరోజు ప్రాక్టికల్గా చెప్పాలంటే ఫ్రిడ్జ్ లేనంతవరకు వ్యాధులు తక్కువగా ఉండే, ఫ్రిడ్జ్లు వచ్చాక వ్యాధులు అధికమైపోయాయి,
0: ఫ్రెష్నెస్
1: పోయింది. ఆ విధంగానే ఈరోజును ఆశీర్వాదం అధికమయ్యే కొద్దీ అది హ్యాండిల్ చేయడం తెలియాలి.
0: అదేమంటే ఆశీర్వాదం వద్దని కాదు, అయితే సేమ్ టైం మీరు చెప్పినట్లు ఫోకస్ షుడ్ నాట్ బి, అదే నాకు ఏది అడగాలనేది కరెక్ట్గా అడగమంటే సమస్య లేదు.
1: నాకు ఈ టంబ్లర్లో ఇన్ని నీళ్లు కావాలంటే అంతటితో ఓకే, ఫినిష్, నాకు అవసరమైన నీళ్లు ఉన్నాయి, సఫిషియంట్. ఎందుకు ఇక్కడ 4 బకెట్ల నీళ్లు అధికంగా పెట్టుకోవడమే నాకు సమస్య అవుతుంది. ఇప్పుడేమైంది చూడండి, దావీదుకి సొలొమోనుకి డిఫరెన్స్ చూడండి. డేవిడ్కున్న ఒక పెద్ద ప్లస్ పాయింట్, ఎంతో కష్టపడి జీవితంలో పైకొచ్చాడు. అతనికి బ్లెస్సింగ్ వచ్చినప్పుడు అతను బ్లెస్సింగ్ వైపు తిరగలేదు.
0: అవును,
1: దేవుని వైపే నిలబడి ఉంటాడు
0: అన్నిటిలోనూ.
1: ఏంటంటే గొప్ప రాజు అయినప్పుడు అతడు చెప్తాడు, దేవా నేను ఏమాత్రపు వాడని అంటాడు.
0: అవును, మళ్లీ మళ్లీ నేను అక్కడి నుంచి వచ్చాను.
1: ఇప్పుడు సౌలును తీసుకోండి, లేకపోతే సొలొమోను తీసుకోండి, వీరొచ్చి ఈ కష్టము నుండి వచ్చిన వారు కారు. సౌలు ధనవంతుడు, తాను గాడిదను వెతకడానికి వెళ్లాడు. గాడిదే ఆ రోజుల్లో బెంజ్ కార్ లాంటిది, దాన్ని వెతకడానికి వెళ్ళాడు. గొప్ప ధనవంతుడు. అక్కడ్నుండి వచ్చేప్పుడు అతనికొచ్చి దీని ఫోకస్ గొప్పగా అనిపించలేదు. వీరు దేవుణ్ణి ఫోకస్ చేయకుండా బ్లెస్సింగ్ ని ఫోకస్ చేశారు. సౌలికి గొర్రెలు పశువులు అమలేకిలు నడిచిన తర్వాత తనకు అవి ఇంపార్టెన్స్ అయిపోయాయి. గాడ్స్ వర్డ్ ఇంపార్టెంట్ కాలేదు.
0: అదేంటంటే సోలమను తన తండ్రిని గురించి విషయాలు ఒకవైపు గమనిస్తున్నాడు, చూస్తూనే అతను
1: అదే ఆ బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ నే దృష్టించిన తర్వాత గొప్ప భవనం కట్టించాడు, అతని జ్ఞానాన్ని అందరూ పొగిడారు, నీవంటి జ్ఞానవంతులు లేరు, అదంతా వాస్తవం. అయితే అతడు దీనికంత కారణం దేవుడే అని ఆ మహిమను దేవుని వైపు తిప్పుంటే అతను కూడా
0: పడిపోయి ఉండేవాడు.
1: అదే చెప్తున్నాను, మనకి బ్లెస్సింగ్ వద్దు అని చెప్పేవారు ఎవరూ లేరు. ఈరోజు అక్కడ ఇస్రాయెల్ జనులతో ఉన్న పెద్ద ప్రాబ్లం, దేవుడు వారిని అంత సమృద్ధిగా అందరి ముందు ఆశీర్వదించి సొలొమోను పీరియడ్ లాగా ఒక గోల్డెన్ పీరియడ్ ఓల్డ్లోనే లేదంటారు.
0: అవును, నిజమే. బెస్ట్ పీరియడ్ బంగారమే చాలా కామన్.
1: ఎలాగంటే మిగిలింది ఉంచడానికి ఒక ఊరు కట్టాడంట.
0: అవును, అది
1: ఎంతటి ఒక ఆశీర్వాదమో చూడండి. అంటే మనమంతా ఉన్నంతలో మిగిలింది బీరువాలో పెడుతుంటాం, అది పెట్టడానికే ఒక బీరువ కొన్నట్టుగా మనం చూడగలం.
0: అయితే ఆ సాలమనే ఎక్లిస్టిక్ యాస్టెస్ వాసినప్పుడు ఏవని అదేమంటే చివరిగా అన్ని అనుభవించి ఏమీ లేదనే ఒక కాన్సెప్ట్ కి వచ్చాడు.
1: అదే ఉన్నంతలో నిజము కూడా. చివరిగా నిజం అదే చూడండి.
0: అవును,
1: ఒక గొప్ప సైంటిస్టు తన జీవితకాలమంతా కూడా బైబిల్కి అగెన్స్ట్గా ఎన్నో విషయాలు రాసి అనేక జనుల్ని ఆ బైబిల్ నుండి త్రిప్పివేశాడు. ఆ లేదు, క్రియేషన్ కాదు, ఇదొచ్చి ఆ జీవ పరిణామ సిద్ధాంతం అని త్రిప్పివేశాడు. కానీ ఆ సైంటిస్ట్ చివరిగా కనిపెట్టింది ఏంటంటే బైబిల్ ఇస్ రైట్ అని కనిపెట్టాడు. చివరిగా అతని పేటి తీసుకునేప్పుడు ఇంటర్వ్యూకి అని వెళ్ళినప్పుడు తను బైబిల్ తీసుకుని హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుతూ ఉన్నాడు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి ఆశ్చర్యమైంది. వారు అడుగుతున్నారు, మీరేంటి బైబిల్ చదువుతూ ఉన్నారు? మేమొచ్చిందే మీరు బైబిల్కి అగెన్స్ట్గా మాట్లాడడాన్ని బట్టే కదా. అందుకు ఆయన చెప్పాడట, నేను ఒక రోజు ఒక సందేహాన్ని లేపాను, అది ప్రజలు మతంగా మార్చిపడేశారు, అయితే నిజము బైబిల్లోనే ఉందని చెప్పాడట. ఆ విధంగా పలు సమయాల్లో మనము చిట్ట చివరికి ఎక్కడికొచ్చి నిలుస్తామంటే బైబిల్ దగ్గరే వచ్చి నిలుస్తాం.
0: ఇందులో మరో విషయం, ఈ ఐసయ్యా 5లో మనం చూస్తున్నాం, ఇది ఒకవైపు మనం దేవుడు దీని ద్వారా వార్నింగ్ ఇస్తున్నాడు, ఇలా జరుగుతుందని చెప్తున్నాడు. ఇందులో మరో దృష్టి ఉంది, అది కరెక్టా అని చూడండి. దేవుడు ఇంత రాశాడు కదా ఐసయ్యా 5లో, ఇలా నేను నా మాటను వీరిపే అప్పుడు ఆయన మనసు ఎంత దుఃఖించుంటుంది అని, అందులో ఎంత ప్రేమ, ఎంత ప్రేమగా చెబుతున్నాడు, నేను వీటన్నిటినీ ఎదురు చూడలేదు, చూస్తున్నాను అని అన్నాడు.
1: ఎందుకంటే దాని వెనుక మరొక
0: గాడ్స్ లవ్ కోసం ఆ పాయింట్.
1: గాడ్స్ లవ్ వచ్చి ఒక ప్రేమపూర్ణుడు కదా, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కదా. దీని వెనుక మరొక విషయాన్ని ఆలోచించాలి, అది ఏంటంటే నేనొక ప్లాన్తోనే ఆలోచనతోనే మిమ్మల్ని పిలిచాను. మీమీద నాకొక గొప్పదైన డ్రీమ్ ఉంది,
0: ఒక ప్లాన్
1: ఉంది. మిమ్మల్ని పెట్టుకుని ఇదంతా చేయాలనుకుంటున్నాను. మీరు తప్పుతున్నప్పుడు మీరు తప్పిపోవడం ఒక ప్రక్కన,
0: ఒక
1: ప్లాన్ చేయలేకుండా పోతున్నా.
0: ప్లానే డిస్టర్బ్ అవుతుంది.
1: నేనిప్పుడు మాడిఫై చేయాల్సి ఉంది, ప్లాన్ అంతా రీషెడ్యూల్ చేయాలి.
0: దేవుని రాజ్యం కట్టబడకుండా మిస్ అవుతుంది,
1: మారుతుంది. దానికొచ్చి కారకులు మీరే అన్నట్టుగా అయిపోతుంది. ఇక్కడ ఆ చోట ఇస్రాయేలీలు, ఈ ఇస్రాయేలీలను పెట్టుకుని దేవుడు ఇస్రాయేలీని మాత్రమే ఆశీర్వదించాలన్నటువంటి గాడ్స్ ప్లాన్ కాదు.
0: అవును,
1: నేను చెప్తున్నాడంటే ఆ రోజు నేను చెప్పేది వినడానికి ఇస్రాయేల్ ప్రజలు రెడీగా ఉండారు, అందువల్ల వారికి అది ఇచ్చాను. వారొచ్చి వారి యొక్క పని ఏంటంటే అది తీసుకెళ్లి లోకమంతటా చెప్పి లోకమంతటా కూడా తన రాజ్యాన్ని స్థాపించడం అనేదే ఇస్రాయేల్కి ఇవ్వబడిన కట్టడ. వారిని చెప్తాడు, వారిని రాజరిక యాజక సమూహం అని అంటాడు,
0: సెపరేటెడ్.
1: అలా లోకమంతటా కూడా వెళ్లి తన ఉద్దేశాన్ని తెలియజేయాలి. అందుకు ఆనాడు ఆయన సెలెక్ట్ చేసిన వారే ఇస్రాయేలీలు. వీరి ద్వారా చేయవలసిన ఆ ప్లాన్ 2000 సంవత్సరాలుగా అది చేయకుండానే పోతుంది. ఎందుకంటే నా దగ్గర తీసుకునే స్థాయిలో ఉండేడు అబ్రహాం, అలాగుండేడు ఇస్సాక్, అలాగుండేడు.
0: రిసీవ్
1: చేసుకున్నారు, చేస్తూ ఎప్పటి వరకు వారు రిసీవ్ చేసుకున్నారంటే మోషే వరకు, జాషువా వరకు వారు రిసీవ్ చేసుకున్నారు. ఒక పీరియడ్లో ఆ యొక్క ఏలియా సమూయేలు పీరియడ్లో టోటల్గా బయటికెళ్తున్నారు.
0: వద్దనే
1: చెప్తున్నారు, దేవుడు మాకు రాజుగా ఉండవద్దు అని నేరుగా చెప్తున్నారు.
0: అది డైరెక్ట్ రెబిలియన్.
1: మా దగ్గర మోషేతో చెప్తారు, దేవుడు మాతో మాట్లాడద్దు అంటారు. అప్పుడు ఆ ప్లాన్ వచ్చి మారిపోతూ ఉంటుంది, ఇంకొకటి మీరు చెప్పిందిగా ఉంటుంది. ఆ ప్లాన్ మారినా కూడా తిరిగి వారిని వెంటబెట్టుకొచ్చింది ఆ యొక్క లవ్వే.
0: అవును, అదే చెబుతున్నాను. ఆ వర్డ్స్లో ఎంత ఆయన దుఃఖించి రాస్తున్నాడు అనే విషయం చూస్తున్నాం. నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పే విషయం అందులో ఉంది.
1: ఇప్పుడు ఏమైందని అడిగితే ఒక చోటుకొచ్చేటప్పటికీ దేవుడు చెప్తున్నాడు, వీరి కంచెను కొట్టివేస్తానంటున్నాడు.
0: అవును, చాలా చాలా భయంగా ఉంది.
1: అందులో చెప్తున్నాడు వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞయిస్తానంటున్నాడు. ఇప్పుడు ఇస్రాయిల్ జనులు 1948లో తిరిగి వచ్చేంత వరకు కూడా ఆల్మోస్ట్ 100% ఆ స్థలం ఎడారిగా మారిపోయింది. వర్షం కురవలేదు. అంటే నేను ఇష్టపడిన ఒక దేశమును నాకంటికి ముందు నేనే పడగొట్టడం అనేది ఎంతటి విషయం!
0: ఆయనకెంత కష్టంగా ఉంటుంది.
1: అది అట్లే ఆ ద్రాక్ష తోటను కంచెను కొట్టివేసి త్రుక్కివేసి పడవేసి, అంటే అది మేసి వేయబడును అనేదానికి అర్థమేంటంటే మృగాలు లోనికొచ్చి పాడు చేస్తాయి, ఇస్రాయేల్ దేశాన్ని ఇన్వేట్ చేయని దేశమే లేదు ఈ లోకంలో. కంటిన్యూగా
0: జరుగుతూనే ఉంది.
1: అంటే ఇస్రాయేల్ జనులను హతమార్చని లేక ఇదని చెప్తారు, వారిని వేధించని దేశమంటూ ఏదీ లేదు. ఒకే ఒక దేశం ఇండియా మాత్రమే. అది ఇస్రాయేల్ ప్రధానే చెప్తున్నాడు. మమ్మల్నొచ్చి ఇస్రాయేలీలు యూదులు రక్తము చిందించని దేశం ఒకటిందంటే అది ఇండియా మాత్రమే అంటాడు. ఆ స్థాయికి వారు లోకమంతటా రక్తము చిందించారు. అన్ని ప్రక్కల దేవుడు చెప్తున్నాడు మేసి వేయబడతారు. వారిని అందరూ చేశారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఆ ద్రాక్ష తోటలో ఒక అంజురుప చెట్టు నాటబడి ఉండెను అని ఉంది.
0: ఈ
1: అంజురుప చెట్టే మరి రెండవ భాగం,
0: రెండవ పార్ట్.
1: ఈ అంజురుప చెట్టు ఎవరు? మరి దీనికి రెండు వివరాలు.
0: అంజురుప చెట్టు ఎవరు? ఎందుకు
1: అంజురుప చెట్టు అని చూడు.
0: అయితే ఈ వైపు మస్టర్డ్ సీడ్ అని రాయబడింది, ఇంకో చోట మరో పారబుల్లో ఆవగింజంత విశ్వాసం. సో ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్కటి చెప్పినప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి హెచ్చరిస్తున్నాను.
1: అందుకే చెప్తున్నాను, మనం ఆవగింజన గురించి మాట్లాడి ఉంటాం అనుకుంటా ముందుగా. ఇప్పుడు ఈ అంజురుప చెట్టు ఇక్కడ వస్తుంది.
0: అవును,
1: అంజురుప చెట్టు ఇక్కడ ఎందుకు వస్తుంది, అది ఎవరు అని చెప్పి మీరు చూసినట్లయితే దీనికి రెండు వివరాలను వేద నిపుణులు ఇస్తున్నారు. నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను, అంజురుప చెట్టును నాటాడు అని చెప్పేప్పుడు అంజురుప చెట్టు అనేది ఇస్రాయేలు దేశమును గూర్చి చెప్పబడేటువంటి ఒక ప్రొఫెసీ. ఉదాహరణకు చెప్పాలంటే యిర్మీయా 24:5 యూదులను అంజురుపు పండ్లని చెప్తాడు. దేశం అంజురుపు చెట్టు, అంజురుపు చెట్టుగా చూడబడుతుంది. ఇప్పుడు ఈ అంజురుపు చెట్టు అనేటువంటిది అన్యజనుల యొక్క కాలం,
0: జెంటైల్స్.
1: ఈ ద్రాక్ష తోటలోనికి తీసుకొచ్చి అంజురుపు చెట్టును నాటాడనేది అన్యజనుల కాలాన్ని తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేస్తున్నాడు దేవుడు.
0: ఓకే,
1: ఇప్పుడు వారికిచ్చిన ఛాన్స్ని వారొచ్చి కోల్పోయారు. కోల్పోయిన కార్యములో ఆయన ఏం చేస్తున్నాడు, దానికి ఆల్టర్నేట్గా ఆ స్థలంలో తెచ్చి ఇంకొకటి తెచ్చి నాటుతున్నాడు, అంజురుపు చెట్టును నాటుతున్నాడు. అంటే ఇంకా కొంత డీప్గా వీరికి చెప్పాలంటే ద్రాక్ష అనేటువంటిది ఒక కవనెంట్.
0: కవనెంట్
1: ద్రాక్ష తోట ఆ ద్రాక్ష రసాన్ని తీసిచ్చాడు అనేది ఉంది కదా, అది ఒక కవనెంట్. ఆ కవనెంట్ లోపల జెంటైల్స్ని లోన కలుపుతున్నాడు.
0: ఆ జెంటైల్స్
1: మనమే, జెంటైల్స్ మనల్ని అందులో తీసుకొచ్చి నాటుతున్నాడు.
0: నాటుతున్నాడు,
1: తీసుకొచ్చి పెట్టి అది ఫలాన్నిచ్చేదిగా ఉందా అని చూస్తున్నాడు. ఎందుకంటే తను ఫలమివ్వలేదు,
0: ఈ ఛాన్స్
1: ఈ ఛాన్స్ని మనకిస్తున్నాడు. రోమిలకు రాస్తూ పౌలు చక్కగా చెప్తాడు, మనకి ఈ ఛాన్స్ ఇవ్వడానికి కొరకే వారు లోబడక ఉండే రీతిలో పంపాడట.
0: ఓ, అలా
1: అటువంటి యాంగిల్లో పౌలు రాస్తున్నాడు. అంటే వారు లోబడకుండినప్పుడు వారిని ఆపడానికి ఆయనకు సాధ్యం. ఏ, హీస్ ఆల్మైటీ గాడ్. ఆయన అనుకుంటే, ఆయన అనుకున్నది జరిగించడం ఆయన వల్ల సాధ్యం. ఎందుకంటే ఆ సర్వాధికారులు చెప్పారు లోకంలో, నేననుకున్నదే జరగాలి. అలా జరిగించారు కూడా, చివరిగా నాశనమయ్యారు, అది వేరే విషయం. అయితే దేవుడు అనుకున్నాడంటే అది 100% జరుగుతుంది, జరిగించడం ఆయన వల్ల సాధ్యం. అయితే ఆయన వీరిని అలా తప్పు చేసి వెళ్తున్నప్పుడు వారి ఆ తప్పునకు అనుమతినిచ్చాడు. సరే వెళ్ళండి, ఆయన అనుకునుంటే వారిని కొట్టి తీసుకొచ్చిండేవాడు, మీరు వెళ్ళండి, ఎందుకు, నేనింకొకరికి ఛాన్స్ ఇస్తాను. వీరు అనేక దినాలు వెయిట్ చేస్తున్నారు.
0: అందులో ఇంకో ఉపమానం ఉంది కదా, లేదు ఆ సీడ్స్ నాటేటప్పుడు వీడ్స్ వస్తున్నాయి అలాంటివి
1: అంటాడు. అది దీని తర్వాత కూడా నెక్స్ట్ కూడా చూడొచ్చు మనం. అది మీరు అడిగినందువల్ల కనెక్ట్ చేస్తున్నాను. అందులో మనం నెక్స్ట్ కూడా అందులో చూడొచ్చు, అది చాలా బాగుంటుంది. అదొక 5 కాలఘట్టాలు అందులో వస్తే చాలా బాగుంటుంది. అప్పుడు ఈయన తీసుకొచ్చి ఈ జెంటైల్స్ని లోన కలుపుతున్నాడు, కలిపి వీరు ఉండని ఇందులో వీరికి ఒక ఛాన్స్ ఇద్దాము, ఈ సంవత్సరం ఇది ఫలిస్తుందా అని చూద్దాం అని చెప్పి ఇస్రాయేలీయుల కాలములో అన్యజనుల కాలము ఇమ్మర్చబడటమే ద్రాక్ష తోటలో అంజురుప చెట్టును నాటడం.
0: ఇంతవరకు మనకు అర్థం కావాలి సీక్రెట్, అందులో
1: సీక్రెట్. అప్పుడు ఆ అంజురుప చెట్టును నాటి
0: మనం వచ్చేసాం,
1: వచ్చేసాం. ఈ అంజురుప చెట్టును నాటి అంజురుప చెట్టు ఫలిస్తుందా అని చూస్తున్నాడు. సరే, ఈ అంజురుప చెట్టు ఎక్కడి నుండి వచ్చిందని చూడాలి. అదే ఇంకొక మరొక ముఖ్యమైన విషయం.
0: చూసిన విషయంలో మన ఫౌండేషన్ గా ఒక కార్యం స్పష్టంగా ఉంది, గాడ్ సో లవ్ ద వరల్డ్.
1: ఎగ్జాక్ట్లీ 100%.
0: సో అందరికీ ఆ భాగ్యం ఇచ్చాడు అనే విషయం కరెక్ట్ గా ఉంది.
1: క్రీస్తు అన్ని నియమాలను ఒకే నియమంగా చెప్తాడు, నీవు నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమింపవలెను. ఇప్పుడు మీరదొచ్చి 30 నిమిషాల ప్రోగ్రామ్ ఒకే లైన్లో చెప్పారు, గాడ్ సో లవ్ ద
0: వరల్డ్.
1: ఈ లవ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడెక్కడ సమస్య వస్తుందని చూసినట్లయితే ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ తాళుకొనును అనేది ఉంది కదా. ఇప్పుడు సకలములో ప్రేమ లేకపోవడం, ఏదో ఒక రీజన్ ఆ ప్రేమన్నది పోతుంది. అది భార్యభర్తల మధ్య కానివ్వండి, లేక తల్లిదండ్రులు బిడ్డ మధ్య కానివ్వండి, సహోదర సహోదరీల మధ్య కానివ్వండి, లేకపోతే స్నేహితుల మధ్య కానివ్వండి. ఇప్పుడు మెయిన్ మిస్సింగ్ ఏదని అడిగితే అదే అంత్యకాలములో వాక్యం చెప్తుంది ప్రేమ చల్లారిపోతుంది అంటాడు. ఇప్పుడు ఆ ప్రేమ చల్లారిపోతుంది అయితే ఒకటి మాత్రం చెప్దాం ముగింపులో, దేవుని యొక్క ప్రేమ చల్లారిపోలేదు,
0: ఆయన
1: మారనేలేదు, స్టిల్ గాడ్ మనల్ని లవ్ చేస్తూనే ఉన్నాడు.
0: ఇప్పుడు మనం ఈ ఫిగ్ ట్రీ గురించి మాట్లాడుచున్నాము, ఇప్పుడే ప్రారంభించినట్లుంది మరో రికార్డింగ్లో, ఎందుకంటే ఈ సీక్రెట్ మనకి దొరకాలని ప్రేక్షకులు చూస్తున్నారు, పలు ప్రాంతాల్లో నుండి వస్తున్నారు, కుగ్రామంలో చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, మరో ఎపిసోడ్లో ఏమి ఎదురు చూడవచ్చు.
1: ఇప్పుడు ఈ అంజురప చెట్టు లోనికి వచ్చింది కదా, ఎక్కడి నుండి వచ్చింది,
0: ఎక్కడి నుండి వచ్చింది,
1: ఎందుకు ఇంతకుముందు అది ఫలాన్ని ఇవ్వలేదు చెప్పబడుతుంది. నేను 3 సంవత్సరాలుగా చూస్తున్నాను కానీ ఫలాన్ని ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు? ద్రాక్షతోట ఫలాన్ని ఇవ్వలేదనే దీన్ని తీసుకొచ్చాడు, ఇదీ ఫలాన్ని ఇవ్వలేదు. తర్వాత దీని న్యాయతీర్పు ఏంటి, ఇద్దరికీ ఏంటి న్యాయతీర్పు? ఇదే మనం నెక్స్ట్ చూడబోయే అతి ముఖ్యమైన విషయం.
0: ఇంకా మీరు చెప్తుంటే మనం ఎంతవరకు హెచ్చరికగా ఉండాలన్న విషయం ఈ పారాబుల్లో ఉంది. మరో నమోదులో మనం ఈ ఎపిసోడ్ని మనం ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు. నెక్స్ట్ ఎపిసోడ్కి ప్రేక్షకులకు మాత్రమే కాదు, నేను వెయిట్ చేస్తున్నాను. ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ సీక్రెట్స్ ఆఫ్ ది పారాబుల్ ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు.
2: ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

ఈ లోకంలో చాలా బలహీనమైన ఎన్నిక లేని పక్షి పిచ్చుక. అదే పిచ్చుక ఒంటరిదైతే బ్రతుకంతా కన్నీళ్లమయం.

తనను మరిచిన తాను మరువడు, మనం విడిచిన మనలను విడువడు. మనమంటే యేసయ్యకు ఎందుకో ఈ ప్రేమ.

ప్రార్థన. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగు చేసి నా ఆవేదనలన్నింటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలో నుంచి విడిపించి, ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.

ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. ఐ డిడ్ నాట్ క్రై వెన్ ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ వెన్ ఐ వాజ్ టేకింగ్ బ్యాప్టిజం. ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుని అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చిన్నాడు. ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చిందండి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాన్ ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్ నేను 2 మార్క్స్లో, అంటే రిజర్వేషన్ అది ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. అయిలా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా ఆఫ్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాము. దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించిన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునే వాళ్ళు అన్నమాట. మా ఫ్రెండ్ నా పేరు సలోమి, నేను ఒక సనాతన ధర్మము మానవతా విలువలు కలిగిన గొప్ప మానవతా విలువలు కలిగిన కుటుంబం నుంచి నేను వచ్చిన్నాను. వాస్తవం చెప్పాలి అని అంటే నా యొక్క బాల్యము 1-4 ఇయర్స్ పేరెంట్స్తో ఉండడం జరిగింది. ఆ 1-4 ఇయర్స్లో నేను 4 ఇయర్స్ అంటే 4th స్టాండర్డ్ వరకు నేను నా పేరెంట్స్తో ఉండడం జరిగింది. మా యొక్క విలేజ్లో వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇది ఈస్టర్ ఫెస్టివల్ ఆ టైంలో, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆ టైంలో ఆ యొక్క డ్రామాలు, కల్చరల్ యాక్టివిటీస్, క్రిస్టియన్ స్కిట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఒక పపెట్ షోలో నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు నేను అంటే మనకు సాధారణంగా 4th స్టాండర్డ్ వరకు అని అంటే 9 ఇయర్స్ అలా ఉంటుంది, లెస్ దాన్ 10 ఇయర్స్ లోపల. అప్పుడు ఏం విషయాలు అయితే విని ఉన్నామో అవి చాలా మన మనసులో బాగా నాటుకొని పోతాయి. అయితే ఆ పపెట్ షోలో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది, పిల్లల యొక్క పపెట్ షోలో జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీ పేరెంట్స్ చూడకపోయినా, మీ ఫ్రెండ్స్ చూడకపోయినా, టీచర్స్ ఎవరు చూడకపోయినా, వన్ గాడ్ ఈస్ దేర్, గాడ్ ఈస్ సీయింగ్ యూ అని చెప్పేసి అని అంటాడు. అంటే ఆయన ప్రతీది నువ్వు చేస్తున్న ప్రతి పాయింట్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, అది నీ దేవుడు చూస్తూ ఉంటాడు, ఆ దేవుడే జీసస్ అని చెప్పేసి వాళ్ళు ఆ పపెట్ షోలో అది జరిగింది. అది మొత్తం ఎంటైర్డ్ యాక్టివిటీ నాకు గుర్తులేదు కానీ, బట్ ఆ మాట నన్ను ఆకట్టుకొని ఉన్నది. ఓకే, ఎవరు చూడకపోయినా దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు అన్నది నా మనసులో ఉండింది. తర్వాత నేను నా స్టడీస్ పరంగా నేను హాస్టల్కు మూవ్ అయినాను. 5th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు నేను చాలా చక్కగా చదువుకుంటూ, టీచర్స్ చెప్పినది చాలా చక్కగా నేర్చుకుంటూ, ఆ విధంగా అన్ని క్లాసెస్లో ఫస్ట్ మార్క్స్ తీసుకొని వస్తూ, అది మంచి పేరు కలిగిన మంచి పేరు నాకు ఉండేది, టీచర్స్ కూడా బాగా రికగ్నైజ్ చేసేవాళ్ళు, మంచిగా ఉండేది. అయితే సటన్ మూమెంట్లో 9th స్టాండర్డ్ ఐ రిమెంబర్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు దేవుణ్ణి, జీసస్ను ఆరాధించే బిడ్డలు, చాలా చక్కగా ఆరాధించే బిడ్డలు ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు చెప్పి ఉన్నారు, డీజస్ దినకరణ్ గారు, ఫస్ట్ నేను దైవ సేవకుల విషయం తెలిసిపోయినాను అని అంటే డీజస్ దినకరణ్ గారు. డీజస్ దినకరణ్ గారు ఏమని చెప్పారు, అక్కడ వాళ్ళు ఏదైనా మనకు ప్రేయర్ పాయింట్స్, మనకు బాధలు ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ మనము ఒక లెటర్ రాసి ప్రేయర్ చేయమని అన్నప్పుడు, వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక ప్రామిస్ ఇస్తారు, ఆ ప్రామిస్ మనము పదే పదే చదువుతూ ఉంటే అయినా మనకు దేవుడు మన సమస్యల నుంచి విడుదల కలుగ చేస్తాడు అనేసి మా స్నేహితులు చెప్పడం వలన, సరే లెట్ మీ ట్రై, దిస్ ఇస్ అ న్యూ, నాకు ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ థింగ్స్, న్యూ యాక్టివిటీస్, తర్వాత ఇంకొకటి నన్ను అందరూ అనేది ఒక వెరైటీగా చేసి దాని యొక్క మన్ననలను పొందుకోవడము, రికగ్నిషన్ పొందుకోవడం అనేది నాకు ఫస్ట్ నుంచి అలాంటి స్పిరిట్తో నేను మూవ్ అయ్యిన వ్యక్తిని.
అయితే నేను సరే చూద్దాము హౌ గాడ్ విల్ స్పీక్ టు మీ వాట్ దే విల్ ప్రే అని చెప్పేసి అలా అలా ఆలోచన చేసుకుని సరే లెట్ మీ రైట్ అ ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్పేసి అలా ప్రేయర్ రిక్వెస్ట్ రాసి ఉన్నాను. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏం రాసి ఉన్నానో నాకైతే గుర్తులేదు, కానీ బట్ ఆ ప్రామిస్ అయితే నాకు బాగా గుర్తుంది. యెషయా ప్రవచన గ్రంథంలో యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ వస్తాడు, నువ్వు పర్వతంలో నూర్చుదువు, కొండలను పొట్టువలే చేయదువు, నువ్వు నూరుపుడి మ్రానుగా నేను చేస్తూ ఉన్నాను, పురుగు వంటి యాకోబు అనే అధ్యాయం ఉంటుంది కదండి, ఆ మాట నాకు పంపించినప్పుడు నాకు బైబిల్ చాలా అర్థమయ్యేది కాదు, చక్కగా తెలుసుకునేది. పర్వతంలో నూర్చడము అని అంటే ఎట్లా నూడుస్తాము, చీపురు పట్టుకొని నేను ఊడుస్తానా, కొండలను పొట్టువలే చేస్తాను అని అంటే గొడ్డలు తీసుకొని నరుకుతానా, ఏంటి వాట్ ఈస్ దిస్ మీనింగ్ అని చెప్పేసి అలా అని అనుకున్నాను. ఒక టీచర్ ఉన్నారు మాకు, డ్రిల్ టీచరు, దేవుణ్ణి తెలుసుకున్న సిస్టర్ టీచరు, ఆవిడ అడిగితే ఏమే నీకు ఇంత మంచి వాగ్దానం వచ్చింది అనేసి మా సిస్టర్ మా మేడం అన్నారు. అప్పుడు ఏంటో వాగ్దానం అంటే ఏమో తెలియదు, కానీ బట్ ఐ వాస్ రీడింగ్ దట్ ఎవ్రీడే దట్ ప్రామిస్, కానీ ట్రిమెండస్ ఆ వాగ్దానము. పర్వతంలో నూర్చుదువు అంటే కొండలాంటి సమస్యలను, కొండలను పొట్టువలే చేయదు అనే సమస్యలు, ఆ యొక్క విషయాలు జరిగిన తర్వాత చాలా కాలానికి నేను రికగ్నైజ్ అయ్యాను, ఓ పర్వతం అంటే ఈ సమస్యను పర్వతంలాగా ట్రీట్ చేసిన, నేను వాటిని నూరుస్తాను, కొండలను పొట్టువలే చేస్తాను. అది నా ఫస్ట్ ఎన్కౌంటర్ బై వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవునితో నేను నడుస్తూ ఉన్నాను, దేవుని ప్రణాళికలో ఉన్నాను అనేది అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది ఫస్ట్ ఎన్కౌంటర్ అని నేను చెప్పగలుగుతాను. అయితే మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నప్పుడు ఇట్లా ప్రేయర్స్ వాళ్ళు ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు, మనం ప్రేయర్స్ చేయించుకోవచ్చు అని చెప్పేసి అని అన్నప్పుడు మనము అంటే మనం వారితో ప్రార్థన చేపించుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా వారికి మనం ఆఫరింగ్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అలా నేను మనీ ఆర్డర్, అప్పట్లో మనీ ఆర్డర్ నేను హాస్టల్లో ఉండటం వల్ల మనీ ఆర్డర్ చేసిన తర్వాత నాకు వచ్చిన వాగ్దానము అసలు నేను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచును అని అన్నాను అనేసి ఆ వాగ్దానం వచ్చినది. ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడము నేను చూసి ఉన్నాను. అసలు నా యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్లో నేను నా తల్లిగారిని నేను కోల్పోవడం జరిగింది. ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను, ఇట్లా మా మదర్ చనిపోయినారు, ప్రభును చనిపోయిన తర్వాత నేను మా మదర్ను చూసేసి వచ్చి ఎగ్జామ్స్ రాసి ఉన్నాను. చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ నాది. అలాంటప్పుడు టాప్ 10 ర్యాంక్స్లో నేను ఉండడం అనేది ఆయన కృపనే, నిజంగా ఆయన కృపనే. నా యొక్క మార్క్స్ లిస్ట్ వచ్చిన తర్వాత మా టీచర్స్ అందరు చూసి ఈ అమ్మాయి సోన్సో సబ్జెక్ట్స్లో షీ విల్ బీ ఫస్ట్ ర్యాంక్ అండ్ వాట్ అబౌట్ అదర్స్ సబ్జెక్ట్స్ అనేసి టీచర్స్ వచ్చేసి వెంటనే నా మార్క్స్ లిస్ట్ అవంతా చూసిన తర్వాత చాలా సంతోషించినారు. నాకు అవన్నీ పెద్దగా అంటే ఇది

నాకు అటాచ్మెంట్ ఉన్నారు అంటే నా ఫ్రెండ్స్, నా బుక్స్, నేను నా కల్చరల్ యాక్టివిటీస్ అలా ఉండేదాన్ని. అన్నిట్లో ఏ దాంట్లో నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేది దాని కొరకు ప్రయాసపడేదాన్ని, ప్రయత్నించేదాన్ని, అలా ఉండేదాన్ని. అయితే సడన్గా నా యొక్క డిగ్రీ, నేను కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయినప్పుడు నా స్నేహితులు, అప్పుడు నేను అప్పటి వరకు హాస్టల్లో ఉన్న నేను తర్వాత డే స్కాలర్గా మారడం జరిగింది. నా ఫ్రెండ్స్ మిగతా ఫోర్ మెంబర్స్ వచ్చేసి వాళ్ళు వాళ్ళు హాస్టల్లో ఉండడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడము, చదువుకోవడము, అలా గ్రూప్ డిస్కషన్స్ అలా చేస్తూ ఉండేదాన్ని. అయితే 5 మెంబర్స్ ఉండేవాళ్ళము. 5 మెంబర్స్ ఒక సిస్టమ్ను మేము ఫాలో అయ్యేవాళ్ళం అన్నమాట. ఎవ్రీ థర్స్డే పలానా పలానా చోటుకి వెళ్ళాలి, పలానా పలానా చూడాలి, చేయాలి, ఇది చేసిన తర్వాత వీ కెన్ డూ అదర్ థింగ్స్, దెన్ వీల్ గెట్ గుడ్ ర్యాంక్ అన్నట్లుగా మేము అలా ఉండేవాళ్ళము. అయితే సడన్గా నా యొక్క స్నేహితురాలు, ఒక అమ్మాయి, షీఈస్ ఫ్రమ్ గుత్తి, గుత్తిశాల మీకు అందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది, తను అక్కడ చాలా బాగా జరుగుతాయంట, చాలా ప్రేయర్స్ అందరు మా ఊరంతా కదులుతుంది ఆ యొక్క ప్రేయర్స్లో, చాలా బాగుంటుంది, ఇక్కడ ఏదైనా ఉంటే వెళ్దామని ఆశపడుతున్నాను అనేసి మా ఫ్రెండ్ అలా చెప్పడం వలన, అవునా వెళ్దామా, సరే నాకు పర్మిషన్ వస్తుందో రాదో తెలియదు నాకు అన్నట్లుగా నేను అనుకున్నాను. అయితే తన దగ్గరికి వెళ్ళి నన్ను తర్వాత ఎందుకో నాకు చాలా లైకింగ్ అనిపించింది ఆ అమ్మాయితో మాట్లాడడము. సరే నేను తనతో క్లోజ్నెస్ వచ్చింది. మేము 5 మెంబర్స్ము. హోసన్న మందిరం అయితే చాలా బాగుంటుంది, అక్కడ సాంగ్స్ చాలా బాగుంటాయి, షెల్ వి గో అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అలా చెప్పి ఉన్నారు. సరే అనేసి నేను గ్రూప్ డిస్కషన్స్కు నేను వెళ్తున్నాను అనేసి ఇంట్లో పర్మిషన్ తీసుకొని నేను రావడం జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా అట్రాక్షన్ ఏంటి అని అంటే మ్యూజిక్. అక్కడ పాస్టర్ గారు వచ్చేసి కీబోర్డ్ ప్లే చేస్తూ ఉన్నారు, పియానో ప్లే చేస్తూ ఉన్నారు, అన్ని ఆ మ్యూజిక్ సిస్టమ్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఆ సమయంలో నేను మందిరంలో కూర్చొని ఉన్నాను, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు వెళ్ళిపోయి ఉన్నారు, ముందు పోయి కూర్చున్నారు, వాళ్ళ కోసము నేను లేట్గా వెళ్ళాను, లేట్గా వెళ్ళేసి లాస్ట్లో కూర్చున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే చదువు బైబిల్ ఎలా తీసి ఎక్కడ ఏ చాప్టర్ ఉంటుందో కూడా తెలియని వాళ్ళు నా పక్కన కూర్చొని ఉన్నారు, నేను వారి మధ్యలో కూర్చొని ఉన్నాను. ఇది సమ్మర్, ఇంకా సమ్మర్ టైం అనమాట, ఏప్రిల్ ఆ టైంలో. ఇంకా బాగా ఫ్యాన్ గాలి కోసం అనేసి నేను ఎదురు చూస్తూ అట్లా ఇట్లా చూస్తున్నాను. వర్షిప్ జరుగుతూ ఉంటే పాస్టర్ ఎక్కడో ఉన్నారు అక్కడ, నేను కార్నర్లో ఉన్నాను. అయితే కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అన్నోన్ టంగ్స్ మాట్లాడుతూ ప్రైజ్ జీసస్. అసలు వాళ్ళకి బైబిల్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, ఎటు సైడ్ ఇండెక్స్ ఉంటుందో తెలియదు. అలాంటి వాళ్ళు గ్లోరీ టు జీసస్ అనేసి ఇంగ్లీష్ వర్డ్స్ పాడడం పలకడము, ఇంకా తమిళ్ కన్నడ వర్డ్స్ కూడా వాళ్ళు పలకడం వలన నేను వాళ్ళకి వెళ్ళి చూస్తూ ఉన్నాను. అందరినీ ఇలా చూస్తూ వస్తూ ఉన్నప్పుడు సేవకుడు నన్నే చూస్తూ ఉన్నట్టుగాను కళ్ళుమూయి సనగకు అనేసి అలా మాట్లాడడము, అది నాకు ఫస్ట్ దేవుడు నన్ను హెచ్చరించడము. తర్వాత నన్ను కాదులే, ఇంతమందిలో నన్నే అంటున్నాడా దేవుడు, నన్నే చూస్తున్నాడా, పాస్టర్ ఊరికే క్యాజువల్గా అంటూ ఉన్నారులే అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత జరిగిన విషయం ఏంటి అని అంటే, ఇంకా తర్వాత ఎందుకో నాకు తెలియలేదు, బట్ నేను వెళ్తూ ఉన్నానా చర్చికి అనేసి అనుకున్నాను, వెళ్ళను అని అనుకున్నాను. కానీ బట్ సమ్వేర్ సంగీతం అంటే ఇష్టం కాబట్టి ఒక నెలకు ఒకసారైనా కానీ గ్రూప్ డిస్కషన్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళొచ్చు అన్నట్లుగా అలా ఆలోచన చేసుకుంటూ నేను వచ్చి ఉన్నాను. అయితే జరిగిన విషయం ఏంటంటే, 2 వీక్స్ మా ఫ్రెండ్స్ వచ్చారు, 4 మెంబర్స్ వచ్చారు, నేను 2 వీక్స్ వెళ్ళలేదు. 3rd వీక్ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుడు నాతోనే మాట్లాడినట్లుగాను, నేను అసలు నాలో ఉన్న ఒంటరితనము, అంతవరకు ప్రతి విషయంలో ఒక అగ్రెసివ్నెస్, ఏదైనా ఒక మనిషి నా దగ్గరకు వచ్చి అయ్యో ఇట్లా అయిపోయింది, ఇలా ఉంది సలోమి అనేసి అని అంటే, వై కాంట్ యూ థింక్ లైక్ దిస్ అనేసి అట్లా పాజిటివ్ వేస్గా నేను చెప్పే అలాంటి నాకు నేనే ఒక పిటినెస్ అనేది నాకు అనిపించింది. ఆ సమయంలో నాకు ఎవ్వరూ లేరు అన్నట్లుగా ఆ 3rd సండే నేను వెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడడం అనేది నాకు దేవుడు ఆటోమేటిక్గా ఆయన నేర్పించిన, ఆయన మీద ఆనుకోవడం అనేది నేను ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాను. ఇంకా తర్వాత నుంచి ఏది ఏమైనప్పటికీ ఎలా అయినా కానీ ఎన్ని అబద్ధాలైనా చెప్పైనా కానీ నేను ఈ మందిరానికి రావాలి అని చెప్పేసి అని అనుకున్నాను. తర్వాత సరే ఇంకా మనకు పరిజ్ఞానం లేదు, దైవిక జ్ఞానం తెలియదు ఎలా ఉండాలో, ఒకవేళ తప్పులు చేస్తే పడిపోతారేమో, అప్పటికి బాప్తిస్మాల కార్యక్రమాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి, సరే చర్చికి వెళ్ళడం మాత్రం సరిపోతుంది అని చెప్పేసి అట్లా అనుకున్నాను. నా స్టడీస్ అప్పుడు నేను ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి,
మంచి

ఈ ప్రోడక్ట్స్ నేను డెవలప్ చేయాలి, ఏదైనా ఒక సైంటిస్ట్ లాంటి వర్క్ నేను చేయాలి అనేది నాకు చాలా ఆసక్తి. అలానే నా కెరీర్ కూడా అలానే స్టార్ట్ అయ్యింది, అలానే ఉండినాను. అయితే దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆయన నన్ను చూ చేసుకున్నాడు అనేది నేను చాలా లేటుగా తెలుసుకొని ఉన్నాను. ఆయనను ఎప్పుడైతే తెలుసుకొని ఉన్నానో అప్పటి నుంచి ఆయన నన్ను మరలా లోకంలోనికి తీసుకొని వెళ్ళలేదు. హల్లెలూయా. అయితే జరిగిన విషయం ఏంటి అని అంటే, మా ఫ్రెండ్స్ చాలా ఇన్స్పైర్ అయిపోయేసి లెట్ మీ టేక్ ద బాప్టిజం అని చెప్పేసి వాళ్ళు బాప్తిస్మాలు తీసుకొని ఉన్నారు. తర్వాత వాళ్ళకు మా కాలేజ్ స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము మా ఇండ్లకి వెళ్తే మేము చర్చ్కి వెళ్తామో లేదో తెలియదు అని అన్నారు. అలా అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇంకా నేను కూడా అలా వెళ్ళను కదా, నా పరిస్థితి ఎలా ఉంటుందో, బాప్తిజం తీసుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పేసి నేను కొంచెం రిజెక్ట్ చేసుకుని, దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు కానీ బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్. ఇఫ్ గాడ్ టెల్స్ దెన్ డెఫినెట్లీ ఐ షుడ్ ఒబే ఆర్ నాట్. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు ఒబే, వాట్ ఈస్ ద నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ అన్నట్లుగా ప్రతి విషయంలో ఒకలాంటి క్వశ్చన్ మార్క్ వేసుకుంటూనే వచ్చేదాన్ని. దేవుడు ఒక మాట చెప్తే కదా దానికి లోబడేదాన్ని కాదు, కాకపోతే మా పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రార్థన చేసుకుంటూ అలా వచ్చేదాన్ని. ఓకే, నా సమస్య ఇదింది ప్రభా, నాకు కృపదయచేయి అనేసి అట్లా అని అంటున్నాను. చాలా మంది ఈ భాషలు మాట్లాడుతూ ఉన్న వారిని చూసి నేను చాలా వింతగా ఫీల్ అయ్యున్నాను. అయితే దేవుడు నన్ను దర్శించి ఉన్నాడు. మొదటిగా నేను రక్షణ బాప్తిసం తీసుకోకముందుకే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించడం అనేది చాలా ట్రిమెండస్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పగలుగుతాను. అది ఎలా అంటే, ఒకరోజు మేము ఆల్ నైట్ ప్రేయర్కు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడం కూడా చాలా రెస్ట్రిక్షన్స్తో నేను వెళ్ళి ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ వెళ్ళాల్సిందే అన్నట్లుగా నేను, సరే తర్వాత ఏం జరిగినా కూడా ఐ విల్ టేక్ ద చార్జ్ అని చెప్పేసి అలా వెళ్ళి ఉన్నాను. వెళ్ళి ఉన్నప్పుడు ఆ ముందు రోజు వరకు నాకు జరిగిన విషయం ఏంటంటే, నా పండు చాలా పెయిన్గా ఉంటుంది. అసలు ఇలా బ్రష్ ఇక్కడ ఇట్ సైడ్ బ్రష్ చేసేదాన్నే కాదు, ఇట్ సైడ్ మాత్రమే బ్రష్ చేసుకుంటూ వచ్చేదాన్ని. అలా ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు, దైవ సేవకుడు వర్షిప్ లీడ్ చేస్తూ వస్తున్నారు. లీడ్ చేస్తూ ఉన్నప్పుడు నేను వచ్చేసి నేను కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా నీకు స్తోత్రములు, వీళ్ళందరూ ఇంతగా ప్రార్థన కన్నీరు గాడ్చి ఆనందిస్తున్నారు, ఆత్మలో ఆనందిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, సంతోషిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అప్పటికి నాకు పాటలు ఏమి రావు, ఒక సాంగ్ మాత్రం ఆ సమయంలో ఒక ఆ పల్లవి మాత్రమే నాకు తెలుసు, అది ఏ

గణనీయము. ఆ పాట అది ఒక్క పల్లవి ఎంటైర్ వర్షిప్ లో అది నేర్చుకుని ఉన్నాను. ఆ పాట మాత్రము అది ఆ పల్లవి నేర్చుకుని పాడుతూ ఉన్నాను, నేను కూడా పరవశిస్తూ ఉన్నాను. అంతే, ఆల్ ఆఫ్ సడన్ సమ్ వన్ కేమ్ అండ్ టచ్డ్ మీ. అప్పుడు నా యొక్క బాడీలో ఉండేది, నాకు మామూలుగా అంటే అది నా బాడీ హీట్ బాడీ అలాంటిది, నాకు సడన్ గా ఒక లాంటి టెంపరేచర్ నాలోనికి రావడం జరిగింది. చల్లంటి ఒక చల్లని స్పర్శ అనేది నేను అనుభవించి ఉన్నాను. అది ఫస్ట్ ఎన్కౌంటర్. తర్వాత ఇంకా నేను డిసైడ్ అయిపోయినాను, దేవా బ్రతుకుతే నీ కొరకే బ్రతకాలి. నేను ఎంతగైనా బయట కనపడకపోయినా నేను మాత్రం నీతోనే ఓ ఉడంబడిక చేసుకుంటూ ఉన్నాను, నువ్వే నడిపించు అని చెప్పేసి అని అనుకున్నాను. అయినా అప్పటికీ నేను బాప్తిసం తీసుకోవడానికి చాలా సిద్ధపడి ఉన్నాను, కానీ చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాను కాబట్టి చాలా వరకు నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉన్నాను. 2006 జూన్ 10th బాప్తిసం తీసుకోవడానికి దేవుడు మార్గం సరళం చేసి ఉన్నాడు. ఆ దినమున దేవుడు నాతో మాట్లాడాను. ఆ ఉదయకాల సమయం అంతా నేను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను, ప్రభువా ఒక వివాహం అయితే అయినా మన యొక్క లైఫ్ హస్బెండ్తో వారి కుటుంబంతో ఎలా జీవిస్తామో, నేను దేవునితో నేను నీ ఇంటిలోనికి వస్తున్నాను, నీ బిడ్డగా నేను పిలువబడుతూ ఉన్నాను, ఇక నో మోర్ నాకు ఇంకా లోకంతో నాకు సంబంధం లేదు, నువ్వు ఏమి చేసినా ఇంకా నీతోనే ఫలించినా ఎండిపోయినా మహావృక్షంగా మార్చబడినా ఏ విధంగా ఉన్నా కూడా అది నీతోనే, నీతోనే నా జీవితం, నువ్వు నిజమైన ద్రాక్షావల్లి కదా, తీగను నేను కదా అని చెప్పేసి నేను దేవునితో అలా బాగా ప్రార్థన చేసుకున్నాను. ఉదయకాలం నుంచి తెల్లవారు వరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రార్థనలోనే ఉన్నాము. అయితే దేవుడు నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ యూత్ యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు డైమెన్షన్సే వేరుగా ఉంటాయి, అట్రాక్షన్సే వేరుగా ఉంటాయి, ఇతరుల మాటలు కూడా మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ప్రతి ఒక్కరికి చాలా వరకు ఈ ప్లాట్ఫామ్ మీద వాచ్ చేస్తూ ఉన్న వారికి, వింటూ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి సమ్వేర్ సంథింగ్ సమ్ వర్డ్ సమ్ థింగ్స్ సమ్ థింగ్స్ కానీ పర్సన్స్ కానీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఉంటుంది. బట్ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, అయ్యా నేను నీతో వస్తున్నాను, నీ ఇంటిలోనికి నేను వస్తున్నాను, హౌ యూ విల్ బి లీడింగ్ మీ. ఐ ఆస్క్డ్ గాడ్. I did not cry it when I was getting married, but I cried when I was taking baptism. Pravanu nannu ela nadipistavu an cheppesi nenu devunu adiginappudu devudu natho maatladina maata, sevakudu maatladutu unnadu, adi ade maata sevakuni swaramu naa chevulo nenu mundugane vintunnanu worship lo. Kristu prema nundi edababu vaadevaru, Kristu mee pakshamana undaga meeku virodhi evadu, erparchabadina vaari meeda neram moopu vaadevadu. ఈ విధంగా దేవుడు రోమపత్రిక 8వ అధ్యాయము ఆ అధ్యాయం అంతా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చూడలేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత నా పేరు సలోమిగా మార్చబడింది. యాక్చువల్గా నాకు మా నేను స్కూల్లో చదివేటప్పుడు కూడా నాకు ఎందుకో అది అంటే సలోమియా కూడా ఒక వన్ ఆఫ్ ది ఎవాంజలిస్ట్ అనేసి నాకు తెలుసు. తర్వాత ఇప్పుడైతే ఇప్పుడున్న జ్ఞానంతో నేను చెప్పగలుగుతూ ఉన్నాను. అలా నేను ప్రార్థన చేసుకొని మొత్తానికి బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. నువ్వు ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను వెళ్తూ ఉన్నాను, ఇంటికి వెళ్తున్నాను. దగ్గరగా 3 కిలోమీటర్స్ మా ఇంటికి చర్చ్కి. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. 4:30 నేను బాప్తిసం తీసుకున్నాను. 4:35 నాది డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. 2 ఏంజల్స్ నా వెనకాల రావడం అనేది నేను చూసి ఉన్నాను. ఎగ్జాక్ట్గా నేను ఇంటికి ఆ రూట్లో మామూలుగా ఒకరు సింగిల్గా పోరు, ఇంకా జనాలు కూడా ఇంకా అప్పటికి మా కాలనీలో ఇంకా రోడ్డు సరిగ్గా లేదు, కొంచెం చెట్లు అంతా కొంచెం రిమోట్ ఏరియా లాగా ఉంటుంది. అలాంటిది నేను ఒక్కదాన్ని నేను నడుచుకుంటూ వెళ్ళాను. నేను నాతో పాటు ఇద్దరు దేవదూతలు నాతో పాటు రావడం జరిగింది. సరిగ్గా నేను మా ఇంట్లో గేటు తీసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ వెలుగు అనేది నేను చూడలేదు. అంతవరకు నాతో సమ్వేర్ సమ్వన్ కమింగ్ విత్ మీ అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత నేను ఇట్లా నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయినాను అనేసి మా సేవకులకు చెప్పి ఉన్నప్పుడు ఏంజల్స్ వచ్చిన్నారు నీతో అని చెప్పి అలా చెప్పి ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే జరిగిన సందర్భం ఏంటి అని అంటే అవంతా దేవుడితో నడిచిన సందర్భాలు, దేవుడు నాతో ఉన్న సందర్భాలు ఇవంతా చాలా బాగా అనిపించింది. చదువుకుంటున్నప్పుడు కూడా దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించి రాయబోయే ఎగ్జామ్స్లో కూడా ప్రభువా రేపు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుడిని అడిగి ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఇదంతా స్టడీస్ అయిపోయిన తర్వాత
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను సిద్ధపడుతూ ఉన్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని అడగలేదు, ఎందుకంటే మా నాన్నగారు ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి సంథింగ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అలా చెప్తూ ఉండడం వల్ల నేను కూడా గవర్నమెంట్ జాబ్స్కు చాలా ప్రిపేర్ అయినాను. అంతవరకు దేవుడు నాతో నడిచినాడు, నేను దేవునితో నడిచిన్నాను. ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నానో, ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చిందండి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాను ఎలా డిస్ట్రాయ్ చేసినది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. ఇంకా నాకు చాలా దేవుడు ఇంతగా నాతో నడుస్తూ ఉన్నప్పుడు, నేను దేవుడిని ఇంతగా అడుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యోగ విషయంలో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ రావడం ఏంటి అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఇంకా దేవునికి దూరం డిపార్ట్ అవుతూ ఉన్నాను. దేవుడు నేను దేవుడు ఎలా నడిచి ఉన్నామో నేను దేవునితో మాట్లాడేదాన్ని, ప్రభా ఐఎమ్ గోయింగ్ టు బై దిస్, షుడ్ ఐ బై ఆర్ నాట్, ఇస్ దిస్ యూస్ఫుల్ ఫర్ మీ. ఒకవేళ కొన్ని ఫోర్స్ఫుల్గా కొన్న వస్తువులు కూడా నేను వాడని దినాలు కూడా ఉన్నాయి. అలా దేవునితో నడిచిన నేను ఇక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగం తెచ్చుకునే విషయంకి వచ్చేసరికి నేను దేవునికి దూరం అయ్యాను. నాకు ఎటు మ్యాథమెటిక్స్ నేను మంచిగా చేస్తాను, మంచి ఇప్పటికీ నాకు మంచి రికార్డ్స్ ఉన్నాయి, అందుకోసం అనేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్. అలా కాన్ఫిడెన్స్తో టాప్ అన్ని ఎగ్జామ్స్ బాగా ఫస్ట్ నేను కష్టపడితేనే కదా దేవుడు కూడా అనుగ్రహిస్తాడు అన్నట్లుగా నేను అనుకునేదాన్ని. అలా అనుకుని నేను చాలా ఒక రకంగా చెప్పాలి అని అంటే 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్ నేను దేవుని అడిగినాను, ప్రభా నాకు తెలియచేయి, నువ్వు నాకు నేర్పించు, ఎలా చదువుకోవాలో ఎలా నడుచు ఏమేమి చదువుకోవాలో కూడా నాకు తెలియచేయి అని చెప్పేసి అలా మెటీరియల్ తీసుకొని చదువుకుని ఉన్నాను. చదువుకోవడం వలన టాప్ మార్క్స్ వచ్చినాయి, కానీ అయితే 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్స్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా ప్రతిదీ నేను రాస్తున్న ప్రతి ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్లో వస్తూ ఉన్నాను, బట్ ఐ వాజ్ ఫెయిలింగ్ 1 or 2 మార్క్స్, అంటే అక్కడ క్లియర్ అవ్వకపోవడం జరుగుతుంది. దానివల్ల నేను దేవునికి దూరం అయ్యాను. దేవునికి ఎలా దూరం అయ్యానంటే పైకి మాత్రం భక్తి జీవితం చేస్తూ వస్తూ ఉన్నాను. అయితే దేవుడు ఇంకా నేను ఏం ప్రార్థన చేసినా నాకు నచ్చినది, నేను అడిగినది దేవుడు నాకు అయ్యానప్పుడు ఇంకా నేను ఏమి ఏ విషయం అడగమంటావు అనే క్వశ్చన్ నాలో వచ్చింది. అలా వచ్చినప్పుడు నేను ఇంకా నేను ప్రభువా నేను ఇంత కష్టపడి ఉన్నాను, దానికి తగిన ప్రతిఫలం ఇవ్వు అన్నట్లుగా నా ప్రార్థన అలా స్టార్ట్ అయినది. చాలా వరకు నేను ఎగ్జామ్స్ రాసి ఉన్నాను, చాలా ఇంకా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. అలా చదువుతూ 0.25 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టేసేసి నేను దాంట్లో క్వాలిఫై కాలేదు, నా మార్క్స్ రాలేదు అని చెప్పేసి ఇంకా అక్కడికి ఆగిపోయింది. ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోయినాను, ఇంత దూరం అయిపోయినాను. ఇంకా దేవుడు నన్ను చూస్తే దేవునికి నేను ఇష్టం లేనేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అలా అనేసి ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి నేను పక్కన పెట్టేసి ఇంకా ప్రైవేట్ జాబ్స్లో నేను ప్రిపేర్ అవ్వాలి, జాబ్ అంటే నాకు చాలా ఇష్టము, టెక్నాలజీ నేను అప్లికేషన్స్ కొన్ని అప్లికేషన్ పర్సనల్గా అప్లికేషన్స్ నేను డెవలప్ చేసుకొని ఉన్నాను. దానిని బట్టి ఇంకా సరే ఐటీలోనే ఇంకా మనం లీడ్ అవ్వాలి, ఇంకా తప్పదు మనం సర్వైవ్ అవ్వాలి కదా, దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ బట్ నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి నేను ఐటీ ఫీల్డ్లో ఇంకా కంప్లీట్గా నేను దాని మీదనే ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఐటీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కూడా నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. మా ఫ్రెండ్స్ అప్పటికే నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది, మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునే వాళ్ళు అనమాట. మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకంటే వాళ్ళు నాలాగా కెరీర్ బ్రేక్ తీసుకోలేదు, ఎందుకంటే నేను ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ పడుతూ ఉన్నాయి అంటే నోటిఫికేషన్ పడుతుంది అని అంటే జాబ్ మానేసేసి వచ్చేసి లేదంటే లీవ్ పెట్టుకొని ఇలా ప్రిపేర్ అయ్యేతో వచ్చేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ అదే కంపెనీలలో కంటిన్యూ అవ్వడం వల్ల వాళ్ళ సాలరీస్ ఇంక్రిమెంట్ అవ్వడము, కంపెనీ స్విచ్ అవ్వడం వల్ల మంచి సాలరీస్ వచ్చినాయి. అయినా ఇంకా నేను కంపల్సరిగా నేను ఇక్కడే నిలదొక్కుకోవాలి, ఇంకా వేరే ఇంకా నాకు గవర్నమెంట్ జాబ్ ఏం దేవుడు ఇవ్వట్లేదు, ఇంకా నేనేం చేయను అని చెప్పేసి అలా అనుకుంటూ ఉన్నాను. ఇక నేనైతే నేను వెళ్తున్న ఫెలోషిప్లో దేవుడు బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, కానీ ఏదైనా జాబ్స్ వస్తూ ఉన్నాయి వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నా హృదయంలో
చాలా వేదన కలుగుతూ వస్తూ ఉండేది. అంటే ఇదంతా మీకు ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కంఫర్ట్ చేసి ఉన్నాడు అనే దానికి నేను ఇంత వివరణ ఇస్తూ ఉన్నాను. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ని వదిలేసి ప్రైవేట్ జాబ్స్లో ఎప్పుడైతే వచ్చి ఉన్నానో, నా శాలరీని చూసేసి మా ఫ్రెండ్స్ ఈ పిల్ల ఇలా వెళ్ళింది అలా వెళ్ళింది అందుకే దీని శాలరీ ఇలా ఉంది అని చెప్పేసి, ఇంకా వీఆర్ గెటింగ్ మ్యారీడ్, వెన్ షీ విల్ గెట్ మ్యారీడ్, వెన్ షీ విల్ బి స్టేబుల్ ఇన్ హర్ లైఫ్, ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవుతుంది, అప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ ఆన్ సైట్కు వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చాయి, నేను జస్ట్ అరగట్రం అంటే ఐటీ సెక్టర్లోనికి ఎంటర్ అయి ఉన్నాను, ఇంకా నా ఎక్స్పీరియన్స్ అంత లేదు, ఇంకా నా పర్ఫార్మెన్స్, నా ఎక్స్పీరియన్స్, స్టెబిలిటీ అన్నీ క్రాస్ చెక్ చేస్తారు. అయితే సగం మధ్యలో ఉన్నప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి ఆన్ సైట్కి వెళ్ళడానికి. తర్వాత ఇంట్లో పరిస్థితులను బట్టి నేను ఆగిపోవడము, అంటే నా డిజైర్ అనమాట సంథింగ్ గ్రేట్ అని అని అనిపించుకోవడం అనేది నాకు ఆశ ఉండేది. ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. దానివల్ల నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను, దేవుని పరిచర్యలో ఉంటూ ఉన్నాను, సేవకులకు సహకారంగాను దేవుని దైవ సేవకులను వెంబడించడం అనేది నా లైఫ్ స్టైల్ అలా ఉండేది. అయితే లోపల మాత్రము ఇతరుల గురించి నేను భారం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని, కానీ బట్ ఐ వాజ్ నాట్ ప్రేయింగ్ ఫర్ మై సెల్ఫ్. నా అసలు నా లైఫ్ ఏంటి, దేవుడు నాకు అడిగినది నాకేమి ఇవ్వలేదు. ఒకనొక సందర్భంలో తీర దగ్గరకు వచ్చింది, అది ఇంకా ఆర్డర్స్ ఆఫ్, అది ఏమంటారు, గవర్నమెంట్ ఆర్డర్స్ రావాల్సింది, రాలేదు, అది హోల్డ్లో ఉంది, అది ఇప్పటికీ హోల్డ్లో ఉంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గర దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. అయితే దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాను, ఆత్మ నార్పకుడి, ఇలా మాట్లాడుతున్నావు, అలా చేస్తున్నావు, నేను ఎలా బ్రతకాలి ప్రభు, నాకు అడిగినది ఇప్పుడు చూడి, ఆశ నీ ఆశ భంగం కానేరదు అంటావు, మరి తర్వాత నీ కోరికని సిద్ధింపచేసి సిద్ధింపచేస్తాను అంటావు, నీ మనోభిష్టమును సిద్ధింపచేస్తాను, కలగచేస్తాను అని అంటున్నావు, బట్ వై యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ మై డిజైర్ అనేది నాకు ఒకలాంటి వాగ్విధానం దేవునితో ఉండేది. మిగతా విషయాలలో దేవా ఈ విషయంలో నేను వెళ్తున్నాను, వెళ్ళొచ్చా పోవచ్చా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో సమాధానం ఇస్తూ ఉన్నాడు, కానీ ఈ జాబ్ విషయంలో నాకు దేవుడు ఇవ్వలేదని చెప్పేసి ఒకలాంటి ఒక కార్నర్, ఒక బిట్రేయల్ కార్నర్ అనేది నాలో ఉండేది. అలా ఉన్నప్పుడు నేను దేవునితో అంటే 70% దేవునిలో ఉంటే 30% నాకు సాడ్నెస్ అనేది ఉండేది. నా ముఖం చూస్తానే చాలా వరకు ఏదో ఈ అమ్మాయి కోల్పోయింది, యవనస్త్రాలు ఎండుకొని ఇలా ఉండడం ఏంది, ఏదో సంథింగ్, నా సేవకులు కూడా అలానే అనుకునే వాళ్ళు నన్ను చూసి ఉన్నప్పుడు, ఏదో సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్, సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్ అని చెప్పేసి అలా అనుకునే వాళ్ళు. ఎవరేమనుకున్నా నా బాధ నాకు తెలుసు, కానీ అందరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను అలా అనుకుని అలా నా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చిన్నాను. అయితే సరిగ్గా 2016 అప్పటికి నేను బాప్తిజం తీసుకున్న తర్వాత, సారీ ఈ విషయం చెప్పలేదు, పరిశుద్ధాత్మ అభిషేకం నేను ఎలా పొందుకొని ఉన్నాను. ఒకరోజు అందరం కూర్చొని పిల్లలం అందరం క్యారమ్ బోర్డు ఆడుతూ ఉన్నాము, ఎందుకు నాకు బైబిల్ చదవాలా అనేసి నాకు ఆత్మ ప్రేరేపణ వస్తుంటే చదువుతూ వస్తున్నాను. అప్పటికి ఇంకా ఇవి గాస్పల్స్ చదివేసినాను, అపోస్తల కార్యములు స్టార్ట్, ఇంకా అక్కడికి వచ్చేసిన్నాను. అలా చదువుతున్నప్పుడు క్యారమ్ బోర్డు ఆడకుండా నేను టెర్రస్ పైకి పోయి కూర్చొని ప్రార్థన, ఇంకా అపోస్తల కార్యములు చదువుతూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా సౌలు పౌలుగా ఎలా మార్చబడి ఉన్నారు ఆ టయానికి నేను దేవుని సన్నిధిలోనికి సరెండర్ అయిపోయినా. నన్ను నేను సరెండర్ అయిపోయినప్పుడు, ప్రభా నేను పాపిని, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అంటున్నా, ఆత్మాభిషేకం నాకు కావాలి ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి నాకు తెలియకుండానే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం అది 3:30 ఆ టైంలో నేను అలా పైన టెర్రస్ పైన కూర్చొని, ఏమి ఓపెన్ ప్లేస్ అనమాట, కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నాకు తెలియలేదు ఆత్మాభిషేకంతో నేను నింపబడి ఉన్నాను, నా మోకాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలియలేదు నా మోకాళ్ళు ఆ స్కిన్ అంతా టేర్ అవ్వడము, రక్తం కారుతూ ఉండడం అని, అవన్నీ నేను చూడలేదు, అవన్నీ నాకు పెయిన్గా కూడా లేదు. అది ఫస్ట్ నేను పరిశుద్ధాత్మ బాప్తిసం మొదటగా బాప్తిసం తీసుకున్నాను, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసము అతి త్వరితంలోనే పొందుకుని ఉన్నాను. అగ్నిలో అభిషేకము, పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిసం తీసుకోవడము నాకు 2016 అక్టోబర్ 2 ఒక దైవ సేవకుడు ఇక్కడ అంటే మా చర్చిలోనే, అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా, ఈరోజు మనము అపోస్తులుల కూటముగా మనం ఈరోజు కండక్ట్ చేసుకుందాము అని చెప్పేసి చెప్పినప్పుడు, హౌ ఇట్ విల్ బి, అపోస్తులు ఇంటింట రొట్టె విడిచిన్నారు, పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ ఖండిస్తూ ఈ విధంగా నడిపించి ఉన్నారు కదా, లెట్ మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చర్చికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు చర్చికి వెళ్ళినప్పుడు దగ్గరగా 30-40 people ఉన్నాము, అందరం ప్రార్థన చేస్తున్నాము, ఆయన భాషలతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ అభిషేకంతో
వర్షిప్ చేస్తూ ఉన్నారు, నాకు తెలియలేదు. దగ్గర దగ్గరగా 40 మినిట్స్ టంగ్స్లో ఎప్పుడు ప్రేయర్ చేయని కొత్త భాషలు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఇక అప్పటి నుంచి ప్రభువా నువ్వు నన్ను ప్రేమించలేదు, నేనే నిన్ను ప్రేమించున్నాను, నేను ఇష్టపడి ఉన్నాను, అందుకే నేను చర్చికి వస్తున్నాను. నువ్వు నాకు కష్టం పెట్టినా నష్టం పెట్టినా మంచి చేసినా కీడు చేసినా ఏది చేసినా నేను నీ సన్నిధిని వదిలిపెట్టను. అలానే నేను 2016 నుంచి 2017 వరకు అలా నడుస్తూ వచ్చినాను. సరిగ్గా 1 ఇయర్ లోపలనే దగ్గర దగ్గర అంటే ఇదే దృక్పథంతో నేను 6 మంత్స్ నేను అలా నడిచి ఉన్నాను. అయితే 7th మంత్ దగ్గర నుంచి దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆ 7th మంత్ మాకు ప్రతి నెల వాగ్దాన సందేశము, వాగ్దానం క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఆ మాటను చూసుకున్నప్పుడు నా ఫెయిల్యూర్స్ అన్ని నేను ప్రతిదీ రికార్డ్ చేసుకునేదాన్ని అనమాట. దేవుడు నాకు అంటే డైరీ రాసుకునేదాన్ని, దేవుడు నాకు ఏ విషయంలో మాట్లాడినాడు, నేను దేవునితో ఏం మాట్లాడినాను, దేవుడు నాకు ఏ దానికి రెస్పాన్స్ ఇచ్చినాడు, దేవుడు ఇంకా ఏ దానికి రెస్పాన్స్ అవ్వలేదు, ఇంకా ఏ విషయాలు నేను ఎలా అడగాలి, ఎలా మాట్లాడాలి ఆయనతో. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడతాడు కదా అనేసి నేను అలా నడుచుకుంటూ వచ్చిన్నాను. అలా 2017కి వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఉన్నప్పుడు ఏం ప్రేమను చూశాను, ఇంతవరకు నా చేదే నేను అన్ని చేయదు అనుభవాలే. దేవుని ప్రేమించి ఉన్నాను, దేవునితో నడుస్తూ ఉన్నాను, ఎన్నో ఎదుర్కొని ఉన్నాను, ఎన్నో దొంగ పనులు చేసి ఉన్నాను. అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు, జనాల మధ్యలో ఎలా ఉండాలో బాగా తెలుసు. అలా ఒక మనిషి నన్ను వచ్చి, ఏ నువ్వు ఇది చేసావంట కదా, నువ్వు ఇట్లా అంటావు కదా, పలానా అంటావు కదా అని ఎక్కడ అంటారో అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. దానికి తగినట్టుగా నేను నడుచుకొని ఉన్నాను. తర్వాత ప్రభు ఇది ఇలా చేయడం తప్పేమో అని నేను దేవుని అడిగినప్పుడు, దావీదు కూడా కొన్ని చోట్ల ఒక చోట నుంచి తప్పించుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయన కనబడకుండా ఉండడానికి పిచ్చివాడిలాగా గీతలు గీస్తూ వస్తున్నాను. ఒకవేళ దేవుడు నన్ను కూడా అలా చేసి ఉన్నాడేమో అని చెప్పేసి నేను, ప్రభు నేను కూడా అలా చేసి ఉన్నానా అని అని అన్నప్పుడు దేవుని యొక్క కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ధైర్యంగా నేను మీ మధ్యలో సాక్ష్యం చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నన్ను క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు అని అన్నప్పుడు, నువ్వు ఎన్ని విధాలుగా చేసి ఉన్నావు, నాకేది మేలు జరగలేదు, మరి నీ ప్రేమ ఎక్కడుందని నేను చూడాలి అని చెప్పేసి నేను ఏడ్చుకుంటూ అవన్నీ ఇమెయిల్స్ నా డైరీస్ అవన్నీ ఏమేమైతే రాసుకొని ఉన్నాను చింపేసి ఉన్నాను. నిజంగా ఒకవేళ నేను పొరపాటు చేసి, నేను ఇంతవరకు అనుకున్నాను నువ్వు నన్ను ప్రేమించలేదు, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీతో వస్తున్నాను, ఒకవేళ నువ్వు ప్రేమించుంటే నా స్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పేసి నేను బాగా ఆ రోజు ఆ వాక్యం ఆ దైవసేవకులు డెలివరీ చేస్తూ మెసేజ్ చెప్తూ ఉన్నారు, నాకు దుఃఖం ఆగలేదు. నేను రాసుకునేటివి, దేవునితో మాట్లాడుకునేటివి, నువ్వు ఇది ఇస్తావు కదా ప్రభా, నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చే దేవుడవు, అలా అనుకునేటివన్నీ ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. అంతరంగంలో ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉన్నాను. నేనైతే ఎవరితో కంపారిజన్ చేసుకునేదాన్ని కాదు, కానీ నా దేవుడు నాకు ఇస్తాడు, ఒకవేళ నాకు సామర్థ్యం లేకపోయినా నాకు సామర్థ్యం అనుగ్రహించే దేవుడు అలా నేను అడుగుతూ వచ్చేదాన్ని. కానీ వేరే వాళ్ళతో నాకు కంపారిజన్ నాకు ఇష్టం ఉండేది కాదు. నాకు నా ప్రొవైడర్ నాకు ఇస్తూ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో నేను ఎందుకు జెలస్గా ఫీల్ అవ్వాలి, వేరే వాళ్ళకు ఉంది నాకు లేదు అనేసి నేను ఎందుకు ఫీల్ అవ్వాలి. హీ విల్ గివ్ మీ ద అపాయింటెడ్ టైం, ఆయన టైంలో నాకు ఇస్తాడు అనే ధైర్యం, ఆ విధమైన రిలేషన్షిప్ నాకు దేవునితో ఉండింది. అయితే ఆ సందర్భంలో నేను ఆ నెలంతా ఫిబ్రవరి ఆ నెలంతా ఆ వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయ్యా నన్ను క్షమించు, నిజంగా నీ ప్రేమకు సాటెవ్వరు అని నువ్వు అంటున్నావు, మరి ఇవన్నీ విషయాలలో నేను ఎలా నడిచిన్నాను నాకు తెలియలేదు, నేను ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు ప్రభా, ఒకవేళ నేనేమైనా నీకు దూరం అయ్యున్నానేమో. దట్ వాజ్ మై గ్రేటెస్ట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. 28 డేస్ దేవునితో నేను ఎలా నడిచిన్నానంటే, నువ్వు ఇలా చేసావు ఫలాంది అడిగినప్పుడు నాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చావు, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నా మీద ఇంత భక్తి చేస్తుంది, దీనికి ఇది రాలేదు, ఉద్యోగం రాలేదు, అది రాలేదు, ఇది ఇంత చదువుతుంది కానీ ఏమో రావట్లేదు, ఇలాంటి మాటలు అనిపించుకుంటున్నప్పుడు నేను ఎంత కృంగిపోయినానో, నా దేవుడు నాకు ఏం చేయలేదే అని నేను ఏడ్చుకున్నాను కదా, మరి నీ కోపం వచ్చిందా ప్రభువా అనేసి ఆ 28 డేస్ నేను అలానే దేవుణ్ణి అడిగిన్నాను, దేవునితో మాట్లాడుతున్నాను. సరిగ్గా మార్చి నెల వచ్చింది. మార్చిలో వాగ్దానం ఏమొచ్చింది తెలుసా, నా మంచితనం అంతయ్యో నీకు చూపిస్తాను, మోషకు తోడైనట్టుగా నీకు నువ్వు తోడయ్యున్నాను అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాట, ఒక మనిషి మాట్లాడితే కొంతకాలం వరకు వాళ్ళు మంచి చేస్తారు, తర్వాత మరలా మర్చిపోతారేమో, కానీ పరిస్థితులను బట్టి వారు ఒకవేళ చేయాలనన్నా సహకరించలేకపోవచ్చేమో, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇక అంతే అండి. 2017 నుంచి గాడ్స్ ఫేవర్ నేను చూడడం జరిగింది.
అయ్యా నాకు ఇది కావాలయ్యా అని అంటే అన్ని శ్రేష్టమైనటువంటి దేవుడు నాకు అనుగ్రహిస్తూ వస్తున్నాను. ఇంకా సరిగ్గా ప్రేయర్స్ ఇలా దేవునితో నేను ఒక మంచి రిలేషన్షిప్ కలిగి నా ఇన్నర్ వూన్స్ హృదయంలో గాయపడినటువంటి దేవుణ్ణి నేను మిస్అండర్స్టాండ్ చేసుకొని దేవునికి దూరమైన సందర్భాలు అవన్నిటినీ రిపెంట్ చేసి ఉన్నాడు. నువ్వు పాతవి మరిచిపోమని దేవుడు చెప్పి ఉన్నాడు. ఇంకా అలా మరి నేను ఒక న్యూ ట్రాన్స్ఫర్మేషన్ అయినాను. అయిన తర్వాత నుంచి దేవుని ఫేవర్ ప్రతి చోట నన్ను తీసుకొని వస్తూ ఉంది. వెళ్ళిన చోటల్లా ఒకలాంటి గౌరవము, ఈవెన్ దైవ సేవకులకు పెద్ద పెద్ద దైవ సేవకులను పరిచయం చేసుకోవడానికి కూడా ఎందుకో దేవుని యొక్క ముఖవర్చస్సు నా మీద ఉండడం వల్లనో తెలియదు కానీ అసలు ఒక కొంతమంది దగ్గర అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళలేము. అలాంటిది దేవుడు నాకు అవకాశం అనుగ్రహిస్తూ వచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నాతో నడుస్తూ ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను అనేది నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. సరిగ్గా ఇంకా మ్యారేజెస్ సందర్భానికి వస్తే ఇంకా నేను అనుకున్నాను మా నాన్నగారు అంటే ఇంకప్పటికి మా నాన్నగారు ఏంటి అంటే మా మదర్ చనిపోయిన తర్వాత మా నాన్నగారు మమ్మల్ని ఎలా రైట్ చేసి ఉన్నారో మాకు బాగా తెలుసు. ఆయన ఎంత సాక్రిఫైస్ చేసుకున్నారో మాకు బాగా తెలుసు. నేను మా నాన్నగారితో మా అమ్మగారితో కానీ మా తోబుట్టులతో కానీ నేను ఎక్కువగా గడపలేదు కానీ ఆ బాండింగ్స్ అనేది మా నాన్నగారు ఎలా ఉన్నారు ఇతరుల నుంచి సాక్ష్యం వింటూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషించేదాన్ని. ఇలాంటి వ్యక్తికి నేను బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత, నా భాగ్యము. నేను ఆయన బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత అనుకొని నేను చాలా సంతోషంగా గౌరవంగా ఉన్నాను. అయితే ప్రభువా ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా అడుగుతున్నాను, మా నాన్నగారు కొన్ని విషయాలలో కొన్ని కట్టుబాట్లలో బయటికి రాలేరు, అలా అనేసి బిడ్డకు పెళ్లి చేయకుండా ఉండలేరు, ఆయన ఆత్మక్షాంతి ఉండదు ఒకవేళ ఆయన మరణిస్తే. ఆయన మరుక్షణం ఆయన చనిపోయిన మరుక్షణమే నన్ను కూడా తీసుకోప్రభా అని చెప్పేసి నేను 2018 నుంచి నేను అలా అడుగుతూ ఉన్నాను దేవునితో. కొన్ని సందర్భాలలో దేవుడు నాకు సమాధానం ఇవ్వకపోయేసరికి మా నాన్ననే నాకు కరెక్ట్ సమాధానం ఇచ్చినాడు. మొదటగా తల్లిదండ్రులను ప్రేమించమన్నాడు కదా దేవుడు, సో నేను మా నాన్న మాటనే వింటాను, మా నాన్న చెప్పినట్టుగానే నేను వెళ్తాను అని చెప్పేసి అలా అనుకున్నాను. వివాహ విషయంలో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి, అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే నేను ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్. హౌ గాడ్ లెడ్ మీ టిల్ నౌ అనేది నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో కాదు, బంధువులు రక్త సంబంధికులు తల్లిదండ్రులు ఎవరున్నా కూడా నీతో నడిచే దేవుడు, ఎందుకంటే నిన్ను భూమి మీదకి తీసుకుని వచ్చిన దేవుడు, నిన్ను ఫలింపచేసే దేవుడు, నిన్ను ఆయన కొరకు వాడుకునే దేవుడు కాబట్టి ఆయన ప్రణాళిక గొప్పదైనది. ఆయన ప్రణాళిక ఆయన చిత్తము నెరవేర్చువారుగా మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు అనేది నా యొక్క సాక్ష్యం ద్వారా మీకు తెలుస్తుందని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో నేను మా తండ్రి గారిని ఇట్లా అడుగుతూ మా తండ్రి గారి విషయంలో నేను ఇట్లా అడుగుతూ ఉన్నాను, ప్రభా మా నాన్న మరణించిన మరుక్షణమే నా యొక్క సమాధి కూడా ఉండాలి, పక్కన ఉండాలి, మా నాది కూడా ఉండాలి, నా సేవం కూడా ఉండాలి అనేసి అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. 2019లో దేవుడు మరలా నాకు ఎన్కౌంటర్ చేసి ఉన్నాడు. ఎలా అడిగినాడు అని అంటే మా తండ్రి గారి కంటే కూడా ఫస్ట్ మా తండ్రినే, తర్వాతనే దేవుడు, తల్లి తండ్రి గురువు దైవము అన్నట్టుగా ఉన్నారు కదా. సో నేను లెట్ మీ లవ్ మై గాడ్ మై ఫాదర్ అన్నట్లుగా నేను అలా అనుకునేదాన్ని. మా నాన్నగారికి మా నాన్నగారు ఏ చెప్తే అలా చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. వివాహ విషయంలో ఆయన ఏం చెప్తే సరేలే, నేనైతే ఒకటే అనుకున్నాను, సీక్రెట్ బిలీవర్గా ఉండి అసలు బయట ప్రపంచం లేకుండా దేశం కొరకు రాష్ట్రం కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే చాలు, మూడు పుట్ల అన్నం పెడితే బట్టలు ఉంటే చాలు అన్నట్లుగా అలా అనుకున్నాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక గొప్పదై ఉన్నది. సరిగ్గా 2019లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరలా వచ్చినాడు, దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేసి ఉన్నాడు వివాహ విషయంలో. ఇంకా ఉన్న ఈ పరిస్థితుల్లో చాలా విషయాలు నేను ఎదుర్కొని ఉన్నాను. ఇంకా నా ఫ్రెండ్స్కి నాతో పాటు ఉన్న వారికి నాకన్నా చిన్నవారికి కూడా మ్యారేజెస్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది పెద్దలు అంటున్న మాటలు అదే పట్టిపాకులు ఆడుకుంటేనే అక్కడనే దొరకాల వాళ్ళే ఉంటారు అంటే కొంతమంది మాట్లాడిన మాటలు మా తండ్రి గారు మాట్లాడినంటే మాకు ఇప్పుడు మా బిడ్డని ఎన్నుకున్నాడు దేవుడు కూడా సిద్ధపరిచి ఉంటాడు అన్నట్టుగా అలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా నాన్నగారు ఏదైతేనేమిలే అందరూ ఒకటే అన్నట్లుగా అలా మాట్లాడలేదు మా నాన్నగారు. సో నాకు మా నాన్నగారి యొక్క ఆలోచన అనేది నాకు క్లారిటీ వచ్చింది. సో నన్ను దేవుడు ఏర్పడు నేను ఇప్పుడు నేను మా నాన్న సైడ్తో మాట్లాడుతున్నా, ఇప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు నాకు ఖచ్చితంగా నా యొక్క వాళ్ళలోనే దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పేసి నేను అలా అనుకున్నాను.
అయితే దేవుడు నాతో మాట్లాడుతాడు, ఇంకా ఇవన్నీ నేను అయితే పోరాడలేను ప్రభు, నాకైతే ఇలాంటివి నేను వెతకలేను చేయలేను, ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి నేను దేవునితో మాట్లాడుతున్నాను. మరి మా నాన్నగారు ఇట్లా ఆశపడుతున్నారు, నేను మా నాన్నగారి ఆశను నెరవేర్చాలా, నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలా, ఎలా ఉండాలి అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉండింది. ఏది ఏమైనప్పటికీ నువ్వే నడిపించు ప్రభా, నాకు ఈ లైఫ్ చాలు నాయన. నేను కొంతవరకు నేను నువ్వు 33 and a half years నువ్వు భూమి మీద ఉన్నావు కదా, అంతవరకు నా లైఫ్ ఉంటే చాలులే అన్నట్లుగా నేను కొంతమంది ఆత్మలనైనా సంపాదించి నేను పరలోక రాజ్యానికి వస్తాను ప్రభా, నాకు ఇవ్వద్దు నాయన అని చెప్పేసి నేను అలా చాలా డిప్రెషన్ గా ఈ మ్యారేజ్ విషయంకి వచ్చేసరికి నేను చాలా ఎంత దేవుడు పుష్ చేస్తున్నా నేను అంత వెనక్కి వెళ్ళేవదాన్ని. చాలా మంది ప్రాఫిట్స్ నీకు ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది అట్లా అనుకునేదాన్ని, భలే చెప్పినా వాళ్ళే ఇంకా పెద్ద పెద్ద దైవ సేవకులు అభిషక్తులు చాలా వాళ్ళు చెప్పిన ప్రాఫెసెస్ 100% జరిగిపోతున్నాయి. ప్రవక్తలు నాకు చెప్పినా కూడా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళింది దాన్ని కాదు, వాళ్ళు చెప్తున్నా కూడా నేను నీకు మ్యారేజ్ అవుతుందమ్మా, నువ్వు పరిచర్య చేస్తావు, మంచి వ్యక్తి వస్తారు లైఫ్ లో, ఇట్లా నీ నువ్వు అనుకున్న దానికంటే కూడా దేవుడు నీకు ఉన్నతంగానే ఇస్తాడంటే మీరు బాగానే చెప్తారు, బాగా సుగర్ కోటెడ్ మాట్లాడుతారు అంటే నేను చాలా హార్డ్ కోర్ పర్సన్ అనమాట ఈ విషయాలలో. అలా ఉన్న నన్ను దేవుడు నన్ను ఎలా మెల్ట్ చేసినాడో ఆయనకే మహిమ కలుగును కాక. అయితే సరిగ్గా కొంతమంది మ్యారేజెస్ ఇంకా 30 years వస్తా ఉన్నాయి, ఇంకా నీకు ఇంకా కులము అది ఇది డబ్బులు ఉద్యోగము హోదా ఇవన్నీ అనుకుంటే ఎట్లా అవుతుంది, అవి ఎవరో ఒకరిని చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అనేసి ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. సరిగ్గా కరోనా టైంలో ఇంకా నేను ఒక సిస్టర్ నాకు చాలా మంది పెద్ద దైవ సేవకులు ఎవరైతే ఒక మాట చెప్తే నేను అన్ని విషయాలలో ఇప్పుడు రా సలోమి అని అంటే ఆ సేవకుల దగ్గరికి పరిగెత్తుకుంటూ ఆ సిస్టర్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళే నేను ఆ సిస్టర్ చెప్పినా కూడా నేను వినలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా మోటివేట్ చేసి నడిదే అనేది అది ఇప్పటికీ ఆశ్చర్యమే, ఆయనకే మహిమ కలుగును గాక. ఒక సిస్టర్ నాకు నన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న సిస్టరు ప్రార్థన చేసిన్నారు, నీలో ఒంటరైన వాడు 1000 మంది అగును, నీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది, దేవుని చిత్తంలో మీ యొక్క వివాహం ఘనంగా జరగబోతుంది అనేసి చెప్పి ఉన్నప్పుడు ఆ సిస్టర్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా ఆత్మలో లీడింగ్ లో నేను ఓకే ఆమెన్ ప్రైజ్ గాడ్ అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఇంకా ఆ యొక్క ప్రార్థన నెరవేర్పులోనికి వస్తున్న సమయం ఆ టైంలో వచ్చేసి నేను అనుకుంటూ ఉన్నాను, ప్రభువా నిజంగా వివాహం చాలా క్రూషియల్ ప్రభువా, ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వు, ఏదైనా కొన్ని ప్రార్థన విన్నపాలు ఇవ్వు, రాత్రి పగలు ప్రార్థన చేస్తాను, దానికి జీతం ఇవ్వు ప్రభువా. మ్యారేజ్ విషయంలోనంటే నేను ఇవన్నీ వాళ్ళని సాటిస్ఫై చేయాలా, వీళ్ళని హ్యాడ్ సాటిస్ఫై చేయాలి, వాళ్ళు ఎలా ఉంటారు, మనం ఎంత సంపాదించినా ఎంత ఇచ్చినా వీళ్ళని ఎవరిని సాటిస్ఫై చేయలేదు, నేను నిన్ను మాత్రం సాటిస్ఫై చేయగలుగుతాను, నీ సన్నిధిలో ఆరాధిస్తాను, మహిమపరుస్తాను, అనేకులకు నీ మాటను చెప్పి ఆదరిస్తాను, అది చాలే ప్రభా, ఎందుకు ప్రభా నాకు వివాహం చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నాను. ఆయన మళ్ళీ మా నాన్నగారు ఆశ నీకు తెలుసు కదా, మరి మా నాన్నగారి ఆశను తీరుస్తావా, ఈ సమయంలో నేను నీ మాట వినాలా మా నాన్నగారి మాట వినాలా అని చెప్పేసి అని అనుకున్నాను. అయితే మా నాన్నగారు ఇలాంటి పోరాటంలో నేను ఉంటూ ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి మనస్తత్వంతో ఉన్నప్పుడు నాకు వివాహ విషయంలో దేవుడు కొన్ని విషయాలు మంచి మంచి ప్రపోజల్స్ వస్తూ ఉన్నా కూడా నేను ఇది సరే ఇంకా నేను సిద్ధపడుతున్నాను, అమ్మో మ్యారేజ్ కాకపోతే ఇంకా ఎలా ఉంటుందో పరిస్థితి, అందరు ఇలా ఉంటుంది, ఎలాంటి నిందలు వస్తాయో తెలియదు, దానికి భయపడడం స్టార్ట్ అయ్యింది నాకు. అలా స్టార్ట్ అవుతున్నప్పుడు నేను అడుగుతున్నాను ఇంకా సరే ఏదైనా కానీ దేవుని చిత్తంలో ఉంది అని అంటే నేను ఎలా ఉన్నాను అనేది కాదు, వాళ్ళు ఎవరినిచ్చినా కూడా ఏ పర్సన్ ఇచ్చినా కూడా లెట్ మీ గెట్ మ్యారీడ్ అని చెప్పేసి అనే మూమెంట్లోకి నేను వచ్చినాను. అలా వచ్చినప్పుడు సరే ఏదైనా ప్రపోజల్ వచ్చిందా సరే, కాకపోతే ఇంకా అంతకుముందు ప్రార్థనలు ఎలా ఉండేది అని అంటే నీ చిత్తంలో ఉన్న వ్యక్తి మాత్రమే రాంగ్ ప్రపోజల్స్ రాకూడదు, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, నాకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోయేసి నేను ముడుచుకొని భయపడుకుంటా నేను నా కుటుంబం అంతా ఉండడానికి వీళ్ళే, ఎందుకంటే నా సిస్టర్ని నేను చూసి ఉన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ చాలు. ఒకవేళ నాకు తక్కువగా ఉన్న వ్యక్తులను వచ్చినంటే నేను స్ట్రగుల్ అయ్యేసి దేవుడు ఎందుకు పెళ్లి చేసినాడో అని నేను అనుకోకూడదు. ఈ విషయాలు అయితే దేవుని సన్నిధిలో అడిగిన్నాను. అయితే దానికి ముందుగా నా విషయంలో ఇంకా పెళ్లి నేనైతే చాలా వరకు నేను మా నాన్న చనిపోయిన తర్వాత మరుక్షణం నేను నా ఆత్మను తీసుకో అలా ఆయన ప్రాణం విడుస్తూ ఉండగానే ఆయన తృప్తి అంటే నా బిడ్డకు పెళ్లి చేయలేదనే బాధ లేకుండా మేము మాట్లాడుతూనే మేము చనిపోవాలి అని చెప్పేసి నేను కొన్ని గంటలు ప్రార్థన చేసుకుంటాం దినాల్లో,
చాలా వరకు వివాహాల విషయంలో వస్తున్న ఇబ్బందులు, మ్యారేజెస్ సరిగ్గా దేవుని చిత్తంలో లేకుండా పెద్దల నిర్ణయాలతో ఈ విన్న స్ట్రగుల్స్ అన్నీ నేను చూసినాను. ఆ విషయంలో నాకు తెలిసినంత వరకు కొన్ని వందల ప్రేయర్ రిక్వెస్ట్లు నేను ప్రేయర్ చేసినాననేసి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఆయన కృప సింహాసనం ఎదుట. నిజంగా ఆ ప్రార్థనలు ఆ విధంగా నేను ప్రార్థన చేసి ఉన్నందుకేనేమో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నా పట్ల నెరవేర్చబడి ఉన్నది. నా మటుకైతే నా విషయంలో నేను ప్రార్థన చేయలేదు, అయ్యా ఈ విడ వివాహ విషయంలో మీరు జోక్యం చేసుకోనండి, మీరే తండ్రిగా ఉండండి, ఎలియాజర్ లాంటి వ్యక్తులను మీరు లేవనెత్తండి, ఇలాంటి ప్రేయర్ పాయింట్స్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వందల ప్రేయర్ పాయింట్స్, అసలు చైన్ ప్రేయర్స్ అంట, 3 డేస్ ప్రేయర్స్, 7 డేస్ ప్రేయర్స్, 10 డేస్ ప్రేయర్స్, 21 డేస్ ప్రేయర్స్ ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మళ్ళీ 3:30 ప్రేయర్స్, 4:00 ప్రేయర్స్ ఇలా ప్రార్థన, ఇట్లాంటి చైన్ ప్రేయర్స్ చాలా చాలా వరకు నేను చేసి ఉన్నాను. కొంతమందికి వివాహ విషయంలో నేను ఇనిషియేట్ చేయడము, వాళ్ళ యొక్క వివాహాలు ఘనంగా జరగడము, ఆశ్చర్య రీతిగా జరగడం అనేది కూడా ఆ పీరియడ్ లో జరిగిపోయింది. నా విషయానికి వచ్చి ఉన్నప్పుడు నేను, నువ్వు నన్ను అవమానానికి అప్పచెప్పవు, నిందలకు అప్పచెప్పవు, ఎందుకంటే నువ్వు పెళ్లి చేస్తున్నావు, నీ నామానికి మహిమకరంగా చేస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి బాగలేడు, బాగున్నాడు, నేను బాగలేను, అతను బాగుండి నా అతను బాగలేకుండా నేను బాగుండి, ఇలాంటి కాంప్లికేషన్స్ ఫినాన్షియల్ విషయమైనా వ్యక్తిత్వం విషయంలో అయినా నేను ప్రేమించే విషయంలోనైనా మేముండే హోదా విషయంలోనైనా ఇవే అడిగినాను. నేను ఎలా ఉంటే ఓకే అనగలుగుతానో అలాంటి ప్రపోజలే తీసుకోరా ప్రభువా. నేను దేవుని ఇలానే స్పెసిఫిక్గా అడిగినాను, ఒకవేళ నాకు ఎక్కువ ఇస్తే నేను ఎలా ఉంటాను. దావీదు ప్రార్థన చేసినట్టుగా నేను వివాహ విషయంలో ఇలానే అడిగినాను. నిజంగా మీకు ఆశ్చర్యం ఏంటో అంటే ఈ యొక్క వివాహ విషయంలో ఒక ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ మామూలుగా అందరి చాలా వరకు అప్పటికి మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు ఆన్లైన్లో వచ్చిన ప్రపోజల్స్, అందులో మా పేరెంట్స్ అడిగే విషయము ఫస్ట్ ఏదైనా ప్రొఫైల్ ముందు చూపించినా వాళ్ళు అడిగేది ఆ మాటతోనే ఇంకా అది డిస్క్వాలిఫై అవుతుంది. అందుకోసం అనేసి నేను ప్రపోజల్స్ నేనే స్టార్ట్ చేసుకున్నాను. నేను నా యొక్క ప్రపోజల్స్ నేనే స్టార్ట్ చేసుకున్నాను. ఒక చోట ప్రొఫైల్ క్రియేట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇలాంటి మోసాలు ఇలా ఉంటూ ఉంటాయి బయట నేను వింటూ ఉన్నాను, ఏంటి ప్రభువా పేరెంట్స్ ఉండి ఇట్లా చేస్తారు. ఇప్పుడు మా నాన్నగారు ఆయన వెతికి చూసి ఆయన తీసుకొచ్చిన సంబంధాలు అవి సెట్ కావు అని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళే రిజెక్ట్ చేసి ఉన్నారు. అమ్మాయికి సెట్ కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసి ఉన్నారు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేమి నాకెంత జ్ఞానం ఉంది, నేనేం చేయగలుగుతాను అని చెప్పేసి నేను దేవుణ్ణి అడిగిన్నాను. అలా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, భయపడకు భయపడకు, మోషకు తోడైన దేవుడను నీకు నువ్వు తోడయ్యున్నాను, మోషకు తోడైన దేవుడను నీకు నువ్వు తోడయ్యున్నాను, నువ్వు ముందుకు నడువు, ముందుకు సాగు అనేసి దేవుడు నాతో వివాహ విషయంలో మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడుతున్న ప్రతి విషయంలో ప్రభా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు సేవకులంట, విశ్వ వాళ్ళకు సంఘం ఉందంట, ఇలా ఉందంట, నేను పోవాలా వద్దా, నాకు వద్దు ప్రభా, ఒకవేళ వాళ్ళు ఇలా క్వశ్చన్స్ అడుగుతారేమో, నాకు వచ్చిన ప్రాబ్లం అంతా అందరితో మింగిల్ అవ్వలేకపోవడము, ఇంకొకటి వచ్చేసి ఒకటి తక్కువ లేక తక్కువగా ఉన్నా కూడా కొన్ని ప్రోటోకాల్స్లో నేను అంటే కొన్ని విషయాలలో నేను అలా పెరగడం నా నేచర్ ఏమో, దానివల్ల నేను అడ్జస్ట్ అవుతానో లేదో అనే భయం అన్నీ నేను చెప్తూ వస్తూ ఉన్నాను. దేవుని భయపడకు, నేను నిన్ను కంఫర్ట్ చేస్తున్నాను. ప్రతి సండే నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని స్వరమును నేను వింటూ ఉన్నాను. ప్రతి సండే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో ఆశ్చర్య రీతిగా నేను దేవా ఇదేనా మీ చిత్తంలో ఉంటే కదా నాకు నాకు కనబడనివ్వు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారు, ఏం మాట్లాడతాము అనేసి దేవుడు నాకు తెలియచేసి ఉన్నాడు. దానికి మించి నేను ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎలా అడిగినానో అదే విధంగా నాకు దేవుడిచ్చిన నా యొక్క మ్యాన్ ఆఫ్ లైఫ్ ఆ వ్యక్తిని కూడా దేవుడు నీకు ఇలాంటి వ్యక్తి వస్తారు అనేసి ఆల్రెడీ నా యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేయడం, పెద్ద పెద్ద ప్రాఫిట్స్ డిఫైన్ చెప్పడము, వాళ్ళు ప్రోప్ చేయడము జరిగింది. ఆ కన్ఫర్మేషన్ అనేది, ఆ జర్నీ అనేది చాలా చాలా ట్రిమెండస్. ఒక విషయం అనేది కాదు, వేరే వాళ్ళు చెప్పేదానికనంటే, దైవ సేవకులు చెప్పేదానికనంటే నాకుగా దేవుడు నాకు చెప్పడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్ని కన్ఫర్మేషన్స్ అని అంటే, ఇంతకు ముందు మీరు సునీత యొక్క సాక్ష్యం కూడా మీరు వినిన్నారు, తను ఎలా పోరాడినదో. నేను నా వంట సునీత నా దగ్గర లేకుండా ఉండింది ఆ టైంలో. నేను ఒక్కదాన్నే దేవుని సన్నిధిలో పోరాడుతున్నాను, పోవాలా వద్దా, మాట్లాడాలా వద్దా, ఏం మాట్లాడాలి, ఏంది మాట్లాడాలి, ఎలా కనుక్కోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఫేకా రియలా, ఇవన్నీ జనరిక్గా మనము ఎలా అడుగుతామో, వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అని చెప్పేసి నేను ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకటి కాదు
100 క్వశ్చన్స్ అడుగుతూ వచ్చింది అని దేవుని. ప్రతి ఒక్క విషయంలో ఏ ఈ యొక్క 6 దినాలలో వచ్చిన 600 క్వశ్చన్స్ కు ఆయన ఇచ్చిన సమాధానం 7వ దినమున అలాంటి గొప్ప సమాధానం నాకు ఇచ్చి ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వివాహ విషయంలో లాస్ట్ మూమెంట్ వరకు కూడా నేను ఒక తోమ లాంటి దేవుణ్ణి గాయంలో ఉన్న చేతిలో ఉన్న గాయంలో ఏలు పెట్టి చూస్తే గానీ నేను నమ్మను అన్నట్టుగాను, ఇది నిజంగా అంత దేవుడు చెప్తూ ఉన్నా కూడా ఇది నిజంగా నీ చిత్తంలో జరుగుతుంది, నువ్వు చేస్తూ ఉన్నావు అని అంటే నువ్వే ముందుకు తీసుకొని వెళ్ళు అని చెప్పేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. అక్కడికి నేను కొంచెం డబ్బులు ఎత్తి పెట్టుకొని ఉన్నాను. అప్పటికి నాకు ఆన్సైట్ ఆఫర్ వచ్చింది. ఇంకా ఈ అబ్బాయి గురించి మా ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు. నేను ఆన్సైట్కి వెళ్ళిపోయేసి పోస్ట్ పోన్ చేసుకొని వివాహం పోస్ట్ పోన్ చేసుకొని మరలా వచ్చి వివాహం చేసుకుందాము అని చెప్పేసి అలా చెప్దాము, ఇప్పటికి అక్కడితో అయిపోతుంది, ఏమైతే ఏమైంది, ఇంకంతే. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించడం జరిగింది. ఇది నా చిత్తంలో జరిగిస్తున్నాడు, నీకు ఏ కొదవ ఉండదు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తూ ఉన్నాను. ఇది నత్తివాడైన మోషతో ఎలా నడిపించి మాట్లాడి ఉన్నాను, నీతో నేను నడుస్తాను. నీ యొక్క వివాహ విషయంలో నీకున్న ప్రాబ్లమ్స్, నీకున్న డౌట్స్ అన్నిటినీ నేను నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని దేవుడు నాతో మాట్లాడిన తర్వాత, సరిగ్గా నాది 10th November మ్యారేజ్ అయితే 8వ తేదీన నేను ఇంకా చెప్పకుండా ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక జస్ట్ నేను ఒక డాక్యుమెంట్ పంపిస్తే అయినా నేను ఆన్ సైట్లో ఉండిండాల్సి. తర్వాత వచ్చే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తానో నాకు తెలియలేదు. అది దేవుడు నాకు కళ్ళకు కట్టినట్టుగా నా జీవితంలో నేను ఎక్కువ సినిమాలు కానీ సినిమా థియేటర్లో కానీ నేను సినిమాలు కానీ చూసిండేది దాన్ని కాదు. కానీ 70mm థియేటర్ ఎలా ఉంటుందో, ఆ స్క్రీన్ ఎలా ఉంటుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అది చూపించిన్నాడు. అప్పుడు నేను దేవునికి సరెండర్ అయ్యాను, ప్రభువా నన్ను క్షమించు అనేసి. ఇంకెప్పుడు నేను ఇలా చేయను. దేవుడు నన్ను ఎంతగా మాట్లాడుతున్నాను, నేను నా చిత్తంలో నేను చేస్తున్నాను, నువ్వు భయపడకో, నీ తల్లిదండ్రుల కంటే నేను నికటంగా నేను ప్రతిదీ నేను సపర్యలు నేను చేస్తాను అనేసి దేవుడు నాతో మాట్లాడు. ఆయన నన్ను పోషించి సహాయం చేసినాడు. ఇంకా వివాహ విషయంలో రావాల్సిన ఆర్థిక విషయంలో కూడా అసలు రావాల్సిన డబ్బు నా దగ్గరికి రాలేదు. చాలా భయపడుతూ ఉన్నాను అన్ఎక్స్పెక్టెడ్గా. ఆయన ఎందుకంటే ఆయన వివాహం కదా, నువ్వు చేస్తున్నావు, సో యూ ఓన్లీ ప్రొవైడ్. ఇలానే ప్రార్థన చేసుకున్నాను, నువ్వు చేస్తున్నావు, నాకు నచ్చినది కాదు, నీ ఇష్టంలో ఉండేది, నీకు ఏది బాగుంటుందో అదే ఇవ్వు అంతే. ఇట్లా అడుగుతూ వచ్చిన్నాను. అయితే దేవుడు ఆ మనీ విషయంలో కూడా నాకు దేవుడు సహాయం చేసినాడు. ఇంకా ఫైనల్ విషయం ఏంటి అని అంటే, వివాహ విషయంలో మీకు మీ బంధువులు వస్తారో లేదో, బంధువుల కొట్లాటలు వివాహంలో ఎలాంటి కొట్లాటలు మీరు చూసి ఉన్నారో, గొడవలు చూసి ఉన్నారో, ఎలాంటి అబ్జెక్షన్స్, ఒకరి మాట పడక ఏదో ఒకటి చేయాలి అనేసి ఎలా ఆలోచన చేస్తారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే నువ్వు అమ్మాయి మా ఇంటి వాళ్ళలో గొడవలను నేను చూసినాను, ప్రభువా ఇలాంటిది అయితే వద్దు, ఇలా చేస్తూ ఉన్నావంటే మనుషుల నిర్ణయము, దిస్ ఇస్ నాట్ యువర్ థాట్ అనేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. ఎంత పీస్ఫుల్గా అంటే పెద్ద పెద్ద దైవ సేవకులు రావడము, అది ఆ వివాహం ఘనంగా జరగడము, ఇంకా దైవ సేవకులు పరిశుద్ధులు ఆత్మీయ బిడ్డలతోనే నా యొక్క వివాహము దేవుడు జరిగించినాడు. ఇంకా దానికి ఇంకా అదే విషయం నా యొక్క జీవితంలో నా చేదు అనుభవాలు, నా నెగిటివ్స్ అక్కడితో నాకుతో సమాప్తమైనవి. నాకు వచ్చిన దేవుడు నాకు ఇచ్చిన నా యజమానుని విశ్వాసంలో నేను లోకానుసారమైన ఎంత నెగిటివ్ జీవితం నేను చేసి ఉన్నాను, దేవునిలో అంత ఉదకస్తున్నాను, దేవుని మాటల్లోను విశ్వాసంలోను ఫెయిత్లోను అంతగా మంచితనము దేవుని యొక్క దేవునితో నడిచింది. దేవుని మాటకు లోబడి జీవించిన వ్యక్తిని దేవుడు నాకు అనుగ్రహించాను. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఒకవేళ ఏ పరిస్థితుల గుండా మీరు వెళుతూ ఉన్నారు, చాలా సమయం నేను తీసుకొని ఉన్నాను, దయచేసి క్షమించండి. ఈ సమయంలో మీరు మీ పరిస్థితులు ఎలా ఉన్నాను పరిశుద్ధాత్మ దేవునికి మీరు సబ్మిట్ చేసుకునగలుగుతూ ఉన్నట్లయితే ఆయన నడిపించువాడు.

ఈ పాప పంకిల పొడిమిలో కలకాలం నేను జీవించలేను. ఈ కలుషాల భారం నన్ను వేధించి శోధిస్తుంది. కాలమంతా కలలాగా కరిగిపోతుంది. కన్నీరు కష్టాలే నా నేస్తాలు. రోధించిన సమాధానం సాధించలేను. ఈ శోధన వేదన మాని నా హృదయాన్ని నీకు అర్పించుకుంటాను ప్రభు. ప్రతి యువకుడు ప్రతి యువతి ఈరోజు నీకు పాదాక్రాంతం కావాలి. పరలోక మార్గమైన నీతో నడిచి పరితృప్తి నొందాలి. నువ్వొచ్చావుగా పవిత్రమైన మరియమ్మ ఒడిలో చిన్నారివై చిరునవ్వులొలికిస్తుండగా ఆ నవ్వుల వెనుక ఈ లోక భారం ఉంది. ఆ చిరుమందహాస్యం వెనుక మమత అనురాగాలున్నాయి. నీ ఆలంబనలో నీ ప్రేమలో కలకాలం నీ సాన్నిధ్యంలోనే బ్రతకాలనే నా ఆశ. అందుకే మార్గం సత్యం జీవమైన నిన్ను వెంబడిస్తాను ప్రభు.

యేసయ్య మార్గంలోకి నీవు వస్తే, ఆయన మాటలు నీవు వింటే, ఆయనకై నీవు గళమెత్తి కీర్తించి ఘనపరిస్తే, స్తుతి స్తోత్రాలే నీ నినాదంగా మారితే, యేసయ్య పాదాలకే నీవు పరిమితమైతే, నీవు తండ్రి అయిన దేవుణ్ణి చేరగలవు. ఈ లోకం, లోకాశలు, జీవపు ఢంబం మొత్తం విడిచి జీవాధిపతి అయిన యేసయ్య నీ రక్షకుడని, నీ దేవుడని విశ్వసిస్తే ఇవ్వాలే నీ మనసు మార్చుకో. యేసయ్యకు కులం లేదు, మతం లేదు. యేసయ్య సందేశం ఒక్కటే, అది మారిన మనసు. మనసు మార్చుకుని ఆయన మార్గంలో నడవటం ఆయనకు నువ్విచ్చే సంతస క్రిస్మస్ కానుక. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను అభిషేకిస్తాడు. ఆయనకు ప్రార్థన చేయటానికి, ఆయన ప్రేమ, ఆయన త్యాగాన్ని చాటి చెప్పేందుకు సైనికుల వలె సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక మందికి ఈ మహాదేవుడైన యేసయ్యను, ఆయన మార్గాన్ని బోధించగలరు.

సిలువమీది దొంగకు ప్రభుయేసుని వదనములో దేవుడు కనిపించాడు. అతని గతమంతా ఒక పీడకల. యేసు, నీ రాజ్యములో పాపినైన నన్ను జ్ఞాపకముంచుకో. ఇది అతని హృదయాక్రందన. ఈరోజే నీవు నాతో పరదైసులో ఉంటావు అన్నాడు యేసు. అతని యొక్క తుది ఊపిరి పరలోక ప్రవేశమే. ఈ గీత రచయిత ఏబి మాసిలామణి.

మనమనుకున్నది సాధించడానికి అనేకసార్లు మన శక్తియుక్తులన్నీ ధారపోసినా ఫలితం లేకపోతుంది. చివరకు దేవుని కృపతోనే కార్యం సఫలమవుతుంది.

ప్రార్థన. నా స్తుతికి పాత్రుడా యేసయ్య, నా ఆరాధనకు యోగ్యుడా, ఈ క్యాసెట్ విను వారినందరినీ నీ సముఖములో సంతోషింపచేసి వారి స్తుతి సింహాసనమందు ఆసీనుడవై, శ్రమలలో పుటం వేయబడినప్పుడు నీ కృప సమృద్ధిగా అనుగ్రహించి నీ పరిపూర్ణ సౌందర్యం మా స్వాస్థ్యము చేయమని కోరుకొంచున్నాను తండ్రి. ఆమేన్.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, రండి ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడవైన మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నీ ప్రియకుమారుడైన క్రీస్తుయేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వచనము నీవు మాకు అనుగ్రహించావు. నీ ప్రేమ కొరకు, నీ వాత్సల్యము కొరకు కృతజ్ఞులము. ప్రియతండ్రి, మా శ్రోతలను, వారి కుటుంబములను నీ కృపాసనము చెంతకు తెస్తున్నాము. ఆశీర్వదించండి వారికి, వారి పిల్లలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. వారి అక్కరలు తీర్చగల దేవుడవు. వారి ఆధ్యాత్మికమైన అవసరాలన్నీ క్రీస్తునందు మహిమలో తీర్చవలసిందని నిన్ను వేడుకుంటున్నాము. వాక్యాశీర్వాదములు, సంఘ సహవాసాశీర్వాదములు వారికి అనుగ్రహించండి. వారు తమ సాక్ష్యము ద్వారా ఇరుగు పొరుగు వారిని నీ వద్దకు నడిపించగలుగునట్లు వారిని ఆశీర్వదించండి. క్రైస్తవ కుటుంబములను దర్శించండి. వారిని పరస్పర ప్రేమ సంబంధాలలో ఉజ్జీవపరచండి. వాక్య ప్రమాణము మేరకు వారిని బలపరచండి. వారి వ్యక్తిగత జీవితాలలో ఆధ్యాత్మిక విలువలు అమలులో ఉండాలని, వారి దాతృత్వము అంతకంతకు వృద్ధి అవ్వాలని ప్రార్థిస్తున్నాము. విశ్వాసుల ప్రార్థన జీవితములో కుటుంబములుగా గొప్ప అనుభవాలు వారికి కలగాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. విద్యార్థులను ఆశీర్వదించండి. క్రమశిక్షణ గలవారై రాబోయే తరం నాయకత్వానికి వారు సిద్ధపడినట్లు వారిని దీవించండి. రోగులను ముట్టి వారిని స్వస్థపరచండి. వైద్యులను, రోగుల మధ్య సేవ చేసే నర్సులను ఆశీర్వదించండి. మా దేశమును, దేశ ప్రజలను, ప్రభుత్వమును ఆశీర్వదించండి. ప్రజలలో దేవుని పట్ల భయభక్తులు కలిగి, పరోపకార బుద్ధి కలిగి జీవించున్నట్లు వారిని ఆశీర్వదించండి. నేటి వాక్య అధ్యయనమందు మాకు మరిన్ని ఆశీర్వాదములనుగ్రహించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియశ్రోతలు, దేవుని వాక్యం అనబడే బైబులు మనకు ఎంత అవసరమో, ఆశీర్వాదకరమో మనం ధ్యానిస్తున్నాము. బైబిల్ గ్రంథాన్ని మనము ధ్యానపూర్వకంగా అధ్యయనం చెయ్యాలి. దానికెంతో పరిశ్రమ అవసరం. కష్టపడంది సత్ఫలితాలు రావు. గబగబా రెండు పేజీలు చదివి ఏదో మొక్కు తీర్చుకున్నాములే అంటే చాలదు. వాక్యాన్ని వ్యక్తిగతంగా అధ్యయనం చేయడం సరైన పద్ధతి. రాత్రిపూట బాగా అలసిపోయి ఉన్నప్పుడు బైబిలు అధ్యయనం ఫలవంతం కాదు. వ్యక్తిగత బైబిలు అధ్యయనం నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతో బలపరుస్తుంది. బైబిల్లోని అర్థాన్ని, పరమార్థాన్ని సేకరించాలి. బైబిల్ సత్యాలను ధ్యానించండి. ధ్యానము అంటే ఆధ్యాత్మికంగా నెమరు వేయటము అని అర్థం. ద్వితీయోపదేశకాండం 6:6-9 వరకు బైబిల్ ధ్యాన విధానాన్ని తన ప్రజలకు మోషే ఉపదేశించాడు. నేడు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలను నీ హృదయములో ఉంచుకోవాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచునప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ బాసికములాగా ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గవునుల మీద వాటిని రాయాలి. ఇంట బయట ఎక్కడ ఉన్నా దేవుని వాక్యమే మనకు కనపడాలి. దేవుని వాక్యమునే కబుర్లాడుకోవాలి. వాక్యమును జీవితంలోని ప్రతి విభాగానికి సంబంధపరుచుకోవాలి. కొన్ని వస్తువులను నీ చేత కొనిపించడానికి వ్యాపారవేత్తలు వాటిని గురించి ఎలా ప్రచారం చేస్తారో మనకు తెలియనిది కాదు. ఇది మంచి వస్తువు, దీన్ని కొనండి, ఇది లేకపోతే మీకు సుఖముండదు అని గోడల మీద రాస్తారు, పత్రికలలో వేస్తారు, రేడియో టీవీలలో తెగ ప్రచారం చేస్తారు. వెంటనే నీవది కొనేస్తావు. ఏదేను తోటలో సర్పం పండును తినడానికి హవ్వను ఎలా ప్రేరేపించిందో చూడండి. పండు తింటే మీరు దేవుళ్ళైపోతారని తాను తింటూ ఆమె చేత తినిపించాడు. ఆమె తన భర్త చేత అలాగే తినిపించింది.
అయితే దేవుని వాక్యం ఎల్లప్పుడూ ధ్యానించటం వల్ల మన ఆత్మలకు ఎంతో ఆరోగ్యం, ఆనందం కలుగుతాయి. కీర్తనలు 1:1-2 వచనాల్లో దావీదు గానం చేస్తూ అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించటము అంటే ఆధ్యాత్మికంగా నెమరు వేయడం. ఆవును చూడండి, హాయిగా చెట్టు నీడను పడుకొని తాను మేసిందంతా మళ్లీ నెమరు వేస్తుంది. మనం చదివిన దేవుని వాక్యాన్ని తిరిగి మనసుకు తెచ్చుకొని దాన్ని ప్రశాంతంగా ధ్యానించాలి, ఆలోచించాలి, తలంచాలి, స్మరించుకోవాలి. వాక్యధ్యానంలో ఎన్నెన్నో నూతన సత్యాలు బయలుపడతాయి. గవిని తవ్వే కొద్దీ ఎన్నెన్నో వెలగల రాళ్లు, వజ్రాలు దొరుకుతాయి. ధ్యానం విశ్వాసి జీవితాన్ని క్రమబద్ధం చేస్తుంది, ఆత్మానందం కలిగిస్తుంది. నీవు చదివిన వాక్యభాగం నీ మనసులో నానాలి, అందులో కరిగిపోవాలి. వాక్య భోజనం నీకు వంటబట్టాలి, అది నీ ఎముకల్లోకి ఎక్కాలి. వాక్యధ్యానం ఆధ్యాత్మిక వ్యాయామం కాదు, ఆధ్యాత్మిక ప్రగతికి, పరిపక్వతకు సాధనం. అపొస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఒక నపుంసకుడు కందాకే అనే రాణికి ప్రధానమంత్రి, అతడు ఇథియోపియాకు చెందినవాడు, అతడు రథంలో ప్రయాణం చేస్తూ యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఆ వాక్యభాగం అతనికి అర్థం కావటం లేదు. ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఏలాగు గ్రహించగలను అని ఫిలిప్పుతో అన్నాడు. ఈ రోజున మనకు దారి చూపేవాడు పరిశుద్ధాత్మే. ఆ సమయంలో ఫిలిప్పు ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడాడు. ఐథియోపియునికి కనువిప్పు కలిగింది. అతడు క్రీస్తును వ్యక్తిగతంగా ఎరిగినవాడై ఆయనకు శిష్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం. అతని ఆనందానికి మేరలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అతడు చదువుతున్నాడు, గొర్రెపిల్ల వధకు తేబడింది, ఈ గొర్రెపిల్ల ఎవరు? గొర్రెల వలె దారి తప్పి తిరిగే మనతో తనను తాను సంయుక్తపరుచుకున్న క్రీస్తే. మనందరి అతిక్రమములు ఆయన మీద మోపబడినవి. ఐథియోపియావాడైన నపుంసకుడు ఆ తరువాత తన స్వదేశానికి వెళ్లి అక్కడ ఒక సంఘం స్థాపించాడు. అతడు లేఖనాలను ధ్యానిస్తాడు, అందుకే అతనికి అంత ఆనందం. శ్రోతలు, మరొక ముఖ్య సూత్రమున్నది, లేఖనములను గురించి ఎవరేమి చెప్పారో తెలుసుకుని ఉండాలి. అయితే తప్పుడు బోధలు ప్రచారంలో ఉన్న ఈ రోజుల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. వాటినన్నిటినీ బాగా వడపోయాలి. ఒక మంచి బైబిలు నిఘంటువు దగ్గర ఉంచుకోవడం మంచిది. కొందరు భక్తులు రచించిన వ్యాఖ్యానాలను చదవడం మంచి అలవాటు. దేవుని ఆత్మ వారిని నడిపించిన ప్రకారం వారు వాక్యాన్ని వివరించారు. వారి వ్యాఖ్యానాల వల్ల మనమెంతో మేలు పొందగలం. బైబిలును గురించి రాయబడిన మంచి గ్రంథాలెన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. బైబిలు విషయ సూచిక ఒకటి సంపాదించుకుని మీ దగ్గర ఉంచుకోండి. ఇతరులు చెప్పిన మాటలు నీవు ఉన్నవి ఉన్నట్లు ఉటంకిస్తే ఆ వ్యక్తి పేరు చెప్పటం సభ్యత అనిపించుకుంటుంది. ఏ పొలంలో గడ్డిమేసినా అదంత ముఖ్యం కాదు, గేదె పాలివ్వాలి గదా. ఎవరు చెప్పిందైనా దాన్ని నీవు అర్థం చేసుకున్న విధానంలో దాన్ని ప్రకటించు. అది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. దేవుని వాక్యాన్ని పరిశోధన చేసిన వారి పరిశ్రమల ఫలితంలోకి మనం ప్రవేశిస్తున్నాము. శ్రోతలు, మరో మాట, విధేయత గలవారికే దేవుని వాక్యం ప్రయోజనకరమవుతుంది. అబ్రహామునే దృష్టాంతంగా తీసుకోండి. దేవుడు ఊరు అనే ఊరి నుండి అబ్రహామును పిలిచాడు. ఆ తరువాత వాగ్దత్త భూమిలో ఉండగా మరోసారి పిలిచాడు. కరువు వచ్చినప్పుడు అబ్రాము ఈజిప్టుకు పారిపోయాడు. ఆ ప్రవాసకాలంలో దేవుడతనితో మాట్లాడలేదు. మళ్లీ అతడు వాగ్దత్త భూమికి తిరిగి వచ్చినప్పుడే దేవుని మాట వినపడింది. ఎందుకని? అబ్రాహాము అవిధేయతను బట్టి దేవుడతణ్ణి పలకరించకుండా వదిలిపెట్టాడు. దేవుడు చూపిన ప్రత్యక్షానికి మనం విధేయులమవ్వాలి. మనం విధేయులమైతే
దేవుడు మనకు మరో నూతన ప్రత్యక్షం అనుగ్రహిస్తాడు. దేవుడు తన సువార్తను ప్రకటించినప్పుడు దానికి విధేయులైన వారికే రక్షణ. రోమాపత్రిక అంతా సువార్త పత్రిక అని చెప్పవచ్చు. విధేయులైన వారి మనస్సులను ఆత్మలను సువార్త ఎంతగానో ప్రభావితం చేస్తుంది. రోమాపత్రిక 5:5 ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందాము. రోమాపత్రిక ముగింపులో పౌలు ఇదే మాట మళ్లీ అంటున్నాడు. రోమాపత్రిక 16:26 సమస్తమైన అన్యజనులు సువార్తకు విధేయులగుటకు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. విశ్వాసమునకు మనము విధేయులము కావాలని పౌలు ఉపదేశం. సువార్త అంటే ఏమిటో పౌలు విశదీకరిస్తున్నాడు. సువార్త అనేది ఒక సత్య సిద్ధాంతం మాత్రమే కాదు, అది మన విధేయత కూడా. విశ్వాసమునకు మనము విధేయులమవ్వాలి. ఆదాము హవ్వలు ఈ విషయంలోనే పడిపోయారు. ఆమె సైతాను మాట విన్నది. సైతాను దేవునికి ప్రబల శత్రువని తనకు తెలియదా? తెలుసు. ఆమె దేవునికి అవిధేయురాలయింది. దేవునికి మనం అన్నిటిలో విధేయులమై ఉండాలి. అదే దేవుని కోరిక. మనము అవిధేయులమైతే తన సత్యాన్ని దేవుడు బయలుపరచడు. వాక్య అధ్యయనమందు మనకు పూర్తి ఫలితాలు రావాలంటే మనము ఆయనకు పూర్తి విధేయత చూపాలి. క్రైస్తవము యొక్క నాణ్యతను మన వ్యక్తిగత సౌశీల్యాన్ని బట్టి ప్రజలు అంచనా వేస్తారు. సువార్తకు అనుకూలమైన అనుగుణమైన ప్రవర్తన మన సువార్తను ఎంతో బలపరుస్తుంది, సమర్థిస్తుంది. 4 సంఘనాయకులు ఒకచోట చేరి ఏవేవో సంగతులు మాట్లాడుకుంటున్నారు. బైబిలును మన జీవితాలకు ఎలా అనువదించుకోవాలి అనేది ప్రశ్న. అనువాదాలన్నిటిలోకి ఇదే శ్రేష్టమైన అనువాదం. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు కొరింతీయులకు రాసిన 2:3 అన్నాడు, మీ హృదయముల మీద రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకుంటూ చదువుకుంటున్న మా పత్రికలు మీరే కారా? రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అనే పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. సోదరుడా, సోదరి, నీవు నీ స్వంత సువార్త రాస్తున్నావు. రోజుకొక 1 చొప్పున రాస్తున్నావు. నీ క్రియలు, నీ మాటలు అందులో రాయబడుతున్నాయి. నీవు చెప్పేది ఎలాంటి మాటైనా వారు వింటారు. నీ సువార్త ఎలాంటి గ్రంథమవుతుందో చెప్పు. బైబిలుకు మనము విధేయులమవ్వాలి. క్రైస్తవ సంఘస్థుల మూలంగానే ఈరోజున క్రైస్తవ ఉద్యమం మీదికి ఎన్నో అపనిందలు వస్తున్నాయి. దేవునికి, ఆయన వాక్యానికి అవిధేయులై తిరుగుబాటు చేసేవారు సంఘాలలో ఉండడం సిగ్గుచేటు కాదా? క్రైస్తవులనబడిన వారు కొందరున్నారు. వారి బలహీన ప్రవర్తనను బట్టే అనేక మంది అన్యులు రావటం లేదు. ఈ విషయమై అందరము కలిసి ఆత్మపరీక్ష చేసుకోవాలి. దేవుని వాక్యానికి విధేయులమైనప్పుడే వారి సాక్ష్యం ఇతరులపై ప్రభావం చూపగలుగుతుంది. ప్రియశ్రోతలు, మరొక సూత్రమున్నది. ఇతరులకు దేవుని వాక్యమును మనం అందించాలి. బైబిలును చదవాలి, అధ్యయనం చెయ్యాలి, ధ్యానించాలి. బైబిలును గురించి రచయితలు పలికింది ఏదో వారి అభిప్రాయాలను కూడా సేకరించుకోవాలి. అంతేకాదు, బైబిలును ఇతరులకు అందించాలి. ఈ పని ప్రతి ఒక్క విశ్వాసి చేయవలసిందే. బైబిలు అందరిది. అది అందరికోసం ఉద్దేశించబడింది. నీకు మాత్రమే బైబిలు ఉంటే, నీ చుట్టూరా ప్రజలలో అజ్ఞానం ఉంటే అది నీ మీదికి వచ్చే తీర్పు అవుతుంది. హెబ్రీపత్రిక 10:25 హితవు విన్నారా? కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడడము మానక
ఒకనినొకడు హెచ్చరిస్తూ ఆ దినము సమీపించడము మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేస్తూ ప్రేమ చూపటానికి సత్కార్యములు చేయడానికి ఒకనినొకరు పురికొల్పవలెనని ఆలోచింతాము. మనము సాక్షులమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అపొస్తలుల కార్యములు 8:8 ప్రభువు మీరు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పాడు. మనము గొప్ప పండితులమై ఉండాలని ఆయన కోరటం లేదు, మనము గొప్ప బోధకులము అవ్వాలని కాదు, మీరు నమ్మకమైన సాక్షులై ఉండండి అని ప్రభువు ఆజ్ఞాపించాడు. బైబిలు సత్యాలను నోటుబుక్కులో రాసుకుంటే సరిపోదు, అది హృదయములో నుండి బదిలీ కావాలి. బైబిలు సత్యాలు అభ్యసిస్తేనే నిలిచి ఉంటాయి. మనము యేసు సాక్షులమైతే బైబిలు గ్రంథ సత్యాలను నలుగురికి పంచిపెడతాము. 7 సూత్రాలను మా శ్రోతలు మరిచిపోకుండా అభ్యసించాలని, సాధన చెయ్యాలని కోరుతున్నాము. 1, ప్రార్థనతో ఆరంభించు. 2, బైబిలు చదువు. 3, బైబిలును అధ్యయనం చెయ్యి. 4, ధ్యానించు. 5, బైబిలును గురించి ఇతరులేం చెప్పారో, వారి అభిప్రాయాలేమిటో తెలుసుకో. 6, బైబిలుకు విధేయత చూపు. 7, బైబిలును ఇతరులకు అందించు. ఈ 7 సూత్రాలు పాటించిన వారికి వాక్య ప్రయోజనాలు సంపూర్ణంగా సిద్ధిస్తాయి అనటంలో ఎట్టి సందేహమూ లేదు. చాలామంది క్రైస్తవ విశ్వాసులకు బైబిలులోని సంగతులు తెలుసు కాని బైబిలును గురించి అంతగా తెలియదు. ఈ బైబిలు గ్రంథం వెనుక 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. 1500 సంవత్సరాల కాలంలో ఆయా వ్యక్తులను దేవుడు వాడుకొని రాయించిన గొప్ప గ్రంథం బైబిలు గ్రంథరాజ్యం. ఆయా భాషలలో వారికి బైబిలును అందించటానికి పూర్వకాలం నుంచి ఎందరో ఎన్నెన్నో త్యాగాలు చేశారు. పూర్వం బైబిలును తోలు కాగితాల మీద రాశారు, రాతి పలకల మీద చెక్కారు. ఈ రోజున మనం కాగితాల మీద చక్కగా ముద్రించబడిన బైబిల్ను చూస్తున్నామంటే ఇది దేవుని కృపే. భూగర్భంలోని అవశేషాలు, తవ్వకాలు దేవుని వాక్యమును గుర్చి సాక్ష్యమిస్తున్నాయి. ఈజిప్టు, మెసపొటేమియా ప్రాంతాలలో పండితులు భూగర్భశాస్త్ర పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గ్రీకు చక్రవర్తులు, రోమక సామ్రాజ్యాధినేతలు బైబిలును రూపుమాపాలని చూచారు. పాత నిబంధన గ్రంథంలోని రాజులు కొందరు దేవుని వాక్యాన్ని నాశనం చెయ్యాలని చూచారు. ఒక రాజైతే ఉక్రోషంతో దేవుని గ్రంథాన్ని చించిపారేశాడు. మధ్యయుగంలో సంఘం కూడా బైబిలు అనువాదాలను ఒప్పుకోక అనువదించిన వారిని నానా హింసలు పెట్టారు. ఇన్ని ఒడిదుడుకులగుండా ఈ గ్రంథం ఇంకా నిలిచి ఉంది. ఇప్పుడు మన చేతిలో ఈ గ్రంథం ఈ రూపంలో మనదాకా వచ్చింది అంటే దేవుడే దీన్ని కాపాడాడు. ఈ గ్రంథం ఎంతైనా నమ్మదగినది. బైబిల్ గ్రంథాన్ని గురించిన చరిత్ర ఎంతో ఆసక్తిజనకమైనది. బైబిలులోని 66 గ్రంథాలను రాసినవారు దైవ సేవకులు. లేఖనములు దైవప్రేరితమైనవి. మృత సముద్ర ప్రాంతంలో దొరికిన గ్రంథపు చుట్టలలో బైబిలు గ్రంథము యొక్క విశ్వసనీయత రుజువవుతున్నది. బైబిలు చరిత్రాత్మకమైన గ్రంథం, ఇది పురాణగాథ కాదని మనం గ్రహించాలి. బైబిలు విద్యార్థులు జ్ఞాపకముంచుకోవలసిన వివరాలు పంచగ్రంథాలు 5, ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, సువార్తలు 4, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు, చరిత్ర గ్రంథాలు యెహోషువా, న్యాయాధిపతులు, రూతు, 1-2 సమూయేలు, 1-2 రాజులు, 1-2 దినవృత్తాంతములు, యజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, అపొస్తలుల కార్యములు, కావ్యగ్రంథాలు 5, యోబు, కీర్తనలు, సామితలు, ప్రసంగి, పరమగీతము, పత్రికలు రోమా, 1-2 కొరింతి, గలతి, ఎఫెసి, ఫిలిప్పి, కొలసి, 1-2 థెస్సలోనిపత్రికలు, 1-2 తిమోతి, తీతు, ఫిలిమోను, హెబ్రి, యాకోబు, 1-2 పేతురు,
1, 2, 3 యోహాను పత్రికలు, యూదా పత్రిక, పెద్ద ప్రవక్తల గ్రంథములు 5, యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు ప్రకటన గ్రంథం, చిన్న ప్రవక్తలు 12, హోషియా, యోవేలు, ఆమోసు, ఒబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి మొత్తం 66 గ్రంథాలు. మళ్లీ ఒకసారి బైబిలు విశిష్టతను జ్ఞాపకం చేసుకుందాము. బైబిలు మనకెంతో ప్రాముఖ్యమైన గ్రంథం. ఎట్టి పరిస్థితిలో ఉన్న వ్యక్తినైనా పరామర్శించే గ్రంథం బైబిలు. బైబిలు పఠనలో అనుసరించాల్సిన పద్ధతి ఒకటి ఉంది. ఈ వాక్య భాగం అంశమేమిటి? ఈ అధ్యాయంలోని అతి ముఖ్యమైన వచనమేది? ముఖ్యమైన మాట ఏది? క్రీస్తును గురించి ఈ వచనం ఏం చెబుతోంది? విధేయతను కోరే ఆజ్ఞ ఏది? స్వతంత్రించుకోవలసిన వాగ్దానమేది? నేర్చుకోదగిన కొత్త సత్యమేది? ఈ విషయాలను పరిశీలిస్తూ బైబిలును చదువుకునే వారికి దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. 119 కీర్తన 18 వచనంతో ఈ సందేశాన్ని ముగించగోరుతాము. దేవా, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చెయ్యకు. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.

0: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 93999952570. మరొక నంబర్ 93999952580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com.
1: తల్లి కున్నదా, తండ్రి కున్నదా, నీ ప్రేమ జాలీసయ్యా.
2: నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోషువ 1:6.
1: అన్నదములకైనా కన్న
3: ప్రేమధార.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బావున్నారా? దేవుని వాక్యం మిమ్మలను ఆవరించి ఉందా? వాక్య వాతావరణంలో రోజంతా గడుపుతున్నారా? వాక్యము నీ యొద్ద, నీ నోట, నీ హృదయములో ఉన్నది. అది మన విశ్వాస వాక్యమే. దాన్నే ప్రకటిస్తున్నాము. మనం సర్వాంగ కవచధారులం. వాక్య సత్యమే మన దట్టి. ఆత్మ ఖడ్గమే దేవుని వాక్యం. వాక్య సత్యం మన నడికట్టు, పటక, బెల్ట్. అదే మనకు ఆయువు పట్టు. సైతానును జయించాలంటే వాక్య ఖడ్గాన్ని ప్రయోగించాలి. రోమాపత్రిక 8:31 మిమ్మలను నేటి పాఠానికి ఆహ్వానిస్తున్నాము. ప్రభువు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? వాక్య సత్యమనే దట్టి కొరకు, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము కొరకు మనము దేవునికి ఎంతో కృతజ్ఞులం. యేసుదే విజయం. ఆయన విజయమే మన విజయం. ప్రతిరోజూ సర్వాంగ కవచమును ధరించుకుని యుద్ధరంగంలోకి వెడదాము. జయం మనదే. జయం దేవుని బిడ్డలదే, దేవుని సంఘానిదే. రండి, ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడా మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాము. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. పరలోక సింహాసనాసీనుడవై మమ్మలను పరిపాలిస్తున్నావు. మాకు ఏది శ్రేష్టమైనదో, ఏది మా జీవితాలకు క్షేమాభివృద్ధికరమో, దానిని మాకు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నావు. నీకు మా స్తుతి స్తోత్రములు. మా శ్రోతలను, వారి కుటుంబములను నీ కృపాసనము చెంతకు తెస్తున్నాము. వారి ఆధ్యాత్మిక, శారీరక, మానసిక అక్కరలను క్రీస్తునందు మహిమలో తీరుస్తావని నిరీక్షిస్తున్నాము. వారి పిల్లలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. చదువుకునే పిల్లలకు జ్ఞానమందు ఎదుగుదల దయచేయండి. తల్లిదండ్రులు పిల్లలను పెంచడములో జాగ్రత్త వహించి నీ మార్గములో వారిని నడిపిస్తారని ఆశిస్తున్నాము. కుటుంబములకు కేంద్రమందు తెరువబడిన బైబిల్ గ్రంథం ఉండాలని నిరీక్షిస్తున్నాము. వాక్య ప్రమాణము మేరకు కుటుంబాలు నీకు విధేయత కలిగి జీవించాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. పరలోకమందు వలనే నీ చిత్తము విశ్వాసుల కుటుంబాలలో నెరవేరునట్లు ప్రార్థన చేస్తున్నాము. ఆయా ఉద్యోగాలు చేసే నీ బిడ్డల సాక్ష్యమును బట్టి ఇరుగు పొరుగు వారు నీ వైపునకు ఆకర్షితులగునట్లు వారిని దీవించండి. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఒక ఆత్మల సంపాదకుడై ఉండాలని ప్రార్థిస్తున్నాము. సంఘాలు దినదిన ప్రవర్ధమానమవ్వాలని, సంఖ్యలో, ఆధ్యాత్మిక అనుభవంలో ఎదగాలని ప్రార్థిస్తున్నాము. మా దేశ సంఘములను, సంఘ నాయకులను, కాపరులను, సువార్తికులను ఆశీర్వదించండి. వారికందరికీ నూతన ఆత్మాభిషేకము దయచేయండి దేవా. కాపరుల వాక్యపరిచర్యలో, సువార్తికుల ఆత్మల సంపాదనలో గొప్ప ఉజ్జీవం రావాలని ప్రార్థిస్తున్నాము. సంఘ దర్శనం భూదిగంతాల వరకు విస్తృతం కావాలని ప్రార్థిస్తున్నాము. మా దేశమును, దేశ ప్రభుత్వమును, ప్రజలను ఆశీర్వదించండి తండ్రి. దేశమందు శాంతి సౌఖ్యములు ప్రవర్తిల్లాలని ప్రార్థిస్తున్నాము. కరువు కాటకములు, అంటుజాడ్యములు ప్రబలకుండా దేశమును కాపాడండి. శాంతి భద్రతలు ప్రసాదించండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ దయచేయమని మా ప్రియ ప్రభువు, రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈ పాఠంలో మరోసారి మనము దేవుని వాక్యము యొక్క ప్రశస్తి, విశిష్టతను గురించి మరికొన్ని ముఖ్య విషయాలను పరిశోధించబోతున్నాము. వచ్చే పాఠంలో ఆదికాండం 1 వాక్య అధ్యయనం ప్రారంభించుకుంటాము. శ్రోతలు, బైబిల్ అంటోంది, నేను దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యం తనను తానే సమర్థించుకోగలదు. మానవులు ఆ ప్రయత్నం చేయనక్కర్లేదు. లేఖనము దైవావేశము వల్ల కలిగింది. బైబిలు రాయబడిన ప్రత్యక్షము గనుక దీనిని లేఖనము అంటాము. లేఖనము అంటే పాత కొత్త నిబంధనల మొత్తం. యేసు ప్రభువు పాత నిబంధనలో నుండి అనేక వచనాలు ఉటంకించాడు. దానిని లేఖనముగా ప్రభువు గుర్తించాడు. 2 పేతురు 3:16-17 వచనాలలో పేతురన్నాడు,
మన ప్రియ సహోదరుడైన పౌలు తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున రాశాడు, తన పత్రికలన్నిటిలో బోధించాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనానికే అపార్థం చేస్తారు. అనగా పేతురు పౌలు పత్రికలను లేఖనములు అని పేర్కొన్నాడు. బైబిలు రాయబడిన దేవుని లేఖన ప్రత్యక్షము గనుక దీనికి ఎవరూ ఏదీ చేర్చడానికి కాని, ఇందులోనిది ఏదైనా తీసివేయడానికి కాని వీల్లేదు. అలా చేస్తే వారి మీదికి దేవుని శిక్ష వస్తుంది. బైబిలు గ్రంథం ఎట్టి దోషము లోపము లేనిది. దేవుడు భక్తులను ప్రేరేపిస్తే వారు రాశారు. వారు రాసిందంతా దేవుని చేత భద్రపరచబడింది. ఇందులో ఏ తప్పు దొర్లకుండా దేవుడు సమస్తము తానే నిర్వహించాడు. ఇది మానవాతీతమైన ఏర్పాటు. దేవుని హస్తం ఇందులో ఉంది. దేవుని ఆత్మ ఈ లేఖనములలో ఉన్నాడు. దేవుడు ఏమి చెప్పదలుచుకున్నాడో అదంతా అది మాత్రమే ఈ గ్రంథంలో ఉండేటట్లు పరిశుద్ధాత్మ నిర్వహించాడు. మూల భాషలో ఏ భావదోషము కాని భాషాదోషము కాని లేకుండా ఉండేటట్లు దేవుడు పర్యవేక్షించాడు. యెషయా గ్రంథం 27:3 దేవుడన్నాడు, యెహోవా అనే నేను దానిని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కడుతున్నాను, ఎవడునూ దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దానిని కాపాడతాను. దేవుని వాక్యము దేవుడు నాటిన ద్రాక్షవనము వంటిదే. మత్తయి సువార్త 24:35 ప్రభువు అన్నాడు, ఆకాశము భూమి గతిస్తాయి గాని నా మాటలు ఏమాత్రము గతించవు. దేవుని వాక్యానికి శాశ్వతత్వముంది. పాత నిబంధన గ్రంథము దేవుడిచ్చిందే. అందులో మానవ సహజమైన లోపములు ఏవీ ఉండవు. హిల్కీయాకు యెహోవా మందిరమందు ధర్మశాస్త్రం అనగా పాత నిబంధన గ్రంథం దొరికింది. రాజు ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు బట్టలు చించుకున్నాడు, అనగా పశ్చాత్తాపం చెందాడు. వెంటనే రాజు అన్నాడు, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను బట్టి నా విషయములో, జనుల విషయములో, యూదావారందరి విషయములో యెహోవా యొద్ద విచారణ చేయండి. మన పితరులు తమ విషయములో రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను విననివారయ్యారు. గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుతున్నది. 1 రాజులు 22:13 యోహాను సువార్త 10:35 ప్రభువు అన్నాడు, లేఖనము నిరర్థకము కానేరదు. మత్తయి సువార్త 5:18 ప్రభువు అన్నాడు, లేఖనములో ఒక్క పొల్లైనా సున్నా అయినా తప్పిపోదు. యేసు ఈ బైబిలును దేవుని వాక్యముగా గుర్తించాడు. పాత నిబంధన సంఘటనలను తన ప్రబోధాలలో విరివిగా వాడుకున్నాడు. ఆదాము హవలను గురించి, కయీను, హెబెలు, సైతాను, నోవహు, యోనా మొదలైన వారి దృష్టాంతాలను యేసు ఎత్తిచూపాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని కూడా చెప్పాడు. బైబిలును దేవుని వాక్యమని ప్రభువు గుర్తించినట్లు మనం గ్రహిస్తున్నాము. అందలి ప్రతి మాట ముఖ్యమైనది, ప్రతి అంశము నమ్మదగింది. అపొస్తలులు పాత నిబంధనను తమ రచనల్లో ప్రామాణిక గ్రంథంగా అంగీకరించారు. లేఖనములు మన ఆత్మలకు ఆహారం. ఆధ్యాత్మికంగా మనం బలం పుంజుకోవాలంటే, ఎదగాలంటే దేవుని వాక్యాన్ని ఎడతెగకుండా అధ్యయనం చేస్తూ ఉండాలి. బైబిలు మనల్ని పాపం నుండి దూరంగా ఉంచుతుంది, లేదా పాపం మనల్ని దేవుని వాక్యం నుండి దూరం చేస్తుంది. దేవుని వాక్యము మన సర్వశరీరమునకు ఆరోగ్యం, ఔషధం. సామెతలు 4:22 దేవుని వాక్యమందలి ఆజ్ఞలకు మనము విధేయులమైతే అదే మన శరీరాలకు ఔషధంగా పనిచేస్తుంది. యెహోషువాకు బైబిలు ఇవ్వబడింది. అతడు అందులోని ప్రబోధాన్ని ఆచరిస్తే అతనికి విజయము, అభివృద్ధి ప్రాప్తిస్తాయని దేవుడు అభయమిచ్చాడు. దివారాత్రములు వాక్యమును ధ్యానించేవారు ధన్యులు, ఆనందమయులు.
కీర్తనలు 119:130 వచనం. మేధావులకు కూడా ఇది గొప్ప సవాలు. దేవా, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. అవి తెలివిలేని వారికి తెలివి కలిగిస్తాయి. శ్రోతలు, బైబిలులోని ప్రతి పుటలో యేసు సాక్షాత్కారం కోసం మనం చూడాలి. ఎమ్మాయి మార్గంలో యేసు ఇద్దరు బాటసారులతో అన్నాడు, మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములోనూ కీర్తనల్లోనూ నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరాలని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దేవుని వాక్యం మనకు ఆహారం గనుక దీనిని భుజించక ముందు ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ మన మనస్సును అభిషేకించాలి. పరిశుద్ధాత్మే మనకు నేర్పుతాడు. ఆయన మనకు పరమోపాధ్యాయుడు. ఆయనను వెలుగు కోసం అడగాలి. పాత నిబంధన అర్థం చేసుకోవాలంటే మన మనస్సులపై ఉన్న ముసుకును ప్రభువే తొలగించాలి. కన్నులపై హృదయముపై ఉన్న ముసుకు తొలగిపోనిదే పాత నిబంధన ప్రవచనాలు మనకు అర్థం కావు. దేవా, తండ్రి, నాకు జ్ఞానము ప్రత్యక్షము గల మనస్సు ఇయ్యి, నా మనోనేత్రములు వెలిగించు అని ప్రతి విశ్వాసీ ప్రార్థన చెయ్యాలి. దినదినము ఆహారంలాగే క్రమము తప్పకుండా దేవుని వాక్యమును దేవుని బిడ్డలు అధ్యయనం చేస్తూనే ఉండాలి. ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఈ అలవాటు ఎంతగానో దోహదపడుతుంది. మన అక్కరలు తీరుతాయి. మనకెన్నో ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. రోజుకొక వచనాన్ని కంఠతా చేస్తే సైతానును ఎదిరించడానికి, వాణ్ణి తరిమి కొట్టడానికి ఈ వచనం మనకెంతో ఉపకరిస్తుంది. బైబిలులోని మొదటి 5 గ్రంథాలలో ధర్మశాస్త్రముంది. ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండం వరకు సరిగా అర్థం చేసుకుంటే మిగతా గ్రంథాలు సులభంగా మనకు అర్థమవుతాయి. యెహోషువా నుండి ఎస్తేరు గ్రంథం వరకు చరిత్ర ఉంది. అలాగే క్రొత్త నిబంధనలో మత్తయి నుండి అపొస్తలుల కార్యముల వరకు చరిత్రే. దేవుని విమోచనాత్మక సంకల్పములోని సంఘటనలన్నీ కలిసి చరిత్ర. బైబిలు అంతటిలో ముఖ్యాంశం విమోచన, మానవ పాప విముక్తి. యోబు నుండి పరమగీతం వరకు కవితలున్నాయి. భక్తిభావాలను వ్యక్తం చేసే కవితలు, పద్యాలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో దోహదపడతాయి. సత్యాన్ని నేర్పటమే కాదు, భక్తికి కావలసిన ప్రేరణను సంతరించే కవితలు, భజనలు, కీర్తనల గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ప్రవచన గ్రంథాలలో కూడా పద్య రూపంలో రాయబడిన వాక్య భాగాలున్నాయి. పాత నిబంధనలో యెషయా నుండి మలాఖీ వరకు అన్నీ ప్రవచన గ్రంథాలే. కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథము ప్రవచనమే. సువార్తలలో ప్రభు ఆలివు కొండమీద ప్రసంగం చేశాడు. అందులో అంతా ప్రవచనమే. దేవుని భవిష్యత్ ప్రణాళిక ఏది? దేవుడు తన ప్రజల కోసం రూపొందించిన నిత్య ప్రణాళిక ఏది? ఇదంతా ప్రవచన గ్రంథాలలో మనకు తేటగా చూపబడింది. ప్రకటన 20:4 వచనం, అవిగో సింహాసనాలు, వాటిమీద ఆసీనుడై ఉన్నవారికి విమర్శ చేసే అధికారమున్నది. వారు 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. 1 కొరింథీ 6:2 వచనంలో పౌలన్నాడు, పరిశుద్ధులే లోకానికి తీర్పు తీరుస్తారు. మనకు అనుదిన భక్తికి, జీవమునకు అవసరమైన సూత్రాలు కొత్త నిబంధనలో ఎన్నో ఉన్నాయి. సామెతలు, ప్రసంగి గ్రంథాలలో జ్ఞానవాక్కులున్నాయి. ఆదికాండము, నిర్గమకాండము, ప్రవక్తలు, యిర్మీయా, ఎజ్రా, దానియేలు గ్రంథాలలో ఏముంది అంటారా? మానవత పుట్టుపూర్వోత్తరాలన్నీ ఉన్నాయి. భూమ్యాకాశాలను దేవుడు సృష్టించాడు. సైతాను తిరుగుబాటు, దేవుని సృష్టిక్రమం, మానవుని తిరుగుబాటు, కలవరం, మహాజలప్రలయం, నోవహు వృత్తాంతం, బాబెలు గోపురం, జాతులుగా, వివిధ భాషా ప్రాంతాలుగా మానవత విభజన, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వృత్తాంతం, ఈజిప్టులో యోసేపు, మోషే ఇస్రాయేలుకు నాయకుడవడం, జాతీయ విపత్తు, ప్రజల తిరుగుబాటు, చదరిపోయిన గోత్రాలు, ఇదంతా బైబిలులో గ్రంథస్థం చేయబడిన చరిత్రే. ఇక కొత్త నిబంధన అంటారా?
తరతరాల నిరీక్షణకు ఫలమైన యేసు అవతారం, యేసుక్రీస్తు సిలువ వేత, మృతులలో నుండి యేసు పునరుత్థానుడవడం, నాలుగు సువార్తలలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. అపొస్తలుల కార్యముల గ్రంథంలో సంఘ ఆవిర్భావం, పెంతెకోస్తు వృత్తాంతం ఉంది. ప్రకటన గ్రంథం వరకు భూదిగంతాల పర్యంతము సంఘము యొక్క శ్రమలు వర్ణించబడ్డాయి. మృతుల పునరుత్థానం, తీర్పు మొదలైన అంశాలు పత్రికలలో, ప్రకటనలో కూడా ప్రస్తావించబడ్డాయి. ఇక చిట్ట చివరి గ్రంథమైన ప్రకటనలో మంచి చెడుగుల వేర్పాటు, నూతన యెరూషలేము, కొత్త భూమి, కొత్త ఆకాశం, నరకం, దేవ విరోధుల అంతిమ తీర్పు, ఇది సంగ్రహంగా దేవుని వాక్య సారాంశం. బైబిల్ అంతటా త్రియేక దేవుడు, తండ్రి, కుమార పరిశుద్ధాత్మలు మనకు సాక్షాత్కరిస్తారు. శ్రోతలు, ఇంతవరకు మీరు దేవుని వాక్య ప్రయోజనాన్ని గురించి 10 సందేశాలు విన్నారు. ముగింపులో ఆదికాండం 3:9 మీ దృష్టికి తేగోరుతాము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడు. దేవుడు మనిషితో మాట్లాడడం, ఇదే దేవుని వాక్కు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మనిషిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నవాడు దేవుడు యెహోవా. ఆదాముతో దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. అతడు ప్రథమ మానవుడు, మానవులందరికీ మూలపురుషుడు, ఆదిపితరుడు, మనకు ప్రతినిధి. దేవుడు పిలుస్తున్నాడు. అధికారపూర్వకంగా సృష్టికర్త అయిన దేవుడు పిలుస్తున్నాడు. పిలిచి ఏమంటున్నాడు? ఎక్కడున్నావు? నాటి నుండి నేటి వరకు దేవుడు ప్రతి మనిషిని అడిగే మొదటి ప్రశ్న ఇదే. ఓ మనుష్యుడా, నీవెక్కడున్నావు? ఆయన తీర్పరి, ఆయన నీ పరిపాలకుడు, ఆయన అద్వితీయ దేవుడు, ఆయన కుమారుడే యేసుక్రీస్తు, అనగా ఆయన యేసుక్రీస్తు తండ్రి. ఆదామా, ఎక్కడున్నావు అనేది వ్యక్తిగతమైన పిలుపు, అదే సమయంలో సార్వత్రికం కూడా. నువ్వు, నువ్వే ఎక్కడున్నట్లు? మానవ జాతి యావత్తు ఈ పిలుపులో ఇమిడి ఉంది. ఆదామనే ప్రథమ మానవునికి దేవుడిచ్చిన పిలుపు మానవత అంతటికీ పర్యాప్తమవుతుంది. ఆదామీయ సంతానమంతటికీ ఈ పిలుపు వర్తిస్తుంది. మానవుని మనస్సాక్షిలో దేవుని స్వరం కంగున మారుమోగుతుంది. బయటి పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మనిషితో మాట్లాడతాడు. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడతాడు, పరోక్షంగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడినా ఆయన వాక్యంలో ఉన్నదే మాట్లాడతాడని మనము గ్రహించాలి. మానవుడు తన బాధ్యతలను విస్మరించి దేవుడు చెప్పింది చెయ్యక, చెయ్యవద్దని చెప్పింది చేసినప్పుడు దేవుని స్వరం వినబడుతుంది. ఆదామా, ఎక్కడున్నావు? ఆదాము అనేది ఒక ప్రత్యేక మానవుని పేరు కాదు. ప్రతి మానవుడు ఆదామే. దేవునికి అతడు లెక్క అప్పగించాలి. మానవుని స్థితి, పరిస్థితి అతని చేతిలో లేవు. మానవుడు కోరుకున్నట్లు అతడు పుట్టలేదు. అది అతని చిత్తం కాదు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా అతనికి మించింది. దేవుడు పరిస్థితి ద్వారా మాట్లాడతాడు. దేవుడు తన లేఖనముల ద్వారా, తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు తన వాక్యంలో మాట్లాడిందే నీతో మాట్లాడతాడు. అది నీతో మాట్లాడిన ప్రత్యేక సందేశమవుతుంది. లేఖనం మాట్లాడింది అంటే దేవుడు మాట్లాడినట్లే. బైబిలును చదువుతూ ఉండు, వింటూ ఉండు, ధ్యానిస్తూ ఉండు. యెషయాగ్రంథం 53 చదువు. యోహాను సువార్త విను. అది నీతో దేవుడు మాట్లాడిన మాట అవుతుంది. ఆదామా, నేను చెప్పింది విన్నావు, మరెందుకిలా చేశావు? ఏదేనులో ఇంత ఘోరం జరుగుతూ ఉంటే నీవేమి చేశావు? ఎక్కడున్నావు? హవ్వ, నీ భార్య అలా చేసిందంటే అప్పుడు నీవెక్కడున్నావు? సైతాను నీ కుటుంబంలోకి జ్వరబడి వచ్చి ఇంతా చేస్తుంటే నీవెక్కడున్నావు అని వాక్యమే దేవుని స్వరమై నిన్ను అడుగుతుంది, నిలదీసి అడుగుతుంది. ఇది నీ మనస్సాక్షిలో నుండి, నీ చుట్టూరా పరిస్థితుల్లో నుంచి పైనుంచి వచ్చే దేవుని స్వరం. ఇది దేవుని వాక్యం. బైబిల్ స్వరానికి బైబిలే సాక్షి. అది మానవునిలో మారుమోగుతుంది. దేవుని వాక్యం దేవుని ప్రత్యక్షం.
దేవుడు చెప్పింది మనం వినాలి, నీవెక్కడున్నావు అన్నప్పుడు మనిషి ఆత్మవిచారణ చేసుకోవాలి, తన స్థితి తాను గ్రహించాలి. దేవునికి నిన్నడిగే హక్కు ఉంది, అధికారముంది. నీవు జవాబు చెప్పాలి, తప్పించుకునే ప్రయత్నం చెయ్యకు. దేవుని వద్ద నుండి పారిపోయే విఫల ప్రయత్నం చెయ్యవద్దు. పశ్చాత్తాపపడు, ఒప్పుకో. శ్రోతలు, దేవుని వాక్య ప్రయోజనమిదే. వాక్యమనే అద్దంలో నీ నిజస్థితి నీకు కనపడుతుంది. నీవు ఉండకూడని స్థితిలో ఉన్నావా? ఈ తరం ఆదాములను ఉద్దేశించి అదే ప్రశ్న వ్యక్తిగతంగా దేవుని వాక్యం అడుగుతోంది. ఈ లోకంలో, ఈ సువిశాల ప్రపంచంలో మానవుడు ఎక్కడ ఏ మూలన ఉన్నా ఎక్కడున్నావు అనే ప్రశ్న వాక్యం ద్వారా మనిషికి వినపడాలి. అందుకే మనం దేవుని బిడ్డలం, దివారాత్రులు వాక్యాన్ని ప్రకటిస్తున్నాము. తప్పిపోయిన కుమారుడా, కుమార్తె, ఎక్కడున్నావు? తిరిగి నీ తండ్రి దగ్గరికి రా అని వాక్యం ప్రబోధిస్తోంది. మానవుడా, నీవెక్కడున్నావు? నీవు ఉండవలసిన చోటు అది కాదు. నా వద్దకు రా, నేను నీకు విశ్రాంతి కలుగచేస్తాను అని బైబిలు యొక్క దేవుడు పిలుస్తున్నాడు. దేవుని యొక్క బైబిలు పిలుస్తోంది. ఆదామా, సైతాను మాట వినవద్దు, నా మాట విను, నిషిద్ధమైనది తినవద్దు, శత్రువు మాట వినవద్దు, ఉన్నపాటున వచ్చేయి అనేదే బైబిలు స్వరం. ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు అంటోంది దేవుని వాక్యం.

నాకు ఉపదేశించబడింది. పాపం చెయ్యను, సిలువ మరణ పర్యంతము నా తండ్రికి నేను విధేయుణ్ణి. ఇదే యేసు విధానం, అదే మన విధానం కూడా. ఫిలిప్పి పత్రిక 2:5-8 మా శ్రోతల హృదయాలపై ముద్రించగోరుతాము. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకున్నాడు. శ్రోతలు మరచిపోకండి, యిర్మీయా 20:12 ప్రకారం ఆయన నీతిమంతులను పరిశోధించేవాడు, అంతరింద్రియాలను హృదయాలను చూచేవాడు. ఆయన గ్రంథమే ఈ పరిశుద్ధ బైబల్. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.

ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 93999952570. మరొక నంబర్ 93999952580. మా ఇమెయిల్ ఐడి తెలుగు TTB@radio882.com.

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా

అలనాడు దూతలు పాడిన క్రిస్మస్ పాట ఈనాటి వరకు ప్రజాహృదయంలో మారుమోగుతోంది. ఊర్ధ్వలోకమందు దేవదూతల స్తుతులందుకునే దేవుడు కన్యక గర్భవాసాన పుట్టాడు, నరావతారం ధరించాడు. ఈయన సాక్షాత్ దేవుడు, నీతి సూర్యుడు, దేవపుత్రుడు. మృత్యుభీతిని గెలవండి, ఆత్మశుద్ధి పొందండి. ఈ గేయ రచయిత చార్లెస్ వెస్లీ.

0: కార్యక్రమానికి స్వాగతం బ్రదర్ జగన్. ఫిక్టరీ గురించి మాట్లాడుకుందాం, పలు ప్రశ్నలున్నాయి. ఇది పార్ట్ 2. ఈ కార్యక్రమాన్ని మీరు చూడాలంటే, కార్యక్రమాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే దీనికి ముందున్న కార్యక్రమం చూస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ గా అర్థమవుతుంది. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ది ప్రోగ్రామ్. గత వారంలో మనం మాట్లాడుకున్నది, లేదా గత వారంలో మనం నమోదు చేసిన కార్యక్రమంలో ఫిక్టరీలో ఉన్న సీక్రెట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. మీరు చెప్పిన ఒక విషయం చాలా డిఫరెంట్గా ఉంది. లూక్లో రాయబడిన నమోదులు అయితే అన్ని వృక్షములను చెట్లను చూడండి అని చెప్పినప్పుడు ఒక ఓల్డ్ హిస్టరీ టర్నింగ్ పాయింట్గా మాట అమర్చబడింది. నేను ప్రశ్న కూడా వేశాను, ఒక మనిషి యొక్క విశ్వాసం, అబ్రహాం యొక్క విశ్వాసం ఈరోజు మనం ఎంతవరకు మాట్లాడుకున్నామంటే, ఈ గ్లోబల్ ఇంపాక్ట్కే ఆ వన్ మ్యాన్ ఫెయిత్ ఒక వ్యత్యాసంగా ఉంది. ఆ విషయమును, ఫిక్టరీని మనం ఎలా కనెక్ట్ చేయాలి, లేదా ఆ ధోరణిలో ఇదెలా వస్తుందని ఒక ప్రశ్నగా అడుగుతున్నాను.
1: ఇప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసానికి ఈ అంజూరపు చెట్టు చిగురించడానికి అది స్టార్టింగ్ పాయింట్ మరియు ఎండ్ పాయింట్గా ఉండే విషయం. అబ్రహాం యొక్క విశ్వాసం అనేది మనమెవరమును తృణీకరించలేని ఎంతో గొప్ప సత్యం. అది అందులోనూ ప్రత్యేకించి ఈ విషయానికి, ఫిక్టరీకి, అంజూరపు చెట్టు ఇస్రాయెల్ దేశానికి పోలుస్తూ అది స్వతంత్రించుకోవడానికి అబ్రహాముకు మూడు కార్యాలు దేవుడు చేయమంటున్నాడు. అదే ఈనాటికి ఫార్ములా, ఈనాటికి అదే ఫార్ములా బేస్. ఒకటి, అబ్రహామును చూసి చెప్తాడు, నీవు ఉన్నటువంటి ఈ దేశాన్ని చూడు అని అంటాడు. తూర్పు నుండి పడమర వరకు లుక్ ఫస్ట్ చూడమంటాడు. రెండవది లేచి నడవమంటాడు,
0: వాక్ ఫస్ట్ లుక్ తర్వాత వాక్.
1: మూడవది తను అడుగుతాడు, నేను దీనిని దేనిని బట్టి స్వతంత్రించుకోగలను, నాకెటువంటి కన్ఫర్మేషన్ మీరిస్తారన్న వెంటనే దేవుడు చెప్తాడు, నేను చెప్పేది బలి ఇవ్వు, ఆ బలి ఇచ్చిన తర్వాత నీకు ఆ కన్ఫర్మేషన్ దొరుకుతుంది అంటాడు. ఇది సాక్రిఫైస్. మొదట చూడాలి, తర్వాత నడవాలి, తర్వాత స్పిరిచువల్లీ యూ నీడ్ టు యాక్ట్. ఈ మూడు కార్యాలు మీరు చేసేప్పుడు ఈ దేశము తనకు స్వాధీనమవుతుంది. ఈ మూడు కార్యాలను ఇస్రాయిలు జనులు ఎప్పుడెప్పుడు చేస్తారో అప్పుడంతా దేశం వారికి లభించింది. మధ్యలో 70 సంవత్సరాలు ఆ దేశాన్ని వదిలేశారు, పోయింది. ఇప్పుడు ఒకడు చూసి ఆ దేశాన్ని గుచ్చి చింతిస్తాడు, నా దేశము యొక్క ప్రాకారము ధ్వంసం చేయబడింది. ఒకడు చెప్తాడు, దేశం శిథిలమైపోయింది, ఇప్పుడు నువ్వు అక్కడికెళ్ళా అంటున్నాడు. తను బయలుదేరి అక్కడికెళ్తున్నాడు. తను ఫస్ట్ దేశాన్ని చుట్టి చూశాడని ఉంటుంది.
0: అవును.
1: తర్వాత చివరిగా దేవునికై యాక్ట్ చేస్తున్నాడు. ఆలయం కడుతున్నారు, తిరిగి బలిపీఠం ఉంచుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు 1948 ముందర వరకును ఈ దేశాన్ని వారు చూడలేదు, చూడనివ్వలేదు కూడా దేవుడు. దాని తర్వాత ఈ దేశము చుట్టూ చూసిన వారు ఒక బుక్ రాస్తున్నారు, దేశం పాడై ఉంది, దీనికి డేవిడ్ సిటీ అని పేరు, ఆ డేవిడ్ సిటీ అంటే దావీదు నగరం ఇదేనా అని చెప్పి వారు వస్తున్నారు. ఆ తర్వాత వస్తున్నారు ట్రావెలర్స్, వారు వచ్చి నడిచి, వారికి జయనిస్ అని వారికి పేరు, వారిలోనికి వస్తున్నారు, వచ్చి అటు తర్వాత వారిలోనికి వచ్చి కార్యాలను జరిగిస్తున్నారు. సో అబ్రహాముకు దేవుడు చెప్పించింది ఇదే. అయితే అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఈ దేశాన్ని ఎందుకు కోల్పోయారనేది ఉంది కదా. ఫ్రీగానే ఇచ్చాడు కదా దేవుడు, ఎందుకు పోగొట్టుకున్నారు అది అన్నప్పుడు ద్వితీయోపదేశకాండంలో మోషే స్పష్టంగా చెప్తున్నాడు, ఈ దేశాన్ని దేవునికి విరోధమైన కార్యాలు చేసేప్పుడు ఈ దేశము నుండి వెళ్లగొట్టబడుదురు అని చెప్తున్నాడు. రెండవది సొలొమోనుతో చెప్తున్నాడు, నువ్వు నేను చెప్పినట్టుగా చేయక విగ్రహములను దేనో తీసుకొచ్చి నాకు అయిష్టమైన కార్యము నీవు దేశంలో చేసినట్లయితే ఈ దేశము యొక్క రాజ్యభారం నీ యొద్ద నుండి పోతుందంటాడు. సో దేశం పోయింది, రాజ్యభారం పోయింది. దేవుడు చెప్తున్నాడు, తిరిగి నిన్ను తెస్తాను, తిరిగి రాజ్యభారాన్నిస్తాను, అన్నీ చేస్తాను, అయితే దేశాన్ని శుద్ధీకరించాలి, మీరిది జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటున్నాడు. ఇప్పుడు ఇస్రాయేలీలు తిరిగి వచ్చేశారు, వచ్చి ఆల్మోస్ట్ 75 ఇయర్స్ అయింది. అయితే వీరు ఇప్పుడు దేశాన్ని అదేవిధంగా చూసుకుంటున్నారా, దేవుడు ఇష్టపడినట్టుగా దేశముందా అని అడిగితే లేదు. అప్పుడెందుకు ఇంత సమస్య, మీరు అడిగారు కదా ఈ దేశంలో ఇన్ని సమస్యలా, 1 మంత్స్ ఫెయిత్ దేవుడిచ్చాడు. దేశంలో ఎప్పుడు సమస్య వస్తుందో చూడండి, న్యాయాధిపతుల కాలంలో సమస్య. ఎందుకు సమస్య వస్తుంది, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు. తర్వాత సొలొమోను కాలంలో ప్రాబ్లం వస్తుంది, దేవునికి విరోధంగా చేస్తున్నారు. తర్వాత ఈ మనషే, ఈ రాజుల కాలంలో సమస్య ఏర్పడి దేశం చేయి వదిలేళ్ళింది. ఇప్పుడును దేవునికి అయిష్టమైన కార్యాలు యెరూషలేములో ఉన్నాయి. మనం మాట్లాడేప్పుడు కూడా ఇంతకుముందే మీతో చెప్పుకుంటాననుకుంటా, ఐ నెవర్ అక్సెప్ట్ జెరూషలేం ఆర్ ఇస్రాయెల్ ఎస్ ఎన్ హోలీ ల్యాండ్, ఇట్స్ ఎ ప్రామిస్డ్ ల్యాండ్. పుణ్యభూమి పవిత్రస్థలం కానే కాదు. ఎక్కడగూడా బైబిల్లో అది పవిత్రస్థలమని చెప్పలేదు. అయితే వాగ్దాన భూమి ఎవరికి? మీరు చెప్పిన అబ్రహాముకు వాగ్దాన భూమి, ఒక కవనెంట్. ఆ కవనెంట్ వారు కోల్పోతున్నారు చూడండి. కోల్పోయినప్పుడు చేయి వదిలిపోతుంది, తిరిగి తీసుకొచ్చి చేరుస్తున్నాడు. దానికైనా ప్రాసెస్ ఉంది, ఒక టైం ఉంది, ఒక పర్టికులర్ ఇయర్స్ ఉంది. ఇవన్నీ కూడా చేరి ఇప్పుడు ఇస్రాయేల్ తిరిగి అంజూరము చిగిరించింది,
0: పూసింది.
1: ఆ అంజూరపు చెట్టును చక్కగానే ఉంచాడు దేవుడు. వారంతటా ఎండిపోవడానికి, కాపు కాయనందువల్ల ఎండిపోయే స్థితికి వస్తున్నారు. తిరిగి దేవుడు వారిని చిగిర్చడానికే చేస్తున్నాడు. ఇది అందరికీ వర్తిస్తుంది, మనకీ వర్తిస్తుంది. దేవుడు మనతో నిబంధన చేశాడు. అయితే ఇప్పుడు కొత్త నిబంధన మనకి, న్యూ కవెనెంట్ మనకిచ్చాడు. మనం ఈ అంజూరపు చెట్టు వలె దేవుడెదురు చూస్తున్న ఫలాన్నిస్తున్నామనేది ప్రశ్న. అంజూరపు చెట్టు చిగిరించి మరలా ఏర్పాటవడం ఆయన కవెనెంట్కైనా ఒక నెరవేర్పు. దానికి మధ్యలో కోల్పోయినవన్నీ మన అతిక్రమం. అదే ఇక్కడుంది.
0: ఈ కవెనెంట్ని గమనిస్తే మరి కవెనెంట్ ఇంకా కాంట్రాక్ట్ రెండిటికీ వ్యత్యాసం ఉంది. కాంట్రాక్ట్ అనేది ఒక పీరియడ్, అది ఓకే. కవెనెంట్ అనేది తరచుగా కొనసాగించబడుతుంది. అయితే మరలా మరలా దేవుడు ఆయన ఇచ్చిన వాక్కు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. మరలా మరలా అక్కడే మిస్టేక్ జరిగినప్పటికీ ఆ కవెనెంట్ని అలాగే కొనసాగిస్తూ వస్తున్నాడు. మరి కవెనెంట్, కాంట్రాక్ట్, ప్రామిస్. సో దీన్ని గమనిస్తే ఎంత కరెక్ట్గా దేవుడున్నాడు, మనల్ని సెపరేట్ చేసి ఈ లాగున ఉండాలని చెప్పడం అనేది చాలా స్పష్టంగా ఉంది. మనం ఎలా కవెనెంట్ని విడిచి బయటికి వచ్చినను ఆయన తరచుగా మళ్ళీ మళ్ళీ కంబ్యాక్ కంబ్యాక్ అని చెప్పడం చాలా వ్యత్యాసంగా ఉంది ఈ కార్యంలో.
1: కవెనెంట్ వచ్చి ఎప్పుడు ఇద్దరు మెయింటైన్ చేయాలి.
0: అవును,
1: ఇద్దరు మెయింటైన్ చేస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది.
0: దేవుడు కరెక్ట్గా ఉన్నాడు,
1: ఆయన సైడ్లో ఎప్పుడు ఆయన కరెక్ట్గానే ఉన్నాడు. నేనే ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈయన దగ్గరున్న మరొక స్పెషాలిటీ ఏంటంటే, నువ్వు కవెనెంట్ వదిలి వెళ్ళావు, అందువల్ల కవెనెంట్లో ఇక నీకు నాకు ఎప్పుడు లేదని చెప్పడు.
0: అదే ఆశ్చర్యంగా ఉంది.
1: నువ్వు వెళ్ళు, నిన్ను మరలా ఈ కవెనెంట్లోకి ఎలా తేవాలో నాకు తెలుసు అనుకుంటాడు. దానికొక కారణముంది. ఏంటంటే ఇది కాంట్రాక్ట్, కవెనెంట్ అన్నిటినీ దాటి ఒక రిలేషన్షిప్. నేను ఆయనకి బిడ్డగా ఉన్నాను, కుమార్తెగా ఉన్నాను, కుమారునిగా ఉన్నాను. అలా ఉంటున్నప్పుడు ఎంతగా కుమారుడు వెళ్ళినా తిరిగి రావాలనే ఉద్దేశం తండ్రికి ఎప్పుడూ ఉంటుంది.
0: ఫాదర్స్ హార్ట్.
1: అవును, అలా తాను తిరిగి వచ్చేప్పుడు ఆ కవెనెంట్ని రెడీ చేసి అట్లే నూతన పరుస్తూ ఉంటాడు ఆయన.
0: యాక్టివ్గానే
1: లైవ్గా ఉంటుంది. అది అది పోదు. ఇప్పుడు మరి సొలొమోన్తో చెప్తాడు, మనషెతె చెప్తాడు, రాజ్యభారము నిన్ను వదిలి వెళ్ళదని నేను అది దావీదుకు చెప్పినా గాని నేనిప్పుడు లేకుండా చేస్తానని చెప్తాడు కోపములో. అయితే తిరిగి దావీదును తలుచుకుంటాడు.
0: అవును,
1: తలచుకుని సరి ఆ రాజభారంలో ఒకరు రాని అనంటాడు. దేశము నుండి మిమ్మల్ని బహిష్కరిస్తాను. యోబు, దానియేలు, ఆ నోవహు వంటి వారు తిరిగి ప్రార్థించిన మీకు చెవియొగ్గను అనంటాడు. అయితే నేను నా దాసుడైన అబ్రహామునకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటానంటాడు. సో దేవుడు కవెనెంట్లో ఎంతో కేర్ఫుల్గా ఉంటాడు, ఎంతో అది నెరవేర్చడంలో ఎంతో ఇదిగా ఉంటాడు. అయితే మనమే ఎలాగ ఉంటామన్నదే
0: సరిగా అర్థం చేసుకోలేదు.
1: అదే చెప్తున్నానే, ఈ బైబిల్ అర్థం చేసుకోలా, దేవుని అర్థం చేసుకోలా, ఆయన ప్రేమను అర్థం చేసుకోలా, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోలా.
0: అయితే మనం ప్రశ్నలు అడుగుతూ ఉంటాం.
1: మనం మరలా మరలా దేవుణ్ణి మన రేంజ్కి తగ్గించి మనకేదో దేవుడు ఏం చేయలేదు ఏం చేయలేదు అనేదే మనం అనుకుంటుంటాం. ఆయన అన్నిటినీ చేసి మనం చేసిన తప్పును సరిచేసి ఇప్పుడైనా మనల్ని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో చూస్తున్నాడే గాని. సో ఈ ఫిక్టరీ అనే ఒక కాన్సెప్ట్లోకి వస్తున్నప్పుడు ఇస్రాయేల్ జనుల్ని చూడండి, ఎన్నిసార్లు దేవుని వదిలి వెళ్ళుంటారు. ఎన్నిసార్లు ఈ యెరూషలేం విషయంగా చూడండి, యెరూషలేం వలె రక్తము ఒలికించిన పట్టణము ప్రపంచంలో ఉండదు. సిలువ యుద్ధము కాలం నుండి, అంతకుముందున్న రోమియుల కాలము నుండి, దానికంటే ముందుగా ఆ బబులోను కాలము నుండి, అంతకంటే ముందుగా, బబులోను కంటే ముందుగా చెప్తున్నాను, ఈ యెరూషలేములు యుద్ధములు చేసిన యుద్ధములు అనేకములు అధికమైన రక్తము చిందించిన పట్టణములో యెరూషలేం నెంబర్ 1లో ఉంటుంది. అయినా ఈ యెరూషలేమును వదిలిపెట్టాడు. ఇంకా మనం చూడొచ్చు ఏసయ్య చివరిగా కన్నీరు విడిచినట్టుగా ఉంటుంది యెరూషలేంకై.
0: అవును,
1: ఎంతటి ఒక దేవునితో అటాచ్మెంట్ అయిన విషయం చూడ,
0: సెంటిమెంట్.
1: అందువల్ల నేను చెప్తాను, యెరూషలేం వచ్చి ఎప్పటికైనా అది యూదుల వశంలోనే ఉంటుంది. ఎందుకంటే అది వారికి ఒక కవెనెంట్, అబ్రహాముతో ఇవ్వబడిన కవెనెంట్. వారొచ్చి అక్కడ ఉంటారు, నీవు నీ సంతతి అక్కడ ఉంటుంది అని దేవుడు చెప్తాడు. ఇంకను మీరు మరొక మెట్టు పైకి చూడండి. మొట్టమొదటిగా అబ్రహాం వచ్చి మౌర్య కొండలలో ఒకదానిపైన బలి ఇచ్చాడు కదా, అది యెరూషలేములోనుంది. తరువాత దేవునికై ఒక ఆలయం కట్టడానికి దావీదు అడిగాడు కదా.
0: అవును.
1: ఆ ఆలయానికైన స్థలం ఎక్కడ ఉందని అడిగినట్లయితే టెంపుల్ మౌంట్లో ఉంది. ఆ స్థలాన్ని దావీదు కొన్నాడు. ఆ స్థలంలో ఆలయం కట్టింది సొలొమోన్. అది ఎక్కడని అడిగితే ఈ మౌర్య కొండలలో ఇస్సాకును బలి ఇవ్వడానికైన స్థలం, దావీదు కొన్న స్థలమును, సొలొమోను దేవాలయం కట్టింది ఒకే స్థలం. సో పర్టికులర్గా యెరూషలేం, ఇస్రాయేలు యెరూషలేం దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి స్థలం. ఇది వచ్చి అబ్రహం కాలంలో వేయబడిన కోవెనెంట్. ఇది ఇంకా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అని అడిగినట్లయితే యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన చేసేంత వరకు కూడా అక్కడ ఉంటుంది.
0: అది బైబిల్లో క్లియర్గా,
1: అది స్పష్టంగా ఉంటుంది బైబిల్లో. అప్పుడు బైబిల్ చెప్పేటువంటిదైనా ఈ యొక్క మిలేనియం, ఆ మిలేనియంలో హెడ్ క్వార్టర్స్ వచ్చే యెరూషలేం, ఇవన్నీ మార్చనేలేం. మీరు యోచించండి, ఒక 2000 ఇయర్స్, 3000 ఇయర్స్గా ఒక సిటీ ఇంకా తన పూర్వోత్తరాలు కోల్పోకుండా అలాగే ఉంది. అలాంటి ఒక సిటీని మీరు చెప్పండి చూద్దాం. బాబిలోన్ సిటీ లేకుండా నీటిలో మునిగిపోయింది. తూరు నాశనమైపోయింది. తర్వాత సొదోము నాశనమైపోయింది. ఆ బైబిల్ చెప్పబడిన నినెవే నాశనమైపోయింది. ఎన్ని గొప్ప పట్టణాలు కనబడకుండా పోయాయి. అయితే ఈ ఒక్క సిటీ మాత్రము అట్లే తుల్యంగా, భద్రంగా అట్లే ఉంది. ఇంకా చెప్పాలంటే నినెవేకో లేకపోతే ఈ బాబిలోనుకో జరిగిన యుద్ధాల కంటే కూడా అధికంగా యెరూషలేములో జరిగింది. అక్కడ జరిగిన నాశనాల కంటే అధికంగా యెరూషలేములో జరిగాయి. అయితే యెరూషలేం ఇంకా లైవ్గానే ఉంది, లైమ్ లైట్లో ఉంది. ఈనాటి వరకు హాట్ టాపిక్, ట్రెండింగ్ 1లో ఉంది. ఏంటి కారణం అని అడిగితే, ఏ సిటీకి లేని ఒక పవర్ ఈ సిటీకి ఎలాగా అని అడిగితే, ఇది అబ్రహంతో చేసిన కవనెంట్. ఇది మారనే మారదు, ఇది అలాగే ఉంటుంది. ఈ సిటీయే ఆ చివరి కాలంలో జకరియా 12 ప్రకారం ఎంతో ముఖ్యంగా ప్రస్తావించే కార్యంగా ఉంటుంది. జకరియా 12లో దేవుడు చెప్తున్నాడు, ఆ దినాలలో యెరూషలేం పైన దండెత్తే వారి మీద తెగులు కలుగుతుంది.

అయితే ఇక్కడ మనం పారబుల్స్ని సీక్రెట్గా డీకోడ్ చేసి మనం మన లెవెల్లో మాట్లాడుకుంటున్నాం. మాథ్యూ ఒక ట్యాక్స్ కలెక్టర్, అతను రాసిన విషయము లూకా, అతనైతే ఒక వైద్యుడు. అతను రాసిన విషయం అతడు పారబుల్ రాశాడు, ఇతను దాదాపుగా రెండింటినీ కార్లెట్ చేసి చదివితే ఒక ధ్యానంగా ఉంది. ఈ మాథ్యూ 24ని గమనిస్తే ఇతని దృష్టి ఆ ఫిక్ ట్రీని గురించి మనం మాట్లాడాం. గత నమోదులో మనం చెప్పాం బేస్నే మనం టచ్ చేశాము అని. గత నమోదులో మనం విడిచిపెట్టిన విషయాల్లో ఇప్పుడు మాట్లాడితే బాగుంటుందనుకుంటున్నా. అది కాకుండా లూకా రాసిన విషయం కొంచెం వ్యత్యాసమైన కొన్ని మాటలన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయంటాను. మనకి కొత్తగా ఉన్నాయని ఎందుకు చెప్తున్నానంటే అందులో డీప్గా వెళ్తే పలు విషయాలు డీకోడ్ అవుతున్నాయి. సో ఈ ఇద్దరి రైటర్స్ యొక్క దృష్టిని గురించి మాట్లాడాలనుకుంటున్నా. బ్రేక్ తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం.

0: మొదటిగా వదిలిపెట్టిన విషయాన్ని చెప్దాం. ఇప్పుడొక ఫిగ్ ట్రీ ఎదిగి చిగురించి రావాలంటే యెరూషలేం, ఇస్రాయిల్ తిరిగి ఏర్పడటం. ఇస్రాయిల్ అనే ఒక ఫిగ్ ట్రీ. ఇస్రాయిల్ అంటూ ఒట్టిగా ఒక దేశాన్ని మాత్రం చెప్పడం కాదు. ఒక కంట్రీ అంటే మూడు కార్యాలు అందులో ఉంటాయి. ఒకటి, దానికి కింగ్ ఉండాలి. రెండవది, క్యాపిటల్ ఉండాలి. మూడవది, ఆ కింగ్కైనా రాజగృహం ఉండాలి. ఈ మూడును ఉంటేనే ఆ ఒక దేశం యొక్క ఫుల్ఫిల్మెంట్. మనం చెప్తాం కదండి కోవిల్ అని చెప్తాం కదండి. కోవిల్ అంటే ఏంటంటే తమిళ్లో యాక్చువల్గా కో అంటే రాజు, కోమగనంటే రాజును సూచిస్తుంది, ఇల్లంటే ఇల్లు, రాజు యొక్క ఇల్లు అని అర్థం. ఇప్పుడు మనకొచ్చి రాజొచ్చి యేసుక్రీస్తు. ఆయన ఇల్లన్నది ఆలయం, దేవుని యొక్క ఆలయం. ఆయన మనలో వాసమై ఉన్నాడు. అప్పుడు కోయిల్ అంటే ఏంటంటే దేవుడు మనలో వాసమై ఉన్న స్థలము, మన రాజు ఉండేటువంటి స్థలం. సో ఇక్కడ ఈ స్థలంలో మూడు ఉండాలి. ఒకటి, ఆలయం ఉండాలి. ఒకటి, యెరూషలేం రాజధానిగా ఉండాలి. మూడవది, ఇస్రాయిల్ అనే దేశం ఉంటే దానికి రాజు ఉండాలి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ పార్టు నెరవేరింది. ఏది? ఆ ఇస్రాయిల్ దేశానికి రాజు వచ్చాడు. ఇప్పుడు రెండవది, దానికి రాజధాని ఉండాలి. మీరు బాగా గమనిస్తే టెల్ అవివే రాజధానిగా ఉండింది. టెల్ అవివే రాజధానిగా ఉండి ఇప్పుడు 2018లో అఫీషియల్గా అమెరికా వచ్చి జెరూసలేమ్ని రాజధానిగా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సమీప కాలంలో టెల్ అవివ్ గొప్ప నాశనాన్ని ఎదుర్కొంటూ ఉంది. అనేక సమస్యలు టెల్ అవివ్లో, ఆ ఎయిర్పోర్ట్ అంతా బాధింపుకు గురి అయి అనేక సమస్యలు. ఇప్పుడు మనము దీని మూలముగా జనులకు వారు ప్రాఫిటికల్గా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాం. టెల్ అవివ్ నుండి అన్ని యెరూషలేమునకు మారిపోతాయి. ఇప్పుడు జెరూసలేం ఆ ఒక రాజధానిగా అనౌన్స్ చేయబడింది ఇస్రాయిల్ వారికి. కానీ ఏ యొక్క రాజధానికైన కార్యాలు ఇంకా ఏం చేయబడలా, జరగల. ఇప్పుడు కొన్ని దేశాలు మాత్రం ఎంబసీ అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అయితే రాజు యొక్క నగరం, అక్కడ రాజు యొక్క గృహం ఉండాలి, కోవిల్ ఉండాలి, ఆ స్థలంలో రావాలి. ఇప్పుడు రెండవది, యెరూషలేము రాజధానిగా మారిపోయింది. సో ఇప్పుడు రెండవ పార్టు నెరవేరింది. 2004 నుండి జెరూసలేం రాజధానిగా మారుతుంది అంటూ ఉన్నాం. కారణం బైబిల్ చెప్పబడింది. అంటే జకరియా 12లో మనం చెప్పలేదు, మనము చెప్పను లేము,
1: కుదరదు.
0: ఇప్పుడు ఇందులో మీరు రెండో ప్రశ్న అడిగారు కదా, నా మాటలలో ఏది కూడా తప్పిపోదన్నారు కదా. 2000 సంవత్సరాలకు ముందు చెప్పబడుతుంది, ఇప్పుడు నెరవేరుతుంది. అప్పుడు ఇప్పుడు జరిగే విషయాన్ని 2000 సంవత్సరాల ముందు చెప్పడానికి ఎంతటి ఒక ఇది ఉండాలి. ఇప్పుడు మనం చెప్పేటువంటి విషయాన్ని ఇప్పుడు మరలా తిరిగి చెప్పలేము.
1: అంత క్లారిటీగా ఉంది,
0: క్లారిటీతో మనం చెప్పనే లేము. ఆయన వల్లే అది సాధ్యం. సో ఇప్పుడు రెండవది, యెరూషలేం రాజధానిగా మారింది. ఇప్పుడు అఫీషియల్గా మారుస్తారు. ఇప్పుడు మెల్లమెల్లగా ఎంబసీలు వస్తున్నాయి. ఈ వార్ ముగిసేప్పుడు టెల్ అవివ్ నుండి ఆ మొత్తం ఇది ఎక్కడికి మారుతుంది, జెరూసలేంకి మారుతుంది. ఇప్పుడు మూడవది, రాజు యొక్క గృహం అక్కడికి రావాలి, కోవిల్ రావాలి, టెంపుల్ రావాలి. ఇప్పుడు మూడవది, దేవాలయాన్ని వారు అక్కడ కట్టన ఆరంభిస్తారు. దేవాలయం వస్తుంది, కన్ఫర్మ్గా వస్తుంది. ఎందుకంటే బైబిల్ రెండు స్థలాల్లో దేవాలయం వస్తుంది, మూడవ దేవాలయం వస్తుందని చెప్పబడింది. సో అది దానియేలు పుస్తకము 9వ అధ్యాయం 27వ వచనంలో ఉంది.

0: ఇప్పుడు ఇదే మత్తయి 24:15 మీరు చదివినట్లయితే, పరిశుద్ధ స్థలములో నిలిచి ఉండుట మీరు చూచినప్పుడు అని ఉంటుంది. అప్పుడు ఆ పరిశుద్ధ స్థలమంటేనే ఆలయం, దేవుని ఆలయం, అది అక్కడికి రావాలి. సో మూడవది, ఈ ఆలయం అక్కడ కట్టబడుతుంది.
1: ఇది మనం చెప్పడం లేదు, బైబిల్లోనే ఉంది.
0: ఏది కూడా ఇంకొక విషయం ఏంటంటే, వీరు దానికి ఆదరించేవారుగా ఉన్నారు, వీరు దీన్ని ఎదిరించేవారని చెప్పి నేనెప్పుడు చెప్తాను. నేను తినడానికి ఇడ్లీ ఇష్టమని చెప్తే దోశ ఇష్టము లేదని అర్థం కాదు. ఆయనకి ఇడ్లీయే ఇష్టమండి, దోశ ఇష్టం లేదని తనే డిసైడ్ అవుతున్నాడు. అవునండి. ఇప్పుడు ఇక్కడ ఎలాగైపోయిందంటే, మనోస్థితి ఎలాగైందంటే, మనం ఒకదాని గురించి మాట్లాడితే మనమేదో ఒకదాన్ని ఆదరించేవారంగాను దీనికేదో విరోధంగా అన్నట్టు అయిపోతుంది. ఇక్కడ మనం మాట్లాడేది వాక్యం, ఇంకా దేని కాదు. నేనెప్పుడు చెప్తాను, న్యూ టెస్టమెంట్ మట్టుకైతే యూదుడైనను గ్రేకీయుడైనా కాదు. ఇక్కడ ఎవరికి ఆదరవు అన్నది కాదు,
1: క్లియర్గా ఉంది.
0: వాక్యం ఏముందో దాన్ని మనం చెప్తున్నాం, ఏది జరుగుతుందో అది మనం చెప్తున్నాం. అలా మనం చెప్పేప్పుడు నేను ఇతన్ని విరోధిస్తున్నాను, అతన్ని ఆదరిస్తున్నానన్న మాట కాదు. ఇదే మీరు 100 సంవత్సరాల క్రితం చదివినట్లయితే, ఇస్రాయిల్ ఇంకా 100 సంవత్సరాల తర్వాతే రాబోతుంది. అప్పుడు అది రావడానికి ఆస్కారం లేదు, కానీ ఇప్పుడు దానికైనా ఆస్కారం ఉంది. యెరూషలేం రాజధానిగా వస్తుందని బైబుల్ చెప్పింది 12:6 జకర్యాలో. అది చెప్పి ఇప్పుడు జరిగింది. వెంటనే యెరూషలేంకే మాట్లాడుతున్నారు, లేదు లేదు, యెరూషలేంకి ఆదరవుగా మాత్రమే కాదు, మనమందరికీ అలాగున్నాం, అందరినీ ప్రేమిస్తున్నాం, అందరికై ప్రార్థించమని దేవుడు చెప్పాడు, మనమన్నిటికీ ప్రార్థన చేస్తున్నాం. కాని దానిమీదికి మన దృష్టి వెళ్ళినందువల్ల మనం మాట్లాడేది విరోధంగా ఉందని వారికి తెలుస్తుంది. అందువల్ల చెప్తున్నా. ఇప్పుడు రెండవదిగా ఏం జరుగుతుందంటే, అక్కడ వారు ఎంతో ప్రాముఖ్యంగా యెరూషలేమును రాజధానిగా మార్చివేస్తారు, అఫీషియల్గా మార్చేస్తారు. మూడవది, అందులో కోవిల్ రావాలి, రాజగృహము రావాలి, టెంపుల్ రావాలి, దేవుని ఆలయాన్ని అక్కడ తెస్తారు, తీసుకొచ్చి దేవాలయాన్ని నిర్మించి అంతకుముందు వారు బలిపీఠాన్ని ప్రతిష్ట చేస్తారు, తర్వాతే అన్నిటినీ ఆరంభించగలరు. ఆ బలిపీఠమే మీకు నాకు చిహ్నంగా ఉంటుంది. అది ఒక ముఖ్యమైన సూచన. సో ఇవన్నీ ఇంకా జరగాల్సి ఉంది. ఇది జరగడానికి ఇప్పుడు ఒక వారు వెళుతుంది. ఆ వారు ఒక ముఖ్యమైన వారుగా ఉంటుంది. ఆ వారు తీవ్రతకెళ్ళి ఇవన్నీ కూడా జరగడానికి ఒక కారణంగా ఉంటుంది. సో యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఈ అంజూరపు చెట్టు ఇస్రాయేల్ దేశం చిగురించేప్పుడు మూడు ముఖ్యమైన విషయాలు అందులో అంతర్భాగంలో ఉండాలి. 1948 వచ్చేప్పుడు ఇస్రాయేల్కు రాజధానిగా యెరూషలేము లేదు, టెలవివే ఉండింది. అదేలాగున 2018 యెరూషలేము రాజధానిగా మారింది. రాజొచ్చాడు, రాజధాని వచ్చింది. ఇప్పుడు నిజమైన రాజు రావాలి, యేసు రావాలి. ఆయన రావడానికి ముందుగా జరగాల్సిన సంభవాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో ఇదే అంజూరపు చెట్టు వెనుక జరగాల్సిన ఇంకా కొన్ని సంభవాలు. ఇప్పుడు ఒక వార్ జరుగుతూ ఉంది. ఇది ఇవన్నీ ఇంకా నెరవేరడానికి ఒక కారణంగా ఉండబోతుంది.
1: సో ఈ ఫిగ్ ట్రీలో ఇన్ని విషయాలు దాగున్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక గ్లోబల్ టర్నింగ్ పాయింటే ఈ ఫిగ్ ట్రీ అని ఒక్క మాటలో ఒక పెద్ద సీక్రెట్ దాగి ఉంది.
0: ఇస్రాయిల్ ఏర్పడి రావడంతో మీరు చెప్పిన ఆ గ్లోబల్ ఎండ్ టైమింగ్ వస్తుంది. ఎండింగ్ అంటే భూమి యొక్క ఎండింగ్ కాదు, మనిషి యొక్క ఎండింగ్ కాదు, స్పిరిచువాలిటీ, మనం చెప్పే న్యూ టెస్టమెంట్ చర్చి యొక్క కవనంటి యొక్క ఎండింగ్ దీనితో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, యోచించి చూడండి, 1850 తర్వాత ఒక జాతి వస్తుంది, అదే భాషతో, అదే సిగ్నిఫికెన్స్తో వారు అక్కడి నుండి వస్తున్నారు. వీరిని పంపినవాడే తీసుకొస్తున్నాడు. చెప్పినట్టుగా క్రీస్తు శకం 70 వారు చెదరగొట్టబడ్డారు, పంపాడు, తిరిగి రప్పిస్తానన్నాడు, వచ్చేశారు. అప్పుడు ఈయన చెప్పిన విషయాలే, దేవుడు చెప్పిన విషయాలే జరుగుతున్నాయి. ఆయన చెప్పినట్టుగా వీరు మరలా వచ్చారు. అదేలాగున యెరూషలేం అదే స్థలంలో రాజధానిగా మారింది. ఇటువంటిది ఒకటి ఏ పట్టణానికైనా జరిగిందా? నినవీకి జరిగిందా? బాబిలోనికి జరిగిందా? జరగదు. సో దేవుడు చెప్పినట్టుగా తుల్యముగా అదే కార్యాలు జరుగుతున్నాయి. అప్పుడు ఖచ్చితంగా వారు యెరూషలేములో దేవాలయాన్ని కడతారు, కోయిలొస్తుంది, రాజగృహం అక్కడ వస్తుంది. ఇవన్నీ కూడా జరిగి ముగించి వీరందరూ మొత్తముగా అంజూరపు చెట్టు చిగిరించి నిలిచినప్పుడే వీరికి విరోధంగా యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు ఈ యుద్ధం కాదు, దీనికంటే గొప్ప యుద్ధాలను వీరు సంధించాల్సిన ఒక స్టార్టింగ్ పాయింట్గా ఇది ఉంది. సో మనము దీని మూలంగా ప్రజలకి మనం ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాం, ఇస్రాయిలును యెరూషలేమును తేరి చూడండి. ఎందుకంటే సూచనలు అక్కడ ఉన్నాయి. కొన్ని కార్యాలు మనం చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది, మనం ఏ స్థానంలో ఉన్నామనే స్టేటస్ మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనము ఒక అతి ముఖ్యమైన ఎండ్ టైం పీరియడ్లోకి మనం అడుగుపెట్టి ఉన్నాం. చర్చ్ యొక్క ఎండ్ టైంగా మనం చూడాలి. సో బహుశీఘ్రంగా యేసు వస్తారు. ఆయన రాకడకు ముందుగా ద్వారం దగ్గర నిలిచి ఉన్న ఆనవాలు ముగిసింది, ద్వారం దగ్గరే నిలిచి ఉన్నాడు. ఎప్పుడైనా లోనికొస్తాడు. సిద్ధపడిన వారిని ఆయన తీసుకుని వెళ్తాడు. సిద్ధపడాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఇదే అన్నిటికీ మూలం. ఎందుకంటే వారు సిద్ధపడ్డారు, వచ్చేశారు. మనం సిద్ధపడితే బయలుదేరి పైకెళ్ళిపోతాం. ఇదే అక్కడ కాన్సెప్ట్.
1: మనం తరచుగా అంటే ఈ సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్ గురించి మాట్లాడుకున్నాం. పారబుల్కి వెనుక స్టోరీ, అదే స్టోరీయే పారబుల్ అని మనం మాట్లాడడం జరిగింది. దాని వెనుకున్న సీక్రెట్ని గురించి మనం చర్చించాం. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిగ్ ట్రీ యొక్క వెనుకున్న ఒక విషయాన్ని మనం వివరించి మాట్లాడాం. తరువాత మాథ్యూ, అయితే మరి క్రైస్ట్ ఇప్పుడు చెప్పిన పీరియడ్, ఆ తర్వాత ఈ పారబుల్ ఆఫ్ ది 10 వర్జిన్స్, ఆ తర్వాత పారబుల్ ఆఫ్ ది టాలెంట్, ఒకలాంటి ఆ పారబుల్ పీరియడ్ని గమనిస్తే మాథ్యూ చాలా అద్భుతంగా కూర్మితో సూక్ష్మంగా ఫటాఫట్ అని చెప్తూనే వస్తున్నాడు. ఆ తర్వాత నమోదులో మనం మరో సీక్రెట్ని చూడబోతున్నాం, ఇంకో పారబుల్ చూడబోతున్నాం. ఈ పారబుల్స్ని ఫోకస్ చేసే రీజన్ గురించి నేను అడగడం లేదు, దీని వెనుక సీక్రెట్ ఉందని మనం చూసాం. అయితే ఈ పారబుల్స్ని మనం మెడిటేట్ చేయడం ద్వారా నాకు స్పిరిచువల్గా నేను ఏం లెర్న్ చేసుకోవాలి అనే విషయాన్ని అడుగుతున్నా.
0: పారబుల్స్ని మీరు చదువుకునేప్పుడు ఆ పారబుల్స్ వచ్చి ఫస్ట్ పారబుల్గా మాట్లాడుతుంది, సీక్రెట్ మాట్లాడదు.
1: అది
0: ఒక విషయాన్ని మాట్లాడుతుంది. ఉదాహరణకు ఇదే అంజూరం గురించి మరొక పారబుల్ ఉంది. ఒకడు అంజూరపు చెట్టును తీసుకెళ్లి ద్రాక్ష తోటలో నాటాడు అని ఉంటుంది. అప్పుడు నాటాడంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటుతారా?
1: ఇది చాలా
0: వ్యత్యాసంగా ఉంది. అప్పుడు ద్రాక్ష తోట అనేటువంటిది ఒక కవనెంట్, ద్రాక్ష ఫలాన్ని మనకిస్తున్నాడు. మీరు చెప్పినట్టుగా అంజూరపు చెట్టు ఒక కవనెంట్, ముందుగానే ఉన్నటువంటి కవనెంట్లో మరొక కవనెంట్ని నాటుతున్నాడు. ఈ కవనెంట్ ఎక్కడుందంటే దారిలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు. దీన్ని తీసుకెళ్లి తోటలో పెడుతున్నాడు. అంజూరపు చెట్టును తోటలో పెట్టరు. అప్పుడు దీని వెనుక నేరుగా ఒక వాక్యముంది, దీని వెనుక ఒక స్పిరిచువల్ థాట్ ఉంది. అదేవిధంగా ఒక్కొక్క పారబుల్ వెనుకను ఒక నేరుగా మాట్లాడే విషయముంటుంది. రెండవది, అది మీరు ధ్యానించేప్పుడు అది ఒక స్పిరిచువల్ థాట్ని, ఒక సీక్రెట్ని మీకేం చేస్తుంది?
1: బయలుపరిచిస్తుంది.
0: ఆబ్వియస్గా దాని కొరకే మనం ఈ ప్రోగ్రాం నడుపుతున్నాం. మరి చివరిగా, ఈ పారబుల్స్ అన్ని కూడా మీరు చదువుతూ ఉంటే మీకేం జరుగుతుంది అని అడిగినట్లయితే, దేవుడు మీతో అనేక మర్మములను బయలుపరచి దేవుడు మీతో మాట్లాడతాడు. ఇప్పుడు దానియేలుతో, యోహానుతో, వీరితో తెలియజేసినట్టుగా అదేవిధంగా ఈ ఎండ్ టైంలో దేవుడు మాట్లాడతాడు. తెలియజేసేప్పుడు దీని తర్వాత జరగబోయే సీక్రెట్ చెప్తాడు.
1: అదేమంటే, దేవుడు ఇష్టపడి నేను చెప్తున్నాను విను, సహజంగానే బైబిల్లో అన్ని విషయాలు అలాగే ఉన్నాయి. అయితే ఈ పారబుల్ని చెబుతుంటే కొంచెం డీప్గా గమనించు, నా యొద్దకు నువ్వు రా అని నాకు అనిపిస్తుంది.
0: అవును, మనం సీక్రెట్ పొందుకోవాలని దగ్గరికి వెళ్ళాలి కదా.
1: అవును,
0: బాగా గమనించండి. ఆ దూరంగా ఉన్నవారితో గట్టిగా మాట్లాడతాం.
1: అవును,
0: సీక్రెట్ మాట్లాడేప్పుడు
1: కొంచెం
0: దగ్గరికి మీరు రావాల్సిందే. దగ్గరకు వస్తేనే సీక్రెట్ మాట్లాడగలం. నేను ఒకసారి, ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం, నేను ఒకరోజు పుల్పిట్ నుండి మెసేజ్ ఇస్తున్నాను, నా ల్యాప్టాప్ ద్వారా పవర్ పాయింట్ ప్రెసెంట్ చేస్తున్నాం. ల్యాప్టాప్ పవర్ ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిన తర్వాత తిరిగి ఆన్ చేయాలి. తిరిగి వారు ఆన్ చేస్తున్నారు, అది పాస్వర్డ్ అడుగుతుంది. అతను అక్కడి నుండి, వెనుక నుండి ముందుకు అడుగుతున్నాడు, అన్న ఆ పాస్వర్డ్ కొంచెం చెప్పమంటున్నాడు.
1: పబ్లిక్లో మైక్ ద్వారా
0: అలా అడుగుతున్నాడు, పాస్వర్డ్ కొంచెం చెప్పమని. ఇప్పుడు నేను అలా చెప్పానంటే ఎలా సీక్రెట్గా ఉంటుంది?
1: కరెక్ట్, న్యాయమైందే.
0: అప్పుడు నేను పాస్వర్డ్ చెప్పాలంటే ఏం చేయాలి?
1: దగ్గర
0: రావాలి. అదేవిధంగా దేవుడు మనతో ఈ సీక్రెట్స్ని మాట్లాడాలి, మనతో రివీల్ చేయాలి, కొన్ని విషయాలు మనతో చెప్పాలంటే మనం కొత్త దగ్గరికి వెళ్ళాలి. దూరం నుండి చదివితే ఒక కథగా చదువుకోవచ్చు, అంజురపు చెట్టు, ద్రాక్ష చెట్టు, అప్పుడు పాస్వర్డ్ దొరకదు. దగ్గరికి వెళుతూ ఉంటే అనేక సీక్రెట్స్ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు, ఒక్కొక్క మాట వెనుక ఉన్న అర్థాన్ని తెలియజేస్తాడు. లూకాలో మిగతా చెట్లను చూడమని చెప్పినట్టుగా క్యాషువల్గా ఉంటుంది, కానీ దగ్గరికి వెళితే అనేక విషయాలు తెలుస్తాయి.
1: అది మాత్రమే కాకుండా దగ్గరకు వెళితే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని అర్థం చేసుకుని మనం కొన్ని విషయాలు చేయాలి. ఈ విషయాన్ని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం.
0: ముందుగానే మనకే అటువంటి ఒక ప్లాన్ ఉంటుంది పైన.
1: అవును,
0: ఆ ప్లాన్ కొరకే ఇవన్నీ కూడా ఇవ్వబడుతున్నాయి.
1: కరెక్ట్.
0: ఇది ఒట్టిగా మనం పొందుకోవడానికి ఇవ్వబడలేదు, తీసుకుని ఇవ్వడానికి కొరకై.
1: మనం తీసుకుని దాచిపెట్టకూడదని దానికో పారబుల్ చెప్పాడు.
0: ఒక పారబుల్గా తెలియజేసి.
1: అవును, మరలా మాట్లాడుకుందాం. మరో నమోదులో మనం ఇంకొక పారబుల్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ విషయం చాలా ముఖ్యమైన, డీపర్ సీక్రెట్ అంటాను. ఫిగ్ ట్రీని గురించి 2 కార్యక్రమాలు చేశాం. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. ఐ విల్ సీ యూ అగైన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. సంతోషం, వందనాలు.

0: ఒక రహస్యం అని చెబితేనే వెతకాలి. ఈ కార్యక్రమానికి మీరు వెతకి వచ్చి కూర్చుని ఉన్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. కార్యక్రమంలో ఒక రహస్యం దొరకబోతోంది. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండీ జగన్. బ్రదర్ జగన్, కార్యక్రమానికి స్వాగతం. లూక్, ఈ వైద్యుని నేనొక వ్యత్యాసంగా చూస్తున్నాను. యూజువల్గా ప్రిస్క్రిప్షన్ రాసేవారు రాసేస్తారు, డాక్టర్స్ అందరూ కూడా. అయితే ఈ డాక్టర్ గమనిస్తే చాలా ఎలాబొరేట్గా, అర్థమయ్యేలా, ఇంకా చెప్పాలంటే ఎవరు చదివినా అర్థమయ్యేలా రాశాడు. అయితే ఆ పరలోకం అని చెప్పినప్పుడు ఒక రహస్యం అని ఉంది. ఆ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయాలు మనకి బేసిక్గా, ఫండమెంటల్గా అర్థం కావాలి. ఈరోజు మనం చూడబోయే ఈ పారాబుల్ ఒక లూక్ చాప్టర్ 13లో పలు రహస్యాలు ఉన్నాయి. ఒకటి రెండు కాదు, పలు రహస్యాలు. ఫండమెంటల్గా ఈ 13వ చాప్టర్ని ఎలా అర్థం చేసుకోవాలి?
1: మీరు ఆరంభములు చెప్పడం వల్లే చెప్తున్నాను, అనేక డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాయడమే మనకి రహస్యంగా ఉంటుంది.
0: అదే రహస్యం,
1: మనకు అర్థమే కాదు అందులో ఏముందని. కానీ ఆ ఫార్మసిస్ట్ కి బాగా అర్థమవుతుంది,
0: క్లీన్ గా అర్థం
1: చూసి మాత్రను తీసి మన చేతికి ఇచ్చేస్తాడు. ఆ విధంగా కొందరి చేరాత కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. ఇది పరిశుద్ధాత్ముడు లూకా ద్వారా రాయించింది. అందులో ఉండేటువంటి రహస్యాలు వచ్చి ఫార్మసిస్ట్కి తెలిసేలాగా కొందరి ద్వారా దేవుడు అది తెలియజేస్తున్నాడు. దాని మూలంగా అనేకులకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. ఉపమానం అంటేనే అది ఒక రహస్యమైనదని చెప్తూ మాథ్యూ 13లో దేవుడు చెప్తున్నాడు, ఉపమానం వెనుక రహస్యాలున్నాయని చెప్పి. సో అదే మనం వరుసగా ఒక్కొక్క ఎపిసోడ్ ద్వారా తెలియజేస్తున్నాం. దేవుడు మనకు అది బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చూడబోయేది లూక్ 13. లూకా 13లో 6th వర్స్ నుంచి మాట్లాడుతున్నాడు. ఈ పారబల్ ఎలాగంటే ఒక కొనసాగింపు పారబల్. ఇక్కడ ఆయన వేరుగానే మాట్లాడుతున్నాడు. అయితే యేసు మాట్లాడకముందు కొన్ని సంభవాలు జరిగున్నాయి. ఈ యొక్క పారబల్ అనంతరం కొన్ని సంభవాలు జరుగుతాయి. అన్నిటినీ సమకూర్చి ఇదొక సెంటర్ పాయింట్గా ఉంచి మాట్లాడుతున్నాడు ఈ పారబల్. మనమెంతో వీరిని కన్ఫ్యూజ్ కాకుండా కొంత అర్థమయ్యేలాగా వెళ్ళిపోదాం, అప్పుడే తెలుస్తుంది.
0: చాలా జనసమూహం వస్తున్నారు,
1: అది అందరూ వచ్చినప్పుడే ఆయన వారి మధ్య మాట్లాడుతున్నాడు. ఇప్పుడిక్కడ ఈ పారబల్ ఏం తెలియజేస్తుందని చూసినట్లయితే, ఒక స్టార్టింగ్లోనే ఫస్ట్ లైన్లో మనం చూసినట్లయితే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంత సమయం కావాలి. ఏంటంటే అప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఒక మనుషుని ద్రాక్షతోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అని ఉంది. ద్రాక్షతోటలో అంజూరపు చెట్టు నాటబడడం అనేదే ఒక
0: అవును
1: ఒక కాంట్రవర్సీ అయిన విషయం.
0: అవును, ఇందులో ఎందుకు దీన్ని వాడుతున్నారు?
1: మీరెప్పుడు చూసినా ఈ ద్రాక్షతోట అనేదే, ఇప్పుడు మన సౌత్ సైడ్లో అంతా చూసినట్లయితే అనేక ద్రాక్షతోటలున్నాయి.
0: అవును,
1: ఇది పాతుకుపోదు, పాకుతుంది, అట్లే పాకుతూ వెళ్లేదిగా ఉంటుంది. అంజూరపు చెట్టు వేరుపారి బాగా స్ట్రాంగ్గా మట్టిలోకి వెళ్లేటువంటిది. ఇది వేరే, అది వేరే, రెండునూ ఆపోజిట్. అయితే ద్రాక్షతోటలో అంజూరపు చెట్టు నాటబడటం అనేదే మన యొక్క ప్రశ్న. ఇప్పుడు ఇది మనమొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలని చూసినప్పుడు మొదటిగా ద్రాక్ష చెట్టు అంటే ఏంటని మనకు తెలియాలి. ద్రాక్షతోట దేనికి సూచించబడుతుంది, అందులో ఎందుకు అంజూరపు చెట్టు వచ్చింది, అదొక రీజన్. అది రెండవదిగా చూద్దాం. మొదటిగా ద్రాక్ష చెట్టు అన్నది దేని సూచిస్తుంది అన్నట్లయితే, యెషయా గ్రంథంలో 5th చాప్టర్లో దేవుడు మొదటి వచనం నుండి దేవుడు ఒక కార్యాన్ని చెప్తూ వస్తున్నాడు.
0: ఐసయ్య ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు కదా. క్రైస్ట్ చెప్పేటప్పుడు సినగాగులో నా టెంపుల్లో ఐసయ్య పుస్తకాన్ని చదివాడు కదా.
1: యెషయాలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటని అడిగితే, యెషయా గ్రంథం స్పెషాలిటీ క్రీస్తు యొక్క బర్త్ నుండి క్రీస్తు యొక్క మిలేనియం వరకు అక్కడ ఉంటుంది. అటువంటి ఒక ప్రాఫిటిక్ బుక్ మనం ఇంకెవరిలోనూ చూడలేము.
0: దాదాపుగా బైబిల్లో ఒక ముఖ్యమైనవి అర్థం కావాలంటే ఐసయ్యని మనం స్టడీ చేయడం చాలా అవసరం.
1: మనం యెషయా గ్రంథం పూర్తిగా చదివినట్లయితే క్రైస్ట్ ఏ విధంగా ఒక కన్యక గర్భాన పుడతాడని ఆరంభమై ఆయన మరణించడం నుండి ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో చేసే అన్ని కార్యాలు అందులో ఉంటాయి.
0: అన్ని డీటెయిల్స్,
1: జడ్జ్మెంట్ నుండి అన్ని కూడా అందులో ఉంటాయి. ఐసీఐలో మాత్రమే అటువంటి పరిపూర్ణమైన కార్యాలు వెల్లడి చేయబడతాయి.
0: అప్పుడు ఆయన అంతవరకు ఈ సీక్రెట్స్ అన్ని పొందుకున్నాడంటే అతను ఎంత స్పిరిచువల్ గా ఉండొచ్చు.
1: ఇంకొకటి, ఇప్పుడు మనం యెషయా వెంట వెళ్తే,
0: ఎందుకంటే ఇది పెద్ద విషయం, సీక్రెట్స్ కోసం చెప్తున్నా, అతను ఎన్ని విషయాలు పొందుకున్నాడో చూడండి.
1: ఒక 5 చాప్టర్ల వరకు యెషయా అలాగ ఉండాడు, నార్మల్ ప్రాఫిట్ గా ఉంటాడు. అంటే ఇస్రాయలులో ప్రాఫిట్స్ ఎలాగుంటారో అలా ఉంటాడు. కానీ 5వ అధ్యాయం నుండి యెషయాలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూడగలం.
0: అందులో నుండి ఒక డైమెన్షన్లోకి వెళ్తాడు,
1: ప్రాఫిట్ యొక్క నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. అప్పుడే యెషయా నుండి ఒక గొప్పదైన కార్యాలు వెల్లడవుతుంది. చూసినట్లయితే దాని తర్వాత ఆయన మాట్లాడే అన్ని విషయాలు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది.
0: అప్పుడు అతను ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటాడని అనే ఒక దీన్ని రిసీవ్ చేసుకోవడం కోసం
1: సాధారణంగా చెప్తుంటారు. యెషయా పుస్తకంలో చూసినట్లయితే మొత్తమే 66 పుస్తకాలే ఉంటాయి.
0: అవును,
1: ఐసయ్యలో చూసినట్లయితే దాన్ని ఏం చెప్తారని అడిగితే, ఈ 66 చాప్టర్స్ను మొత్తం 66 బుక్స్కైనా పూర్తి సంగ్రహం అంటారు. ఏషియాలో 66 చాప్టర్స్ ఉన్నాయి కదా, అలాగే టోటల్ బైబిల్లో చూస్తే 66 పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకాలనే అందులో సంగ్రహం అంటారు. ఆ స్థాయికి మనమొచ్చి ఏషియాను, నేనప్పుడప్పుడు మెసేజెస్లో చెప్తా, మన ఏషియాను వచ్చి ఎంతో వేరే విధంగా యూజ్ చేశాం. ఎలాగని అడిగితే, ఒక ప్రవచనాత్మకమైన ప్రవక్తగానే ఆయన చిత్రీకరించాం. జనవరి మాసంలో ఆ వాగ్దానాలు ఇస్తుంటాం కదండి, మాక్సిమం ఎక్కడి నుండి తీస్తారంటే ఏషియా నుండే తీస్తారు. ఎందుకంటే అన్ని వాగ్దానాలు ఉన్నాయి, ప్రామిసెస్. కానీ ఆయన్ని అందులో కొరకే యూజ్ చేశారు.
0: అది దాటి మనం చాలా విషయాలు చూడడం లేదు.
1: అది దాటించి డెప్త్ అయిన విషయాలు అన్నీ ఉంటాయి. మీరు 66 చాప్టర్స్లో 66 పుస్తకాలు తీసుకురావచ్చు. అన్ని విషయాలు పొందుపరిచాడు ఏషియా.
0: ఈ పారాబుల్కి మనం అక్కడికి,
1: పారాబుల్కై ఏషియాలోకే వెళుతున్నాం. ఇప్పుడు 5th చాప్టర్లో ఏషియాలో దేవుడు ఒక రెవల్యూషన్ ఇస్తున్నాడు. మరి ఈ సమయంలో నేను మరొకటి చెప్పాలని ఇష్టపడుతున్నా, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ డేస్లో మనవాళ్లల్లో ఇటువంటి వాక్య విశ్లేషకులలో ఒక గ్రూప్ ఏం చెప్తున్నారంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ అవసరం లేదని చెప్తున్నారు. ఇప్పుడు అటువంటి వ్యక్తులు అధికమవుతూనే ఉన్నారు. ఓల్డ్ టెస్ట్మెంట్ ముగిసిపోయింది, న్యూ టెస్ట్మెంట్ వచ్చింది, ఎందుకు పాత ధర్మశాస్త్రమంతా మాట్లాడాలి అని చెప్తున్నారు. మన కొనసాగింపులో అన్ని ప్రోగ్రాంలో చూసినట్లయితే న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్కైన కనెక్షన్ మాట్లాడుతూనే ఉంటాం.
0: లింక్ వస్తూనే ఉంది,
1: మనం తీస్తూనే ఉన్నాం. రెవల్యూషన్ కానీ డానియల్ కానీ రెండు మిక్స్ చేయకుండా మనం ఎలా చదవగలం? అదేవిధంగా ఈ ఏషియాను ఇప్పుడు చూడబోయే విషయం. అందుకే ఇప్పుడు న్యూగా ఈ ప్రోగ్రాం చూసేవారికి ఒక కార్యం చెప్పి వెళ్ళబోతున్నాం. ఓల్డ్ టెస్ట్మెంట్ని దయచేసి ఎవరు చెప్పారన్నందులకు మీరు ఏం చేయకండి, ఒమిట్ చేయొద్దు. ఎందుకంటే ఇదే ఫుల్ఫిల్డ్ బైబుల్ మన దగ్గర ఉన్నటువంటిది. వారి దగ్గర సగం మాత్రమే ఉండేది, ఇస్రాయేల్ దగ్గర ధర్మశాస్త్రం మాత్రం. మన దగ్గరే దేవుడు మొత్తాన్ని చేతిలో ఉంచి ఉన్నాడు. ఇది మొత్తాన్ని చేర్చి చదివితే అర్థమవుతుంది. యెషయా 5వ అధ్యాయాన్ని చూసేప్పుడు అక్కడ దేవుడు ద్రాక్షతోటను నేరుగా ఏంటన్నది అక్కడ తెలియజేశాడు. నా ప్రియుని గుచ్చి పాడేదను వినుడి అతని ద్రాక్షతోటను బట్టి, అతని ద్రాక్షతోటను బట్టి అని ఉంటుంది 5:1.
0: అవును,
1: అప్పుడు 7th వర్స్లో చూడండి, ద్రాక్షతోట అంటే ఏంటని అక్కడ తెలియజేశాడు. ఇస్రాయేలు వంశము సైన్యములకు అధిపతి అగు యెహోవా ద్రాక్షతోట. ఇంగ్లీషులో ఎలాగుందండి?
0: ఫర్ ది విన్యర్డ్ ఆఫ్ లార్డ్ ఆఫ్ హోస్ట్ విత్ ది హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ది మెన్ ఆఫ్ జూడా.
1: హౌస్ ఆఫ్ ఇస్రాయెల్
0: వంశం,
1: జీనియాలజీ అంటారు లేక వంశ పారంపర్యం అంటారు. అప్పుడు ఇస్రాయేల్ అనేటువంటి వంశము లోపల ద్రాక్షతోట అంటే వారి
0: అబ్రహం ప్రామిస్ నుండి
1: లోనికి వస్తుంది. వారు అబ్రహం కానివ్వండి, తర్వాత ఐసాక్ కానివ్వండి, తర్వాత జాకబ్ కానివ్వండి, వీరి ముగ్గురు వేరైనవారు. వీరి ముగ్గురును 3 పార్ట్లు.
0: అవును, ది గాడ్ ఆఫ్ అబ్రహం.
1: ఎందుకంటే వీరి ముగ్గురులోనూ చెప్పబడిన ప్రామిసెస్ వచ్చి వ్యత్యాసంగా ఉంటాయి. ఎందుకు వీరిని మాత్రం ఆపివేసినందుకైనా కారణం ఉంది. ఎందుకు దీని తర్వాత యూదాను తేలేదు? ఎందుకంటే యాకోబు యొక్క కుమారుడి యూదా, ఆ తర్వాత
0: యోసేపు
1: రాలేదు. వీరి ముగ్గురిని ఎందుకు ప్రస్తావిస్తున్నాడంటే వీరి ముగ్గురులో మాత్రమే ఒక గాడ్స్ ప్లాన్ ఉండింది.
0: అందులో
1: ఒక రహస్యం ఉంది. అది ఉంచుకునే మీరు టోటల్ బైబుల్లో ఉన్నటువంటి ప్రామిసెస్ని చదువుకోగలరు. ఇతనితో ఆ దేశానికి వెళ్ళమంటాడు, ఇతనితో ఇస్సాకుతో దేశాన్ని వదిలి వెళ్లొద్దంటాడు, యాకబుతో వెళ్ళు తీసుకొస్తానంటాడు. ఈ 3 ప్రామిసెస్ వెనుకను 3 ముఖ్యమైన సీక్రెట్స్ ఉంటాయి అందులోపల. సో అది చదువుతూ ఉంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఈ యొక్క సీక్రెట్స్ని త్రవ్వుతూ ఉంటే మనకంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇన్ని నిధులు దేవుడు బైబిల్లో దాచి ఉంచాడా అనేటువంటిది. ఇప్పుడు ద్రాక్షతోట. ద్రాక్షతోటను చూస్తున్నప్పుడు ఎందుకు ద్రాక్షతోటలో అంజురపు చెట్టును నాటాడు?
0: అవును,
1: అదే ఫస్ట్ క్వశ్చన్.
0: అవును, అదే వ్యత్యాసంగా ఉంది.
1: ద్రాక్షతోటలో అవే విత్తాలి కదా, అటువంటి చెట్లనే పెంచాలి కదా.
0: అవును,
1: ఎందుకు ద్రాక్ష విత్తనానికి బదులుగా అంజురపు చెట్టును నాటుతున్నాడని చూసినట్లయితే ద్రాక్షతోట అన్నది ఇస్రాయేల్ వంశము, జీనియాలజీ. ఇప్పుడు ఆరంభము నుండి ఈ ఇస్రాయేల్ వంశం వీరిని చూస్తూ వస్తున్నప్పుడు ఈ ఇస్రాయేలీలు సాధారణంగానే దేవునికి, ఇప్పుడు మీరు జడ్జెస్ పుస్తకాన్ని తర్వాత మీరు చదివినట్లయితే తెలుస్తుంది, దేవునికి నమ్మకంగా ఉంటారు. కొన్ని దినాలే ఉంటారు, ఒక 10, 20, 30 సంవత్సరాలు. తర్వాత కొంచెం కొంచెంగా ఏం చేస్తారు, దేవుని నుండి దూరంగా వెళతారు. అప్పుడు దేవుడేం చేస్తాడు, వీరికొచ్చి ఒక దీర్ఘదర్శితో తెలియజేస్తాడు, మీరు చేసేది తప్పంటాడు, వినజాలరు. తర్వాత ఏం చేస్తాడు, ఎవరికన్నా అప్పజెప్తాడు. మిద్యానీయులు, కనానీయులు, ఫిలిస్తీయులు, అమాలేకీలకు వీరికి ఎవరికైనా పట్టిస్తాడు
0: తరచుగా వస్తూ
1: కొనసాగింపుగా. వారొక 10 సంవత్సరాలు శ్రమ పెడతారు. ఇప్పుడు మారు మనసుతో పిలుస్తారు. పిలిచిన వెంటనే ఒక యోధుని నిలబెడతారు, యెఫ్తా, సంసోను, ఆ తర్వాత అగిదియోన్, ఇటువంటి వారిని లేపుతాడు. తిరిగి ఒక 10, 20 సంవత్సరాలు వీరు బాగుంటారు. మరలా దేవుని వదిలి వెళ్తారు, తిరిగి వస్తారు. ఇది వచ్చి రుటీన్ వర్క్, వారి మధ్యలో జరిగేది. ఇది ఇస్రాయేల్కి మాత్రం కాదు, మన దగ్గర అలాగే ఉంది. మనకీ దేవుడు చెప్తాడు, ఒక 3-4 వారాలు బాగుంటాం, ఒక 6 నెలలుంటాం. మరల తిరిగి అదే దానికి వెళతాం. తర్వాత సందేశము ద్వారా దేవుడు బయలుపరుస్తాడు, కొంత సరి అవుతుంది, లేక 2 దెబ్బలేస్తాడు, లేక ఎవరికైనా అప్పచెప్తాడు. తర్వాత దేవా నాకెందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని అడుగుతాం. తర్వాత దేవుడు స్పర్శిస్తాడు. ఇది యూజువల్గా మనకి జరిగేటువంటి ఒక విషయం అనుకోండి, ఎందుకంటే మనం మన్నయ్య ఉన్నామని దేవుడు గుర్తు చేస్తున్నాడు. మాంసంలో ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఇస్రాయేల్ జనుల్ని ఒక కాలఘట్టం వరకు మోర్ దెన్ 2000 ఇయర్స్ అబ్రహాం నుండి క్రైస్ట్ వరకు ఆ ఛాన్స్ వారికి ఇవ్వబడుతూనే ఉంటుంది. ఈ యొక్క ఛాన్స్ని వారు వచ్చి ఒక్కొక్క చోటు కూడా వారు మిస్ చేస్తూనే ఉన్నారు. ఒక దగ్గర వారిని 70 సంవత్సరాలు చెరలోనికి పంపుతాడు, ఎవరి దగ్గర, నెబుకద్నెజర్ దగ్గర అప్పగించబడతారు.
0: అవును,
1: ఇప్పుడు ఆ నెబుకద్నెజర్ పాలన క్రింద 70 సంవత్సరాలు వారు దెబ్బలు తిని అన్నీ చేసి దేవాలయం కూల్చబడుతుంది, అన్నీ చేయబడతాయి. తిరిగి వస్తున్నారు, 3 పార్ట్లుగా వారు వస్తున్నారు. నెహెమియా, ఎజ్రా, జెరుబ్బాబెల్ వారు 3 పార్ట్లుగా లోనికి వస్తారు. వచ్చి తిరిగి ఫామ్ అవుతుంది. ఒక 400 ఇయర్స్ అలా ఉంటారు. క్రైస్ట్ వచ్చేంతవరకు వీరు అట్లే పోను పోను, వారు ఎంతో మోసమైన వారిగా మారిపోయారు. అలా మారిన తర్వాత క్రైస్ట్ చివరిగా వీరికి ఇచ్చేటువంటి ఒక ఛాన్స్ అది, మారుమనసు పొందిడి, పరలోకరాజ్యం సమీపంగా ఉందని చెప్పి. క్రైస్ట్ వచ్చిన తర్వాత వీరేం చేయలేదు, దేవుడే వచ్చి నుంచుంటున్నాడు ముందు. వీరర్థం
0: చేసుకోలేదు.
1: ఇప్పుడు చివరిగా ఏం చేశాడు దేవుడు, ఈ ద్రాక్ష తోటను 5వ అధ్యాయంలో చెప్తున్నాడు,
0: అవును,
1: నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను, నేను అది మేసి వేయబడునట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను, అది శుద్ధి చేయబడదు, దానిలో గచ్చపొదలును బలురక్కసే చెట్టును బలిసి ఉండును, దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను అని రాయబడి ఉంది.
0: అది చాలా స్ట్రాంగ్గా ఉంది.
1: 2000 ఇయర్స్గా వారు అలాగే ఉండారు. క్రైస్ట్ తర్వాత 1948 వరకును వారి పరిస్థితి ఇంతే. వారిని మొత్తంగా తీసివేశాడు.
0: ప్రాఫిట్స్ ఇంత తరచుగా చెబుతూ ఇన్ని వార్నింగ్స్ ఇచ్చిన తరువాత కూడా మన హృదయం అంత కఠినమైందో అనే అర్థమవుతుంది. కరెక్ట్గా అది వస్తుంది.
1: నేనెప్పుడు నాకు ఎప్పుడు మెసేజ్ ద్వారా దేవుడు తెలియజేసే కార్యాలు చెప్తూ ఉంటాను ఏంటంటే, ఒక కష్టములో మనము దేవునికి నమ్మకంగా ఉంటున్నాం, ఒక వ్యాధి వచ్చినప్పుడు దేవా అంటున్నాం, ఒక సమస్య వస్తే పిలుస్తున్నాం, ఒక అవసరతలో పిలుస్తున్నాం, ఇదే కార్యాన్ని ఆశీర్వాదంలో చెప్తున్నామా? ఒక మంచి ఆశీర్వాదం వచ్చిన తర్వాత దేవా ఇది నాకిచ్చారు దానికే మీకు స్తోత్రం అంటున్నామా? ఆశీర్వాదం 2వ అవుతున్నప్పుడు దేవా నన్ను 2 ఆశీర్వదించారు స్తోత్రం అంటున్నామా? సాధారణంగా యూదుల దగ్గర ఒక అలవాటుంది, పారంపర్య యూదుల దగ్గర ఒక అలవాటుంది, ఏంటంటే తినకముందు ప్రార్థన చేస్తారు.
0: అవును,
1: మనకు అలవాటుందా? మనము చేస్తున్నామా? చేస్తున్నాం.
0: అది
1: భోజనం తర్వాత వారు ప్రార్థన
0: బ్యాక్, అదొక
1: దేవా ఈ ఆహారాన్ని మంచిగా భుజింపజేశారు వందనాలని, అలా ఆ భోజనం తర్వాత ప్రార్థన చేసి లేచి నిల్చుంటారు. మనమది చేస్తామా? ఇదే మనకి వాళ్ళకి డిఫరెన్స్. ఆహారానికి మనం ప్రార్థిస్తాం, ఇచ్చిన ఆహారానికై మనం అది మంచి విధంగా భుజింపజేశారని మనం ఎప్పుడు ప్రార్థన చేయడం లేదు. ఇది యూదుల దగ్గర ఉండేటువంటి అలవాటు. ఇది ఎలా తీసుకుంటున్నానంటే, బ్లెస్సింగ్ రావడానికి మనం అధికంగా ప్రార్థన చేశాం, వచ్చిన బ్లెస్సింగ్ కొరకు ప్రార్థన చేసిందే లేదు అటు తర్వాత. అది ఏమవుతుందంటే రోజులు తరబడే కొద్దీ దేవుని నుండి దూరంగా వెళుతూ ఉంటాం.
0: ఆ వచ్చిన బ్లెస్సింగే మనకి ఒక కారణంగా ఉంది వేరే.
1: ఇందువల్ల దేవుడు మరల మరల మనతో ఏం చెప్తున్నాడు, ఓల్డ్ టెస్ట్మెంట్ గానీ న్యూ టెస్ట్మెంట్లో గానీ, నీకు తగినంత ఉంటే నువ్వు బాగుంటావని చెప్పి అందువల్ల మా అనుదినాహారం నేడు మాకు దయచేయమంటాడు. ఎక్సెస్ వచ్చిందంటేనే ఎక్సెస్ రాను రాను రాను, మనం ఆ ఎక్సెస్ని కాపాడే స్థాయికి వెళ్ళిపోతాం. మనాని ఎక్స్ట్రాగా తీసుకోవద్దని అందుకే చెప్పాడు. తీసి పెట్టుకున్నట్టయితే అది ఉంచడానికి ఒక పాత్ర కావాల్సి ఉంది. ఆ పాత్ర పురుగు పడుతుంది, వాసన వస్తుంది, అన్నీ అవుతున్నాయి.
0: అది
1: స్టోర్ చేస్తున్నాం, ఇక్కడే సమస్య వస్తుంది. ఈరోజు ప్రాక్టికల్గా చెప్పాలంటే ఫ్రిడ్జ్ లేనంతవరకు వ్యాధులు తక్కువగా ఉండే, ఫ్రిడ్జ్లు వచ్చాక వ్యాధులు అధికమైపోయాయి,
0: ఫ్రెష్నెస్
1: పోయింది. ఆ విధంగానే ఈ రోజును ఆశీర్వాదం అధికమయ్యే కొద్దీ అది హ్యాండిల్ చేయడం తెలియాలి.
0: అదేమంటే ఆశీర్వాదం వద్దని కాదు, అయితే సేమ్ టైం మీరు చెప్పినట్లు ఫోకస్ షుడ్ నాట్ బి, అదే నాకు ఏది అడగాలనేది కరెక్ట్గా అడగమంటే సమస్య లేదు.
1: నాకు ఈ టంబ్లర్లో ఇన్ని నీళ్లు కావాలంటే అంతటితో ఓకే, ఫినిష్. నాకు అవసరమైన నీళ్లు ఉన్నాయి, సఫిషియంట్. ఎందుకు ఇక్కడ 4 బకెట్ల నీళ్లు అధికంగా పెట్టుకోవడమే నాకు సమస్య అవుతుంది. ఇప్పుడేమైంది చూడండి, దావీదుకి సొలొమోనుకి డిఫరెన్స్ చూడండి. డేవిడ్కున్న ఒక పెద్ద ప్లస్ పాయింట్, ఎంతో కష్టపడి జీవితంలో పైకి వచ్చాడు. అతనికి బ్లెస్సింగ్ వచ్చినప్పుడు అతను బ్లెస్సింగ్ వైపు తిరగలేదు.
0: అవును,
1: దేవుని వైపే నిలబడి ఉంటాడు అన్నిట్లోనూ.
0: ఏంటంటే
1: గొప్ప రాజు అయినప్పుడు అతడు చెప్తాడు, దేవా నేను ఏమాత్రపు వాడని అంటాడు.
0: అవును, మళ్లీ మళ్లీ నేను అక్కడి నుంచి వచ్చాను.
1: ఇప్పుడు సౌలును తీసుకోండి, లేకపోతే సొలొమోను తీసుకోండి, వీరొచ్చి ఈ కష్టము నుండి వచ్చిన వారు కారు. సౌలు ధనవంతుడు, తాను గాడిదను వెతకడానికి వెళ్లాడు. గాడిదే ఆ రోజుల్లో బెంజ్ కార్ లాంటిది. దాన్ని వెతకడానికి వెళ్ళాడు. గొప్ప ధనవంతుడు. అక్కడి నుండి వచ్చేప్పుడు అతనికొచ్చి దీని ఫోకస్ గొప్పగా అనిపించలేదు. వీరు దేవుణ్ణి ఫోకస్ చేయకుండా బ్లెస్సింగ్ ని ఫోకస్ చేశారు. సౌలికి గొర్రెలు పశువులు అమలేకిలు నడిచిన తర్వాత తనకు అవి ఇంపార్టెన్స్ అయిపోయాయి. గాడ్స్ వర్డ్ ఇంపార్టెంట్ కాలేదు.
0: అదేంటంటే సోలమను తన తండ్రిని గురించి విషయాలు ఒకవైపు గమనిస్తున్నాడు, చూస్తూనే అతను
1: అదే ఆ బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ నే దృష్టించిన తర్వాత గొప్ప భవనం కట్టించాడు, అతని జ్ఞానాన్ని అందరూ పొగిడారు, నీవంటి జ్ఞానవంతులు లేరు, అదంతా వాస్తవం. అయితే అతడు దీనికంత కారణం దేవుడే అని ఆ మహిమను దేవుని వైపు తిప్పుంటే అతను కూడా
0: పడిపోయి ఉండేవాడు.
1: అదే చెప్తున్నాను, మనకి బ్లెస్సింగ్ వద్దు అని చెప్పేవారు ఎవరూ లేరు. ఈరోజు అక్కడ ఇస్రాయెల్ జనులతో ఉన్న పెద్ద ప్రాబ్లం, దేవుడు వారిని అంత సమృద్ధిగా అందరి ముందు ఆశీర్వదించి సొలొమోను పీరియడ్ లాగా ఒక గోల్డెన్ పీరియడ్ ఓల్డ్లోనే లేదంటారు.
0: అవును, నిజమే. బెస్ట్
1: పీరియడ్.
0: బంగారమే చాలా కామన్.
1: ఎలాగంటే మిగిలింది ఉంచడానికి ఒక ఊరు కట్టాడంట.
0: అవును, అది
1: ఎంతటి ఒక ఆశీర్వాదము చూడండి. అంటే మనమంతా ఉన్నంతలో మిగిలింది బీరువాలో పెడుతుంటాం, అది పెట్టడానికే ఒక బీరువా కొన్నట్టుగా మనం చూడగలం.
0: అయితే ఆ సాలమనే ఎక్లిస్టిక్ యాస్టెస్ వాసినప్పుడు ఏవని అదేమంటే చివరిగా అన్ని అనుభవించి ఏమీ లేదనే ఒక కాన్సెప్ట్ కి వచ్చాడు.
1: అదే ఉన్నంతలో నిజము కూడా. చివరిగా నిజం అదే చూడండి.
0: అవును,
1: ఒక గొప్ప సైంటిస్టు తన జీవితకాలమంతా కూడా బైబిల్కి అగెన్స్ట్ గా ఎన్నో విషయాలు రాసి అనేక జనుల్ని ఆ బైబిల్ నుండి త్రిప్పివేశాడు. ఆ లేదు, క్రియేషన్ కాదు, ఇదొచ్చి ఆ జీవ పరిణామ సిద్ధాంతం అని తిప్పివేశాడు. కానీ ఆ సైంటిస్ట్ చివరిగా కనిపెట్టింది ఏంటంటే బైబిల్ ఇస్ రైట్ అని కనిపెట్టాడు. చివరిగా అతని పేటి తీసుకునేప్పుడు ఇంటర్వ్యూకి అని వెళ్ళినప్పుడు తను బైబిల్ తీసుకుని హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుతూ ఉన్నాడు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి ఆశ్చర్యమైంది. వారు అడుగుతున్నారు, మీరేంటి బైబిల్ చదువుతూ ఉన్నారు? మేమొచ్చిందే మీరు బైబిల్కి అగెన్స్ట్గా మాట్లాడడాన్ని బట్టే కదా. అందుకు ఆయన చెప్పాడట, నేను ఒక రోజు ఒక సందేహాన్ని లేపాను, అది ప్రజలు మతంగా మార్చిపడేశారు, అయితే నిజము బైబిల్లోనే ఉందని చెప్పాడట. ఆ విధంగా పలు సమయాల్లో మనము చిట్ట చివరికి ఎక్కడికొచ్చి నిలుస్తామంటే బైబిల్ దగ్గరే వచ్చి నిలుస్తాం.
0: ఇందులో మరో విషయం, ఈ ఐసయ్యా 5లో మనం చూస్తున్నాం, ఇది ఒకవైపు మనం దేవుడు దీని ద్వారా వార్నింగ్ ఇస్తున్నాడు, ఇలా జరుగుతుందని చెప్తున్నాడు. ఇందులో మరో దృష్టి ఉంది, అది కరెక్టా అని చూడండి. దేవుడు ఇంత రాశాడు కదా ఐసయ్యా 5లో, ఇలా నేను నా మాటను వీరిపే అప్పుడు ఆయన మనసు ఎంత దుఃఖించుంటుంది అని, అందులో ఎంత ప్రేమ, ఎంత ప్రేమగా చెబుతున్నాడు, నేను వీటన్నిటినీ ఎదురు చూడలేదు, చూస్తున్నాను అని అన్నాడు.
1: ఎందుకంటే దాని వెనుక మరొక
0: గాడ్స్ లవ్ కోసం ఆ పాయింట్
1: వచ్చాను. గాడ్స్ లవ్ వచ్చి ఒక ప్రేమపూర్ణుడు కదా, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కదా. దీని వెనుక మరొక విషయాన్ని ఆలోచించాలి, అది ఏంటంటే నేనొక ప్లాన్తోనే, ఆలోచనతోనే మిమ్మల్ని పిలిచాను. మీమీద నాకొక గొప్పదైన డ్రీమ్ ఉంది,
0: ఒక ప్లాన్
1: ప్లాన్ ఉంది. మిమ్మల్ని పెట్టుకుని ఇదంతా చేయాలనుకుంటున్నాను. మీరు తప్పుతున్నప్పుడు మీరు తప్పిపోవడం ఒక ప్రక్కన,
0: ఒక
1: ప్లాన్ చేయలేకుండా పోతున్నా.
0: ప్లానే
1: డిస్టర్బ్ అవుతుంది. నేనిప్పుడు మోడిఫై చేయాల్సి ఉంది ప్లాన్ అంతా, రీషెడ్యూల్ చేయాలి.
0: దేవుని రాజ్యం కట్టబడకుండా మిస్ అవుతుంది,
1: మారుతుంది,
0: మారుతుంది.
1: దానికొచ్చి కారకులు మీరే అన్నట్టుగా అయిపోతుంది. ఇక్కడ ఆ చోట ఇస్రాయేలీలు, ఈ ఇస్రాయేలీలను పెట్టుకుని దేవుడు ఇస్రాయేలీని మాత్రమే ఆశీర్వదించాలనేటువంటి గాడ్స్ ప్లాన్ కాదు.
0: అవును,
1: నేను చెప్తున్నాడంటే ఆ రోజు నేను చెప్పేది వినడానికి ఇస్రాయేల్ ప్రజలు రెడీగా ఉండారు, అందువల్ల వారికి అది ఇచ్చాను. వారొచ్చి వారి యొక్క పని ఏంటంటే అది తీసుకెళ్లి లోకమంతటా చెప్పి లోకమంతటా కూడా తన రాజ్యాన్ని స్థాపించడం అనేదే ఇస్రాయేల్కి ఇవ్వబడిన కట్టడ. వారిని చెప్తాడు, వారిని రాజరీక యాజక సమూహం అని అంటాడు,
0: సెపరేటెడ్.
1: అలా లోకమంతటా కూడా వెళ్లి తన ఉద్దేశాన్ని తెలియజేయాలి. అందుకు ఆనాడు ఆయన సెలెక్ట్ చేసిన వారే ఇస్రాయేలీలు. వీరి ద్వారా చేయవలసిన ఆ ప్లాన్ 2000 సంవత్సరాలుగా అది చేయకుండానే పోతుంది. ఎందుకంటే నా దగ్గర తీసుకునే స్థాయిలో ఉండేడు అబ్రహాం, అలాగుండేడు ఇస్సాక్, అలాగుండేడు.
0: రిసీవ్
1: చేసుకున్నారు, చేస్తూ చేస్తూ చేస్తూ ఎప్పటి వరకు వారు రిసీవ్ చేసుకున్నారంటే మోషే వరకు, జాషువా వరకు వారు రిసీవ్ చేసుకున్నారు. ఒక పీరియడ్లో ఆ యొక్క ఏలియా సమూయేలు పీరియడ్లో టోటల్గా బయటికెళ్తున్నారు.
0: వద్దనే
1: చెప్తున్నారు, దేవుడు మాకు రాజుగా ఉండవద్దు అని నేరుగా చెప్తున్నారు.
0: అది డైరెక్ట్ రెబిలియన్.
1: మా దగ్గర మోషేతో చెప్తారు, దేవుడు మాతో మాట్లాడద్దు అంటారు. అప్పుడు ఆ ప్లాన్ వచ్చి మారిపోతూ ఉంటుంది. ఇంకొకటి మీరు చెప్పిందిగా ఉంటుంది, ఆ ప్లాన్ మారినా కూడా తిరిగి వారిని వెంటబెట్టుకొచ్చింది ఆ యొక్క లవ్వే.
0: అవును, అదే చెబుతున్నాను. ఆ వర్డ్స్లో ఎంత ఆయన దుఃఖించి రాస్తున్నాడు అనే విషయం చూస్తున్నాం. నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పే విషయం అందులో ఉంది.
1: ఇప్పుడు ఏమైందని అడిగితే ఒక చోటుకొచ్చేటప్పటికీ దేవుడు చెప్తున్నాడు, వీరి కంచెను కొట్టివేస్తానంటున్నాడు.
0: అవును, చాలా చాలా భయంగా ఉంది.
1: అందులో చెప్తున్నాడు, వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞయిస్తానంటున్నాడు. ఇప్పుడు ఇస్రాయేలు జనులు 1948లో తిరిగి వచ్చేంత వరకు కూడా ఆల్మోస్ట్ 100% ఆ స్థలం ఎడారిగా మారిపోయింది. వర్షం కురవలేదు. అంటే నేను ఇష్టపడిన ఒక దేశమును నాకంటికి ముందు నేనే పడగొట్టడం అనేది ఎంతటి విషయం!
0: ఆయనకి ఎంత కష్టంగా ఉంటుంది.
1: అది అట్లే ఆ ద్రాక్ష తోటను కంచెను కొట్టివేసి త్రుక్కివేసి పడవేసి అంటే అది మేసి వేయబడును అనేదానికి అర్థమేంటంటే మృగాలు లోనికొచ్చి పాడు చేస్తాయి, ఇస్రాయేలు దేశాన్ని ఇన్వేట్ చేయని దేశమే లేదు ఈ లోకంలో. కంటిన్యూగా
0: జరుగుతూనే ఉంది.
1: అంటే ఇస్రాయేలు జనులను హతమార్చని లేక ఇదని చెప్తారు, వారిని వేధించని దేశమంటూ ఏదీ లేదు. ఒకే ఒక దేశం ఇండియా మాత్రమే. అది ఇస్రాయేల్ ప్రధానే చెప్తున్నాడు. మమ్మల్నొచ్చి ఇస్రాయేలీలు యూదులు రక్తము చిందించని దేశం ఒకటిందంటే అది ఇండియా మాత్రమే అంటాడు. ఆ స్థాయికి వారు లోకమంతటా రక్తము చిందించారు. అన్ని ప్రక్కల దేవుడు చెప్తున్నాడు మేసి వేయబడతారు. వారిని అందరూ చేశారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఆ ద్రాక్ష తోటలో ఒక అంజురుప చెట్టు నాటబడి ఉండెను అని ఉంది.
0: ఈ
1: అంజురుప చెట్టే మరి రెండవ భాగం,
0: రెండవ పార్ట్.
1: ఈ అంజురుప చెట్టు ఎవరు? మరి దీనికి రెండు వివరాలు.
0: అంజురుప చెట్టు ఎవరు, ఎందుకు
1: అంజురుప చెట్టు అని చూడ.
0: అయితే ఈ వైపు మస్టర్డ్ సీడ్ అని రాయబడింది, ఇంకో చోట మరో పారబుల్లో ఆవగింజంత విశ్వాసం. సో ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్కటి చెప్పినప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి హెచ్చరిస్తున్నాడు.
1: అందుకే చెప్తున్నాను, మనం ఆవగింజను గురించి మాట్లాడి ఉంటాం అనుకుంటా ముందుగా, ఇప్పుడు ఈ అంజురుప చెట్టు ఇక్కడ వస్తుంది.
0: అవును,
1: అంజురుప చెట్టు ఇక్కడ ఎందుకు వస్తుంది, అది ఎవరు అని చెప్పి మీరు చూసినట్లయితే దీనికి రెండు వివరాలను వేద నిపుణులు ఇస్తున్నారు. నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను, అంజురుప చెట్టును నాటాడు అని చెప్పేప్పుడు అంజురుప చెట్టు అనేది ఇస్రాయేలు దేశమును గూర్చి చెప్పబడేటువంటి ఒక ప్రొఫెసీ. ఉదాహరణకు చెప్పాలంటే యిర్మీయా 24:5 యూదులను అంజురుపు పండ్లని చెప్తాడు. దేశం అంజురుప చెట్టు, అంజురుపు చెట్టుగా చూడబడుతుంది. ఇప్పుడు ఈ అంజురుపు చెట్టు అనేటువంటిది అన్యజనుల యొక్క కాలం,
0: జెంటైల్స్.
1: ఈ ద్రాక్ష తోటలోనికి తీసుకొచ్చి అంజురుపు చెట్టును నాటాడనేది అన్యజనుల కాలాన్ని తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేస్తున్నాడు దేవుడు.
0: ఓకే,
1: ఇప్పుడు వారికిచ్చిన ఛాన్స్ని వారొచ్చి కోల్పోయారు. కోల్పోయిన కార్యములో ఆయన ఏం చేస్తున్నాడు, దానికి ఆల్టర్నేట్గా ఆ స్థలంలో తెచ్చి ఇంకొకటి తెచ్చి నాటుతున్నాడు, అంజురుపు చెట్టును నాటుతున్నాడు. అంటే ఇంకా కొంత డీప్గా వీరికి చెప్పాలంటే ద్రాక్ష అనేటువంటిది ఒక కవనెంట్.
0: కవనెంట్
1: ద్రాక్ష తోట ఆ ద్రాక్ష రసాన్ని తీసి ఇచ్చాడు అనేది ఉంది కదా, అది ఒక కవనెంట్. ఆ కవనెంట్ లోపల జెంటైల్స్ని లోన కలుపుతున్నాడు.
0: ఆ జెంటైల్స్
1: మనమే, జెంటైల్స్ మనల్ని అందులో తీసుకొచ్చి నాటుతున్నాడు.
0: నాటుతున్నాడు,
1: తీసుకొచ్చి పెట్టి అది ఫలాన్నిచ్చేదిగా ఉందా అని చూస్తున్నాడు. ఎందుకంటే తను ఫలమివ్వలేదు,
0: ఈ ఛాన్స్
1: ఛాన్స్ని మనకిస్తున్నాడు. రోమిలకు రాస్తూ పౌలు చక్కగా చెప్తాడు, మనకి ఈ ఛాన్స్ ఇవ్వడానికి కొరకే వారు లోబడక ఉండే రీతిలో పంపాడట.
0: ఓ, అలా
1: అటువంటి యాంగిల్లో పౌలు రాస్తున్నాడు. అంటే వారు లోబడకుండినప్పుడు వారిని ఆపడానికి ఆయనకు సాధ్యం. ఏ, హీస్ ఆల్మైటీ గాడ్. ఆయన అనుకుంటే, ఆయన అనుకున్నది జరిగించడం ఆయన వల్ల సాధ్యం. ఎందుకంటే ఆ సర్వాధికారులు చెప్పారు లోకంలో, నేననుకున్నదే జరగాలి. అలా జరిగించారు కూడా, చివరిగా నాశనమయ్యారు, అది వేరే విషయం. అయితే దేవుడు అనుకున్నాడంటే అది 100% జరుగుతుంది, జరిగించడం ఆయన వల్ల సాధ్యం. అయితే ఆయన వీరిని అలా తప్పు చేసి వెళ్తున్నప్పుడు వారి ఆ తప్పునకు అనుమతినిచ్చాడు. సరే వెళ్ళండి, ఆయన అనుకునుంటే వారి కొట్టి తీసుకొచ్చిండేవాడు, మీరు వెళ్ళండి, ఎందుకు, నేనింకొకరికి ఛాన్స్ ఇస్తాను. వీరు అనేక దినాలు వెయిట్ చేస్తున్నారు.
0: అందులో ఇంకో ఉపమానం ఉంది కదా, లేదు ఆ సీడ్స్ నాటేటప్పుడు వీడ్స్ వస్తున్నాయి అలాంటివి
1: అంటాడు. అది దీని తర్వాత కూడా నెక్స్ట్ కూడా చూడొచ్చు మనం. అది మీరు అడిగినందువల్ల కనెక్ట్ చేస్తున్నాను. అందులో మనం నెక్స్ట్ కూడా అందులో చూడొచ్చు, అది చాలా బాగుంటుంది. అదొక 5 కాలఘట్టాలు అందులో వస్తే చాలా బాగుంటుంది. అప్పుడు ఈయన తీసుకొచ్చి ఈ జెంటైల్స్ని లోన కలుపుతున్నాడు, కలిపి వీరు ఉండని ఇందులో, వీరికి ఒక ఛాన్స్ ఇద్దాము, ఈ సంవత్సరం ఇది ఫలిస్తుందా అని చూద్దాం అని చెప్పి ఇస్రాయేలీయుల కాలములో అన్యజనుల కాలము ఇమ్మర్చబడటమే ద్రాక్ష తోటలో అంజురుప చెట్టును నాటడం.
0: ఇంతవరకు మనకు అర్థం కావాలి సీక్రెట్ అందులో,
1: అందులో సీక్రెట్. అప్పుడు ఆ అంజురుప చెట్టును నాటి
0: మనం వచ్చేసాం,
1: వచ్చేసాం. ఈ అంజురుప చెట్టును నాటి అంజురుప చెట్టు ఫలిస్తుందా అని చూస్తున్నాడు. సరే, ఈ అంజురుప చెట్టు ఎక్కడి నుండి వచ్చిందని చూడాలి. అదే ఇంకొక మరొక ముఖ్యమైన విషయం.
0: చూసిన విషయంలో మన ఫౌండేషన్గా ఒక కార్యం స్పష్టంగా ఉంది, గాడ్ సో లవ్ ద వరల్డ్.
1: ఎగ్జాక్ట్లీ 100%.
0: సో అందరికీ ఆ భాగ్యం ఇచ్చాడు అనే విషయం కరెక్ట్గా ఉంది.
1: క్రీస్తు అన్ని నియమాలను ఒకే నియమంగా చెప్తాడు, నీవు నిన్నువలి నీ పొరుగువాణిని ప్రేమింపవలెను. ఇప్పుడు మీరదొచ్చి 30 నిమిషాల ప్రోగ్రామ్ ఒకే లైన్లో చెప్పారు, గాడ్ సో లవ్డ్ ద
0: వరల్డ్.
1: ఈ లవ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడెక్కడ సమస్య వస్తుందని చూసినట్లయితే ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ తాళుకొనును అనేది ఉంది కదా. ఇప్పుడు సకలములో ప్రేమ లేకపోవడం, ఏదో ఒక రీజన్ ఆ ప్రేమన్నది పోతుంది. అది భార్యాభర్తల మధ్య కానివ్వండి, లేక తల్లిదండ్రులు బిడ్డ మధ్య కానివ్వండి, సహోదర సహోదరీల మధ్య కానివ్వండి, లేకపోతే స్నేహితుల మధ్య కానివ్వండి. ఇప్పుడు మెయిన్ మిస్సింగ్ ఏదని అడిగితే అదే అంత్యకాలములో వాక్యం చెప్తుంది ప్రేమ చల్లారిపోతుంది అంటాడు. ఇప్పుడు ఆ ప్రేమ చల్లారిపోతుంది అయితే ఒకటి మాత్రం చెప్దాం ముగింపులో, దేవుని యొక్క ప్రేమ చల్లారిపోలేదు,
0: ఆయన
1: మారనేలేదు, స్టిల్ గాడ్ మనల్ని లవ్ చేస్తూనే ఉన్నాడు.
0: ఇప్పుడు మనం ఈ ఫిగ్ ట్రీ గురించి మాట్లాడుచున్నాము, ఇప్పుడే ప్రారంభించినట్లుంది మరో రికార్డింగ్లో, ఎందుకంటే ఈ సీక్రెట్ మనకి దొరకాలని ప్రేక్షకులు చూస్తున్నారు, పలు ప్రాంతాల్లో నుండి వస్తున్నారు, కుగ్రామంలో చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, మరో ఎపిసోడ్లో ఏం ఎదురు చూడవచ్చు.
1: ఇప్పుడు ఈ అంజురప చెట్టు లోనికి వచ్చింది కదా, ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు ఇంతకుముందు అది ఫలాన్ని ఇవ్వలేదు చెప్పబడుతుంది. నేను 3 సంవత్సరాలుగా చూస్తున్నాను కానీ ఫలాన్ని ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు? ద్రాక్షతోట ఫలాన్ని ఇవ్వలేదని దీన్ని తీసుకొచ్చాడు, ఇదీ ఫలాన్ని ఇవ్వలేదు. తర్వాత దీని న్యాయతీర్పు ఏంటి, ఇద్దరికీ ఏంటి న్యాయతీర్పు? ఇదే మనం నెక్స్ట్ చూడబోయే అతి ముఖ్యమైన విషయం.
0: ఇంకా మీరు చెప్తుంటే మనం ఎంతవరకు హెచ్చరికగా ఉండాలన్న విషయం ఈ పారాబుల్లో ఉంది. మరో నమోదులో మనం ఈ ఎపిసోడ్ని మనం ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు. నెక్స్ట్ ఎపిసోడ్కి ప్రేక్షకులకు మాత్రమే కాదు నేను వెయిట్ చేస్తున్నాను, ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ సీక్రెట్స్ ఆఫ్ ది పారాబుల్. ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

0: ప్రార్థన. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగజేసి నా ఆవేదనలన్నింటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలో నుంచి విడిపించి, ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
1: దిగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

పెద్ద వాంతి అయిపోయింది. అది మామూలు వాంతి కాదు, చాలా రక్తం నా నోట్లోంచి ముక్కులోంచి పడతా ఉంది. ఒక 10-15 నిమిషాలండి అలా ఆలోచిస్తున్నాను. అలా ఆలోచిస్తూ ఉన్న సమయంలో నా మంచము కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నారండి. ఓ పక్క పాడి కట్టబడతా ఉంది, మరొక పక్క గొయ్యతవుతా ఉన్నారు శ్మశానంలో, మరొక పక్క ప్రియులరా మా బంధువులు కొంతమంది ఉంటే వాళ్ళు కౌరెళ్ళిపోయింది, వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉన్నారు. దాదాపుగా అప్పటికే సాయంత్రం 5:30 టైం అయిపోతా ఉంది. ప్రియులరా నేను 1 గంటన్నర పావు దగ్గర 2 గంటలకు నేను చనిపోయాను. దాదాపుగా 5 ఆ టైం అయిపోతా ఉంది. హైందవ సాంప్రదాయ ప్రకారంగా 6 లోపల శవాన్ని తీసుకెళ్ళి కప్పెట్టాలి గనుక కొంతమంది స్త్రీలు కూడా నీళ్లు సిద్ధపరిచి అన్ని రెడీ చేశారు. మాది ఇదే పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయికుదురు అనే గ్రామం అండి. ఆ గ్రామంలో మా తల్లిదండ్రులకు మేము 5 సంతానం. 5 కూడా మగపిల్లలమే, ఆడపిల్లలు లేరు. మా నాన్నగారు మా అమ్మగారు చేసే వృత్తి అంటే చేతి పని ఏంటంటే మగ్గం నేస్తూ ఉండేవారు, నేత నేస్తూ ఉండేవారు. మనకు కులాలతో పని లేదు కానీ మీకు అర్థమవడం కోసం ఈ మాట చెప్తున్నాను. నేను పద్మశాలి కులానికి చెందినవాడిని. మా నాన్నగారు మా అమ్మగారు కూడా చిన్నప్పటి నుంచి నేత పని మీదే ఆధారపడి నేత పనిని కొనసాగిస్తూ అలాగున మా జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. మా నాన్నగారు 9 చీరలు నేయడానికి దాదాపుగా 14 రోజులు కష్టపడేవారు. ఈ 14 రోజులు పూర్తయిన తర్వాత డబ్బులు ఎంత వచ్చాయంటే 250 రూపాయలు వచ్చాయి. ఈ 250 రూపాయలతో మా కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండేది. ఆ దినాల్లో ఈ చేనేత కార్మికులు అనబడిన వారికి సరైన డబ్బులు లేక విపరీతమైన కరువుతో మేము బాధించబడతా ఉండేవాళ్ళు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసేది. ఆవిడ వస్తూ నూకలు తీసుకొస్తే ఆ నూకల్ని మా అమ్మ ఉప్పేసి ఉడకబెట్టి ఉప్మారా అంటే నిజమే కామలని చెప్పి అది తిని మా ఆకలి తీర్చుకుంటూ మా జీవితాన్ని మా జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉండేవాళ్ళు. ఇలాంటి సందర్భంలో ఎప్పుడైనా మేము సంతోషపడిన సందర్భాలు, ఆనందపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే పండగలు వచ్చినప్పుడు మేము చాలా సంతోషించేవాళ్ళం. ఎందుకంటే ఆ పండగల సమయంలో ఈ యొక్క నేత నేర్పించుకునే సావుకారులు కాస్త కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చేవారు. ఆ డబ్బులతో మా ఇంట్లో పిండి వంటలు చేసేవారు. మేము కూడా ఏం చేసేవాళ్ళం అంటే మగ్గం అంతా ఇప్పి కాళ్ళలోకి పట్టుకెళ్ళి వాటిని శుభ్రంగా కడిగి ఒక మూలన పెట్టి నానా రకాలుగా అలంకరించి నీవే మా దేవుడువు అని మగ్గాన్ని ఆరాధించేవాళ్ళు. కానీ మగ్గాన్ని ఆరాధించిన నాళ్ళు పూజించిన నాళ్ళు మా జీవితాలు బాగుపడలేదు, మా కరువు తీరలేదు, మా పరిస్థితులు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. మా నాన్నగారు మమ్మల్ని పెంచడం కోసం చాలా కష్టపడుతూ ఉండేవారు. మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో దగ్గులూరు అనే ఊరుంది. అది భీమవరం నుండి పాలకొల్లు వెళ్తుంటే మధ్యలో తగులుతుంది. అక్కడ ఈ నూలికి రంగులు అద్దడం అనే పని నేర్పిస్తున్నారంటే మా ఊరు నుంచి 10 మంది వెళ్ళారు. ఆ 10 మందిలో మా నాన్నగారు కూడా వెళ్ళారు. 10 రోజులు అక్కడ పని నేర్పించారు. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తూ ఉంటే ఆ యజమాని గారు 300 రూపాయలు చేతిలో పెట్టారు. మా నాన్నగారు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆ డబ్బుల్ని. కారణం ఏంటంటే ఆ దినాల్లో కూలి పని ఎంత అంటే 30 రూపాయలు, ఇంకెక్కువ అంటే 50 రూపాయలు ఉండేది. కానీ 300 రూపాయలు చేతిలో పడగానే మా నాన్నగారు చాలా ఆశ్చర్యపడిపోతూ అయ్యా ఈ 10 రోజులు పనిచేసినందుకు ఇచ్చారా, లేకపోతే ఏంటండి డబ్బులు అంటే లేదు రోజుకు 300 రూపాయలు ఇస్తాను, నువ్వు బాగా కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానంటా ఉన్నారు. ఆ మాటలకి మా నాన్నగారు ఆనందానికి అవధులు లేవు. ఆ రోజు శనివారం పాలకొల్లో మార్కెట్ జరుగుతుంది. నేరుగా మార్కెట్కి వెళ్ళి ఒక సంచి నిండా రైస్ తీసుకొని మరొక సంచి నిండా కాయగూరలు సరుకులు తీసుకొని సాయంత్రం 7 కావస్తా ఉంది. ఆ మాత్ర దూరంలో 5 ఆ టైం అవుతుంది. ఆ మాత్ర దూరంలో మా నాన్నగారు నిలబడ్డారు. మా అమ్మ చూస్తుంది, ఏడుస్తూ ఉంది. దగ్గరికంట వచ్చి మా నాన్నగారు అడుగుతున్నారు ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నావు, ఏమైంది అంటే మా అమ్మ చెప్తుంది ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని కానీ నేను చూస్తానని కానీ ఎప్పుడు అనుకోలేదండి అని చెప్తా ఉంది. ఎందుకనంటే మా చేతికి 10 రూపాయి ఇచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళి మంచులను పట్టరా, కారం పట్టరా, ఉప్పు పట్టరా అంటే ఆ కొట్టు వాళ్ళ డబ్బులు మా ముఖాన్ని వేసి కొట్టేవారు. ఏమంత ఇట్లు అని చెప్పి ఎంత వస్తే అంత ఇవ్వండి అని బతిమాలు గుందించుకున్న బాపతే తప్ప ఏనాడు కూడా సమృద్ధిగా తీసుకొచ్చిన రోజులు మా జీవితంలో లేవు. ఆ రోజున ఆ విధంగా తీసుకురావడం మాకు చాలా సంతోషం అనిపించింది, ఆనందం అనిపించింది.
ఐదుగురిని లైన్గా కూర్చోబెట్టి మా అమ్మగారు అన్నం వడ్డిస్తూ చెప్తున్నారే, నిన్నటిదాకా నూకలతోనే కడుపు నింపుకున్నారు కానీ ఈ పూట మంచి అన్నం దొరికింది కాబట్టి ఒక్క మెతుకు కూడా వదలకుండా జాగ్రత్తగా తినండిరా అంటుంటే ఓ పక్క మా కన్నీళ్ళు ఆగట్లేదు. కారణం ఏంటంటే నిన్న నూకలు అన్నమే తిన్నాం, మొన్న నూకలు అన్నమే తిన్నాం, ఇవాళంటే ఈ అన్నం దొరికింది, రోజు ఇలాగే దొరుకుతుందా అని దుఃఖమాక ఆ ప్లేట్లోనే మా కన్నీళ్లు పడతా ఉంటే వాటినే ముద్దలుగా చేసి తింటూ అనుకుంటా ఉన్నాం ఇలాగే ఉంటే ఎంత బాగుండు అని చాలా ఆశపడ్డాం, చాలా ఆనందపడ్డాం, సంతోషపడ్డాం, సంబరపడ్డాం. కానీ ప్రియులారా, ఆ ఆశ సంబరం ఎన్ని రోజులు ఉందంటే కేవలం మూడునాలు ముచ్చటగానే మిగిలిపోయింది. ఎందుకనంటే ప్రియులారా, మా నాన్నగారితో పాటు తొమ్మండుగురు పనికి వెళ్ళేవారు. పని అయిపోయిన తర్వాత వారు వచ్చేస్తున్న క్రమంలో మా ఊరు రావాలంటే లంకల కోడేరు సెంటర్లోంచి లోపలికి రావాలండి. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయి, కానీ అప్పట్లో ప్రియమైన దేవుని బిడ్డలారా సారా దుకాణాలు ఉండే, నాటు సారా తీసి అమ్మేవారు. ఈ తొమ్మండుగురు ఆ దుకాణంలోకి వెళ్ళి త్రాగుతుండేవారు. మా నాన్నగారు బయట కూర్చునేవారు. ఒక రోజున అన్నారు, నువ్వు బయట కూర్చోవడం ఎందుకు, మాతో పాటు లోపల రమ్మని చెప్పి. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రియరామ్ వారు త్రాగుతుంటే మా నాన్నగారు చూస్తున్నారని చెప్పి నెమ్మదిగా ఆ త్రాగుణ్ణి మా నాన్నగారికి పోయిపించడం లేక పట్టించడం మొదలుపెట్టారు. వారేమో కొద్దో గొప్ప త్రాగి ఇంటికి వచ్చి భార్య బిడ్డలతో బాగానే ఉండేవారు. కానీ మా నాన్నగారు అప్పుడే అలవాటు అయిందేమో విపరీతంగా త్రాగడం మొదలుపెట్టాడు. ఎంత విపరీతంగా త్రాగేవాడు అంటే చేతిలో ఉన్న డబ్బులను అక్కడే చల్లా చెదురుగా జల్లేసేవారు. అక్కడ ఉన్న ప్రియుల అందరికీ ఆ త్రాగుడు పోయిపించేవారు. మా నాన్నగారికండి ఈ మాత్రం వెడల్పున బల్ల సైకిల్ ఒకటి ఉండేది. ఆ సైకిల్ త్రొక్కుంటూ మా ఊరు రావాలంటే ఎదుళ్ళుపాలెం రైల్వే ట్రాక్ దాటిన తర్వాత రోడ్డు పక్కన పడిపోయేవాడు. అలా పడిపోయిన సమయంలో రాయికుదురు నుంచి పాలకొల్లు, పాలకొల్లు నుంచి రాయికుదురు వెళ్ళివచ్చు వారు ఎవరుంటే, అది మాకు తెలిసిన వారు ఉంటే వారు చెప్పేవారు, పలానా చోట మీ తమ్ముడు పడిపోడని మా మేనత్త చెప్తే మా మేనత్త మాకు చెప్పేది. 5 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి పడిపోయిన బల్ల సైకిల్ లెగ తీసుకుని వాళ్ళు వెళ్ళ సాయం పట్టుకుని ముందు మాత్రమే బలమే పడుకోబెట్టి తల చేత్తో పట్టుకొని ఒక దిక్కు మొక్కు లేని అనాథ శవనాలు తీసుకొస్తారో అలా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఇంటికి తీసుకొచ్చి నూతుగడ కూర్చోబెట్టి బిందె మీద బిందె నీళ్లు పోసి, మత్తు దిగేదాకా నీళ్లు పోసి, మత్తు దిగిన తర్వాత తల్లి నలుగురం కూర్చుని ఏడ్చేవాళ్ళం, నానా నిన్నటిదాకా డబ్బులు లేవ నేడ్చావు, నిన్నటిదాకా ఆకలి నేడ్చావు, ఈ పూట 4 రూపాయలు తెస్తున్నావు, కడుపు నిండా అన్నం తింటున్నావు, ఇదేంటి పరిస్థితి నానా అంటే మా నాన్నగారు మన నెత్తిమే చేయే చెప్పేవారు. ఇదిగో నా పిల్లల మీద ఒట్టు, ఇంకెప్పుడు త్రాగననేవారు. కానీ సాయంత్రానికి మరలా యథావిధిగా త్రాగుడికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఈ మాదిరిగా ప్రియులారా, మా పరిస్థితులు మొదటి కంటే చాలా భయంకరంగా మార్చబడిపోతూ ఉన్నాయి. విపరీతంగా మా అమ్మగారిని కొట్టేవారు, ఇంట్లో ఉన్న వస్తువులను తాకట్టు పెట్టేసుకునేవారు. ఇలాగున్న ప్రియులారా, ఒక భయంకరమైన త్రాగుబోతుగా మా నాన్నగారు మారిపోయారు. ఆ సమయంలో గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి 3 సెంట్లు స్థలం ఇచ్చారు. వారే చుట్టూ ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత గోళ్ళ కట్టుకోమని కొన్ని డబ్బులు చేతికిచ్చారు. ఆ డబ్బులను కూడా మా నాన్నగారు త్రాగుడికి ఉపయోగించేశారు. ఇక చేసేది ఏమీ లేక మా నాయనమ్మగారు మా అమ్మగారు కలిసి తాటాకులతో ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఎలా ఉండదంటే ఎండ కాస్తే లోపలంతా ఎండే ఉండేది, వర్షం కురిస్తే లోపలంతా వర్షమే ఉండేది, అర్ధరాత్రి అపరాత్రం వర్షం వస్తే మా అమ్మగారు మమ్మల్ని అందరినీ ఒక మూలకు చేర్చి తాను మాత్రం వర్షంలో తడుస్తూ కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద భద్రపరుస్తుందో అలాగను మమ్మల్ని భద్రపరచుకుంటూ వస్తూ ఉండేది. ఈ మాదిరిగా మా రోజులు గడుస్తూ ఉన్నాయండి. అలా గడుస్తున్న సమయంలో రాయికుదురులో ఇప్పటికీ కూడా చేనేత కార్మిక సొసైటీ అని ఒకటి ఉందండి, ఇప్పటికీ ఉంది. అప్పుడప్పుడు మా నాన్నగారు అక్కడ పనిచేస్తూ ఉండేవారు. అక్కడ పనిచేసే కొంతమంది మా ఇంటికి వచ్చి మా వాతావరణం చూసి, వీడు చూస్తే త్రాగుబోత అయిపోయాడు, ఈ పిల్లను చూస్తే ఇలా వదిలేశాడు, మనమే దోడు చేద్దామని చెప్పి వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ కలిసి సందాలు పోజేసుకుని గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్ రప్పించి గోళ్ళ కట్టడం ప్రారంభించారు. గోళ్ళ పూర్తయిపోని ప్రియుల బంగాళాపింక రప్పించి మా గుమ్మాలో పెట్టి వాసాలన్నీ కూడా వేయించి మా నాన్నగారిని పిలిచారు. సత్యనారాయణ, నీకేమాత్రం కొంచెమైన సిగ్గనేది ఉంటే కనుక ఈ బంగాళాపింక నేయించి గృహప్రవేశం చేయరా, ఎందుకు నీ ఇష్టం త్రాగి భయంకరంగా ఇలా బ్రతుకుతావంటే మా నాన్నగారికి చాలా బాధ కలిగిందండి. మాది కాలనీ అన్నమాట, ప్రతి ఇంటికి వెళ్ళి అప్పు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే కప్పునేసి ఆయన 1000 రూపాయలు అడిగాడు, కానీ ఎవరిని అడిగినా కూడా రూపాయి అప్పు ఇవ్వడానికి ఇష్టపడతలేదు. మా కాలనీ అంతా తిరిగాడు, ఎక్కడా కూడా డబ్బులు పుట్టలేదు. మా ఊర్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, సుబ్బారాయుడు గారు అని
ఒక 10 ఎకరాల పొలం కలిగిన ఒక ఆశ ఉన్నారండి. ఆయన ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టుకుని డబ్బులు అప్పిస్తూ ఉండేవారు. మా నాన్నగారు నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా 1,000 రూపాయలు ఉంటే అప్పిస్తారని అడిగారు. ఆయన అన్నారు, ఏం తీసుకొచ్చావు, బంగారం తీసుకొచ్చావా, ఏదైనా కాగితం తీసుకొచ్చావని అడుగుతూ ఉన్నారు. అవుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తానండి, మీరు ఇస్తే ఊరకనిచ్చినట్టు 1,000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలుతూ ఉన్నారు. వెంటనే ప్రిలరా, మా నాన్నగారు ఆ మాట అంటుందో, ఆయన అన్నారు, ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టకుండా డబ్బులు ఇవ్వడం జరగదు అబ్బాయి, వెళ్ళిపోమని చెప్పి తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. సాయంత్రం 4 గంటల వరకు అలాగ అరువు మీద కూర్చుంటే, సాయంత్రం 4 గంటలకు ఆయన పొలం వెళ్ళటాకని చెప్పి పాల తెప్పలా తీసుకుని అడుగు బయటెట్టగానే మా నాన్నగారు ఆయన కాళ్ళు పట్టుకుని, అయ్యా మీరు తప్ప వేరే ఆధారం కానీ దిక్కు కానీ మాకు లేదండి, 1,000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలుతూ ఉంటుంటే ఆయన అన్నారు, నిజం చెప్పు, నీ దగ్గర తాకట్టు పడ్డాక ఏ వస్తువు లేదా? ఏ వస్తువు లేదండి. నిన్నగాక మొన్న నా భార్య మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టేసుకున్నానండి, 1,000 రూపాయలు ఇప్పించండి అని బతిమాలుతూ ఉంటుంటే ఆయన అన్నారు, నీకెంతమంది కొడుకులు రా అని అడిగారు. మా నాన్నగారు చెప్పారు, నాకు 5 కొడుకులండి. సరే ఒక పని చేయి, నీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా దగ్గర తాకట్టు పెట్టు, అప్పుడు నేను నీకు 1,000 రూపాయలు ఇస్తాను అన్నారు. అప్పటి వరకు మా నాన్నగారికి వస్తువులను తాకట్టు పెట్టడం వచ్చు కానీ మనుషులను తాకట్టు పెట్టడం రాదండి. ఆయన ఇచ్చిన ఆలోచన మేరకు మనుషులను కూడా తాకట్టు పెట్టవచ్చు అన్నమాట అని చెప్పి ఇంటికొచ్చి ఇంట్లో ఉన్న ఆ పెద్ద కొడుకు చేయబట్టుకుని బరబర ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నావు నాన్న అంటే సమాధానం చెప్పట్లేదు. తీసుకెళ్ళి ఆ సుబ్బారాయుడు గారికి అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు. ఎందుకు డబ్బులు ఇచ్చారు ఈ అబ్బాయికి తెలియదు, ఎందుకు ప్రియులు అక్కడ నిలబెట్టారు తెలియదు. మా ఊర్లోనండి మండువాలోగిలని మయంగా ఖాళీ ఉండి చుట్టూ 14 గదులు ఉంటాయి. ఏదైనా బంగారం తాకట్టు పెడితే బీరువాలో పెడతారు, ఏ కాగితమైనా అయితే ఏ పరుపు కిందో పెడతారు. కానీ మనిషిని ఏం చేస్తారంటే ఇంట్లో పని మనిషిగా ఉపయోగిస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు లేపుతారు, ప్రతి గది తడిగుట్టు పెట్టి తొడవమని చెప్తారు, అంట్లు తోమని చెప్తారు, బట్టలు ఉతకమని చెప్తారు. ఇవేమీ చేత కాకపోతే కొడతారు తిడతారు. పోన్లే కష్టపడితే కడుపైన నిండుతుందేమని చెప్పి కష్టపడి పని చేస్తుంటే ఉదయం మిగిలింది రాత్రి పెడతారు, రాత్రి మిగిలిన మరుసటి రోజు పెట్టేవారు. ఇలాగున్న రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందండి. ఎండాకాలంలో మామిడి పళ్ళు సీజన్ కదా, ఒక డజన్ మామిడికాయలు తెచ్చుకుని డైనింగ్ టేబుల్ పెట్టుకున్నారు. ఈ అబ్బాయి ఆ మామిడికాయలు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మామిడికాయలను చూడటమే తప్ప మామిడికాయని వినడం తప్ప ఏనాడు తిన్న పరిస్థితులు లేవు. ఎందుకంటే తెచ్చిన పరిస్థితులు ఇంట్లో లేవు కనుక తప్పనిసరిగా ఒక మామిడికాయ ఇస్తారు. చాలా జాగ్రత్తగా తినాలని ఎప్పుడు ఇస్తారన్నట్టుగా ఆ మామిడికాయల వైపు చూస్తుంటే వారు ఒక్కొక్కటి కట్ చేసి తిన్నారు తప్ప మామిడికాయ కాదు కదండి, మామిడికాయ ముక్క కూడా పెట్టలేదు. ఏడుస్తున్న నిలబడితే ఇలా రారా అని చెప్పి వారు తిని పడవేసిన ఎంగిలి తొక్కలు టెంకలను ప్లేట్లో వేసి దీన్ని శుభ్రం చేసుకురా అంటే ఆ ప్లేట్ తీసుకుని వెనక భాగంలోకి వెళ్ళి ఎక్కెక్కిపడి ఏడుస్తూ కనీసం ఒక మామిడికాయ తినడానికి కూడా నోచుకోలేని ఇంత దౌర్భాగ్యమైన బ్రతుక అని బాధపడుతూ వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు తింటూ ఈ పూటకి ఒక మామిడికాయని రుచూడగలిగాను అని సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే ఆ వ్యక్తిని. ప్రియులారా, మా నాన్నగారు నన్ను ఒక వస్తువు తాకట్టు పెట్టినట్లుగా 1,000 రూపాయలకి నన్ను తాకట్టు పెట్టేశారు. మా ఊర్లో ఒక ఆనవాయితీ ఉంటుంది, ఇప్పటికీ కూడా చాలామందికి తెలుసండి, చాలా చుట్టుపక్కల ప్రాంతాలకు తెలుసు. పెద్ద పండగ జరుగుతుంది రాయికూతుర్లో సంవత్సరం ఒకసారి. అది జరిగినప్పుడు ఇంట్లో ఉన్న పని మనుషులు కానీ పాలేలు కానీ ఇంటికి పంపించేస్తారు. ఆ రోజు నన్ను కూడా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు బాబు అన్నారు. చాలా సంతోషం అయిపోయింది, ఎందుకంటే మా అమ్మ ముఖం చూసి సంవత్సరం అయిపోయింది, తమ్ముళ్ళు చూసి సంవత్సరం అయిపోయింది, ఇంటికి వెళ్ళి సంవత్సరం అయిపోయింది. కాబట్టి ఇంటికి వెళ్ళమనగానే చాలా సంబరపడిపోతున్నాను. సాయంత్రం 7:30 టైం అవుతూ ఉంది. 2 జతల బట్టలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. కొత్త బట్టలు చూడగానే సంవత్సరం పని కష్టాన్ని మర్చిపోయాను. ఎందుకంటారేమో, మేము బట్టలు నేసేవాళ్ళం, చీరలు నేసేవాళ్ళం, తాణులు నేసేవాళ్ళం, నర్సాపురం లుంగీలు నేసేవాళ్ళం, ఇలా చాలా నేసేవాళ్ళం అండి. కానీ మా అదృష్టం ఏంటి తెలియదు, ఎప్పుడు మేము నేసిన ఆ తాణులోంచి ఓ ముక్క కట్ చేయించుకుని చొక్కా కుట్టించుకోవడం ఎరగమండి. ఎప్పుడు కూడా చీరల్లో ఒక చీర మా అమ్మగారు ధరించిన ఎప్పుడు చూడలేదు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసినప్పుడు ఆ ఓనర్ గారి పిల్లలవి చినిగిపోని బట్టలుంటే అవి తీసుకొచ్చి మాకు ఇస్తే అవి కుట్టుకుని తొడుక్కునే వాళ్ళం తప్ప మాకు ఎప్పుడు కొత్త బట్టలు అనేవి తెలిసేది కాదు.

అలా జరుగుతున్న సమయంలో ప్రిలరా, నేను వెళుతున్న సమయంలో కాస్త దూరం వెళ్ళినప్పటికీ నా ముందుకి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డారు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారే. నన్ను నా కోసం వచ్చావా, నన్ను తీసుకెళ్తాకు వచ్చావా, ఎలా ఉన్నారు, అమ్మ ఎలాగుంది, తమ్ముళ్ళు ఎలాగున్నారని ఎంతో ఆప్యాయంగా అడుగుతుంటుంటే అప్పటికైనా బాగా త్రాగేస్తున్నారు. నా జబ్బ పట్టుకుని ఇలా పక్కకు లాగి, అరే నిన్ను అక్కడ తాకట్టు పెడితే వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, కానీ ఆ ఇంటి ఎదురుగున్న సుబ్రహ్మణ్యం గారని ఇంకొక ఆయన ఉన్నారా, అక్కడ తాకట్టు పెడితే 1500 ఇస్తానన్నారు, రారా అని చెప్పి మరలా ఈడ్చుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. కాళ్ళు పట్టుకుని బతిమన్న చూడా ఏమాత్రం కనికరించకుండా, ఏమాత్రం విడిచిపెట్టకుండా తీసుకెళ్ళి సుబ్రహ్మణ్యం గారని ఇంకొక ఆయనకు అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్నగారి ఇంటికి వచ్చేసారు. ఆ రాత్రి బయట వాళ్ళని ఎవరినే కూడా లోపలికి రానివ్వరు, పండుగ రోజు కనుక. ఒక గేదెలు పాకుంటే గేదెలు పాకలో ఉండమని చెప్పారు. అదంతా రొచ్చుతో నింపబడిపోయి ఉంది. ఓ భాగంలో నిలబడి బట్టలు చూసుకుంటూ డబ్బులు చూసుకుంటూ ఎక్కెక్కిపడి ఏడ్చేవాడిని. ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ బట్టలు మా అమ్మకు చూపిద్దాం అనుకున్నాను, ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ డబ్బులు తేవో పట్టుకెళ్దాం అనుకున్నాను, ఇలాగా ఆ మాటలే తలపోసుకుంటూ 8:30 వెళ్ళినోడిని దాదాపుగా పిల్లరా తెల్లవారుజాము 3:30 వరకు అలా ఏడుస్తూనే ఉన్నాను. ఎవరు చూసిన పరిస్థితి లేదు. 3:30కి ఒక వ్యక్తి వచ్చి, బాబు నిన్ను పిలుస్తున్నారని పిలిస్తే లోపలికి వెళ్ళాను. నా చేతికి ఒక చీపురు కట్టించారు, పైన గదులన్నీ శుభ్రం చేసుకురమ్మన్నారు. ఆ గదులన్నీ తుడుస్తూ ఉంటే కింద పడి ప్రిలరా, ఆ రోజు నిలబడిపోయి అలా ఉండిపోయినేమో, తుడుస్తా కింద పడి నిద్రపోతూ ఉన్నాను. 7:30 టైం అవుతూ ఉంది. ఆ ఇంటి యజమానురాలు పైకొచ్చి పడుకున్న నన్ను కాలుతో తన్ని లేపుతూ ఉన్నారు. ఇలా ఉలుక్కుపడి లేచి నా చేతులు జోడించమ్మా, మీరు చెప్పిన పని అంతా చేస్తానని ఏమనొద్దనే లోపల నా చేతిలో ఉన్న చీపురు తీసుకున్నాను కొట్టడం ప్రారంభించారు. ఆ చీపురికి వెనకాల ఇనపతోడు ఉంటుందన్నమాట, అది పెట్టి 4 దెబ్బలు తల మీద కొట్టగానే సొమ్మసిల్లి పక్క పడిపోయాను. నాతో పాటు ఇంకా 2 ముగ్గురు పనిచేసే వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు గబగబా వచ్చి నా ముఖం మీద నీళ్లు కొట్టి నన్ను పైకి లేపి, అరే నువ్వు ఇక్కడ ఉంటే కొడతారు తిడతారు ఏదో ఒకటి అంటారు, ఒక పంచే ఇంటికి వెళ్ళిపో, మీ నాన్నగారు ఏదో రకంగా బాకీ తీర్చుకుంటారులే అంటే, ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, కష్టమో నష్టమో బాధో ఇబ్బందో ఇక్కడనే పనిచేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు, బలవంతంగా బయటికి గెంటారు. రాయకూతురులో బస్టాండ్ ఎదురుగుండా కిష్టమూర్తి గారి కాఫ్ హోటల్ అని ఇప్పటికీ ఉందండి. ఆ కాఫ్ హోటల్ ఎదురుగుండా ఒక మట్టి దిబ్బ ఉంటే ఆ దిబ్బ మీద కూర్చొని నా తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని గొళ్ళుమని ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, ఇటు వెళ్తే వాళ్ళు కొడుతున్నారు, ఏం చేయని భగవంతుడా అని ఏడుస్తూ ఉంటే నా వెనక భుజం మీద ఎవరో చేయేసినట్టు అనిపించింది. ఎవరని చూస్తే ఆ హోటల్ యజమాని గారు కిష్టమూర్తి గారు. బాబో నా హోటల్ ముందు కూర్చొని ఏడుస్తున్నావేంటి, యా ఏం జరిగిందని అడిగితే జరిగిందంతా చెప్పాను. ఆయన విని నా మీద జాలిపడి ఒక మాట చెప్పారు, ఏమనంటే నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే, ఏమీ లేదు, నెలకు 100 రూపాయలు నీ చేతికి ఇస్తాను, కడుపు నిండా అన్నం పెడతాను, నేను కొట్టినో తిట్టినో ఏమన్నో, కాకపోతే నేను చెప్పిన పని చేయాలన్నారు. ఏంటండి ఆ పని అంటే, నా హోటల్లో ఎంగిలి కప్పులు కడగాలి, నా హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడగాలి, నా హోటల్ అంతా శుభ్రం చేయాలి, ఇది చేస్తే అది నేను చేస్తాను, నువ్వు ఎప్పుడు కాలేటప్పుడు ఇంటికి వెళ్ళి రావచ్చు, మీ అమ్మని తమ్ముని చూడొచ్చు అంటే చాలా సంతోషం అయిపోయి ఆ హోటల్లో పనిచేయడానికి ఒప్పుకున్నాను. ఒక 6 మాసాలు పనిచేసేటప్పటికండి, ప్రతిరోజు అవి కడగటమేమో ఈ చేతులన్నీ కూడా వరిసిపోయి ఏమండి పాసిపోయి అన్నం తింటుంటే నా చేతుల్లోంచి నాకే దుర్వాసన వస్తూ ఉండేది. ఏమండి రాత్రిపూట పడుకున్నప్పుడు ఆడవాళ్ళు ఎలాగైతే కాళ్ళుకు పసుపు రాసుకుంటారో అలా కాళ్ళుకు పసుపు రాసుకుని పడుకునేవాడిని. ఈ మాదిరిగా దాదాపుగా ప్రియులకు 1 సంవత్సరం చేసాక చేయలేక ఇంటికెళ్ళి మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో ఒక పని చేస్తాను కానీ ఈ పని మాత్రం నేను చేయలేనమ్మా అని. ప్రియులు ఎందుకు ఇదంతా చెప్పుకొచ్చానంటే, మా నాన్న ఒక భయంకరమైన త్రాగుబోతండి. ఎంతటి త్రాగుబోతానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మా జీవితాలు చిన్నప్పుడే చిన్న భిన్నంగా మారిపోవడానికి కారణం మా నాన్నగారు త్రాగుడే. మా జీవితంలో ఎటువంటి సంతోషం కానీ ఆనందం కానీ లేకపోవడం కారణం మా నాన్నగారు త్రాగుడే. ఈరోజున చాలామంది మాటలు వింటూ ఉన్నారు, ఇక్కడ కూర్చున్న వారే కానీ లైవ్లో చూస్తున్న వారే కానీ చాలామంది, ఒకరి బహుశా ఈ మాటలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి చాలామంది కనబడతా ఉన్నాయి ఈ మాటలు. ఒకవేళ నేను అంటాను ఈ రాత్రి, నా తండ్రి ఎలాగైతే త్రాగుడికి అలవాటైపోయి త్రాగుడికి బానిసగా మారిపోయారో అదే పరిస్థితిలో ఒకవేళ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్న ఒకే ఒక్క మాట ఏంటనంటే గనక, ఒకవేళ అలాగే త్రాగుడినే ధ్యేయంగా పెట్టుకుని బ్రతికితే నా తండ్రి వల్ల ఎంత నష్టపోయానో, నా తండ్రి వల్ల ఎంత కష్టపడ్డానో, నా తండ్రి వల్ల ఎంత శ్రమ పడ్డానో, ఈ రోజున నీ

నువ్వు నీ కూతురు నీ భార్య నీ తల్లిదండ్రులు అలాగే బాధపడుతున్నారని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏ చోట ఉండి వింటున్నారు నాకు తెలియదు, ఏ స్థలములో ఉండి వింటున్నారు నాకు తెలియదు. ఒకవేళ మీకు వినబడుతుంటే, లైవ్లో వింటా ఉంటే గనక ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు గనక నీవు గనక త్రాగుడు మానేస్తే నీకంటే గొప్ప అదృష్టవంతుడు మరొకరు లేరు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ నా చేతులు జోడించి మరి చెప్తున్నాను, ఆ త్రాగుడు మానేస్తే నిన్ను కట్టుకున్న భార్య సంతోషపడుతుంది, నువ్వు కనుకున్న పిల్లలు సంతోషపడతారు, నీ తల్లిదండ్రులు సంతోషపడతారు. ఏ తావలో ఉండి వింటున్నారు నాకు తెలియదు. అయ్యా దయచేసి త్రాగుడు మానేస్తే నువ్వు చాలా గొప్పవాడు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ప్రియులారా, నేను ఇక హోటల్ పని మానేసి తాపీ పనికి వెళ్దామని చెప్పి ఏలూరు పంపుల చెరువు దగ్గర ఒక బిల్డింగ్ పని చేస్తూ ఉంటే మా ఊర్లో గుడాల రాంబాబు గారు అని ఒక ఆయన నన్ను తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్లి ఉదయకాల సమయంలో సిమెంట్ బస్తా నెత్తి మీద పెట్టుకొని పైకెళ్ళి పైన సిమెంట్ బస్తా వేసి మెట్లు దిగుతున్నాను. అలా మెట్లు దిగుతున్నప్పుడు కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. తిరిగిపోతూ ఉంటే కింద కంట వచ్చి కింద ఆ మెట్టు మీద కూర్చుంటే బళ్ళు మన పెద్ద వాంతి అయిపోయింది. అది మామూలు వాంతి కాదు, చాలా రక్తం నా నోట్లోంచి ముక్కుల్లోంచి పడుతూ ఉంది. అది ఎలా పడుతుందంటే నరం కట్ అయిపోతే బ్లడ్ ఎలా చిందుతుందో అలా నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంది. అలా వచ్చేస్తూ ఉంటే అప్పుడే మేస్త్రి గారు పనికి ఎక్కడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు చూసి అయ్యి బాబు ఏంటి ఇంత రక్తం కక్కున్నాడు అని చెప్పి నన్ను ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఆ డాక్టర్ గారు చూడగానే అన్నారు, పైనుంచి ఏమైనా పడిపోయాడు ఈ అబ్బాయిని అడిగారు. లేదండి మామూలుగానే వామిటింగ్స్ అయిపోతున్నాయి, ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుందంటే. ఆ డాక్టర్ గారు అన్నారు, నేను చూడండి అయితే ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఉదయకాల సమయం 9:30 తీసుకెళ్లారు నన్ను. సాయంత్రం 5:30 వరకు ఈ గుండెకు సంబంధించిన ఈ భాగాలన్నీ కూడా వారు చాలా వైద్య సంబంధమైన పరీక్షలు చేస్తూ ఉన్నారు. దాదాపు 5:30 ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటో రిపోర్ట్ అంటే ఈ గుండెకు ఈ దిగువ భాగంలో ఒక భయంకరమైన గడ్డ ఉంది లోపల, అది లోపల పగిలిపోయింది. అది పగిలిపోవడంతో ఇదంతా కూడా అది బ్లడ్ అయిపోయింది. ఇక ఇక నుండి ఇతను దగ్గినా తుమ్మినా నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ పడతానే ఉంటుంది. మా అంచనా ప్రకారంగా అయితే 10-15 రోజులు బ్రతుకుతాడు, అంతకు మించి ఇతను బ్రతకడు, చనిపోతాడని చెప్పి ఆ డాక్టర్ గారు మా మేస్త్రి గారు చెప్తా ఉన్నారు. మా మేస్త్రి గారు అన్నారు, ఇదేంటండి ఇంత ఆరోగ్యవంతుడిని బాగున్న వ్యక్తిని పట్టుకొని ఏదో గడ్డ పగిలిపోయింది అంతా పాడైపోయింది అంటారు. లేదు లేదు, రిపోర్ట్లు ఏమైనా మారిపోనీయేమో, ఓసారి మరలా చూడండి అన్నారు. ఆ మాటలకి డాక్టర్ గారు అన్నారు, బాబు నీ పేరేంటని అడిగారు. నా పేరు ఆదామురాజు కంటే ముందండి ఆదినారాయణ. ఆదినారాయణ అనబడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ భాగంలో గడ్డ పగిలిపోయింది. ఆ గడ్డను మేము పరిశీలన చేసినప్పుడు అది క్యాన్సర్ గడ్డగా తేలింది. కాబట్టి ఇదంతా పాడైపోతుంది, ఇదంతా పాడైపోతుంది. కాబట్టి ఇతను మా అంచనా ప్రకారంగా అయితే 10-15 రోజులు, కానీ ఎప్పుడు చస్తాడో మాకు తెలియదు, మర్యాదగా మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు. మా మేస్త్రి గారు వణుకుపోతూ, అలా కాదండి, నిన్నగాక మొన్న తీసుకొచ్చాను, లేని పొందిన నింద నా మీద పడుతుంది, ఒక్క 1000 రూపాయలు మేము 10,000 రూపాయలు నేను ఖర్చు పెడతాను, హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి, వాళ్ళ అమ్మ నాన్న చెప్తానంటే డాక్టర్ గారు అన్నారు, 10,000 కాదు కదా, 10 లక్షలు ఖర్చు పెట్టిన ఇతను బాగుపడ్డు, 10 రూపాయలు మందులు కూడా నేను రాయిని తీసుకెళ్ళిపోమన్నారు. ఇంటికి తీసుకొచ్చేశారు. మా అమ్మని పిలిచారు, అమ్మ నీ కొడుకు ఎంతో ఆరోగ్యవంతుడు బాగున్న వ్యక్తి అనుకున్నావు, కానీ వీడికి క్యాన్సర్ రోగం అంట, ఇక్కడ గడ్డ ఏదో పగిలిపోయిందంట, వామిటింగ్స్ అయిపోతున్నాయి, బ్లడ్ వామిటింగ్స్, కాబట్టి ఎప్పుడు చేస్తాడో తెలియదు, కాస్త మీరు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా అంటే, ఇక మా అమ్మ ఒక మూలన కూర్చుని ఏడుస్తూ మొదలెట్టింది. పంచను ఒక మంచం వేసి నన్ను పడుకోబెట్టింది. మా అమ్మ గొళ్ళుమని ఏడుస్తూ ఉంది, కుటుంబానికి ఎవరైతే ఆధారం అనుకున్నాను, 4 రూపాయలు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తున్నారనుకున్నాను, ఆ వ్యక్తికి ఇలా జరగాలని మా అమ్మ ఏడుస్తూ ఉంది. ఓ పక్క ప్రియ నేను ఏడుస్తూ ఉన్నాను, ఆ మంచం మీద పడి గొళ్ళుమని ఏడుస్తూ ఉన్నాను. ప్రియులారా, అప్పుడు దాకా బలవంతుడిగానే ఉన్నాను, అప్పుడు దాకా ఆరోగ్యవంతుడిగానే ఉన్నాను, కానీ ఎప్పుడైతే ఆ రోగం అని నాకు తెలిసిందో తెలియకుండానే నేను ప్రియులకు కృంగిపోతూ ఉన్నాను, నా శరీరం బలహీనం అయిపోతూ ఉంది. ప్రియులరా, అలాగా మంచం మీద పడుకోబెట్టారు. ప్రతిదినము కూడా మా అమ్మగారు నాకు అన్నం తినిపించేవారు, స్నానం చేపించేవారు, చక్కగా పడుకోబెట్టి పర్లేదురా నాన్న రేపో మాపో లెగుతావు నువ్వు మరలా పనికి వెళ్తావంటే బాధ ఎలాగున్నా మా అమ్మ మాటలకి కాస్త ఆనందం వస్తూ ఉండేది. ఇలా జరుగుతున్న కాలక్రమంలో ప్రియులరా,
ఒక 10 రోజులు గడిచిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, మరి ఎవరు ఏం చెప్పారో నాకు తెలియదు. ఒక బరకం ఒకటి తీసుకొచ్చి, మా అమ్మ ఇదే నా మంచం అయితే ఇలా చుట్టూ కట్టేశారు మంచం చుట్టూ. లోపల గాలాడేది కాదు, ఊపిరాడేది కాదు, నాకు ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ అడిపోయేదేమో, విపరీతమైన బాధ అనుభవిస్తూ ఉండేవాడిని. మనుషులు కనబడితే కాస్త ధైర్యంగా ఉండేది, కానీ ఎప్పుడైతే బరకం కట్టేశారో, ఒక రకంగా చెప్పాలంటే మనిషి బ్రతికుండగానే ఇక లేడు అనిపించుకున్నట్టుగా ఆ బరకం కట్టేటప్పటికి నేను ఒంటరి వాడిని అయిపోయాను, నాకంటూ ఎవరూ లేరు, నాకంటూ ఎవరూ లేరన్నట్టుగా భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను. 4 తమ్ముళ్ళు ఉన్నారు, తల్లి ఉంది, తండ్రి ఉన్నారు, తాతయ్య నాయనమ్మ ఉన్నారు, చాలామంది చుట్టాలు బంధువులు ఉన్నారు, కానీ అందరున్నా సరే ఆ రోగాన్ని బట్టి ఒంటరి వాడిని అయిపోయాను. ఆ మంచం మీద పడి భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను. నా ఏడుపు వినే నాదుడు ఎవరూ లేరు, కనీసం చూడ్డానికి వచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండేవారు కాదు. చాలా ఆశతో ఎదురు చూసేవాడిని, ఎవరైనా వచ్చి ఏదైనా మాట చెప్తారేమో అని ఎదురు చూసేవాడిని, కానీ ఎవరు కూడా ఏం మాట్లాడేవారు కాదు. అప్పటికే దాదాపుగా పిల్లల రోజులు గడుస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మా అమ్మతో అనేవారంట, వాడికి ఏమో అన్నం తినిపిస్తున్నావు, వాడికి మందులు, ఆడికి స్నానం చేపిస్తున్నావు, ఆడి దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు, ఎందుకంటే ఆ రోగం నీకు అంటుకుంటే, ఆ మరలా నీ కొడుకులు కంటుకుంటే ఆడితో పాటు అందరూ చేస్తారా, చచ్చేవాడిని ఎలాగైనా సావనివ్వండి, మీరైనా బాగుండంటే. కనీసం మా అమ్మ చూడ్డానికి కూడా వచ్చేది కాదు, ఎలా ఉన్నాడో అని పలకరించే దిక్కు కూడా లేని పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు చస్తానా తీసుకెళ్ళి పాతి పెడదామన్న ఒక భయంకరమైన పరిస్థితికి వచ్చేసింది. సంపాదించినప్పుడు ఒరే ఇంట్లో నువ్వేరా డబ్బులు తీసుకొస్తున్నావు అనే మాటలను పడ్డాయి. ఏమండి, మా నాన్న భయంకరంగా త్రాగుతుంటే కుటుంబాన్ని కొద్దో గొప్పో పోషిస్తూ ఉంటే, ఒరే నువ్వేరా నీ తమ్ముళ్ళకి మాకు ఆధారంగా నిలబడ్డావురా అని మాటలను పడ్డాయి. కానీ రోగం రాగానే ఎప్పుడు చస్తాడా తీసుకెళ్ళి పాతి పెట్టేద్దామన్న పరిస్థితులు వచ్చేసినాయి. ప్రియులరా, మా చుట్టుపక్కల అందరూ అనేవారు, ఒరే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో, నీకు ఇలాంటి రోగం వచ్చిందిరా, అసలు నువ్వు పుట్టకపోతేనే బాగుండ్రా అనే మాటలు మాట్లాడేవారు. ఒకప్పుడు పనికి వెళ్తున్నప్పుడు అదే మనుషులు అనేవారు, నువ్వు చక్కగా పని చేస్తున్నావు, డబ్బులు పెట్టుకొచ్చి మీ అమ్మకి ఇస్తున్నావు, నీలాంటి వాడు మా ఇంట్లో కూడా ఎంత బాగుండ్రు అనేవారు. కానీ అదే మనుషులు ప్రియులరా ఇలా మాట్లాడటం మొదలుపెట్టారు. మనిషి యొక్క నైజం ఏంటి చెప్తానండి, మనిషి యొక్క నైజం ఏంటంటే నీకు ధనం ఉంటే నీ చుట్టూ జనం ఉంటారు, నీకు పేరున్నవాడివైతే ఉపయోగించుకుంటారు, నీవు గనక ఉపయోగపడేవాడివైతే అందరూ నిన్ను చాలా పొగుడుతారు, ఘనపరుస్తారు. నేను మాట చెప్పనా, నీ ఆరోగ్యం దూరం అయిపోయిన రోజున, నీ ధనం దూరం అయిపోయిన రోజున, నీ పరిస్థితులు పాడైపోయిన రోజున, అన్నీ కూడా నువ్వు కోల్పోయిన రోజున, నువ్వు ఒంటరి వాడిగా మిగిలిపోయిన రోజున, నేను మాట్లాడే ఈ మైక్ అయినా విలువ ఉండదేమో కానీ మనిషికి మాత్రం విలువ ఉండదు. ప్రియులారా, మనిషికి మాత్రం విలువ ఉండదు. ఆ రోజున ఆ పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. ఎప్పుడు చస్తానో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతానో తెలియదు, కానీ ప్రాణాల మీద మాత్రం నాకు ఎటువంటి ఆశ లేదు. ఎందుకంటే కన్నవాళ్లే చూసే ఆ చూపు నన్ను భయంకరంగా వేధించేస్తూ ఉంది. వ్యాధి కంటే వాళ్ళు చూసే చూపు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు. ఎందుకు బ్రతుకు బ్రతకాలి? చిన్నప్పటి నుంచి నేను దైవభక్తి భావాలు కలిగిన వాడిని కనుక ప్రతి ఒక్కరిని అడిగేవాడిని, పేరు పేరును అడిగేవాడిని, నన్ను బ్రతికించండి, నన్ను బ్రతికించండి, నన్ను బ్రతికించండి, మీరు బ్రతికిస్తే అలా చేస్తాను ఇలా చేస్తానని నా మనసుకు తోచిన ఆ పేరు తలంచుకుంటూ ఎన్నో రకాలుగా మాట్లాడేవాడిని. ఓపిక అయితే అయిపోయింది, కానీ ఉపయోగం మాత్రం ఏమీ లేకుండా పోయింది. దాదాపుగా నెల మీద 10 రోజులు అయిపోయింది పిల్లరా, నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. మంచానికి మాత్రమే పరిమితి అయిపోయాను, అన్నీ మంచం మీద అయిపోతున్నాయి. నా మంచం చుట్టూ రక్తపు వాంతులు పిల్లరా. ఇక నా జీవితంలో ఇక నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఇక రేపో ఎల్లుండో నేను చనిపోబోతున్నానన్న విషయం అర్థమైపోయింది. అంతగా నా పరిస్థితి మారిపోతూ ఉంది ప్రియులరా. దాదాపుగా అది 13వ రోజు అండి. నెల మీద 10 రోజులు అయిపోయి ఇక 5 రోజులు మాత్రమే ఉంది. ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన చెప్పి నా సాక్ష్యాన్ని ముగించేస్తాను ప్రియులరా. ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన కొంచెం జాగ్రత్తగా విందాం. ఆ మంచం మీద ఎలకలుగా పడుకొని, ఈ భాగంలో గట్టిగా పట్టుకొని, ఈ బాధను తట్టుకోలేక ఇక బ్రతకడం కంటే చనిపోవడమే మేలనట్టుగా, ఎప్పుడు నేను చనిపోతానని మరణాపేక్ష కలిగిన వాడినై, ప్రియులరా మరణం కొరకు ఎదురు చూస్తూ, ఎప్పుడు నాకు చివరి గమ్యం అన్నట్టుగా ఆ మరణం కోసం ఎదురు చూసేవాడిని ప్రియులరా. నేను అనుకునేవాడిని, ఒకవేళ చనిపోతే ఈ బాధ తగ్గుతుందేమో, ఒకవేళ చనిపోతే ఈ బాధ నుంచి విముక్తి పొందుతానేమో, చనిపోతే కనుక ఇక నేను ఈ బాధ నుంచి పూర్తిగా
విశ్రమిస్తానేమోనని పిల్లలు అలాగో అనుకుంటా ఉండేవాడిని. కానీ నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి, ఈ పరిస్థితి అంతా కూడా విపరీతంగా మారిపోతూ ఉంది. అప్పటికి దాదాపుగా నెల 13వ రోజు అండి ఆ రోజు. ఆ రోజు ఈ రోజు వరకు నేను మర్చిపోలేను. ఆ రోజు ఆదివారం అండి ఆ రోజు. ఆ ఆదివారం రోజున మాది మిచ్చురు కాలనీ అంటారు, రాయకుదురు మిచ్చురు కాలనీ అంటే అన్ని కులాల వారు అన్ని జాతుల వారు కలిసి ఉన్నది అన్నమాట. అయితే మాకు చర్చ్ క్రిస్టియన్ పేట ఉంది. ఆ క్రిస్టియన్ పేటలో ఒక లూథరన్ చర్చ్ ఉంది. ఆ లూథరన్ చర్చి పైన మైకా గొట్టాలు మా వైపు పెట్టుండే, ఆ ఆరన్స్ ఉంటాయి కదండి, అవి మా వైపు పెట్టుండే. అక్కడ మాట అయినా పాట అయినా మాకు వినబడుతూ ఉండేది. ఆ రోజు ఎవరో దైవజనులు మరి వాక్యం చెప్తా ఉన్నారు. ఆయన ఏమని వాక్యం చెప్తున్నారంటే ఈ 103వ కీర్తన 4వ చరణం ఏమని చెప్తున్నారంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నమాట. వాస్తవంగా ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళినోడిని కాదండి నేను. ఎప్పుడు కూడా ఏమండి వాక్యం అంటే ఏంటో నాకు తెలియదు, ప్రార్థన అంటే ఏంటో నాకు తెలియదు, మందిరం అంటే ఏంటో నాకు తెలియదు. ఏ రోజున ఏ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన సందర్భాలు కూడా లేవు. కాబట్టి వాక్యం అంటే నాకు తెలియదు, ప్రార్థన అంటే నాకు తెలియదు, యేసు ప్రభు దేవుడని మాత్రం తెలుసు, కానీ ఇవేమీ తెలియదు. అయితే ఆ మాట నన్ను ఎలా దర్శించిందనంటే ఆ మాట అంతా నాకు అర్థం కాలేదు, కానీ అందులో ఒక చిన్న మాట అండి. ఏంటి ఆ మాట అంటే, నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అక్కడ కరెక్ట్గా అలాగే ఉంటుంది కదా, దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రాణమును విమోచించుచున్నాడన్న మాట పట్టుకొని పిల్లలు నేను అలాగే, ఆ మాట ఏంటి ఎందుకు ఇంత స్పష్టంగా వినబడుతుంది? ఎందుకంటే ఎవరన్నా సరే, ఎవరు మంచం దగ్గరికి వచ్చినా, ఎవరు దూరంగా నిలబడినా, బంధువులైనా ఇంట్లో వారైనా చెప్పేవారు, ఒరే నువ్వు చచ్చిపోవడమే మేలు రానేవారు, కానీ ఈ మాట మాత్రం నిన్ను బ్రతికిస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ మాట మాత్రం నువ్వు బ్రతుకుతావు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ మాట మాత్రం నీ జీవితాన్ని బాగు చేస్తాను అన్నట్టుగా నా చెవులకి ఆ మాట అర్థమవుతా ఉంది. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తారా, హల్లెలూయా హల్లెలూయా. ఆ మాటకాడ ఆగిపోయినండి నేను, ఆ మాటకాడ ఆగిపోయిన ప్రిల్లరా. ఏంటి మాట ఎందుకు ఇంత స్పష్టంగా నాకు అర్థమవుతుంది, ఇంత స్పష్టంగా నా చెవులకి ఎవరో నా పక్కన నిలబడి నాతో మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంది. ఏంటి మాట, ఏంటి మాటని ఇలాగే ఎలకలుగా పడుకున్నాను, ఈ భాగంలో గట్టిగా పట్టుకున్నాను, ఇలా వంగిపోయేవాడినండి ప్రిల్లరా. నా కళ్ళు పూర్తిగా మూతబడి ఉన్నాయి, అలాగని రెప్పలు లేపేంత ఓపిక నాకు లేదు. ఎలకలుగా పడుకుని అలాగే బాధపడుతున్నాను. నా చుట్టూ రక్తపు వాంతులండి, భయంకరమైన రక్తపు వాంతులు, దుర్వాసన, భయంకరమైన కంపు వాసన వస్తూ ఉండేది. ఎవరు వచ్చేవారు కాదు, ఎవరు మాట్లాడేవారు కాదు. మా అమ్మ నాకు అన్నం ఎలా పెట్టిందో తెలుసా అండి, ఇదివరకు ఈ ఫ్రిడ్జ్లు ఇవి లేని కాలంలో ఉట్టి తెలుసు కదా మీకు, ఉట్టి, అలాంటి ఉట్టి తీసుకొచ్చి దాంట్లో ప్లేట్ పెట్టి గ్లాస్తో నీళ్ళు పెట్టి అన్నీ పెట్టి అందులో అన్నము కూర అన్నీ పెట్టి ఆ బరకం వెలుపలుండి ఇలా కర్రతో అందించేది లోపలికి. అందుకుందా కానీ చేయిజాపే లోపల గ్లాస్ నీళ్ళు అందులో అలుకుపోయి మొత్తం నీళ్ళు అయిపోయి తినడానికి ఉండేది కాదు, ఆ ప్లేట్ ఆ పక్కనే పడేసేవాడిని. కాబట్టి ఎవరు వచ్చేవారు కాదు, ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. అలాంటి సమయంలో ప్రిల్లరా ఏంటి మాటని ఇలాగే గట్టిగా పట్టుకొని ఆలోచిస్తూ ఉండగా దాదాపుగా ప్రిల్లరా ఒక 10-15 నిమిషాలండి అలా ఆలోచిస్తున్నాను. అలా ఆలోచిస్తూ ఉన్న సమయంలో నా మంచము కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నారండి. గట్టిగా చప్పట్లు దగ్గరగా స్తోత్రం చెప్తామా, హల్లెలూయా. ఆ తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి నిలబడి నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ఇంతవరకు నువ్వెవరెవరిని అడిగో బ్రతికించమని, కానీ నిన్ను బ్రతికించే ఏకైక దేవుడను నేనే, నిన్ను విమోచించేవాడిని నేనే అనే మాట స్పష్టంగా ప్రిల్లరా నా చెవులకి ఎంత గట్టి కనబడుతుందంటే ఈ మైక్లో ఏకో పెడితే ఒక మాట 10 మాటలు వచ్చినట్టుగా అవుతాయి. అలాగే నా చెవుల్లో మారుమ్రోగిపోతా ఉన్నాయి ఆ మాటలు. నిన్ను బ్రతికించేవాడిని నేనే, నిన్ను కాపాడేవాడిని నేనే అంటుంటే ఆ మాటలకి ఒక్కసారిగానే తుళ్ళు పడి చూశాను, కానీ ఆ పక్కన ఎవరు కనిపించలేదు, ఎవరు కనిపించలేదు. కానీ ఆ మాట నా గుండెల్లో మారుమ్రోగిపోతా ఉంది. నిన్ను బ్రతికించేవాడిని, బ్రతికించేవాడిని అనే మాట నా చెవుల్లో మారుమ్రోగిపోతా ఉంది. పిల్లలు నాకు అర్థం కావట్లేదు, ఎవరో నా పక్కొచ్చారు, ఎవరో నిలబడ్డారు,
ఆ స్వరం మా అమ్మది కాదు, ఆ స్వరం మా నాన్నది కాదు, ఆ మా బంధువులు కాదు, ఎవరో వచ్చారు నా పక్కే నన్ను బ్రతికిస్తానంటున్నారు. ఆ మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను, నా శరీరం అంతా వణుకుపోతూ ఉంది, షివరింగ్ వచ్చేస్తూ ఉంది, ఈ వెంట్రుకలన్నీ లేచి నిలబడ్డాయి, ఏదో జరిగిపోతున్నట్టుగా అయిపోతూ ఉంది. ఆ మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను, నాకైతే ఓపిక అయితే లేదు కానీ నాకు తెలియకుండానే అలా లేచి కూర్చున్నాను. ప్రియులారా, కూర్చోటమే కాదు కానీ కూర్చున్నాక నా కళ్ళు తిరిగిపోతుంది, ముఖం తిరిగిపోతుంది. ఇదే నా మంచం అయితే ఇలా పట్టుకొని ఇలా మోకాళ్ళ మీదకి వెళ్ళాను. ఒక చెయ్యి ఇలా పెట్టుకొని మరో చేతి ఇలా గట్టిగా పట్టుకొని ఒకే ఒక్క మాట అడుగుతున్నా, అయ్యా నీవెవరివో నాకు తెలియదు, అయ్యా నీవెవరివో నాకు తెలియదు, నిన్ను బ్రతికించే దేవుణ్ణి నేనే అంటున్నాడు. అయ్యా నా తల్లి దగ్గరికి రాదు, నా తండ్రి దగ్గరికి రాడు, కానీ నువ్వు వచ్చి నిలబడి నిన్ను బ్రతికిస్తానన్నావు. అయ్యా నీ పేరు చెప్పుకుంటానయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా అని కేకలు పెడుతుంటే మా అమ్మ ఎక్కడెందో పరుగు పరుగును వచ్చి ఆ పరకం పక్కన కూర్చుని అంటది, రే ఎవరిని రాలు అడుగుతున్నావు, బ్రతికించమని కేకలు పెడుతున్నావేంటి, ఏమైంది అని మా అమ్మ అంటుంటే నేను మాత్రం బ్రతికించవా బ్రతికించవా బ్రతికించవా అని చివరి కేక బ్రతికించవా అని కేక వేయగానే బళ్ళుమని పెద్ద వాంతి అయిపోయిందండి. చాలా రక్తము నా నోట్లోంచి ముక్కుల్లోంచి బయటపడింది. అలా రక్తం పడ్డం పడ్డమే, దబ్బున ఆ రక్తంలో పడిపోయాను. అలా పడిపోవడం పడిపోవడమే నా ప్రాణం నా నుంచి పూర్తిగా విడిపోయింది. అంటే నేను పూర్తిగా చనిపోయి అందులో ఉండిపోయాను. ప్రియులారా, ఇక నాలో ఊపిరి కానీ ఎటువంటి అలికిడి కానీ ఏ విధమైన శబ్దము లేదు, పూర్తిగా చనిపోయి అందులో పడిపోయాను. ఎప్పుడైతే అలా కేక వేయడం పెద్ద వాంతి చేసుకోవడం అలా పడిపోయి అలా ఉండిపోవడం మా అమ్మ ఆ పరకం పక్కనే ఉండి అవన్నీ ప్రియులారా విన్నది కనుక నా నుండి ఏ శబ్దం అలికిడి రాకపోవడం తోటే ఆ పరకాన్ని లేపు చూస్తే నేను పూర్తిగా చనిపోయానంటండి. చుట్టుపక్కల కేకేసి ఏమైందో, పెద్ద కేకేసాడు, వాంతి అయింది, రక్తం కక్కున్నాడు, ఏమైందో అని అంటే వాళ్ళు వచ్చి ముక్కులు కాడయి ఇవన్నీ చూసి, అమ్మా నీ పెద్ద కొడుకు చచ్చిపోయాడు కానీ ఉన్న కార్యక్రమాన్ని చూడండి అన్నారట. ఇక ఆ మాటలకు ప్రియులరా, మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటారు మారి గారు అని. వాస్తవంగా ఎవరైనా చనిపోతే పాడి సామాన్లు ప్రియులరా ఏ టౌన్కి వెళ్ళి తీసుకొస్తారు, కానీ ఆయనే గెళ్ళ తీసుకొచ్చారు, కుండ తీసుకొచ్చారు, తాళ్ళు తీసుకొచ్చారు, ప్రియులరా పిడకలు తీసుకొచ్చారు, రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారు. ఓ పక్క పాడి కట్టబడతా ఉంది, మరొక పక్క గొయ్యి తవ్వుతూ ఉన్నారు శ్మశానములో, మరొక పక్క ప్రియులరా మా బంధువులు కొంతమంది ఉంటే వాళ్ళు కౌరెళ్ళిపోయింది, వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉన్నారు. దాదాపుగా అప్పటికే సాయంత్రం 5:30 టైం అయిపోతూ ఉంది. ప్రియులరా నేను 1:30 పావు దగ్గర 2 నేను చనిపోయాను. దాదాపుగా 5 ఆ టైం అయిపోతూ ఉంది. హైందవ సాంప్రదాయ ప్రకారంగా 6 లోపల శవాన్ని తీసుకెళ్ళి కప్పెట్టేయాలి కనుక కొంతమంది స్త్రీలు కూడా నీళ్లు సిద్ధపరిచి అన్నీ రెడీ చేశారు. ఇక ఎప్పుడు బయటికి శవాన్ని తీసుకొచ్చి స్నానం చేపించి పాడి మీద పడుకోబెట్టి తీసుకెళ్లి పాటి పెట్టేద్దామంటగా ఎదురు చూస్తున్న సమయం దాదాపుగా అప్పుడు 5:30 టైం అవుతూ ఉంది. వాళ్ళైతే ఎవరు లోపలికి రాలేదు. నేనైతే రక్తంలో పడిపోయినాను, పూర్తిగా చనిపోయినాను. కానీ జరిగిన విచిత్రం ఏంటంటే నేను చనిపోయాను కానీ ప్రియులారా నా ఆత్మ ఒక చీకటి బిలాములో ఇరుక్కుపోయినట్టు కనబడతా ఉందండి. అది ఎంత చీకటి అంటే కన్ను కుట్టుకున్నా కనబడినంత చిక్కటి చీకటి. ఆ చీకటిలోకి ఎలా వచ్చింది నాకు తెలియదు, చిన్నపాటి వెలుగు వచ్చింది. గట్టిగా చప్పుడు బిగ్గరగా స్తోత్రం చెప్తారా, హల్లెలూయా. ఆ వెలుగు రాగానే చీకటంతా కనుమరుగైపోయిందండి, పట్ట పగల వెలుగులా మారిపోయింది. ఆ పట్ట పగల వెలుగులో నిర్మలమైన ఆకాశం కనబడుతుంది, ఒక మబ్బు కానీ మేఘం కానీ ఏమీ లేదు. నేను అలా చూస్తుండగానే దళ్ళను ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన ఒక హస్తము కిందకి దిగి వస్తా ఉంది. గట్టిగా చప్పుడు బిగ్గరగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. నేను సంపూర్ణంగా చూస్తున్నాను ప్రియరా, అది రక్తముతో మిళితమైపోయింది. గాయములతో ఉన్న హస్తం అండి అది, కిందకంట వచ్చింది, ఈ భాగంలో తాకింది. ఏ క్షణమైతే ఆ హస్తం వచ్చి భాగంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా మరల బ్రతికాను. కొట్టలు గట్టిగా చెప్పట్లు స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువు కోసం కళ్ళబొల్లు కౌలు చెప్పాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ హస్తం ఎప్పుడైతే తాకిందో చచ్చిపోయి నేను మరలా తిరిగి బ్రతికానండి. బ్రతికించబట్టమే కాదు కానీ నా ఆ హస్తం తాకిన తర్వాత మొదటిగా జరిగిన పని ఏంటంటే నా కళ్ళు తెరవబడ్డాయండి. దేవునికి స్తోత్రం చెప్పండి.
రెండవ పని ఏంటంటే, నా శరీరము నడినెత్తి మొదలుకొని అరి పాద వరకు ఏదో ఒక తెలియని బలమైన శక్తి నాలోనికి రావడం ప్రారంభించింది. నా ఎముకలు, నా నరములు, నా శరీరం అంతా ఆ శక్తితో ఎప్పుడైతే నింపబడిందో నన్ను ఎవ్వరూ అందులోంచి లేవదీయలేదు, కానీ నాకు నేనే దిగ్గును లేచునుంచున్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ గాయంతో ఇలా వంగిపోయిన నేను ప్రియులారా, ఆ హస్తం తాకిన తర్వాత నిటారుగా నిలబడ్డాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక నాకు గట్టిగా అరవాలనిపిస్తుంది, ఎందుకంటే నా శరీరము ఏదో గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది. నాకు గట్టిగా అరవాలనిపిస్తూ ఉంది. నేను బ్రతికాను అరవాలనిపిస్తుంది, కానీ నా నోరు పెగలట్లేదు ప్రియులారా. నన్ను నేను చూసుకున్నప్పటికే దాదాపుగా 25 రోజులు అయిపోయింది స్నానం చేసి. విపరీతమైన దుర్వాసన రోతతో ఉన్నాను, కానీ నా హృదయం మాత్రం చెప్పన అసక్యంగానంత గొప్ప సంతోషంతో నింపబడిపోయిందండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అంత ఆనందంతో నింపబడిపోయిందో ఇక నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు, బయటికి వెళ్ళిపోవాలి అనుకున్నాను అనుకున్నాను, కానీ వాళ్ళు ఉత్తరేమో లోపలికి నన్ను చూస్తారేమో అని నేను చూస్తున్నాను. వాళ్ళేమో పరకమవతలుండి నువ్వెళ్ళరా అనుకున్నారు, కానీ పొరపాటున ఎవరు అడుగు లోపలికి ఎత్తలేదు. సర్లేళ్ళు వచ్చేలా లేరు, నేనే వెళ్ళిపోతాను బయటకు అని చెప్పి ఆ పరకాన్ని ఇలా పైకి లేపుకుని నడుచుకుంటా వీధిలోకి వెళ్ళిపోయినాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీధిలో ఉంటుంది నుయ్యా, ఆ నూతుగాడు నిలబడ్డాను. అలా నిలబడగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కట్టేవాళ్ళు కట్టేస్తా ఉన్నారు అక్కడ, ఇంకా చేసేవాళ్ళు చేస్తున్నారు. అసలు ఈ నూతుగాడు నిలబడ్డేవాడు ఎవరని మాత్రం ఎవరో చోట్లేదు. సర్లేలు చూసేలే లేరులే అని చెప్పేసి నేనే చేత తీసుకుని ఆ నూతులో వేసుకుని ఇలా నీళ్లు తోడుకుని నెత్తండ పోసుకుంటుంటే అప్పుడే ఎవరు స్నానం చేస్తున్నారని అప్పుడు చూసారండి. అలా చూడగానే వాళ్ళ కంటి చూపేగా నోటి మాటలేదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఇటు చచ్చిపోయాడుగా, ఈడి కోసమే పాడి కట్టాం, ఈడి కోసమే నీళ్లు తోడాం, ఈడి కోసమే నగ నుంచి ఏడుతున్నాం, ఈడంటే ఇక్కడ నిలబడ్డాడు. అసలు ఇటు మనిషే లేకపోతే ఇంకేమైనా నడి వయసులో చచ్చిపోయాడుగా, ఏదో మొత్తం మీద ఏదో రూపం వచ్చింది ఇక్కడికి అని చెప్పి ఒక అరగంట నానా పరీక్షలు చేశారండి నన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి. చేయిలాగేవాడు ఒకడు, బొగ్గులాగేవాడు ఒకడు, ఊపేవాడు ఒకడు, ఎన్ని రకాలుగా చేసినా వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఈడు మనిషే రోయ్ అన్న విషయం అర్థమైపోయింది. గట్టిగ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోరండి. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్ళి ఏమండి మారుబట్టలు కట్టుకుని కాండ్రగించు మూసాను. ఆ ఉమ్ములో రక్తపు చీర కూడా లేదు. కొట్టలు గట్టిగా చెప్పట్లో స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 4-4 రోజులాగేనండి. ఏ ఆశ్రమ హాస్పిటల్ అయితే డాక్టర్ గారి భాగంలో గడ్డ పగిలిపోయి చనిపోతామని చెప్పారో అదే ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో డాక్టర్ గారి ముందు నిలబడ్డాను. ఆయన నన్ను చూడగానే గుర్తుపట్టారు, ఎందుకంటే ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా నన్ను పరీక్షించారేమో. నన్ను చూడగానే గుర్తుపట్టి నువ్వు ఇంకా బతికే ఉన్నావని అడిగారండి. అవునండి బతికే ఉన్నానని. ఇంత బాగున్నావేంటన్నారు. అది చూస్తారని వచ్చానన్నాను. అయితే లోపల రా అని చెప్పి షట్ ఇప్పమని చెప్పి మొత్తం ప్రియులరా ఇదంతా కూడా మరలా ఏదో రాసి దాదాపు ఒక అరగంట సమయం అండి పరీక్షించిన తర్వాత నన్ను లేపుతున్నారు. ఆయన బాబు నీ పేరు ఆదినారాయణ అని అడిగారు. అవునండి ఆదినారాయణ. మరి ఆదినారాయణ అయితే మొదటి రిపోర్ట్లో ఈ భాగం అంతా పాడైపోయి గడ్డ పగిలిపోయి ఇదంతా పాడైపోయినట్టుగా ఉంది, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ గడ్డకు సంబంధించిన మచ్చ కూడా లోపల కనిపించట్లేదు, దాని రూపం కూడా కనిపించట్లేదు, దాని ఆనవాలు కూడా కనిపించట్లేదు. నిజం చెప్పు, నువ్వా నువ్వు కాదా అని అంటే అయ్యా నేనేనండి బాబు, నేనేనండి. కానీ మీరు అన్నట్టుగానే ఎలా 13వ రోజు నేను చచ్చిపోయానండి. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే, ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక హస్తం అండి, రక్తముతో మిళితమైన హస్తం అండి, ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చిందండి. ఈ భాగంలో తాకితే, ఆ హస్తం తాకిన తర్వాతే మరలా బ్రతికేనంటే కుర్చీలో కూర్చున్న డాక్టర్లు లేచి నిలబడ్డారండి. దేవునికి స్తోత్రం. నిలబడటమే కాదు, నా చేయటం రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు. నన్ను కూర్చోబట్టి అటు ఇటు తిరుగుతూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని పెద్ద పెద్దగా గట్టిగా నిజం చెప్పు హస్తమే తాకిందా. అవునండి. అస్తం ఎవరిదో నీకు తెలుసా? నాకు తెలియదండి. ఎప్పుడు వినలేదా? ఎప్పుడు వినలేదండి. ఆ అస్తం ఎవరిదో చెప్పనా అన్నారు. ఎవరిదయ్యా హస్తం అనని అలా నోరాగిలించి ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు, ఆ హస్తము నజరేయుడైన యేసుదే, ఆయనొక్కడు మాత్రమే మృతులను సజీవులుగా చేయగలవాడు, ఆయనొక్కడు మాత్రమే చనిపోయిన వారిని సైతము తిరిగి లేపగలిగిన సర్వశక్తిమంతుడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. కొట్టలు గట్టిగా చెప్పట్లు స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిన్ను బ్రతికించింది, నీకు జీవాన్ని పోసింది, నీకు ప్రాణాన్ని పోసింది సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా.
నాకు కూడా తెలియదు అబ్బాయి, నేను యేసుప్రభు అంటే ఎవరో నాకు తెలియదు. ఓ పాస్టర్ గారు ఖాళీగా ఉంటారు, ఏముంటారులేండి ఈ బైబిల్ చదవడానికి, కొత్త నిబంధన బైబిల్ ఇచ్చారు నాకు. ఆ చదువుతున్నప్పుడు యోహాను సువార్త సందర్భం ఏంటంటే లాజరు చనిపోయిన 4 రోజులైంది. యేసుప్రభు వారు వచ్చి ఆ సమాధి ముందు నిలబడి లాజరు బయటికి రా అని, ఏది ఇంట్లోంచి బయటికి కేకేసినట్టుగా కేకేశారు. నేను అనుకున్నాను చచ్చిపోయిన ఇలా కేకేస్తారేంటి అని అనుకుంటే నిజంగానే ఆ లాజరు బయటకు వచ్చి నిలబడ్డాడు. నేను అనుకున్నాను ఇవన్నీ కథల పుస్తకాలు, నా వైద్య చరిత్రలో ఇంతకాలంగా నా సర్వీసులో ఎప్పుడు కూడా చచ్చిపోయిన బ్రతకడం అనేది జరగలేదు, ఈ కథల పుస్తకంలో చచ్చిపోయిన కూడా బ్రతికిస్తాను అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది ఇది కథల పుస్తకం కాదు, సజీవమైన దేవుని వాక్యం. కొట్టలు గట్టిగా చెప్పట్లు, హల్లెలూయా. వాక్యములో జీవముండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా, నిన్ను జీవింపజేసింది మాటే, నిన్ను బ్రతికింపజేసింది మాటే, నీకు జీవాన్ని పోసింది మాటే, చచ్చిపోయిన నిన్ను తిరిగి బ్రతికించింది సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను ఇక ఎప్పటికీ నువ్వు యేసుప్రభుని విడిచిపెట్టొద్దు. మొట్టమొదటి నా సువార్త చెప్పింది ఎవరు తెలిసిన ఒక డాక్టర్ గారు, నువ్వు ఎప్పటికీ యేసుప్రభుని విడిచిపెట్టొద్దు, ఆయన నీకు దేవుడై ఉన్నాడు, ఆయనకు నువ్వు కుమారుడు అయి ఉన్నావు, ఇక నుండి యేసునే వెంబడించు అని ఆ రిపోర్ట్లు నా చేతికించి ఇంటికి పంపించేశారు. ఇంటికి వచ్చేసాను, మా అమ్మతో చెప్పానమ్మా యేసుప్రభు ఎంత గొప్ప దేవుడమ్మా, యేసుప్రభు మందిరానికి ఏనాడు వెళ్ళలేదు, ఏసన్న మాట మన నోట ఎప్పుడు రాలేదు, కానీ యేసుప్రభు నన్ను బ్రతికించాడమ్మా, ఇవిగో రిపోర్ట్స్ అంటే మా అమ్మ రిపోర్ట్ చింపేసి పొయ్యిలో పడేసి అంటుంది, ఇంకోసారి యేసుప్రభు అన్నామంటే నీ మాట మరి తగ్గుతుంది. యా అన్నాను, యా అంటావేంటి మీ నాన్న అసలు ఆగిపోతూ, ఇప్పటికే మన బ్రతుకులు అంతంత మాత్రంగా ఉన్నాయి, కాబట్టి బ్రతికింతే బ్రతికించేళ్లే, ఏ క్రిస్మస్కి ఒక అట్టుపొలికి వెళ్ళట్కి అక్కడ ఇచ్చేసి దండం పెట్టుకుని వచ్చేయంది మా అమ్మ. నే అన్నాను, చచ్చిపోయిన బ్రతికిస్తే అట్టుపొలికి వెళ్ళ కాదమ్మా ఇవ్వడం, జీవితాలు ఆయనకి ఇచ్చేయాలి, బ్రతుకులు ఆయన సమర్పించేద్దామమ్మా, అందరం కలిసి వేసే దగ్గరికి వెళ్ళిపోదామమ్మా అంటే మా అమ్మ ఇంకొకసారి వేసుకున్నాం అంటే మాట మరే దగ్గరంది. నే అన్నాను, అన్నం లేకపోయినా బ్రతకగలను, నీడ లేకపోయినా బ్రతకగలను, నీళ్లు లేకపోయినా బ్రతకగలను, కానీ యేసు లేకపోతే బ్రతకలేనమ్మా. ఈ ప్రాణం పోసింది ఏసయ్యా, ఈ జీవాన్ని పోసింది ఏసయ్యా, నన్ను బ్రతికించింది ఏసయ్యా, నేను చచ్చిపోతే తీసుకెళ్ళి పాతి పెడతామని మీరు చూశారు, కానీ నేను చనిపోకముందే నా పక్కన నిలబడి నిన్ను బ్రతికించే దేవుడు అని చెప్పారు. కాబట్టి బ్రతికించిన దేవుడి కోసం బ్రతకడం న్యాయమా? అమ్మా మీకోసం బ్రతకడం న్యాయమా అంటే మా అమ్మ అంది అప్పుడే చచ్చిపోవనుకుంటానంది. అలాగేనమ్మా, నీ దృష్టిలో నేను చనిపోయినాను కానీ ఏసై దృష్టిలో బ్రతికాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఏసయ్యే కావాలి. ఎక్కడికి వెళ్ళి బతుకుతావో బ్రతకని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటే కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆ రోడ్డు అంటే వెళ్ళిపోతుండుంటే పెంతుకోస్తు ప్రార్థనా మందిరం అని రాయకుదురులో ప్రియులరా మా కాలనీకి ముందుగా ఉంటుంది చర్చి. ఆ చర్చి కాడికి వెళ్ళిన పాస్టర్ గారు ఏదో పని చేసుకుంటా ఉంటే ఆ పాస్టర్ గారు ముందు నిలబడ్డాను, ఏ బాబు ఇలాగ వచ్చావంటే జరిగిందంతా చెప్పాను. చెప్పగా నేను గట్టిగా కౌగులించిన ఒక మాట చెప్పారు, నాన్న నాకు మంచి టైంలో దొరికావురా, నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటంటే ఆ పని అంటే ఏమీ లేదు, నేను ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వచ్చి ఇవే మాటలు అనేకులు చెప్తావా అని చెప్పారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. యథార్థంగా సాక్ష్యం చెప్పాలని నాకు తెలియదండి, అసలు సాక్ష్యం చెప్పాలన్న విషయం కూడా నాకు తెలియదు, కానీ ఇది జరిగినట్టుగా ఎలాగైతే నాకు చెప్పావో అలాగ అందరికీ చెప్తావా అంటే మా వీధుల్లో మా చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న సువార్త కోడికలు, రోడ్డు మీద చిన్న చిన్న ప్రార్థనలు, గృహ కోడికలు, ఏదైనా పిల్లలు ప్రత్యేకమైన ప్రార్థనలు పెట్టుకుంటే ఆ మీటింగ్ మా పాస్టర్ గారు వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి ఒక అర్ధగంట సమయం లేక ఒక 3/4 గంట సమయము సాక్ష్యం చెప్తాడని చెప్పి నన్ను నిలబెట్టి సాక్ష్యం చెప్పిస్తే దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మంది ఏసే దేవుడు అని ఒక ప్రవాహములాగా అనేకులు మందిరానికి రావడం ప్రారంభించారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది వాస్తవం ఏది అవాస్తవమో, ఏది వెలుగో ఏది చీకటో ప్రజలు గ్రహించి అనేకులు మందిరానికి వస్తూ ఉంటుంటే నాకెంత సంతోషంగా ఉండేదో పక్క బాధగా ఉండేది. దేవుని స్తోత్రం చెప్పండి. బాధ ఎందుకో తెలుసా అండి, మా అమ్మ రావట్లేదు, మా నాన్న రావట్లేదు, మా బంధువులు మా చుట్టాలు ఎవరు రావట్లేదు, అందరూ పోతున్నారు ప్రభువా, మా ఓళ్ళు ఎవరు రావట్లేదు, అలాగే మందిరంలో పడి ఏడుస్తూ ఉండేవాడండి. ఒక రోజున నా పక్కన ఇంకొక ఆయన ఏడుతున్నాడు, ఎవరని చూస్తే ఎవరో కాదు మా నాన్నగారే, నాన్న నువ్వు ఏడుతున్నావేంటి నాన్న, నువ్వు ఏడిపించే రకమే కానీ ఏడ్చే రకం కాదు కదా, ఎందుకు ఏడుతున్నావు అంటే మా నాన్న అన్నాడు, రే ఏ యేసుప్రభు అయితే నేను బ్రతికించాడో అదే యేసుప్రభు నాతో కూడా మాట్లాడాడు, ఈ రోజు నుంచి త్రాగుడు మానేస్తానని మా నాన్న త్రాగుడు మానేయడండి. మా నాన్న త్రాగుడు మానేటి మీకు ఎవరికి ఇష్టం లేదా, మరి గట్టిగా చెప్పట్లు కొట్టరా.
పట్టును గట్టిగా చాపట్లు, గట్టిగా చాపట్లు కొట్టాలి, స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఒక త్రాగుబోతు మారిపోవటం అంటేనండి అది మనిషి మాట వల్ల మరొక పని వల్ల జరగదండి. హృదయాలు ఎరిగిన దేవుడే హృదయాలను మార్చగలడు, మనసు ఎరిగిన దేవుడే మనిషిని మార్చగలడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు హృదయాలు ఎరిగిన దేవుడు, మనసు ఎరిగిన దేవుడు, మనసు ఎరిగిన దేవుడు గనక వేరే త్రాగుబోతని నా తండ్రిని సంపూర్ణంగా మార్చేయడని గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా నాన్నగారు ఎప్పుడైతే మారిపోయారో మరుసటి రోజు మా అమ్మ మారిపోయిందండి, దేవునికి స్తోత్రం చెప్పండి. మరి అంతటి త్రాగుబోతు మారిపోయినప్పుడు మా అమ్మ మారిపోతా, మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత మా తమ్ముళ్ళు కూడా మారిపోయారండి. ఆ తర్వాత మా నాయనమ్మ, మా తాతయ్య, మా మేనత్త, మా మేన అందరూ మార్పు చెంది నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదమని ఆ సంపూర్ణమైన వాగ్దానము అక్షరాల 100% మా కుటుంబట్ల దేవుడు నెరవేర్చారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఇలాగే తెల్ల బట్టలు వేసినండి. ఆదివారం బైబిల్ అట్టు నిలిపేవాళ్ళు మందిరానికి. మా ఈదులు అప్పక్కళ్ళు ఈ పక్కళ్ళు అనేవారు నేను నడదాక ఈ త్రాగుబోతాడు కేకేసి మరి మనం తిట్టేవాడు, ఇవాళ గొర్రె పిల్లకి బైబిల్ అట్టు నిలిపోతున్నాడు. ఇంత మార్పుగా యేసుప్రభ కదా కారణం. మనం కూడా యేసుప్రభ నమ్ముకుంటే మన త్రాగుబోతులు మారుతారని మా వీధిలో 30 కుటుంబాలు మారిపోయాయండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి నన్ను బ్రతికించడం కాదు, రెండు నా తండ్రిని మార్చడం కాదు, మూడు నా కుటుంబాన్ని మార్చడం కాదు, నాలుగవదిగా మా వీధి వారిని కూడా యేసయ్య మార్చేయడండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. అలా మార్చిన తర్వాత ప్రభు నాతో మాట్లాడడం మొదలెట్టారు. నా కుమారుడైనా పని చేయన్నారు. నేను అన్న నీ పనికి నేను పనికిరాను ప్రభు అన్నాను. ఏ అంటే ప్రియర్ నాకు చిన్నప్పటి నుంచి అక్షరం మొక్క అంటే నాకు తెలియదండి. మా నాన్నగారు నన్ను స్కూల్లోకి ఎప్పుడు పంపించలేదు. ఏమంటే స్కూల్లో జాయిన్ అయిన దాఖలా నా జీవితంలో లేవు, అక్షరం మొక్క రాదు నాకు, ఆ అంటే ఏంటో నాకు తెలియదు. ప్రియరా, అలాంటి సమయంలో నేను అన్నాను ప్రభుతో, ప్రభువా ఆ అంటే నాకేమీ తెలదు, అసలు అక్షరమే రాదు నాకు, అలాంటిది నేను ఈ పని ఎలా చేయగలను ప్రభువా, ఏదో పని చేసుకుంటా, పాస్టర్ గారికి పరిచర్ చేస్తా, ఈ సాక్ష్యం ఎక్కడని చెప్పమంటే చెప్తా, నమ్మకంగా బ్రతుకుతాను ప్రభు అంటే ప్రభు అన్నారు, ఏదో పని చేస్తావని కాదు నా పని చేస్తావని నేను బ్రతికించానన్నారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి అక్షరం మొక్క కూడా రాదు నాని ఎలా ప్రభు అండి? ఈ రిఫరెన్స్ కూడా మా పాస్టర్ గారు చెప్పారండి. 103వ కీర్తన 4వ వచనం చదివించేయడం సాక్ష్యం చెప్పానంటే నేను ఆ చదివించే సెలరైపోయాను అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. మీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి బాబు పై వచనం ఏంటంటే ఏమో నాకు తెలియదు మా పాస్టర్ గారు అంటే నేనుకోండి. హల్లెలూయా. కాబట్టి వాక్యం అంటే ఏంటో నాకు తెలియదు, దేవుని మాటలు నాకు తెలియదు, కాబట్టి సాక్ష్యం ఒకటే తెలుసు కాబట్టి ప్రభువా సాక్ష్యం చెప్తానంటే కుదరదని చెప్పి ఇలాగే మందిరంలో పడుకునేవాడిని అండి. ఇప్పుడు ఈ వాక్యాలు పెద్ద పెద్ద అక్షరాలుగా కనబడుతున్నాయి గోడల మీద, అలా పెద్ద పెద్ద అక్షరాలు ప్రియులారా ఈ తెల్లటి అండ్ గోడ మీద ఈ నల్లటి అక్షరాలు పెద్ద పెద్దగా కనబడుతూ ఉంటే ఆ కల్లో ప్రియులారా ఏ హస్తం అయితే వచ్చి ఇక్కడ తాకిందో అదే హస్తము రేలు చూపిస్తూ కీర్తన గ్రంథం 1వ కీర్తన నుంచి 150వ కీర్తన వరకు 3 నెలల 15 రోజులు యేసు ప్రభు వారు నాకు వాక్యం నేర్పించారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్షరం మొక్కలే నా జీవితం, అక్షర జ్ఞానం లేని నా జీవితం. ఈ పూట 66 పుస్తకాలు చదువుకునే కృపాజ్ఞానం దేవుడిచ్చాడండి. గట్టిగా స్తోత్రం చెప్తారా. హల్లెలూయా. నేను అంటాను దైవజనులు కాలు గోటు కూడా నేను సరిపోనండి, అంతటి భయంకరమైన మట్టికి మట్టిగా మారిపోయిన బ్రతుకు, కానీ ఈ రోజున తన మహిమగా ఈ పూట మార్చుకున్నాడండి, తన మహిమగా ఈ పూట నిలబెట్టాడండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా నాకు పాటలు కూడా రావండి, నాకు పాటలు కూడా రావు, నడిపించు నానావు నా ఫేవరెట్ సాంగ్ అనమాట దేవుని స్తోత్రం. ఓ రోజు సమాధి కాడ పాడేస్తున్నాను, ఒరే ఆగ్రా బాబా ఇక్కడ పాడకూడదు ఆ పాట, అయినగా అయినా తగునంట పాడేస్తున్నావు అని పాటలు అని చెప్పేసి ఓ రోజున మా పాస్టర్ గారు అంటే నాకు బాధ వచ్చి మందిరంలో ఏడుతున్నాను, ప్రభువా పాటలు రావు నాయన ఇన్ని నేర్పించినోడు పాటలు నేర్పించవా ప్రభు అంటే, ఇప్పటికి చాలా వరకు పాటలు ప్రియులరా ఈ చదువులేనోడి చేత యేసయ్య ప్రియుల పాటలు సొంతంగా పాడడానికి దేవుడు కృప చూపించారండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. కృప కలుగునుగాక ఎందుకు నన్ను ప్రేమించే వేసయ్య, ఏదేమైనా ఎవరేమైనా ఇలా ఎన్నో పాటలు ప్రియులరా దేవుడు ప్రభువారు నాకు అనుగ్రహించారు పరిశుద్ధాత్ముడు, ఆయన ఆ పాటల ద్వారా ప్రభువుని ఘనపరిచే కృపాభాగ్యము ప్రభు ఇచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియులరా నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే జాగ్రత్తగా ఉండండి, యేసు క్రీస్తు ప్రభు ఒక్కసారి నన్ను తాకాడండి, దేవుని స్తోత్రం చెప్పండి, నా జీవితము అంచెలంచెలుగా మారిపోవడం మొదలుపెట్టింది.

గువ్వలకేమో గూళ్ళంటే ఇష్టం, కోయిలకేమో పాటంటే ఇష్టం, పిల్లలకేమో తల్లంటే ఇష్టం, దేవునికైతే మనమంటే ఎంతో ఇష్టం.

పక్షి జాతుల్లో పిచ్చులేనిది పావురం. నిష్కలంకమునకు అది సూచన. 10,000 మంది పురుషులలో అతిశ్రేష్ఠుడు నా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు.

నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అంటూ దావీదు 16వ కీర్తన 2వ చరణంలో చెప్పిన దానిని ధ్యానించగా ఉప్పొంగిన విశ్వాసపు ఒప్పుకోలు ఇదే.

0: ఉండును.
1: అలనాడు దూతలు పాడిన క్రిస్మస్ పాట ఈనాటి వరకు ప్రజాహృదయంలో మారుమోగుతోంది. ఊర్ధ్వలోకమందు దేవదూతల స్తుతులందుకునే దేవుడు కన్యక గర్భవాసాన పుట్టాడు, నరావతారం ధరించాడు. ఈయన సాక్షాత్తు దేవుడు, నీతి సూర్యుడు, దేవపుత్రుడు. మృత్యుభీతిని గెలవండి, ఆత్మశుద్ధి పొందండి. ఈ గేయ రచయిత చార్లెస్ వెస్లీ.